भासिनी सुमधुर भाष।

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 31వ తేదీ, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 22వ తేదీ బుధవారం. మా ప్రియాతి ప్రియమైన శ్రోతలందరికీ శుభోదయం.

గుండె రక్తాన్ని పంపిస్తుంది, ఊపిరితిత్తులు మనకు శ్వాసనిస్తాయి, కళ్ళతో ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. కానీ ఇవన్నింటినీ నియంత్రించే ఒక అద్భుతమైన అవయవం ఉంది, అదే మన శరీరంలో మెదడు. మన ఆలోచనలు, జ్ఞాపకాలు, భావోద్వేగాలు, మాట, కదలికలు, నిర్ణయాలు ఇవన్నీ మెదడు నియంత్రణలోనే ఉంటాయి. అందుకే మెదడు ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జూలై 22న ప్రపంచ మెదడు దినోత్సవాన్ని వరల్డ్ బ్రెయిన్ డేని నిర్వహిస్తూ ఉన్నారు. అంతెందుకండి, ఇప్పుడు నేను చెప్పే మాట మీరు వినడం ఇవన్నీ కూడా మెదడు మనకిచ్చే ఇన్స్ట్రక్షన్స్. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మెదడు ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి, మెదడుకు సంబంధించిన వ్యాధులను ముందుగానే గుర్తించి వాటి నివారణ చికిత్స గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. మనిషి మెదడులో సుమారు 86 బిలియన్ న్యూరాన్లు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ న్యూరాన్స్ అన్నీ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయిపోయి మన శరీరంలో అనేక పనులు నిర్వహిస్తూ ఉంటాయి. మెదడు మన శరీరంలో చాలా తక్కువ బరువు ఉన్నప్పటికీ శరీరం ఉపయోగించే శక్తిలో మాత్రం మెదడు చాలా ఎక్కువ శక్తిని, ఆక్సిజన్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది. మనం నిద్రపోయే అప్పుడు కూడా మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకోదు. నిద్రలో కూడా జ్ఞాపకాలను క్రమబద్ధీకరించడము, శరీరంలోని కొన్ని ప్రక్రియలను నియంత్రించడం వంటి పనులను చేస్తూ ఉంటుందన్నమాట. బ్యాకెండ్లో వర్క్ జరుగుతూనే ఉంటుంది. నిద్రపోతే మ్యాక్సిమం శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు రెస్ట్ దొరుకుతుంది, కానీ మెదడుకు మాత్రం దొరకదు. మన రోజువారీ జీవితంలో మెదడును ఎంతో ఉపయోగిస్తూ ఉంటాం. చదవడం, మాట్లాడడం, ఆలోచించడం, లెక్కలు వేయడం, సంగీతం వినడం, ఒక నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ మెదడు చేసే అద్భుతాలే. ప్రజెంట్ ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువ సమయం మొబైల్, కంప్యూటర్స్ చూస్తూ ఉండడం, వ్యాయామం లేకుండా ఉండడం, ఆహారం మీద కంట్రోల్ లేకపోవడం వంటి వాటి వల్ల మెదడు చాలా ప్రమాదంలో ఉంది. మెదడు హెల్దీగా ఉండాలి అంటే ముఖ్యంగా రోజు 7 నుంచి 9 గంటల వరకు నిద్రపోవాలి. ఎందుకంటే మెదడు బ్యాకెండ్లో కొంచెం పని చేస్తున్నా కూడా మెలకువగా ఉన్నప్పుడు కంటే కూడా తక్కువ పని చేస్తుంది. కాబట్టి ఆ టైం చాలా ఇంపార్టెంట్. అలాగే వ్యాయామం, అట్లీస్ట్ వాకింగ్ అయినా కూడా చేయడం మెదడుకు ఎంతో ఉపయోగకరం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మంచి పప్పు, పండ్లు, గింజలు, కూరగాయలు, నాన్ వెజ్ తినే వాళ్ళైతే చేపలు, ఇలాంటి ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా మెదడుకు పని ఇవ్వాలి. రెస్ట్ ఇమ్మన్నారు కదా అని డేలు మొత్తం రెస్ట్ ఇస్తే కుదరదండి. మెదడుకు పనిస్తేనే అది యాక్టివ్గా ఉంటుంది. ఏదైనా పజిల్స్ నేర్చుకోవడం, కొత్త విషయాలు చదవడం, పుస్తకాలు చదవడం, ఇలా ఏదన్నా ఒక కొత్త విద్య నేర్చుకోవడం, నైపుణ్యాన్ని నేర్చుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటే మెదడు కొంచెం యాక్టివ్గా, చురుగ్గా ఉంటుంది. ఒత్తిడి తగ్గించుకోవాలి. ఎక్కువగా దేని గురించి ఆలోచించకుండా ఏది జరగాల్సి ఉంటే అది జరుగుతుంది అని వదిలేసి, మ్యాక్సిమం మన కంట్రోల్లో లేని వాటి గురించి వదిలేయడమే చాలా మంచిది. కాబట్టి సో వాటిని పక్కన పెట్టి ఆ టైం కావాలంటే ధ్యానం చేసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. సో అప్పుడు మెదడుకి మంచిగా మనం ఎక్కువ కావాల్సినటువంటి ప్రయోజనాన్ని చేసినట్టు అవుతుంది. కావాలంటే మీకు హ్యాపీగా ఉండే పర్సన్స్తో గడపండి, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో. అలాగా మెదడుకు కొన్ని ప్రాబ్లమ్స్ సడన్గా రావచ్చండి. మాట తడబడడం, శరీరంలో ఒకవైపు బలహీనపడడం, వీటిని స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ అంటారు. ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించండి. ఒక్కొక్కసారి ఎక్కువగా హెడేక్ రావడం, జ్ఞాపక శక్తిలో కూడా మార్పులు రావడం, ఇలాంటి లక్షణాలు గుర్తించినా కూడా ఆ టైంలో కూడా ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. మన మెదడు మన జ్ఞాపకాల నిలయం, మన కళలకు పునాది, మన ఆలోచనలకు కేంద్రం, మన వ్యక్తిత్వానికి ఆధారం కూడా. ఆరోగ్యకరమైన మెదడు, ఆరోగ్యకరమైన శరీరం, ఆరోగ్యకరమైన జీవితం ఎంతో ముఖ్యం. సో ఈరోజు అలాగే కీర్ పూజ త్రిపురలో చేస్తారు. ఈ కీర్ పూజ అంటే స్థానిక ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఒక పండుగ అన్నమాట. కేర్ అంటే పదానికి రక్షణ అని అర్థం వస్తుంది, అలాగే సంరక్షణ కూడా. అందుకే ఈ పూజను ప్రజలు

వాళ్ళ కుటుంబాలతో గ్రామాలను చెడు శక్తుల నుంచి కాపాడడం కోసం నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కువగా త్రిపురలో ఎక్కువ ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు చరిత్ర పుటల్లో ఈరోజు విన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. ఇప్పుడు దేశభక్తి గీతం విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. సమయం 6:30. ఇప్పుడు కేకేఎస్

0: రాజ్యలక్ష్మి గారి మాటల్లో సూక్తి సుధ విందాం.
1: నరుడి నుండి నారాయణుడిగా ఈ సృష్టిలో పూచిన పువ్వులన్నీ పరిమళాలని వెదజల్లలేవు, అన్ని గాలులు సుగంధాలని పంచలేవు, కురిసిన వానలన్నీ పంటలను ఇవ్వవు, అలాగే జన్మించిన ప్రతి మనిషి చరిత్రలో నిలబడలేరు. ఏ మనిషి అయినా చరిత్ర సృష్టించి కారణజన్ముడు కావాలి అంటే ప్రయత్నము, నిరంతర సాధన తప్పనిసరి. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు కదా వేమన, అందుకే అసాధ్యమైన పనులు సుసాధ్యం చేయాలంటే ఎవరికైనా నిరంతర సాధన అవసరం. గంగామాతని భూమికి తెచ్చిన భాగీరథుడి చరిత్ర నిరంతర సాధనకి ఒక ఉదాహరణ. సగరులను తరింపచేయటానికి, గంగని భూమి మీదకి తీసుకురావడానికి అంశమంతుడు తపస్సు చేశాడు. అతని కుమారుడు దిలీపుడు కూడా ఎంతో కఠిన తపస్సు చేశాడు. చివరికి దిలీపుని కుమారుడు భగీరథుడు చేసిన తపస్సు ఫలించి పవిత్ర గంగానది ఈ భూలోకంలోకి వచ్చింది. సగర చక్రవర్తులందరూ తరించబడ్డారు. ఈనాటికి మన అందరి శ్రేయస్సు కొరకు గంగానది భూమి మీదే ప్రవహిస్తోంది. అందుకే సాధన ఏనాడు ఆపకూడదు. అంతులేని సాధన తపస్సుగా మారడం వలనే ధ్రువుడు ధ్రువతారగా మారి ఉత్తమ స్థానాన్ని చేరుకున్నాడు. సిద్ధార్థుడు బుద్ధుడిగా మారి చిరస్మరణీయుడయ్యాడు. ఏ సాధనలోనైనా తొలి అంశం సానుకూల దృక్పథం, నమ్మకం. దేనినైనా సాధించగలననే దృఢమైన నమ్మకం మానవుణ్ణి విజయ తీరాల వైపు చేరుస్తుంది. కాని ఒక్కొక్కప్పుడు కార్యసాధనలో ముందుకు సాగుతున్న కార్యసాధకునికి అపజయాలు అవమానాలు తప్పవు. అప్పుడు ఏ పని కోసం ప్రయత్నిస్తున్నామో ఆ పనిని అపజయానికి కారణమేమిటి, అవమానం ఎక్కడ ఎదురవుతోంది అని తెలుసుకుని సమయానుకూలమైన నిర్ణయాలతో ముందుకు సాగాలి. 3 నుండి చిగురించిన మొక్కల ఆశాభావంతో లక్ష్యాన్ని చేరుకోవాలి. నరుడే నారాయణుడిగా మారడానికి శరీర సుఖం కోసం పనిచేయకుండా ఆత్మోన్నతి కొరకు భగవంతుని సంకల్పాలు మనవిగా మార్చుకుని పనిచేయాలి. శ్రీరామచంద్రమూర్తి మానవుడిగా అవతరించి బాల్యం నుండే గురువులను గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం వంటి ఎన్నో సద్గుణాలు మనకి నేర్పించారు. సత్యం ధర్మం వినయం పెంపొందించుకోవడం నేర్పించారు. హరిషడ్వర్గములను జయించడం నేర్పించాడు. హరిషడ్వర్గాలు జయించిన మానవుడే ఒక గొప్ప మేధావిగా మారి నారాయణుడవుతాడు. ఇలా మారడానికి శ్రీరామచంద్రమూర్తి జీవన శైలి మనము అలవాటు చేసుకోవాలి అంటే ప్రతి నిత్యం శ్రీరామాయణ పారాయణ చెయ్యాలి. శ్రీరామ సద్గుణాలను మనస్సు యందు నిలుపుకోవాలి. నిజానికి ప్రతి మనిషికి మనస్సే ఒక గొప్ప సాధనా కేంద్రం. అందుకే మనస్సును ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. నిజానికి దేన్నైనా సాధించే వరకు అన్ని అసాధ్యంగానే కనిపిస్తాయి. మనం అసాధ్యం అనుకున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో సుసాధ్యం చేసి చూపించారు. ఐన్స్టీన్ లో ఉన్న అభ్యాసము తపన ఆయనని ఒక గొప్ప శాస్త్రవేత్తగా నిలబెట్టింది. ఒక బోయవాడు వాల్మీకిగా మారి రామాయణ మహాకావ్యాన్ని మనకు ప్రసాదించారు. అందుకే ఎవరైతే మనసును గందరగోళంలో ఉంచుకోకుండా అభ్యాసము పట్టుదలతో పనిచేస్తారో వారు సుజ్ఞానవంతులుగా అవుతారు. అభ్యాసం వలన ఏకాగ్రత శ్రద్ధ పెరుగుతాయి, దేనినైనా సాధించగలమనేటువంటి నమ్మకము పెరుగుతుంది. అందుకే మనమంతా ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆ పని పూర్తయ్యే వరకు విశ్రమించకూడదు. నిరంతరం అదే ధ్యాసలో ఉంటూ ఎంతో సృజనాత్మకతతో పనులను పూర్తి చేయాలి. శ్రీరామచంద్రమూర్తిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే ప్రతి మానవుడు నరుడి నుండి నారాయణుడిగా, పురుషుడి నుండి పురుషోత్తముడిగా ఓ మహాత్ముడిగా మారి అవతార పురుషుడై దేశోన్నతికి కృషి చేస్తూ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలబడతాడు.
0: రాజ్యలక్ష్మి గారి మాటల్లో సూక్తి సుధ విన్నాము. ఆకాశవాణి సింహపురి FM. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.

కందలో మల్టీ టైర్ క్రాపింగ్ విధానం. ఇప్పుడు మన రైతులకు అధిక ఆదాయం, భూమి సమర్థ వినియోగం మరియు సంవత్సరం పొడవునా ఆదాయం అందించే ఒక ముఖ్యమైన సాగు విధానం గురించి తెలుసుకుందాం. అదే కందలో మల్టీ టైర్ క్రాపింగ్ సిస్టమ్. ప్రస్తుతం వ్యవసాయంలో ఖర్చులు పెరుగుతున్నాయి, భూమి విస్తీర్ణం తగ్గుతోంది, కూలీల కొరత, వాతావరణ మార్పులు రైతులకు సవాళ్లుగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఒకే ఒక పంటపై ఆధారపడకుండా ఒకే భూమిలో బహుళ పంటలను శాస్త్రీయంగా సాగు చేయడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. దీనికోసమే మల్టీ టైర్ క్రాపింగ్ విధానం ఎంతో ఉపయోగకరమైంది. ఒకే పొలంలో వివిధ ఎత్తుల్లో పెరిగే పంటలను ఒకేసారి సాగు చేయడాన్నే మల్టీ టైర్ క్రాపింగ్ అని పిలుస్తారు. అంటే పై భాగంలో పెరిగే పంటలు, మధ్యస్థ ఎత్తులో పెరిగే పంటలు, నేల మీద పెరిగే పంటలు, ఇలా మూడు స్థాయిల్లో పంటలను అమర్చడం జరుగుతుంది. ఈ విధానం వల్ల సూర్యకాంతి, నీరు, పోషకాలు మరియు ఖాళీ స్థలం వృధా కాకుండా పూర్తిగా ఉపయోగించబడుతుంది. కంద ఒక ముఖ్యమైన పంట. ఇది నీడను కొంతవరకు తట్టుకోగలుగుతుంది. దీని పెరుగుదల కాలం ఎక్కువగా ఉంటుంది. మొక్కల మధ్య ఖాళీ కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీని మధ్యలో మరియు పై భాగంలో ఇతర కూరగాయలను సాగు చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ పంటలో మంచి దిగుబడి, నిల్వ సామర్థ్యం, మార్కెట్ డిమాండ్, తక్కువ నిర్వహణ ఖర్చులు కూడా ఉంటాయి. పై స్థాయిలో ప్రధాన పంటగా కందను సాగు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో పందిళ్లపై పెరిగే తీగజాతి కూరగాయలను పై స్థాయిగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు సొర, బీర, కాకర, పొట్ల, వీటిని పందిళ్లపై ఎక్కిస్తారు. మధ్య స్థాయిలో అయితే ఎత్తులో పెరిగే పంటలను సాగు చేస్తారు. ఉదాహరణకు టమోటా, బెండ, క్లస్టర్ బీన్స్, అలసంద, మిరప మొదలగు పంటలను పండిస్తారు. ఈ పంటలు త్వరగా ఆదాయాన్ని ఇవ్వడంతో రైతులకు నగదు ప్రవాహం కొనసాగుతోంది. కింది స్థాయి అయితే భూమి ఉపరితలంపై పెరిగే ఆకుకూరలను సాగు చేస్తారు. ఉదాహరణకు పాలకూర, కొత్తిమీర, తోటకూర, మెంతి ఆకు, ఈ పంటలను పండిస్తారు. ఇవి నేల తేమను కాపాడతాయి, కలుపు మొక్కలను తగ్గిస్తాయి, అదనపు ఆదాయాన్ని కూడా అందిస్తాయి. మల్టీ టైర్ వ్యవస్థలో భూమి సిద్ధం చాలా ముఖ్యమైనది. మొదటగా పొలాన్ని బాగా దున్నుకోవాలి, అలాగే సేంద్రీయ ఎరువులు వేసుకోవాలి. ఎత్తైన మడులు తయారు చేసుకుని నీరు నిల్వ కాకుండా డ్రైనేజ్ ఏర్పాటు చేసుకోవాలి. కందకు నీరు నిల్వ ఉండడం హానికరం, కాబట్టి నీరు బయటకు వెళ్లే విధంగా కాలువలు ఉండాలి. ఏనుగు కాళ్ల కందకైతే ఆరోగ్యకరమైన కందలు, 500 గ్రాముల వరకు బరువు ఉన్నవి, వ్యాధిరహిత విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. నాటే ముందు ట్రైకోడెర్మ ద్రావణంలో శుద్ధి చేసుకోవాలి. ఎరువుల నిర్వహణలో వివిధ పంటలు ఉండడం వల్ల పోషకాలు అవసరం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, జీవామృతం, నత్రజని, భాస్వరం, పొటాషు సమతుల్యంగా ఇవ్వాలి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఫర్టిగేషన్ ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి. మల్టీ టైర్ వ్యవస్థలో నీటి వినియోగం సమర్థవంతంగా ఉండాలి. డ్రిప్ విధానం ద్వారా నీటి పొదుపు, ఎరువుల పొదుపు, వ్యాధుల తగ్గుదల సాధ్యమవుతుంది. వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా జాగ్రత్త పడాలి. కలుపు మరియు మల్చింగ్ ఉపయోగించడం వల్ల నేలలో తేమ నిల్వ ఉంటుంది, కలుపు మొక్కలు తగ్గుతాయి. నేల ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి పొలంలో పొడిగడ్డి లేదా ప్లాస్టిక్ మల్చింగ్ ఉపయోగించుకోవచ్చు. వివిధ పంటలు కలిపి సాగు చేయడం వల్ల కొన్ని పురుగులు తగ్గుతాయి, అయినప్పటికీ రైతులు జాగ్రత్తగా పర్యవేక్షించుకోవాలి. సాధారణంగా కనిపించే సమస్యలైతే ఆకుమచ్చ వ్యాధులు, కందకుళ్ళు, తెల్ల ఈగ, చీడ పురుగులు. వీటి నివారణకు పసుపు స్టిక్కీ ట్రాప్స్, వేప నూనె స్ప్రే, జీవ నియంత్రణ పద్ధతులు ఉపయోగించాలి. మల్టీ టైర్ వ్యవస్థ వల్ల లాభాల విషయానికి వస్తే, ఒకే పొలంలో అనేక పంటలు వేయడం వల్ల రైతులకు నిరంతరం ఆదాయం వస్తుంది. ఒక పంట నష్టపోయినా మిగిలిన పంటలు ఆదాయాన్ని ఇస్తాయి. ఖాళీ స్థలం

0: వృధా కాకుండా అన్ని స్థాయిలు ఉపయోగపడతాయి. వివిధ పంటల వల్ల నేలలో సూక్ష్మజీవుల చురుకుదనం పెరుగుతుంది, నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులకు ఏడాది పొడవునా పని ఉంటుంది, కాబట్టి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. మల్టీ టైరింగ్ పద్ధతిలో ఆకుకూరలు, కూరగాయలు, కంద పంటలు అన్ని వివిధ సమయాల్లో మార్కెట్లోకి వస్తాయి. దీంతో రైతుకు నిరంతర నగదు ప్రవాహం ఉంటుంది. స్థానిక మార్కెట్లు, రైతు బజార్లు, హోటల్స్ కు కూడా సరఫరా చేసుకోవచ్చు. రైతులకు ఇచ్చే సూచనల విషయానికి వస్తే, పంటల ఎంపిక స్థానిక వాతావరణానికి అనుగుణంగా ఉండాలి. మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే ఎంచుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్ ను ఉపయోగించుకోవాలి. సేంద్రియ ఎరువుల వినియోగం పెంచుకుని పురుగుల నియంత్రణను సమగ్ర పద్ధతిలో చెయ్యాలి. కందలో మల్టీ టైరింగ్ క్రాపింగ్ విధానం ఒక ఆదర్శవంతమైన సమగ్ర సాగు పద్ధతి. ఇది తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయాన్ని అందిస్తుంది. నీరు, ఎరువులు, సూర్యకాంతి వంటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సరైన ప్రణాళికతో ఈ పద్ధతిని అనుసరిస్తే రైతులు స్థిరమైన ఆదాయము మరియు మంచి లాభాలను పొందవచ్చు.
1: ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం.

102.7 MHz మీద ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం సంస్కృతంలో వార్తలు 6:55 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని

0: పోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి 1 తేదీన ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించనున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తో కూడా ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్దికి సంబంధించిన పలు అంశాలు కేంద్ర సహకారంపై వారితో చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు, హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేసి ఫేజ్ 1 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాల పనులను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే ప్రత్యేక బృందాలతో భూసేకరణ చేపట్టాలని సూచించారు. అలాగే వికారాబాద్, నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని, పారిశ్రామిక వాడలు, ఎడ్యుకేషన్ హబ్లకు భూసేకరణను సెప్టెంబర్ 30 పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని రిజిస్టేషన్ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే రిజిస్టేషన్ సేవా కేంద్రాలు ఆర్ఎస్కేలను ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ల నిరసనపై అమరావతిలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా సాంకేతికతను వినియోగించి సేవలను మరింత సులభతరం చేస్తున్నామని చెప్పారు. రిజిస్టేషన్ సేవా కేంద్రాల వల్ల ఎవరికీ నష్టం ఉండదని, డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగదని మంత్రి తెలియజేస్తూ
1: ఎవరికి కూడా వాళ్ళ ప్రొఫెషన్ లాస్ అయ్యే విధంగా ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్, ఎక్కడైతే డూప్లికేషన్ ఉండకూడదు, ఫ్రాడ్ ఉండకూడదు, అలాంటి అన్నిటి కూడా అంటే ప్రాపర్ గా వాళ్ళు అధ్యయనం చేసి ఇది పర్ఫెక్ట్ రిజిస్ట్రేషన్ లాగా ఇచ్చే విధంగా వాళ్ళు ఒక ప్రక్రియ అనమాట. ఇక్కడ ప్రైవేటీకరణ కాదు, కేవలం ప్రాసెస్ ని అథెంటికేషన్ చేసుకుంటూ ఇవన్నీ కూడా లింక్ చేస్తుంది. ఎందుకంటే మనం టెక్నాలజీ వాడతా ఉన్నాం, బ్లాక్ చైన్ సిస్టమ్ వాడతా ఉన్నాం, డిజిటల్ లాకింగ్ వాడతా ఉన్నాం, అట్లాంటి వివిధ సంస్కరణ తీసుకొస్తున్న భాగంలో ఇది ఒక భాగం.
0: ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల మహిళలను ఆహార శుద్ది రంగంలో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ఆహార శుద్ది తయారీ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం కింద స్త్రీనిధి ద్వారా మహిళలకు అందించే రుణాలకు వడ్డీ రాయితీని నేరుగా స్త్రీనిధి ఖాతాకు విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వయం బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాల కోసం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరగా హామీ లభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రజల భాగస్వామ్యమే అసలైన బలమని, ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం, రాష్ట ఎన్నికల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఓటర్ల అర్హతపై విజయవాడలో నిన్న అంతర్జాతీయ కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేటా మాట్లాడుతూ ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటర్ల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. అలాగే రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ ఓటర్ల అర్హత అంశంపై 9 దశల విధానంతో అధ్యయనం చేపట్టి పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు. సమాజం పట్ల, ప్రజల పట్ల సేవాభావం ఉన్నప్పుడే నర్సింగ్ విద్యలో

0: నించగలరని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేసిన మంత్రి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నర్సులు మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందిస్తూ వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. నర్సింగ్ విద్యకు ప్రస్తుతం మంచి ప్రాధాన్యత, ఉపాధి అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొంటూ,
1: వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నర్సింగ్ చేసేవాళ్ళు, హాస్పిటల్ సర్వీస్ చేసేవాళ్ళు, నర్సింగ్ కి చాలా డిమాండ్ ఉంది. డాక్టర్స్ స్టెతోస్కోప్ తో చూస్తే మీరు, మనసుతో చూసేది నర్సు. ఇలాంటి జబ్బుకైనా మానసిక ధైర్యం ఉంటేనే తొందరగా రికవర్ అవుతారు. ప్రభుత్వాలు కూడా వైద్యానికి విద్యకి మనం ఎక్కువ ఖర్చు పెడతాం. లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు దగ్గర ఒక 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర మెడికల్ కి ఖర్చు పెడుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను.
0: బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటి చెబుతున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో కిషన్ రెడ్డి పాల్గొని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ ప్రజల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు ఢిల్లీలోని తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 12 ఏళ్లుగా ఢిల్లీలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్న మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని క్యాంపు కార్యాలయంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన ధర్మవరం కరాటే క్రీడాకారులను మంత్రి నిన్న సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మవరం యువత అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచడం గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజనుల సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ఆదివాసీ గిరిజన సంఘాలతో రాష్ట ప్రభుత్వం ఈరోజు విజయవాడలో సమావేశం నిర్వహించనుంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి దాదాపు 40 గిరిజన సంఘాల ప్రతినిధులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దానికి అనుసంధానంగా ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: स्पष्ट कहा है कि नीट और पेपर लीक इत्यादि विषयों के लेकर के जो लोग भी जिम्मेवार हैं उनके खिलाफ कड़ी से कड़ी कार्रवाई की जाएगी और हम अपने बच्चों के साथ अन्याय नहीं होने देंगे।
1: पूर्वाहणी कांग्रेस सदस्य अध्यक्ष मल्लिकार्जुन खड़गे, राहुल गांधी, प्रियंका गांधी वाड्रा, अन्ये दल सदस्या नीट विषयक चर्चा आधृत्य प्रदर्शनम अकुर्वन्। केंद्रीय मंत्री जितेंद्र सिंह तथा केंद्रीय गृह सचिव गोविंद मोहन लोक कल्याण मार्ग स्थिते प्रदर्शन स्थले कांग्रेस नेतृभिः सह मेलनं कृतवन्तौ। तत्रैव संसदि विपक्ष सदस्यैः पुनः पुनः कृतैः व्यवधानैः लोकसभा राज्यसभा च नीट प्रश्नपत्र अनधिकृत प्रकाशन प्रकरणं समेत्य विविध विषयेषु ह्यः आदिवसं यावत् स्थगिते अभवताम्। प्रधानमंत्री नरेंद्र मोदी सद्य एव जाते नीट परीक्षाया प्रश्नपत्र अनधिकृत प्रकाशन प्रकरणे संलग्न जनान विरुद्ध्य दृढ़ निग्रहं कर्तुं अथ राष्ट्रस्य यूनां हितस्य संरक्षणं च पुनः उद्घाटितवान्। असौ अवदत् यत् भविष्ये एतादृशानां घटनानां निवारणाय प्रशासनेन बहवः उपायाः क्रियमाणाः सन्ति। प्रधानमंत्री एतत् संसद भवन परिसरे राष्ट्रीय जनतांत्रिक संयुतेः मंगल मिलन इति नामना अपि प्रख्याते संसदीय दलीयोपवेशने उक्तवान्। वार्ताहरान् संसूचयन् संसदीय कार्य मंत्री किरण रिजिजुः अवदत् यत् उपवेशने प्रधानमंत्री देशव्यापिनां भावि परीक्षाणां प्रश्नपत्र अनधिकृत प्रकाशन निवारणाय सर्वेषां संबंधित पक्षाणां समन्वित प्रयत्नानां आवश्यकतां विशेषतया प्रतिपादितवान्। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू इत्येषा भारत उत्तर मैसेडोनिया देशयोः आर्थिक संबंधान् विस्तारयितुम् उक्तवती। उभयदेशीय उद्योगिनः व्यापारात् परं निवेश प्राविधिकी नवोन्मेषाधारित दीर्घकालिक सहकार्यं प्रवर्धयितुम् आग्रहम् अकरोत्। स्कोप्जे इत्यत्र भारत उत्तर मैसेडोनिया व्यापार मंचं संबोधयन्ती राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू अवदत् यत् भारतीय राष्ट्रपतेः उत्तर मैसेडोनिया देशस्य एषा प्रथमा यात्रा अस्ति या उभय देशयोः संबंध सुदृढीकरणे भारतस्य दृढ प्रतिबद्धतां द्योतयति। सा अवोचत् यत् वर्तमान व्यापारस्य परिमाणं तस्याः संभावनायाः अंशमात्रमेव प्रतिनिधित्वं करोति। अस्य दशकस्य अन्तपर्यन्तं द्वैपाक्षिक व्यापारं द्विगुणं भवितुं शक्यते इति विश्वासः अस्ति। भाजपेति दलं ह्यः लोकसभायाः विपक्षनेतुः राहुल गांधिनः लोककल्याण मार्गे विरोध प्रदर्शनस्य निन्दाम करोत्। तेन प्रदर्शिताचरणं पूर्णतया अशोभनीयं निंदनीयं चेति वर्णितवान्। नवदिल्ल्यां वार्ताहरैः सह वार्तालापं कुर्वन् भाजपेति दलस्य अध्यक्षः नितिन नवीनः उक्तवान् यत् एषा घटना दुर्भाग्यपूर्णा अस्ति, भारतस्य राजनैतिक इतिहासे कृष्ण दिवसेति वर्णितवान्। विदेश मंत्री डॉक्टर एस जयशंकरः अद्यारभ्य द्विदिवसीय फिलीपींस देशस्य यात्रायै मनीला इत्यत्र गमिष्यति। तत्र असौ आसियान इत्येतस्य अंतर्गतम् आयोजितेषु विदेश मंत्री स्तरीयोपवेशनेषु भागं ग्रहीष्यति इति वार्ताः।
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం, సమయం 7 గంటలు. ఈనాటి ప్రసార విశేషాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుంటారు. అనంతరం స్వరార్చన, తర్వాత కథానిక వింటారు. రచన మరియు సమర్పణ శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు. అనంతరం వయోవృద్ధుల సమస్యల పరిష్కార మార్గాల గురించి నాగవీర భద్రాచార్య గారితో పరిచయం ఉంటుంది. తర్వాత కొన్ని లలిత గీతాలు. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి గారితో కంటి వైద్య నిపుణులు పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 9:00 హలో అభిరుచిలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాట

వింటాము. 9:30 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు అడిగినటువంటి పాటల్ని ప్లే చేయడం జరుగుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. తిరిగి సాయంత్రం 5:05 వనితవాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో మహిళల జాగ్రత్త గురించి తెలుసుకుంటాము. అలాగే మహిళలు మెచ్చే సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటుగా యువత స్వయం ఉపాధి అవకాశాలు, వెల్ఫేర్ స్కీమ్స్ గురించి తెలుసుకోవడంతో పాటు యువత మెచ్చే సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, అనంతరం స్ఫూర్తి కథానిక వింటాము. రచన మరియు సమర్పణ శ్రీమతి అబ్బూరు జయలక్ష్మి గారు. తర్వాత కొన్ని జానపద పాటల్ని కూడా వింటాము. 7:00 అలనాటి మధుర గీతం ప్రసారమవుతుంది. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో ఎల్నినో ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం ఉంటుంది. తర్వాత పొలం కబుర్లు, అలాగే జానపద పాటలు కూడా. 8:00 హలో అభిరుచిలో ఫోన్ ద్వారా మెసేజెస్ పంపించి శ్రోతలు కోరినటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. 8:15 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రత్యేక రోజువారీ మరియు వారపు కార్యక్రమాలు రిలే ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. 11:10 ఆకాశవాణి కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇవి ఇవాల్టి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాల వివరాలు.

0: ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతం ఇవ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 8700014242 870001442.
1: మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారతదేశం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రాల్లో భారీ నుండి అతి

0: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారత్, ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని, కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణల ఆధారంగా దీర్ఘకాలిక భాగస్వామ్యాలను పెంపొందించుకోవాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఉత్తర మాసిడోనియా రాజధాని స్కోప్జేలో జరిగిన భారత్, ఉత్తర మాసిడోనియా బిజినెస్ ఫోరం సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఉత్తర మాసిడోనియాలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారని, ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం ఇరు దేశాల మధ్య చాలా తక్కువగా ఉందని, ఈ దశాబ్దం ముగిసే నాటికి దీనిని రెట్టింపు చేయవచ్చని ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है. हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुए. हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं.
0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు స్కోప్జేలోని మదర్ థెరిసా మెమోరియల్ను సందర్శిస్తారు. అనంతరం స్కోప్జే మ్యూజియంలో అధ్యక్షురాలు దౌకోవా స్కోప్జే మేయర్తో కలిసి ముర్ము జాతిపిత మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఐరోపాలోనే అత్యంత లోతైన, పురాతనమైన, ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఓహ్రిడ్ సరస్సును కూడా సందర్శిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. సామాజిక మాధ్యమ వేదికగా స్పందించిన ప్రధాన్, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసన ప్రదర్శనలు చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించారని, భద్రతా నిబంధనలను బేఖాతరు చేశారని విమర్శించారు. నీట్ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య చర్చ కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపడం వారి ఉద్దేశం కాదని, కేవలం రాజకీయ ముఖ్యాంశాల్లో నిలవడం కోసమే సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. నీట్ అంశంపై పార్లమెంటు వేదికగా చర్చించడానికి, యువత ఆందోళనను పరిష్కరించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. దేశంలోని విద్యార్థులను రాజకీయ ప్రచారాలకు పావులుగా వాడుకోవడం సరికాదని, వారికి కావలసింది భరోసా, సమస్యల పరిష్కారం, బాధ్యతాయుతమైన ప్రవర్తన అని ఆయన చెప్పారు. లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరసన తెలపడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ తగదని, తీవ్రంగా ఖండించదగిందని పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, ఈ ఘటన దురదృష్టకరమని, ఇది భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక చీకటి రోజని అభివర్ణించారు. పార్లమెంటులో ఎటువంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ, కాంగ్రెస్తో సహా విపక్షాలకు సభలో చర్చకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైపే ఉన్నారని నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు.
2: और मैं कहूंगा कांग्रेस और विपक्ष के साथियों से, हम संसद के पटल पर हर प्रकार के संवाद के लिए तैयार रहते हैं, लेकिन आपकी जो मर्यादाएं तोड़ने की परंपरा बनती जा रही है, जो अराजकतावती सोच आपके अंदर विकसित हो रहा है, निश्चित रूप से इससे देश कहीं ना कहीं दुखी है और देश अपने यशस्वी प्रधानमंत्री के साथ खड़ा है.
0: नीट परीक्षा पेपर लीक अंशंपै నిన్న సాయంత్రం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ సమీపంలో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత

0: అఖిలేష్ యాదవ్ ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగా వరుసగా రెండవ రోజైన నిన్న కూడా ఉభయ సభల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, ఇతర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆందోళనల కారణంగా ఉభయ సభలు 3 సార్లు వాయిదా పడ్డాయి. ఈ గందరగోళం కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్ నిర్వహించడానికి వీలు పడలేదు. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా, ఆ తర్వాత ప్రిసైడింగ్ అధికారులు సభలో శాంతి భద్రతలు కాపాడుతూ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలను కొనసాగించడానికి సహకరించాలని నిరసనకారులను పలుమార్లు కోరారు. అయినప్పటికీ గందరగోళం సద్దు మణగకపోవడంతో సభను రోజంతటికీ వాయిదా వేయవలసి వచ్చింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించడంతో సభ వాయిదా పడింది. భారతదేశం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈ రోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందరికీ సమానంగా అందించడం వంటి అంశాలపై సహకారాన్ని పెంపొందించుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తంతో ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతలపై ఉమ్మడి చర్యలను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ మీడియాతో పేర్కొన్నారు. ఈ మంత్రిత్వ స్థాయి సమావేశాల్లో ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, అందుబాటు ధరలకే మందుల లభ్యత, సాంప్రదాయ సమగ్ర వైద్య విధానాలు, క్షయవ్యాధి నిర్మూలన, మానసిక ఆరోగ్యం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థల బలోపేతం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్టు ఆమె వివరించారు. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల పాటు అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని తెలిపింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుపూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని జీకేఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుపూర్ జిల్లా అవినాశిలో ప్రసిద్ధ అవినాశి శివలింగేశ్వర శివాలయాన్ని ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఉత్తర మాసిడోనియాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారత్ ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈ రోజు నుంచి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7:15. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

శుభోదయం. సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుందాము. తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాలో బుధవారం డబ్బులు జమ చేయనుంది. అర్హులైన స్కూల్ ఇంటర్ విద్యార్థుల తల్లుల అకౌంట్లలో 13,000 చొప్పున నగదు జమ చేయనున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం 10,120.78 కోట్లు విడుదల చేయనుంది. అర్హుల వివరాలను మనమిత్ర వాట్సాప్, లీప్ యాప్లలో చూడొచ్చు. ఇప్పటికే స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలకు అర్హుల జాబితాలు పంపించేశారు. ఏపీలో కరోనా కేసులు పెరగడంతో ఆందోళన ఎక్కువైంది. నిన్న ఒక్కరోజే 7 పాజిటివ్ కేసులు వచ్చాయి. అలాగే తెలంగాణలో కూడా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ హైదరాబాద్లో కనుక కేసులు ఎక్కువగా జరిగినట్లయితే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ బోనాల పండుగ కూడా జరుపుతారు. అలాగే వివిధ ప్రదేశాల నుంచి అక్కడికి వెళ్లే వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. సోమశిల జలాశయంలో మంగళవారం నాటికి 77.988 కి 31.052 TMC నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 301.440 అడుగుల మేర నీటి మట్టం నమోదైంది. పవర్ టర్నల్ ద్వారా 720/17/18 రివర్స్ స్లూయిస్ ద్వారా 50 క్యూసెక్లు డెల్టాకు విడుదల చేస్తున్నారు. ఉత్తర కాలువకు 50, దక్షిణ కాలువకు 350 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. రోజుకు సగటున 240 క్యూసెక్లు ఆవిరవుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు వివరించారు. తల్లిదండ్రులతో తరగతి ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా సమావేశమవుతారు. గత విద్యా సంవత్సరంలో కూడా ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఈ నెల 24న పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలు పాఠశాలల్లో వసతులు విద్యార్థులు వినియోగించుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. బిలకూట క్షేత్రం కొండబిట్టగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం హుండీలో భక్తులు వేసిన కానుకలు లెక్కించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి, ఈవో రాధాకృష్ణ మాట్లాడుతూ 4 నెలల 12 రోజులకు గాను 25.51 లక్షలు వచ్చాయని వెల్లడించారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రాజు పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ జరిగింది. బ్యాంకు అలాగే విద్యా శాఖల విశ్రాంత ఉద్యోగులు కానుకల లెక్కింపులో పాల్గొన్నారు. నవంబర్ డిసెంబర్ నెలల్లో అధికంగా నిమ్మ దిగుబడులు రాకుండా నియంత్రించుకుని ఫిబ్రవరిలో వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఉద్యానాధికారి సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డులో రైతులు, వ్యాపారులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గత ఏడాది నవంబర్ నెలలో కిలో 10 కూడా ధర లేదన్నారు. ఈ ఘటనలు పునరావృతం కాకుండా పూత నియంత్రించుకునే పద్ధతులను వివరించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ ఏడీ కమిటీ ఉపాధ్యక్షురాలు కూడా పాల్గొన్నారు. జిల్లా సైన్స్ అధికారిగా కేవీఆర్ మూర్తిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆయన అనంతసాగరం మండలంలోని జే కాలనీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

0: మంగళవారం డీఈఓ బాలాజీరావును నెల్లూరులో కలిసి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పనిచేస్తున్న శివారెడ్డి విడవలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. రైతు బజార్లలో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకు సరుకులు ఇస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ అనితాకుమారి అన్నారు. మంగళవారం పొదలకూరు రైతు బజార్లో బియ్యం, కందిపప్పు, మినపప్పు, రెండు రకాల వంట నూనెలు అమ్మకాలు చేసే స్టాళ్లను ఆమె ప్రారంభించారు. మార్కెట్తో పోల్చుకుంటే రైతు బజార్లో అన్నింటి యొక్క ధరలు తక్కువగా ఉంటాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఇవి ఇవాల్టి శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం.
1: जाय बन गई है।

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు స్వరార్చన విందాము.

0: శుభోదయం. సింహపురి కార్యక్రమంలో స్వరార్చన విన్నారు. ఇప్పుడు కథానిక వింటాము. రచన మరియు సమర్పణ శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు.
1: సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు మనకు అందించిన కథానిక

నేను నరసింహులు గారిని నరసింహులు గారని ఎందుకంటున్నానో ఈ కథ చదివితే మీకే తెలుస్తుంది. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ఏకదాటిగా ఫోను మోగుతుంటే తెచ్చిచ్చింది సతీష్ కు రమ్య. ఎవరు రమ్య ఈ టైంలో అంటూ ఫోన్ అందుకున్నాడు. మీ చెల్లెలు స్వాతి లైన్లో ఉందండి అందామె. అన్నయ్యా అన్నయ్యా అర్జెంటుగా మనం భీమవరం వెళ్లాలన్నయ్యా అనగానే ఏం స్వాతి ఏమైంది అన్నాడు సతీష్. మన సుజీ వాళ్ళ మామయ్య హఠాత్తుగా హార్ట్అటాక్తో చనిపోయారంటన్నయ్యా. పాపం తనకి అమెరికా నుండి రావడానికి ఫ్లైటు అందుబాటులో లేదంట. తన బదులుగా మనల్ని వెళ్లమని చెప్పింది. స్వాతి కంగారుగా చెబుతోంది. అయ్యో పాపం చాలా మంచివారమ్మా, ఆయన ఖచ్చితంగా వెళుదాం. కానీ మనం ఇప్పుడు బయలుదేరినా హడావిడిగా టైం అయిపోతుంది. 2 రోజుల తర్వాత వెళితే కాస్త ఓదార్పుగా ఉంటుంది. ఆలోచించు స్వాతి చెప్పాడు సతీష్. సరే అన్నయ్య బావతో చెబుతాను. మరి దేంట్లో వెళ్లాలని స్వాతి అనగానే నరసింహుల్ని కారు పిలుద్దామన్నయ్య అంటూ ఫోన్ పెట్టేసింది. బుధవారం పొద్దున్నే రెడీ అయ్యి వేచి చూస్తున్నాడు కారు కోసం సతీష్. నరసింహులు వచ్చి పికప్ చేసుకున్నాడు. నమస్తే సారు, బావున్నారా అనగానే ఆ బావున్నాను నరసింహులు, బ్యాగు తీసుకుని వస్తానుండు అనగానే ఎందుకు సారు మీకు ఆ శ్రమ, మీ బ్యాగ్ ఎప్పుడో సర్దేశాను డిక్కీలో, మీరు ఎక్కి కూర్చోండి అన్నాడు నరసింహులు. 5 అడుగుల ఆ రంగులాల ఎత్తుతో కాస్త రాగి రంగులో ఉండే జుత్తుతో చామన ఛాయలో హుషారు హుషారుగా ఉన్నాడు. సమయం 6 గంటలవుతుంది సారు, నెల్లూరు నుండి బుచ్చికి 30 నిమిషాలు పడుతుంది. అక్కడ నుండి స్వాతి మేడంని రమేష్ సార్ని ఎక్కించుకుని భీమవరం వెళ్లడానికి మరో 6.5 గంటలు పడతాది. మధ్యాహ్నానికి ముందే వెళ్ళిపోతాం సారు గడగడా మాట్లాడుతున్నాడు నరసింహులు. మాటల్లోనే బుచ్చి చేరుకున్నారు. స్వాతి రమేష్ సిద్ధంగా ఉన్నారు. నరసింహులు డిక్కీలో సామాను సర్ది సతీష్ ముందు సీట్లోనూ వెనక సీట్లలో స్వాతి రమేష్ కూర్చోగానే ఏం సారు వెళదామా అంటూ స్టార్ట్ చేశాడు. నరసింహులు ఎంతవరకు చదువుకున్నావు, ఎన్ని సంవత్సరాల నుండి డ్రైవింగ్ చేస్తున్నావు యథాలాపంగా అడిగాడు సతీష్. సారు నేనా

చదువా అంటూ నవ్వి, నేను 2 రోజులు మాత్రమే బడికెళ్ళాను. నా డ్రైవింగ్ సంగతి పెద్ద కథలే, అది రమేష్ సార్కి స్వాతమ్మకి తెలుస్తారు అంటుండగా రమేష్ అందుకుని, అవును సతీష్, ఈ నరసింహుల్లి పెద్ద చరిత్ర, వింటుంటే భీమవరం కూడా వచ్చేస్తుంది అనగానే అందరూ పెద్దగా నవ్వారు. సరే సరే చెప్పు నరసింహులు, నీ కథ నేను కూడా తెలుసుకుంటాను అడిగాడు సతీష్. సరే సారు, నా కథ కొన్ని జీవితాలకైనా ఉపయోగపడతాదంటే చెబుతాను. మీ బోటి వాళ్ళు 4 నా కథను చెబుతానంటే ఎవరిస్తాను అంటూ చెప్పడం ప్రారంభించాడు. సారు, మా నాయన యాదయ్య, అమ్మ గౌరమ్మ, మావి గొర్రెలు కాసుకుని బ్రతికే జీవితాలు సారు. ఇంట్లో అన్న, అక్క, నేను 3 సంతానం వాళ్ళకి. అన్న చిన్నప్పుడే బడిమానేసిండు. అక్కకి నాయన వయసు రాగానే పెళ్లి చేసి 1 అయ్యి చేతిలో పెట్టిండు. ఎకాయికి ఇంక ఇంట్లో మిగిలింది నేను మాత్రమే. అమ్మకి నన్ను బాగా చదివించాలని కోరికగా ఉండేది సారు. కాస్త బాధగా నిట్టూర్పు విడిచాడు నరసింహులు. మరి మీ నాయన ఏం చేసేవాడు నరసింహులు? అతని బాధ కాస్త తగ్గించే ఉద్దేశంతో అడిగాడు సతీష్. మా నాయనే బాగుంటే నాకు ఈ పరిస్థితి ఎందుకుంటాది సారు? మా నాయన మా ఊరి రెడ్ల దగ్గర, నాయుళ్ళు దగ్గర బర్రెల కాడికో గొర్రెలు కాయడానికో పోయొచ్చి సాయంత్రానికి కొన్ని చుక్కలు మందేసుకొచ్చి అమ్మతో కొట్లాడేవాడు. మరి మీకు పొలాలు గట్రా ఏమైనా ఉన్నాయా? మాకు గవర్నమెంట్ ఇచ్చిన సీలింగ్ భూమి ఉండేది. ఆ భూముల్లో అమ్మ అన్న 6 గాలం కష్టం చేస్తూ కొన్ని గొర్రెలు కొనిచ్చారు మా నాయనకి. గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన ఇల్లు ఉన్నది. ఇవే సారు అప్పటికి మా ఆస్తి పాస్తులు. మరి బడికెందుకు పోలేదు నరసింహులు అడిగాడు సతీష్. కడుపు చించుకుంటే కాళ్ళ మీద బన్నట్టు మా ఇంట్లో ఎవరు చదివినరు సారు నేను చదువుకోవడానికి. బడికి 2 రోజులు పోయినట్టు గుర్తు. ఎందుకో అఆలు ABCDలు అబ్బలేదు. దానికన్నా నాయనతోనో అన్నతోనో పొలంలోకి పోవడమే నచ్చేది. పల్లెటూళ్ళలో అంతే సారు, చదువులు రుచించవు. 7 సంవత్సరాలు పెట్టేసరికే నాయన గొర్రెలు కాయడం అలవాటు చేసిండు. రోజూ గొర్రెల కాడికి పోయి కాళ్ళు కాయలు కట్టేసేవి. పరిక్కంపల ముళ్ళు దిగబడిపోయి నెత్తుటి పుళ్ళైపోయేవి. అయినా గొర్రెల దేశలో పడి నేను కూడా ఓ గొర్రెలా మారిపోయిన రోజులు సారు అవి. మరి డ్రైవింగ్ పైకి ఎలా మళ్ళింది నీ మనసు? ఎలా నేర్చుకున్నావు నరసింహులు? ఆసక్తిగా అడిగాడు సతీష్. రోజులెప్పుడు ఒకేలాగా ఉండవు కదా సారు. కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో విచిత్రాలు చేస్తుంటాడు. అలాగే జరిగిందది. మా దూరపు చుట్టం ఒకరు ఒకసారి మా ఇంటి కారులో వచ్చిండు. ఆ కారు ఎట్టా ఉందో తెలుసా సారు? నాకిప్పటికీ బాగా గుర్తు. తెల్ల అంబాసిడర్ కారు, లోపల మెత్త మెత్తగా సీట్లు, నల్లటి తారులాంటి చక్రాలు. చెబుతూ ఉంటే నరసింహుల్లో ఉత్సాహం పొంగుతోంది. కళ్ళల్లో ఏదో తడి. కారు తోలుతున్న వ్యక్తి నాకొక అద్భుతంలా కనిపించాడు సారు. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను ఎప్పటికైనా ఇలాంటి కారు ఒకటి కొనాలని. అయినా కారు కొనడం అంటే మాటలా సారు? ముందు కారు కొనాలంటే డ్రైవింగ్ రావాలి కదా సారు. మరి మన బోటోళ్ళకి కారిచ్చి డ్రైవింగ్ ఎవరు నేర్పిస్తారు? మరి తర్వాత ఏం చేశావు అడిగాడు సతీషు రమేష్ మూకుమ్మడిగా. గొర్రెలు కాయడం మానేశాను సారు చెప్పాడు నరసింహులు. మరి గొర్రెలు కాయకుండా ఉంటే మీ నాయన ఏమీ అనలేదా అడిగాడు సతీష్. ఎందుకనడు సారు, ఆయన గారి గొర్రెల్ని అప్పనంగా నేను కాసి పెడుతుంటే పోనంటే ఊరుకుంటాడా? తిట్టాడు, కొట్టాడు, ఏమీ చేయలేక హోటల్లో సర్వర్గా పెట్టిండు సారు. నెల్లూరులో నాగార్జున మెస్లో ఎంగిలి ఆకులు ఎత్తి టేబుళ్లు తుడుస్తూ 2 సంవత్సరాలు పనిచేశాను సారు. దాంట్లో కొన్ని డబ్బులు ఇంట్లో ఇచ్చి ఎవరైనా టిప్పులుగా ఇచ్చిన డబ్బులు దాపెట్టుకుని 20,000 కూడేసుకున్నాను సారు. అబ్బో బానే దాచిపెట్టావే, తర్వాత ఏమైంది? రాను రాను నరసింహుల కథలో మలుపులు ఆసక్తి రేపుతున్నాయి సతీష్లో. ఏముంది సారు, హోటల్లో పని మానేశాను. మరి జరుగుబాటు ఎలా జరిగేది? డ్రైవింగ్కి ఎలా వచ్చింది నీకు అడిగాడు సతీష్. చెబుతా సారు చెబుతా. మా ఊర్లో ఎవరైనా డ్రైవింగ్ పోతుంటే వాళ్లతోటి క్లీనర్గా పోయేవాణ్ణి. వాళ్ళకి పనులన్నీ సేత్తూ సేత్తూ ఎప్పుడైనా ఓ తూరి బండడిగి నేర్చుకునేవాణ్ణి. గేర్లు మార్చడం, స్పీడు పెంచడం, బ్రేక్ వేయడం, ఇలా ప్రతిదీ గమనించేవాణ్ణి. అలా అలా డ్రైవింగ్ కొంత బాగానే వచ్చేసింది సారు. మరి కారు ఎలా కొన్నావు? డబ్బులు సరిపోయాయా నీకు అడిగాడు సతీష్. లేదు సారు, అది ఇంకో కథ. నేను డ్రైవింగ్ పూర్తి చేసుకుని తోలగలననే నమ్మకం రాగానే మా నాయనకి తెలిసిన ఒక నాయుడోళ్ల బంధువు నన్ను కారు డ్రైవింగ్ కుదుర్చుకున్నారు జీతానికి. మొత్తానికి కారు తోలే జీతగాడు వెయ్యావైతే అభినందన పూర్వకంగా చూశాడు.

లోకేష్. ఇక్కడే పెద్ద తిరకాసు ఉండాది సారు. మా ఆ నాయుడు గారి భార్య దేవసేనమ్మ ఉండేది. నాయుడు గారు చాలా మంచోడు, కానీ ఆ అమ్మే నా పాలిట కాసుకున్న దెయ్యంలాగుండేది. నేనేమి మరీ పెద్దోణ్ణి కాదని పల్లెటూరుని పసిగట్టేసింది. కారు కోసం కుదుర్చుకున్న నన్ను ఇంట్లో పనోణ్ణి చేసింది. ఎలాంటి పనులు చేపించింది నీ చేత? ఇల్లు తుడిపించేది, బట్టలు ఉతికించేది, ఇంట్లో శానా శానా పనులన్నీ చేయించేది సారు. నాతో కాస్త బాధగా నరసింహుల గొంతులో తొంగిచూసింది. హోటల్లో ఎంగిలి ఆకులు ఎత్తేటప్పుడు కూడా తర్జాగా ఉండేవాడిని సారు. కానీ ఈ అమ్మ దగ్గర మనస్సు సివుక్కుమనేది. నాయుడు గారికి చెబితే నీ ఉద్యోగం తీయించేత్తా అని బెదిరించేది. నా జీతంలో కొన్ని డబ్బులు తగ్గించి ఇచ్చేది. మరి ఎలా అక్కడి నుండి వచ్చావు? అడిగాడు సతీష్. కారు డ్రైవింగ్ ఖాళీ టైంలో కారు స్టాండ్కి పోయేది సారు. అక్కడ మిగతా డ్రైవర్లతో పరిచయాలు పెంచుకున్నాను. నా జీతం డబ్బులతోనే సీటీ ఒకటి కట్టుకున్నాను. తర్వాత ఏమైంది? సీటీ డబ్బులు రాగానే సేదా దేవసేనమ్మ దగ్గరికి పోయి పని మానేస్తున్నానమ్మా అని చెప్పేసినాను సారు. ఆ అమ్మ కంగారు పడ్డాది, నన్ను బెదిరించింది. నీకు పని ఎవరు ఇస్తారో చూస్తారా నరసింహులు అనింది. ఆవేశంగా చెబుతున్నాడు నరసింహులు. అయినా నేను భయపడలేదు సారు. ధైర్యంగా వచ్చేసిన నేరుగా కారు స్టాండ్ యజమానుల దగ్గరికి వచ్చిన, ఎవరైనా డ్రైవర్ కావాలంటే నాకు ఫోన్ చేయండి సారు అని చెప్పిన ఇంటికి వచ్చేశా. ఆ రాత్రి ఎందుకో హాయిగా నిద్రపోయాను సారు. 4 రోజులు ఎవరూ ఫోన్ చేయలేదు. ఆ తర్వాత ఎవరో ఒకరు ఫోన్ చేసి డ్రైవింగ్కి రమ్మనేవాళ్ళు. అలా పోయినప్పుడల్లా యజమానులకు అన్ని సేవలు చేసేది సారు. నీళ్ల బాటిల్ తెచ్చిచ్చేది, వారి సామాన్లు మోసేది, వారిని కారు దిగనీయకుండా అందించేవాడిని సారు. దాంతో ఆ యజమానులు బాడుగ కారుకు పోయేటప్పుడు నరసింహుల్ని పిలవండి అనేదాకా తెచ్చుకున్నాను. అంతేకాదు సారు, కారును తోలేటప్పుడు జాగ్రత్తగా కొంత ఆయిలు సేవ్ చేసుకునేవాణ్ణి. ఇరా, మరి ఇలా బాడుగులు పోయే నువ్వు కారెప్పుడు కొన్నావు? అడిగాడు సతీష్. అది కూడా వచ్చింది సారు, నేను వేసుకున్న సీటీ పాడిన డబ్బుల్ని వడ్డీకి ఇచ్చి 2 లక్షల రూపాయలు చేసుకున్నా సారు. ఆ డబ్బులతో మొదటిసారిగా కారు కొన్నాను. కారు కొని నేరుగా ఇంటికి వచ్చేశా. అమ్మ భయపడిపోయింది. కారు ధర 6 లక్షల రూపాయలు సారు. నేను కట్టింది 2 లక్షలు, మిగతా డబ్బులు ఏడ నుండి తెస్తావరా? నాయుళ్ళు రెడ్లు కొనుక్కునే కార్లు మనకెందుకురా అని అమ్మ ఏడిసినాది. నేను నమ్మకంగా చెప్పేశారు. నన్ను నమ్మి పిలిచేవాళ్ళున్నారమ్మా అంటూ మా యజమానులందరికీ ఫోన్లు చేసి చెప్పాను ఆ కారు బాడుగకు ఉందని. ఒక్కొక్కరు బాడుగకు పిలిచేటోళ్ళు సారు. అలా అప్పులు తీర్చేశాను. ఆ కారు నాకు మిగిలిపోనాది. మరి ఈ నరసింహులు ఇప్పుడెలా ఉన్నాడో అడుగు సతీషు అంటూ రమేష్ వెనక నుండి అన్నాడు. నరసింహులు కాస్త సిగ్గుపడ్డాడు. అందులో కొంచెం గర్వం కూడా కనిపిస్తుంది. అది బహుశా జీవితాన్ని జయించిన ఆత్మవిశ్వాసం నుండి వచ్చినట్టుంది. చెప్పు నరసింహులు చెప్పు అనగానే, ఏముంది సారు, నా డబ్బులతో ఇంకో ఇన్నోవా కారు కొనుక్కున్నాను, నా డబ్బులతో 3 ఎకరాల పొలం కొనుక్కున్నాను, నా డబ్బులతో 10 లక్షల ఇల్లు కట్టుకున్నాను, అన్నీ నా కష్టార్జితమే సారు, నా కష్టార్జితమే అంటూ మోగబోయాడు నరసింహుడు. మరి పెళ్ళిప్పుడు చేసుకుంటావు? అమ్మాయి ఎవరైనా ఉన్నారా? నరసింహుల కళ్ళల్లో మెరుపు. ఉన్నారు సారు, ఉన్నారు. ఒక్కరు కాదు, 2 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. 2 అమ్మాయిల? ఆశ్చర్యంగా అడిగాడు సతీష్. అవును సారు, 2. ఒకరు మా ఊర్లో, ఇంకొకరు చెన్నైలో. ఏది కుదరతాదో తెలియడం లేదు. ఒకప్పుడు యాదయ్య ఇంట్లో పిల్లనీయడానికి తాగుబోతోళ్ల కుటుంబం అని వెనకాడినారు మా అన్నయ్య సయంలో. అలాంటిది ఇప్పుడు మా ఇంట్లో చిన్నకోడలు కావడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు సారు. నేను పుట్టింది చిన్న కులంలోనే కావచ్చు, మేము పుట్టుక్కి భేదోళ్లమే కావచ్చు, కానీ దానిని మార్చాలనుకున్నాను సారు. నేను ఒక కలగన్నాను, నమ్మకంగా నమ్మాను. మా నాయన్ని పాడు చేసిన ముందుని ముట్టకుండా బ్రతుకుని మార్చుకున్నాను. మా ఊళ్ళో పెద్ద పెద్దోళ్ళు చాలా మంది కొనలోని కారు కొనుక్కున్నాను, మంచి ఇల్లు కట్టుకున్నాను. ఈ పొద్దు నరసింహులు యాదయ్య కొడుకు కాదు సారు, యాదయ్యే నరసింహులకు నాయన. మరలా నరసింహుల గొంతు మోగబోయింది. మరిక పెళ్లికెప్పుడు చెబుతున్నావు? అడిగింది స్వాతి. తొందరలోనే మేడం, లగ్గం పెట్టుకున్నాక మీ అందరికీ కార్డు ఇస్తాను, వచ్చి ఆశీర్వదించి పోవాలా అంటూ ఎర్రబడ్డ బుగ్గలతో కారుని సర్రున ముందుకు దూకించి ఆపాడు. కారు విండోలోంచి చూస్తే భీమవరం బోర్డు స్వాగతిస్తోంది.

0: ఇంతవరకు కథానిక విన్నాము. రచన మరియు సమర్పణ శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం శుభోదయం సింహపురి కార్యక్రమం వింటూ ఉన్నారు. ఇప్పుడు వయోవృద్ధుల సమస్యల పరిష్కార మార్గాల గురించి నాగవీర భద్రాచారి గారితో పరిచయం ఉంటుంది.
1: నమస్కారం అంగళ కుదుటి నాగవీర భద్రాచారి గారు.
2: నమస్కారం అండి.
1: నాగవీర భద్రాచారి గారు, మీరు ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వయోవృద్ధులకు సంబంధించిన రకరకాల సమస్యలు, వాటికి పరిష్కారాలు, అదేవిధంగా వాళ్లకు ఉండేటువంటి సాధక బాధకాలు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ వాటికి పరిష్కార మార్గాలు తెలియజేస్తూ మరి చక్కటి సేవను నిర్వహిస్తున్నారు, అభినందనీయమండి. అయితే నాగవీర భద్రాచారి గారు, అసలు ఒకటి చెప్పండి, ప్రస్తుత సమాజంలో వృద్ధుల పరిస్థితి ఏమిటి అసలు ఇప్పుడు ప్రజెంట్?
2: సార్, అసలు ముందు వృద్ధాప్యం అంటే మలిబాల్యం. జీవితం అనే నాటకంలో చివరి అంకం వార్ధక్యం. మానవ జీవితంలో ఎవరికైనా తప్పని దశ ఈ వృద్ధాప్యం అండి. జీవితంలో వృద్ధాప్యం అనేసరికి అదేదో శాపంగా భావిస్తారు. నిజానికి వృద్ధాప్యం శాపము కాదు, పాపము కాదు, అది ప్రకృతి ధర్మం. మానవుడు కాదనుకున్నా కోరుకొని వచ్చేది వృద్ధాప్యం. అందుకనే వృద్ధుల యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని అంతర్జాతీయంగా 1వ అక్టోబర్ ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం వృద్ధుల యొక్క పరిస్థితి చూసినట్లయితే భారతదేశంలో 6 పదులు దాటిన వయస్సు గల వృద్ధులు దాదాపు 28 కోట్ల మంది ఉన్నారు. ఇక్కడ వృద్ధులు అంటే 60 సంవత్సరాలు దాటిన వారిని వృద్ధులని, 80 సంవత్సరాలు దాటిన వారిని వయో వృద్ధులని మనం అనుకుంటూ ఉంటాం. మన దేశంలో ఉన్న ఈ వృద్ధుల్లోండి దాదాపు 70% మంది గ్రామాల్లో నివసిస్తున్నారు, 30% మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. దాదాపు మన దేశంలో దురదృష్టకరమైన విషయం ఏంటంటే సార్, వృద్ధుల్లో 40% మంది అత్యంత పేదరికంతో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వృద్ధుల పరిస్థితి చాలా దమనీయంగా మారింది సార్. వీరి కనీస అవసరాలు లేకుండా జీవిత చిరమాంకంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన దేశంలో ప్రస్తుతం వృద్ధులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది సామాజిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్న ఈ యొక్క వృద్ధుల వృద్ధ భారతంలో కేంద్రం కానీ రాష్ట్రం కానీ పలు కార్యక్రమాలు చేపట్టిందండి. మరి వాటిని గురించి మనం తర్వాత తెలుసుకుందాం.
1: అయితే నాగవీర భద్రాచారి గారు, నేడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గిపోవడం మనం చూస్తున్నామండి. దానివల్ల చాలా మంది వృద్ధులు ఏంటంటే ఒక రకమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా ఉందేమో గాని అసలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారంటారా?
2: అవును దేశంలో సార్, ప్రాచీనంగా మంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో కుటుంబ పెద్దే నిర్ణేత శక్తిగా ఉండేవాడు. పిల్లలు పెద్దవారికి సేవలు చేయటం, గౌరవించటం మనకు సాంప్రదాయంగా ఉండేది. అయితే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమేణ క్షీణించి ఇవాళ కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు అనే స్థితికి వచ్చేసాం. పూర్వం ఉమ్మడి కుటుంబంలో పెద్దల మాటకు అగ్రతాంబలం లభించేది. ప్రస్తుతం ఆ పరిస్థితి పోయి కుటుంబంలో ఉన్న వృద్ధుల పట్ల కుటుంబ సభ్యులకు ఆలోచన మారిపోయింది. వృద్ధుల పట్ల ప్రేమ, ఆదరణ, ఆప్యాయతలు క్షీణిస్తూ ఉన్నాయి. కాబట్టి వృద్ధులకి సముచిత స్థానం లభించాలంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోనే ఎక్కువగా ఉంటుంది. కానీ మామూలు ఒంటరి కుటుంబ వ్యవస్థలో వృద్ధుల యొక్క పరిస్థితి మారి వారిని ఏకాకిం చేసి ఆదరణ కోల్పోయి అనారోగ్యంతో ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారు.
1: అయితేనండి, వృద్ధులు జాతి సంపద, సమాజానికి నిఘంటువు అంటుంటారు. ఇది మనందరం వినేటువంటి మాట. ఇది
2: అవును సార్,
1: కరెక్టేనా?
2: కరెక్టే. వృద్ధులు 60 సంవత్సరాలు దాటిన వారు జీవనం చేస్తే తమ తమ వృత్తుల్లో నైపుణ్యం గడిస్తారు. ఈ 40-50 సంవత్సరాలు వాళ్ళు చేసిన ఉద్యోగాల్లో కానీ వృత్తుల్లో కానీ వ్యాపారాల్లో కానీ నైపుణ్యం సంపాదిస్తారు. ఆ నైపుణ్యం ద్వారా వారి యొక్క విజ్ఞానంతో జాతి నిర్మాణం జరుగుతుంది. జీవితంలో సంపాదించిన అపార విజ్ఞానం వృద్ధుల వల్ల సమాజ శ్రేయస్సు జరుగుతుంది.

0: వారి విజ్ఞానం ఒక రకంగా జాతి సంపద, ఒక రకంగా సమాజానికి నిఘంటు, ఒక రకంగా సమాజానికి దిక్సూచి. కాబట్టి ఇలాంటి సీనియర్ సిటిజన్స్ను మనమేదో పండుటాకుల్లాగా భావించకుండా పరిణితి చెందిన విజ్ఞాన భాండాగారాలుగా మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్.
1: అయితే నాగవీరభద్రాచార్య గారు, ఇప్పుడు మహిళలకు చట్టాలున్నాయి, అలాగే పిల్లలకు ఉన్నాయి, మరి వృద్ధులకు కూడా ఏమైనటువంటి అంటే వాళ్ళ రక్షణ కోసం కానివ్వండి, వాళ్ళ సంక్షేమానికి కానివ్వండి, వాటికి సంబంధించి అమల్లో ఉన్నటువంటి చట్టాలు ఏమైనా ఉంటే చెప్పండి.
0: పుట్టిన ప్రతివాడు వృద్ధాప్యను చెబుతూడాల్సిందే. నేడు చాలా చోట్ల వృద్ధులు నిరాదరణకు గురి చేసి ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రుల్ని హత్య చేసిన వాళ్ళు ఉన్నారు, వేధించిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వృద్ధులు ఉన్నారు, వృద్ధాశ్రమాలకు తల్లిదండ్రులను పంపించిన వాడు కూడా మన సమాజంలో చూస్తూనే ఉన్నాం. కొంతమంది తల్లిదండ్రులు నమ్మించి ఆస్తులు రాయించుకొని వారిని ఇంటి నుంచి బయటికి వచ్చి సంఘటనలు కూడా మనం చూస్తాం. ఇలాంటి విషాదకరమైన సంఘటనలు సమాజంలో ప్రతి చోట ఎక్కడతో జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వృద్ధులు పడే బాధల్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి 1999 ఒక జాతీయ ముసాయిదా విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 2007 తల్లిదండ్రుల మరియు వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007 రూపొందించింది. ఈ చట్టం అనుసరించి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 2011 ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రుల వృద్ధుల పోషణ సంక్షేమ నియమావళి 2011 మన రాష్ట్ర ప్రభుత్వంలో రూపొందించి వృద్ధులకి వారికి ఆస్తుల్ని ప్రాణాలని కాపాడటానికి ఈ చట్టం రూపొందించడం జరిగింది. నిజంగా ఈ చట్టం వయోవృద్ధులకు ఒక భరోసా ఇవ్వగల సంక్షేమ చట్టం అని నేను అనుకుంటున్నాను సార్. మరి ఈ చట్టం వలన ఏమిటి వృద్ధులకంటే, ఏ కొడుకైనా సరే తన తల్లిదండ్రులను కనుక చూడనట్లయితే అలాంటి వారికి ఈ చట్టం ద్వారా తల్లిదండ్రులకు తప్పనిసరిగా నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలనేది ఈ చట్టం కల్పించింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అట్లానే ఎవరైనా సరే తల్లిదండ్రులను ఒంటరి చేసి ఒంటరిగా వదిలేసి ఉన్నట్లయితే అలాంటి వారికి 5,000 రూపాయలు జరిమానా, 3 నెలల జైలు శిక్ష ఏర్పాటు చేసే వసతి ఈ చట్టంలో కల్పించారు. నిజంగా ఈ చట్టం మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నట్టు వయోవృద్ధులకు ఒక భరోసా చట్టము ఉన్నది. అట్లానే ఎవరైనా సరే తల్లిదండ్రులను కనుక ఆస్తులు రాయించుకుంటే, తల్లిదండ్రులు కనుక కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినట్లయితే అలాగా రాసిన దస్తావేజును రద్దు చేసే అధికారం కూడా ప్రభుత్వాలు తన దగ్గర ఉంచుకున్నాయండి. నిజంగా వయోవృద్ధుల యొక్క అభివృద్ధికి సంక్షేమానికి ఈ యొక్క చట్టం ఒక మంచి భరోసా చట్టం అని నేను చెప్పగలనండి.
1: వృద్ధుల రక్షణ కోసం ట్రిబ్యునల్స్ ఏమైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటారా, చెప్పండి సార్.
0: ట్రిబ్యునల్స్ అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ 2007 తల్లిదండ్రుల వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం అమలు పరచాలి అంటే నిరాదరణకు గురైన వృద్ధులకు తల్లిదండ్రులకు పోషణ వృత్తి మంజూరు చేయాలంటే, వారి యొక్క ఆస్తులు ప్రాణాలను రక్షించాలంటే ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు పరచడానికి ఒక రకమైన ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఏమిటి ఆ యంత్రాంగం అంటే, 1 ఆర్డీఓ స్థాయిలో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్. మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్డీఓ స్థాయి ప్రాంతం రెవెన్యూ డివిజన్ ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులు ఏదైనా సరే ఇబ్బంది కనుక కలిగినట్టయితే, అనాదరణకు కనుక గురైనట్లయితే అలాంటి వారు ఈ యొక్క ఆర్డీఓ ఆఫీసులో ఒక అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్లికేషన్ పెట్టుకొని వారు పడే ఇబ్బందులకు తెలియపరిచినట్టయితే మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ వాళ్ళు అది పరిష్కరించి వారికి పోషణను జారీ చేసే అధికారం ఫస్ట్ లెవెల్ అండి. ఒకవేళ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు కనుక తృప్తి కనుక లేకపోతే జిల్లా స్థాయిలో ఉండే అప్లై ట్రిబ్యునల్ కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానికి జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షత వహిస్తారు. కాబట్టి డివిజనల్ స్థాయిలో ఆర్డీఓ గారు అధ్యక్షత వహిస్తారు, అలానే జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు అప్లై ట్రిబ్యునల్కి అధ్యక్షులుగా ఏర్పాటు చేసి వృద్ధులకు ఏమైనా సరే నిరాదరణకు గురైనా, లేక పోషణ ఇవ్వకపోయినా, లేదా వాళ్ళ పోషణ నిమిత్తం ఇబ్బంది పడుతున్నా సరే ఈ 2 ట్రిబ్యునల్స్ ఈ వృద్ధుల సంక్షేమానికి అలానే వృద్ధులకి కావలసిన పోషణ పొందటానికి ఒక రకమైన యంత్రాంగంలాగా ఇవి 2 పనిచేస్తున్నాయండి. ఇవాళ

0: రాష్ట్రంలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ రెండు కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి.
1: అయితే నాగవీరభద్రాచారి గారు ఇప్పుడు జాతీయ వృద్ధుల హెల్ప్ లైన్ అనేటువంటిది పనిచేస్తుందని తెలుసు మనకి, ఆ జాతీయ వృద్ధుల హెల్ప్ లైన్ ఎలా పనిచేస్తే చెప్పండి
0: సార్. ఇప్పుడు అన్ని విభాగాలకు హెల్ప్ లైన్ లాగా జాతీయ వృద్ధుల హెల్ప్ లైన్ అనేది జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ లైన్ ఉద్దేశం ఏమిటంటే వృద్ధుల కోసం మేమున్నాం అనే భరోసా కల్పిస్తుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులకు సలహాలు ఇవ్వటానికి, సంప్రదింపుల కోసం రక్షణ కవచం లాగా ఈ టోల్ ఫ్రీ నెంబర్, దీన్నే మనం హెల్ప్ లైన్ అంటాం. ఈ హెల్ప్ లైన్ నెంబరు ఏమిటి అంటే 1 4 5 6 7. మరొకసారి చెప్తాను సార్, 1 4 5 6 7. ఎవరైనా సరే వృద్ధులు ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు కనుక ఉన్నట్లయితే, వాళ్ళకు కనుక హెల్ప్ లైన్లో కనుక చెప్పినట్లయితే వాళ్ళు తగిన సలహా ఇస్తారు. ఇది నిజంగా వృద్ధులకు ఎంతో అద్భుతంగా పనిచేసినటువంటి హెల్ప్ లైన్. మేమున్నాం, వృద్ధాశ్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, సంరక్షణ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్న వివరాలు కూడా వాళ్ళు హెల్ప్ లైన్ మనం ఫోన్ చేస్తే ఈ వృద్ధులు పొందొచ్చు. అట్లానే ఎవరైనా వృద్ధుల్ని హింసించినట్లయితే, ఇంటి నుంచి బయటికి తరిమేసినట్లయితే, అలాంటి వారికి ఈ హెల్ప్ లైన్ చాలా దోహదకరంగా పనిచేస్తుంది. అట్లానే మీకేమైనా పెన్షన్ రావాల్సి ఉన్నా, చట్టపరంగా మీకేమైనా సమస్యలు ఎదురైతే హెల్ప్ లైన్కి కనుక ఫోన్ చేసి కనుక మనం చెప్పుకున్నట్లయితే మన సమస్యలు చాలా వరకు తిరగడానికి ఈ హెల్ప్ లైన్ అనేది పనిచేస్తుంది. అట్లనే ఇంట్లో ఇబ్బందులు, అనాదరణ ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే, మన భావోద్వేగ అంశాలని వాళ్ళు పంచుకున్నట్లయితే వాళ్ళు మనకి సలహాలు ఇస్తారు. రక్షణ కల్పించే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సార్. అయితే ఈ హెల్ప్ లైన్ మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది సార్. ఇది నిజంగా వృద్ధులకి ఒక మంచి భరోసా అంశం.
1: ఇంకోటండి, ఇప్పుడు వృద్ధుల చట్టాలు అమలు పరచడానికి ప్రభుత్వం జిల్లా స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో ఏమైనా కమిటీలు ఏమైనా నియమించిందా? ఒకవేళ నియమిస్తే ఎలా పనిచేస్తున్నాయి?
0: తల్లిదండ్రుల వయో వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007 సమర్థవంతంగా అమలు పరచడానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వటానికి సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర మండలి అనేది స్టేట్లో ఒకటి ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర మండలి అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఈ మండలి ఏంటంటే ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు, వృద్ధులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వ పరంగా మీరేం చేయాలనేది ఈ యొక్క మండలి ఉద్దేశం. మరి ఈ మండలికి గౌరవనీయులు రాష్ట్ర సీనియర్ సిటిజన్ శాఖ మంత్రి గారు దీనికి అధ్యక్షులుగా ఉంటారు. తర్వాత సీనియర్ సిటిజన్ విభాగం డైరెక్టర్ దీనికి కన్వీనర్గా ఉంటారు. దీంట్లో అధికారులు, స్వచ్ఛంద సభ్యులు కూడా ఉంటారు. ఈ కమిటీ ప్రభుత్వానికి సీనియర్ సిటిజన్స్ వయో వృద్ధులు లేదా వృద్ధులు ఎదుర్కొన్న సమస్యలు గురించి చెప్పడానికి ఒక వేదికలో ఉపయోగపడుతుంది సార్. అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కమిటీ తప్పనిసరిగా మరి రాష్ట్ర మండలి ఏర్పడాలి. అట్లానే జిల్లా స్థాయిలో కూడా సీనియర్ సిటిజన్స్ జిల్లా కమిటీని కలెక్టర్ గారి అధ్యక్షన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కమిటీ కూడా జిల్లాలో జరుగుతున్న వృద్ధుల యొక్క సమస్యలను పరిష్కరించి పరిష్కార మార్గాలు వెతకడానికి ఈ కమిటీ ప్రయత్నిస్తుంది సార్. ఈ యొక్క కమిటీ కాలపరిమితి దాదాపు 3 సంవత్సరాలు ఉంటుంది. అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కమిటీ జిల్లా స్థాయిలో కమిటీ కలవడం అనేది జరుగుతుంది సార్. ఈ కమిటీలో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, పీడీడీఆర్డీఏ గారు, ఆర్డీఓస్, ఎన్జిఓస్ నుంచి 3 సభ్యులు, సీనియర్ సిటిజన్ సంఘాల నుంచి 3 సభ్యులు, అలానే వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ గారు దీని కార్యదర్శిగా ఉండి ఈ సీనియర్ సిటిజన్స్ కమిటీని సమర్థవంతంగా ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది సార్.
1: ఇంకోటండి, ఇప్పుడు ప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమం కోసం ఏమైనా పథకాలు అమలు చేస్తున్నారా, వాటి వివరాలు చెప్పండి.
0: ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం చాలా పథకాలు అమలు చేస్తున్నాయి సార్. ముఖ్యంగా మన రాష్ట్రానికి వచ్చేటోడికి ఎన్టీఆర్ పింఛన్ భరోసా సామాజిక అంశం. దాదాపు మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్టీఆర్ భరోసా పథకం కింద, పెన్షన్ పథకం కింద ప్రతి నెల 4,000 రూపాయలు అందజేస్తుంది సార్. ఇది వృద్ధులకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక సంక్షేమ పథకం. నిజంగా ఈ పెన్షన్ దాదాపు ఎంతో మంది వృద్ధులకు ఇది భరోసా ఇస్తుంది. కాయ కష్టంలో పనిచేయలేని వృద్ధులకు ఈ యొక్క పెన్షన్ అనేది ఎంతో భరోసా ఇస్తుంది. దాదాపు మన రాష్ట్రంలో 70 లక్షల మంది వృద్ధులు ఈ యొక్క

0: సురక్షితమైన జీవనం కొనసాగించడం మనం చూస్తూనే ఉన్నాం సార్.
1: ఇప్పుడు వయోవృద్ధులకు ప్రస్తుతం ఎలాంటి రాయితీలు అమల్లో ఉన్నాయండి
0: సార్? వయోవృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తూనే ఉన్నాయి. ఉదాహరణ కొన్ని చెప్తాను సార్. బ్యాంకు డిపాజిట్ మీద వడ్డీ, బ్యాంకు డిపాజిట్ సాధారణ సిటిజన్స్ కంటే 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు దాదాపు 0.50 అంటే 0.5% వడ్డీ మనం డిపాజిట్ మీద పొందుతున్నాం. ఇది ఒక రాయితీ. ఇవాళ అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లో అన్ని చోట్ల కూడా మనం 0.50 అంటే 0.5% వడ్డీని మనం అదనంగా పొందుతున్నాం సార్. అలానే వయోజనులకి కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్నులు కూడా మనకు కొంత బెనిఫిట్ ఇచ్చింది. ఏది సాధారణ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకంటే వయోవృద్ధులు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి కొంత ఇన్కమ్ ట్యాక్స్లో కొంత రాయితీ ఉంది. అలానే ప్రస్తుతం మన రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో కూడా వృద్ధులకి టికెట్ ధరలో 25% రాయితీ మనం చూస్తాను ఉన్నాం. మరి అలానే ఇటీవలే గౌరవ ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ అని ఆరోగ్య సంరక్షణ కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రకటించడం మనందరికీ తెలిసిందే సార్. 70 సంవత్సరాలు నిండిన వయో వృద్ధులు అందరికీ కూడా ధనిక పేద తారతమ్యం లేకుండా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆరోగ్య కవరేజ్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ఇది వయో వృద్ధులకు అద్భుతమైన భరోసా ఇచ్చేటువంటి ఆరోగ్య కార్యక్రమం సార్. మరి ఆయుష్మాన్ భారత్ కింద ప్రభుత్వం ఉంటే 70 సంవత్సరాలు నిండినటువంటి వయోవృద్ధులందరూ కూడా కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆరోగ్య సౌకర్యం లేదా ఆరోగ్య బీమా కల్పించారు. నిజంగా ఈ యొక్క పథకం వల్ల నేడు దాదాపు 6 కోట్ల మంది వయోవృద్ధులు ఈ పథకం వల్ల ప్రయోజనం పొందుతున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది నిజంగా సీనియర్ సిటిజన్స్ కు ఒక గొప్ప వరంగా నేను భావిస్తూ ఉన్నాను సార్.
1: వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వాల నుంచి ఎలాంటి రాయితీలు సీనియర్ సిటిజన్ సంఘాలు ఆశిస్తున్నాయండి
0: సార్? మా సంఘాలు రాయితీలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ ఇస్తుంది. ఈ రాయితీలే కాకుండా మేము రాష్ట్ర స్థాయిలో సీనియర్ సిటిజన్ సంఘాల్లో మేము ప్రభుత్వాన్ని మరికొన్ని రాయితీలు మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఏమడుగుతున్నామంటే సార్, రాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధుల మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకు ఈ శాఖ ఎక్కడుంది? విభిన్న ప్రతిభావంతులు ట్రాన్స్జెండర్స్ తో పాటు ఈ యొక్క సీనియర్ సిటిజన్ శాఖ ఉంది. అట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వయోవృద్ధుల మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఇచ్చి సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇబ్బందులను కూడా గమనించవలసింది మనం కోరుతున్నాం సార్. రెండోది, ప్రతి రెవెన్యూ డివిజన్ లో కూడా, ఎందుకంటే వృద్ధుల జనాభా పెరుగుతుంది, ఆరోగ్య సంరక్షణ ఆయుష్ పెరుగుతుంది, కాబట్టి వృద్ధుల జనాభా పెరుగుతుంది.
2: మరికొద్దిసేపట్లో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
3: बेटा मैं कल अपने भतीजे के घर होके आया. मैं देखकर हैरान रह गया कि वो लोग दिन भर एसी चलाते हैं, रोज वॉशिंग मशीन चलाते हैं, घर में दो दो फ्रिज हैं, फिर भी उसका बिजली बिल पता है कितना आता है? 0. मैंने पूछा तो भतीजा बोला, चाचा जी सब ऊपर वाले की दया है. मतलब सोलर पैनल की. मैंने सोचा अब तो लगवाना ही पड़ेगा. पीएम सूर्य घर मुफ्त बिजली योजना, जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in पर.
4: घर घर सूर्य घर.
5: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है. टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें. कहीं से भी कभी भी 24 घंटे ये सुविधा उपलब्ध है. यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है. आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है.
6: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुनीश शर्मा. मुख्य समाचार. राष्ट्रपति द्रौपदी मुर्मू ने भारत और उत्तर मैसेडोनिया के आर्थिक संबंधों में बड़े विस्तार का आह्वान किया. दोनों देशों के व्यवसायियों से व्यापार से आगे बढ़कर निवेश, प्रौद्योगिकी और नवाचार पर दीर्घावधि साझेदारी मजबूत करने का आग्रह. भारत आज चंडीगढ़ में ब्रिक्स देशों के स्वास्थ्य मंत्रियों की तीसरी बैठक की अध्यक्षता करेगा. भारतीय नौसेना

0: of his second term, called Parliament's approval a major step forward. The French leader has pushed for the ban to come into effect by September, ahead of the new school year. However, a review to determine whether it complies with the French constitution could delay its implementation. A growing number of countries are taking steps to restrict social media access amid multiplying warnings over its harmful effects on children. Komati Parekh, Akashvani News, Delhi.
1: India has delivered relief materials, including food items and family tents, to Afghanistan's National Disaster Management Authority to support the affected communities in the wake of the floods in Nuristan. In a social media post, External Affairs Ministry said, India stands with the Afghan people at this difficult time. On to sports. In China Open Badminton, PV Sindhu will take on compatriot Unnati Huda, and Lakshya Sen will get his men's singles campaign underway today. Ayush Shetty will take on Alvi Farhan in the singles opening round today. Men's doubles pair M.R. Arjun and Hariharan Amsa Karunam. Mixed doubles pair Rohan Kapoor, Rutvika Shivani Gadde and Tanisha Krasto Dhruv Kapila will also be in action today. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
2: Thank you, Anuja. The dailies have covered the Prime Minister's call to the NDA MPs to reach out to youth and dispel their fears of any future occurrence of an exam paper leak. The Indian Express, quoting the Prime Minister, says, "Future of youth is beyond politics, calls for foolproof and timely exams." Quoting the Home Ministry, the Times of India states, 50% quota for ex-Agnivis in Central Armed Police Forces, Assam Rifles posts. India soon to get first dengue vaccine for people aged 4 to 60 years, informs the Statesman. An op-ed in the Tribune writes on how India's private sector has entered an exciting phase with Skyroots Aerospace launching Vikram 1 rocket. Condemning the attack on commercial vessel, Russian envoy summoned over killing of four Indians, writes the Economic Times. A headline in Hindustan Times writes, AI to drive planning audits, fraud detection under Viksit Bharat Jiramji, humans to take final call. And finally, Financial Express mentions about a QS survey declaring Delhi the most affordable for students in the world, doing well on employer demand as well. And with that, it's back to you, Anuja.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu calls for significant expansion of economic engagement between India and North Macedonia, urges businesses from both countries to move beyond trade and build long-term partnerships. India to host three-day meeting of BRICS health ministers in Chandigarh beginning today. Indian Navy to commission indigenous anti-submarine warfare shallow watercraft INS Malwan at Karwar in Karnataka today. Uttar Pradesh Cabinet approves scheme to provide free scooty to meritorious female students of the state. India reaffirms its commitment to rule-based multilateral trading system at WTO Trade Policy Review in Geneva. And PV Sindhu to take on compatriot Unnati Huda in China Open Badminton Tournament today. And with that, we end the morning news. Have a nice day.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
4: మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పర్యటనలు, జిల్లా కలెక్టర్ కార్యక్రమాలు, సర్ప్రక్రియపై సమాచారం మొదలైన విషయాలతో ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. శ్రీకృష్ణదేవరాయ కాలంలో చరిత్ర ఒప్పుకునేలా ఆలయాలు ఉండేవని, ప్రస్తుతం తమ ప్రభుత్వం అదే స్థాయిలో వాటి పునర్నిర్మాణం చేస్తుందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. సంబేపల్లి మండల కేంద్రంలో గృహేశ్వరి పశుపతి నాథ ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించిన శిలా ఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు 68 ఆలయాలు నిర్మించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో రాయచోటిని నిలిపినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులంతా వరి సాగు తగ్గించి ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలని జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ సూచించారు. బి కొత్తగట మండలంలోని బడికాయలపల్లిలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లాభసాటి వ్యవసాయంపై స్థానిక రైతులతో ముచ్చటించారు. వరి సాగు పూర్తిగా తగ్గించాలని, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే సపోటా, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ లాంటి పంటల వైపు మొగ్గు చూపాలని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం హార్స్లీ హిల్స్ కు ప్రతి శని ఆదివారాలలో ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ రెండు రోజులు యథావిధిగా నడిచే బస్సులతో పాటు 5 ప్రత్యేక సర్వీసు బస్సులను మదనపల్లి బస్టాండ్ నుంచి హార్స్లీ హిల్స్ కు అందుబాటులోకి తెచ్చామన్నారు. సమగ్ర ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమంలో తప్పులకు చోటు

0: లేకుండా బీఎల్ఓలు సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు సూచించారు. గుర్రంకొండ బలిజగడ్డ పోలింగ్ బూత్ 121లో జరుగుతున్న సర్ ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. సిబ్బందికి సర్ ప్రక్రియపై పలు రకాల సూచనలు చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియను బీఎల్ఓలు గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. లక్కిరెడ్డిపల్లి మండలంలోని 18 పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ఓటు నమోదు చేయాలన్నారు. ఇందులో పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. సాంకేతిక సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. జిల్లాలోని 2,96,000 ఎకరాల భూమికి 22A జాబితా నుంచి విముక్తి కల్పించినట్లు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ పేర్కొన్నారు. కలెక్టరేట్లో 22A జాబితా నుంచి తొలగించిన 9 రైతులకు చెందిన భూమి పత్రాలను జేసీ వారికి అందజేశారు. పురపాలక సంఘాలలో చిరు వ్యాపారుల కోసం పీఎం స్వామీజీ లోక కళ్యాణ మేళా నిర్వహిస్తున్నట్లు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ పి లక్ష్మీదేవి పేర్కొన్నారు. చిరు వ్యాపారులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి చిరు వ్యాపారికి బ్యాంకు ద్వారా మొదట 15,000, రెండోసారి 25,000, మూడో విడత 50,000 రుణం మంజూరు చేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని రైతులకు మరింత చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలపై ఆధారపడవద్దు అని సూచించారు. జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, పెసలు, మినుములు, కందులు వంటి తక్కువ నీరు అవసరం ఉన్న పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయాలన్నారు. జలధార కార్యక్రమంతో జిల్లాలోని చెరువులు జలక్కలను సంతరించుకోవడమే కాక నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకున్నాయని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. బి కొత్తకోట మండలంలోని గుమ్మ సముద్రం చెరువును ఆయన పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా 30,00,000 ఈ చెరువుకు నీటిని అందించే కాలువల పనులు చేపట్టామన్నారు. 90% నీటి విలువతో 180 ఆయుకట్టు భూములకు సాగునీరు, మరో 20 పరోక్షంగా భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి సత్వర న్యాయం అందేలాగా చూడాలని పోలీసులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎస్పీ ధీరజ్ ఆదేశించారు. గుర్రంకొండ పోలీస్ స్టేషన్ను గురువారం జిల్లా కలెక్టర్ ఎస్పీ సంయుక్తంగా సందర్శించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఏడాదిగా స్టేషన్లో నమోదైన ఫోక్ షో, బాల్య వివాహాలు, మహిళల అదృశ్యం, మహిళలపై దాడులు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హంద్రీనీవా, సుజల స్రవంతి మెయిన్ కెనాల్ పనులను త్వరగా పూర్తి చేసి ఖాళీ చెరువులు నింపేలా కార్యాచరణ చేపట్టాలని రాష్ట మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ కు విన్నవించారు. జిల్లాలో రైతులకు ఏరియా డీఏపీ కొరత రానివ్వమని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ స్పష్టం చేశారు. జిల్లాలో 895 యూరియా, 2,000 డీఏపీ నిల్వలు ఉన్నాయన్నారు. వచ్చే నెల అన్నమయ్య జిల్లా సమాచార శాఖలో మళ్లీ కలుసుకుందాం. రచన సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం కోండ్రు భరత్ రత్నాకర్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:35. డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు విందాము. కంటి వైద్య నిపుణులు పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఉన్నారు. వారితో మాట్లాడి నేత్రపరంగా ఎలాంటి రుగ్మతలు వస్తాయి, అలాగే చిన్నపిల్లలకు మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడేయడం ఎలా అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
3: నమస్తే అండి.
2: ప్రధానంగా నేత్రపరంగా తీసుకుంటే నేత్రపరంగా ఎలాంటి రుగ్మతలు వస్తాయి?
3: ఇది వయసును బట్టి కూడా ఈ కంటి సమస్యలు అనేవి మారుతూ ఉంటాయి. యూజువల్గా పుట్టిన పిల్లలకి, ఎస్పెషల్లీ నెలలు నిండకుండా పుట్టిన పురిటి బిడ్డలకి ఆర్ఓపి అనే ప్రాబ్లం, అంటే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. వాళ్ళలో రెటినా అనేది ఫుల్గా ఎదిగి ఉండదన్నమాట. సో వాళ్ళకి ఆ స్టేజ్, అంటే సో నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు కంపల్సరీగా ఐ డాక్టర్ ఎగ్జామిన్ చేయాలి. ఎస్పెషలీ రెటినా స్పెషలిస్ట్ ఆ పిల్లల్ని ఎగ్జామిన్ చేయడం సేఫ్ అన్నమాట. సో పిల్లల్ని పరీక్ష చేసిన తర్వాత ఆర్ఓపి అనే ప్రాబ్లం ఉందా లేదా, ఏ స్టేజ్లో ఉంది, దానికి ఏం ట్రీట్మెంట్ అవసరం అవుతుంది అనేది రెటినా స్పెషలిస్ట్ దాన్ని చూసి

0: డిసైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తి చిన్న పిల్లలకి పుట్టిన ఎంబటో కూడా కొద్ది మందికి కళ్ళ కలకల్లా కూడా రావచ్చు. ఇంకొకటి, కంటి నుంచి ముక్కుకి నీళ్ళల్లో ప్యాసేజ్ అనేది ఒకటి బ్లాక్ అవుతుంది, దానికి మనము కంజనేటల్ నాసోలాక్రిమల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ అంటాం. సో ఇది కామన్గా వస్తుంటుంది పుట్టిన పిల్లలకి. సో దీన్ని మనము గుర్తించడం ఎలా అంటే, చిన్నపిల్లలకి నీళ్లు కారడము, ఉసులు రావడం అంటే బై బర్త్ ఉంటుంది అన్నమాట. సో దానికి మనము యాంటీబయాటిక్ డ్రాప్స్తో పాటు మసాజ్ అంటాం అన్నమాట. సో అది చేస్తే అది కరెక్ట్ అవుతుంది. సో ఆ స్టేజ్లో మనం కనుక మసాజ్ చేయకపోతే ఫ్యూచర్లో ఇట్లాంటి వాటి కోసం సర్జరీ కూడా అవసరం అవ్వచ్చు. ఇంకొద్ది పెద్ద ఏజ్కి వస్తే, అంటే ప్రీ స్కూల్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటాం, అంటే పవర్ అన్నమాట. అది మైనస్ కావచ్చు, ప్లస్ పవర్ కావచ్చు, లేదా ఆస్టిగ్మాటిజం అంటాం, అంటే సిలిండ్రికల్ పవర్ కావచ్చు. ఇది కామన్గా ఉండే ప్రాబ్లమ్. సో రిఫ్రాక్టివ్ ఎర్రర్ ప్రాబ్లమ్ ఈ ప్రీ స్కూల్ అండ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి కామన్గా ఉంటుంది. దాంతోపాటు మెల్లకన్ను ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సేమ్ టైం అలర్జీస్ కూడా కామన్. పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, సో ఈ డస్ట్ వల్ల కానీ, పోలెన్ గ్రెయిన్స్ వల్ల కానీ, సో వాతావరణంలో ఉండే స్మోకు, హీట్ వల్ల కూడా ఈ అలర్జీ ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా వస్తుంటాయి. సో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ చూడటం కోసం పిల్లల్ని యూజువల్గా ప్రీ స్కూల్ మనము కంపల్సరీగా ఒకసారి ఐ డాక్టర్కి చెక్ చేయించాలి. అంటే వాళ్ళకి ఏమైనా సైట్ ఉందా లేదా అనేది అప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. సో దాన్ని బట్టి పిల్లలకి అవసరమైతే గ్లాసెస్ అనేది వాడుకోవచ్చు అన్నమాట. సో ఈ మధ్య కాలంలో కనుక మనం చూసినట్టయితే ఈ డిజిటలైజేషన్ ఎక్కువ అవుతుంది. చిన్నపిల్లలు అన్నం తినటం లేదనో, లేకపోతే మారం చేస్తున్నారనో అని పేరెంట్సే వాళ్ళకి ఒక్కొక్కసారి మొబైల్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి స్టోరీస్ చూపించాలనో, రైమ్స్ చూపించాలనో, అట్లా ఫోన్ని మనమే పిల్లలకి అలవాటు చేయడం జరుగుతుంది. సో అది మనము తగ్గించుకోవాలి. పిల్లలకి స్క్రీన్ టైం అనేది లిమిట్ చేయాలి. సో పెద్ద పిల్లలు అయితే ఒక్కసారి అలవాటు అయిన తర్వాత పిల్లలు దానికి అడిక్ట్ అవుతారు అన్నమాట. సో దానివల్ల మెయిన్గా డ్రైనెస్ అనేది వస్తుంది. కంట్లో తడి ఆరిపోయి పిల్లలు కళ్ళు స్ట్రెయిన్ అయినట్టు ఉండడం, కళ్ళు ఎరుపులు, కళ్ళు మంటలు, కళ్ళు నీళ్లు కారటం, ఈ ఇబ్బందులన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే డ్రై ఐస్తో పాటు వాళ్ళకి ఈ ఎక్కువగా స్క్రీన్ టైం ఉండడం వల్ల, అంటే దగ్గరగా పెట్టుకొని ఫోన్ చూడటం కానీ, లేదా టీవీ దగ్గర కూర్చొని చూడటం వల్ల కానీ, ఆ హార్మ్ఫుల్ రేడియేషన్ వల్ల పిల్లలకి ఎక్కువగా కూడా సైట్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటే, ఒకటి పేరెంట్స్ స్క్రీన్ టైం తగ్గించాలి, రెండోది పిల్లల్ని అవుట్డోర్ యాక్టివిటీస్ని పెంచాలన్నమాట. ఎందువల్ల, ఎందుకు అవుట్డోర్ యాక్టివిటీస్ పెంచాలి అంటే, అవుట్డోర్ యాక్టివిటీస్ వల్ల అంటే సన్లైట్ ఎక్స్పోజర్ పెరుగుతుంది. సో దానివల్ల పిల్లలకి విటమిన్ డి అనేది ఎక్కువ అందుతుంది అన్నమాట. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ద గ్రోత్ ఆఫ్ ఐబాల్ అండ్ ఆల్సో టు కంట్రోల్ మయోపియా అనమాట. అంటే మైనస్ పవర్ అనేది ఎక్కువగా పెరగకుండా ఉండడం కోసం ఇది చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా వచ్చిన స్టడీస్లో అయితే ఏం ప్రూవ్ అయిందంటే, అట్లీస్ట్ డైలీ 1 to 1.5 hours ఎ డే, ఆల్మోస్ట్ 5 to 6 days ఇన్ ఏ వీక్ సన్లైట్ ఎక్స్పోజర్ కనుక ఉంటే పిల్లలకి ఈ మైనస్ పవర్ అనేది రాకుండా చూడొచ్చు, వచ్చిన వాళ్ళకి ఎక్కువగా పెరగకుండా కూడా చేయొచ్చని ప్రూవ్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ స్క్రీన్ టైము తగ్గించడంతో పాటు మనము అవుట్డోర్ యాక్టివిటీ పెంచాలి. ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని ఐ డ్రాప్స్ కూడా వచ్చున్నాయి. సో అవి కనుక వేస్తూ ఉంటే ఈ మైనస్ పవర్ అనేది ఎక్కువగా ఫాస్ట్గా పిల్లలకి పెరగకుండా కూడా మనం చూడొచ్చు అన్నమాట. సో లేటర్ ఆన్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే ఈ స్కూల్ గోయింగ్ ఏజ్ తర్వాత, అంటే పెద్దవాళ్ళలో కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్తో పాటు డ్రై ఐ సిండ్రోమ్ అంటాం, లేదా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటాం. సో ఇవాళ రేపట్లో అన్నీ కూడా మనము ఎక్కువగా మొబైల్స్లో, కంప్యూటర్స్లో, ట్యాబ్స్లో చూడటం జరుగుతుంది. సో ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం వీ నీడ్ టు బ్రౌజ్ ఇన్ ద సిస్టమ్. సో ఆ సిస్టమ్ చూసేటప్పుడు వాళ్ళకి డ్రైనెస్ సింటమ్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఎస్పెషలీ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎక్కువ అవర్స్, అంటే ఆల్మోస్ట్ 8 to 10 hours పర్ డే సిస్టమ్ ముందు ఉండాల్సి వస్తుంది. సో దాన్నైతే, ఆ టైంనైతే వాళ్ళు తగ్గించుకోలేరు, బికాస్ దట్ ఈస్ దేర్ ప్రొఫెషన్. సో దే హ్యావ్ టు గో విత్. సో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ డ్రై ఐ సింటమ్స్ అనేది ఎక్కువ లేకుండా
1: చూసుకోవచ్చు.
0: సో దానికి రూల్ ఆఫ్ 20-20-20 అంటాం. అంటే ఎవ్రీ 20 minutes ఒకసారి 20 seconds బ్రేక్ తీసుకోవడము, 20 feet అవే అంటే డిస్టెన్స్ చూడటం. కంప్యూటర్ అనేది మనకి ఇంటర్మీడియట్ లేదా నియర్ విజన్ కింద వస్తుంది అనమాట. సో దూరంగా చూస్తుండాలి, బ్రేక్ తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు సిస్టమ్ చూసేటప్పుడు బ్లూరే బ్లాకింగ్ గ్లాసెస్ అనేవి వేసుకుంటే ఇంకా సేఫ్ అనమాట. కొంతమందికి సివియర్గా ఉంటుంది డ్రై ఐ సిండ్రోమ్, వాళ్ళకి ఈ బ్లూరే బ్లాకింగ్ గ్లాసెస్, యాంటీ రిఫ్లెక్టివ్ గ్లాసెస్ వాడటంతో పాటు

0: కొన్ని లూబ్రికేటింగ్ డ్రాప్స్ అనేవి కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఆ సిస్టమ్ మానిటర్ని కూడా మనము కొంచెం యాంగిల్లో పెట్టుకుంటే కనుక ఆ డ్రైనెస్ సిమ్టమ్స్ కొద్దిగా బెటర్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా వాళ్ళకి వాలంటరీ బ్రేక్స్ తీసుకోమంటాం. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి, ఇందాక చెప్పినట్టు అట్లా, తర్వాత 1 అవర్కి ఒకసారి చిన్న బ్రేక్ తీసుకొని దూరంగా అంటే ఒక 5 మినిట్స్ వాక్ చేసి రావటము అట్లా. ఎందుకంటే సిస్టమ్ కంటిన్యూస్గా చూస్తూ ఉన్నప్పుడు మనకి కంటి పైన ఉండే తేమ అనేది ఆవిరైపోతుంది, డ్రై అవుతుంటాయి, టియర్ ఫిలింగ్ ఫామ్ అవుతుంటుంది. తేమ అనేది కంట్లో ఫామ్ అవుతుంది కానీ తొందరగా ఎవాపరేట్ అవుతుంటుంది అన్నమాట. సో అందుకు వాళ్ళు ఆ బ్లింకింగ్ అనేది ఉండదు సిస్టమ్ స్టేర్ చేసిన. సో వాలంటరీగా బ్లింక్ చేయమంటాం. సో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ ఎవరైనా సిస్టమ్ ఎక్కువసేపు చూసేవాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి కంప్లీట్ టోటల్ బ్లింక్ అంటాం, ఇట్లా కళ్ళు మూసి తెరవడం అనేది చేయాలన్నమాట. ఫ్రీక్వెంట్ బ్లింక్స్ చేయాలి. తర్వాత అలాగే ఫ్రెష్గా కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవడము అవన్నీ చేయాలి. ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అన్నిటితో పాటు కూడా ఇంకా డ్రైనెస్ అనేది తగ్గకపోతే అప్పుడు లూబ్రికేటింగ్ డ్రాప్స్ అనేది వాడుకోవాలి. సో అది కూడా ఏ టైప్ మీకు డ్రై అయ్యి అనేది మీరు ఐ స్పెషలిస్ట్ దగ్గరకు వస్తే చెక్ చేసి ప్రాపర్గా ఏంటి, ఎవాపరేట్ అవ్వడం వల్ల డ్రైనెస్సా, లేకపోతే కంట్లో తేమనే ఫామ్ అవటం లేదా, అంటే ఆక్వస్ డెఫిషియెంట్ డ్రై అయ్యి అంటాం. సో ఎందువల్ల ఏ టైప్ డ్రై అయ్యి, సో దానికి ఏ ట్రీట్మెంట్, ఏ టైప్ ఆఫ్ ఐ డ్రాప్స్ వాడితే బెటర్ అనేది మీకు మీ ఐ డాక్టర్ గారు కరెక్ట్గా ఎగ్జామిన్ చేసి చెప్పగలరు అన్నమాట. సో అబౌవ్ 40 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి కామన్ గా వచ్చే ఐ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం ప్రెస్బయోపియా అంటాం, అంటే లేదా చెత్వారం అంటాం. వాళ్ళకి ఏం ఇబ్బంది అవుతుంది అంటే దగ్గర చూపు, అంటే ఫోన్ చూడటం కానీ, లేదా ఏదైనా పేపర్ చదవటం కానీ, లేదా వాళ్ళు చేసే వర్క్ టైలరింగ్ కానీ అవన్నీ, ఆ థ్రెడ్ నీడిలు అవన్నీ కూడా వాళ్ళకి క్లియర్ గా విజన్ ఉండదు. అదే గోల్డ్ స్మిత్స్ అయితే వాళ్ళు చేసే వర్క్లో బాగా డిఫికల్టీ కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళకి చత్వారం అద్దాలు అనేది వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇది కామన్గా వచ్చే ప్రాబ్లం 40 ఇయర్స్ తర్వాత. సేమ్ టైం 40 to 50 టైంలో ఈ డయాబెటీస్ ఉండే పేషెంట్స్కి ఎక్కువ కామన్గా కూడా డయాబెటిక్ రెటినోపతి అనే ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా 6 నెలలకు ఒకసారి ఐ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఏదైనా డయాబెటీస్ వల్ల రెటినాలో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే మనము దానికి స్టేజెస్ ఉంటుంది, మైల్డ్, మోడరేట్.
1: డయాబెటీస్ వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటారు మీరు?
0: డయాబెటీస్ వల్ల రక్తనాళాలన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో వాస్కులోపతి అంటాం అన్నట్టు. సో అది కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, రెటినా ఎఫెక్ట్ అవుతుంది. సో డయాబెటీస్ ఎక్కువ ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఈ రెటినా చెకప్ అనేది చేసుకోవాలి. సో రెటినాలో బ్లడ్ వెజల్స్ అనేది ఎఫెక్ట్ అవ్వటం వల్ల కంటి నరం లోపల వాపు రావడం కానీ, లేదా కొవ్వు పదార్థాలు డిపాజిట్ అవ్వడం కానీ జరుగుతాయి. సో వాటిని మనం మ్యాక్యులర్ ఎడిమా అంటాము, లేదా CSME అంటాం, అంటే క్లినికలీ సిగ్నిఫికెంట్ మ్యాక్యులర్ ఎడిమా అంటాం. సో దానివల్ల వాళ్ళకి చూపు అనేది తగ్గుతూ ఉంటుంది. సో అదే ఇంకా సివియర్గా వస్తే మైల్డ్, మోడరేట్, సివియర్ NPDR, నెక్స్ట్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం. అంటే వాళ్ళకి ఇంకా చెడు రక్తనాళాలు పెరుగుతాయి అన్నమాట. సో వాటికి రెటినాకి ఆక్సిజన్ సరిపోదు వాళ్ళకి. సో దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం న్యూ బ్లడ్ వెజల్స్ అనేది రెటినాలో పెరుగుతాయి. సో ఆ కొత్త రక్తనాళాలు నార్మల్ రక్తనాళాలకు ఉండే స్ట్రెంగ్త్ ఉండదు వాటికి. సో అవి చిట్లడం వల్ల లోపల కంట్లో బ్లడ్ అనేది క్లాట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే మనం ఎవ్రీ ఇయర్ చూపించుకుంటున్నాం అనుకోండి, డయాబెటిక్ రెటినోపతి ఉందా లేదా చూస్తాము. ఏ స్టేజ్లో ఉందో దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ కానీ, లేదా ఇనీషియల్ స్టేజెస్లో అయితే ఓన్లీ బ్లడ్ షుగర్ కంట్రోల్ ఉంటే చాలు, ఏం ట్రీట్మెంట్ కూడా అవసరం. సో లేటర్ ఆన్ స్టేజెస్లో కొంతమందికి లేజర్ ట్రీట్మెంట్స్, తర్వాత ఇంజెక్షన్స్ కూడా అవసరం అవుతాయి అన్నమాట, యాంటీవేజఫ్ ఇంజెక్షన్స్ అంట. సో ఇవన్నీ లేకుండా, అసలు యాన్యువల్ చెకప్ లేకుండా సడన్గా చూపు తగ్గిందని కొంతమంది వస్తారు డయాబెటీస్ పేషెంట్స్. సో ఎందువల్ల అంటే ఇట్లాంటి ప్రాబ్లం వల్ల, PDR అంట, అంటే సివియర్ రెటినోపతి, ప్రొలిఫరేటివ్ రెటినోపతి వల్ల లోపల బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది అనమాట. సో వాళ్ళకి చూపు సడన్గా తగ్గిపోతుంటుంది. సో అది ఎమర్జెన్సీ కేసు అనమాట. అట్లాంటి వాళ్ళలో మనం ఎమర్జెన్సీగా ఇంజెక్షన్లు ఇచ్చి సర్జరీ కూడా చేయాల్సిన అవసరం వస్తుంది.
1: డాక్టర్ ELS జ్యోతి గారు, డయాబెటీస్ ఉన్నవారు కంటి సంబంధ సర్జరీలు చేయించుకోవచ్చా? అంటే చాలా మంది కంటి సంబంధ సర్జరీలు చేయించుకోవడానికి భయపడుతూ ఉంటారు. డయాబెటీస్ ఉన్నవారు కంటి సంబంధ సర్జరీలు చేయించుకోవచ్చా? ఒకవేళ చేయించుకోవాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: డయాబెటిక్స్ లో సర్జరీ చేయాలంటే కొంచెం కాషన్ ఉంటుంది. ఎందువల్ల అంటే, ఒకటి బ్లడ్ షుగర్ అనేది బాగా కంట్రోల్లో ఉండాలన్నమాట. బ్లడ్ షుగరే కాకుండా ఇప్పుడు మనం HbA1c లెవెల్స్ అనేది అది కూడా చూస్తాం. అదేంటంటే పాస్ట్ 3 to 6 మంత్స్లో ఎట్లా ఉంది బ్లడ్ షుగర్ కంట్రోల్. బ్లడ్ షుగర్ చూసేది మనము ఆ రోజు ఆ వీక్ది మనకి లెవెల్స్ ఒక ఐడియా వస్తుంది. బట్ HbA1c లెవెల్స్ చూస్తే ఓవరాల్గా మనకి మెటబాలిజం ఎట్లా ఉందనేది అర్థమవుతుంది అన్నమాట. సో ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ హై ఉన్నా,

0: ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఉన్నా, ఫ్లక్చువేషన్స్ ఉన్నా కూడా మనకి హీలింగ్ అనేది డిలే అవుతూ ఉంటుంది. అదేవిధంగా డయాబెటిక్ రెటినోపతి ఎక్కువ ఎవరికి వచ్చే అవకాశం ఉందని మనం చెప్తామంటే, మామూలుగా చాలా ఏళ్ల నుంచి డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఒకటి, రెండవది ఎక్కువ ఫ్లక్చువేషన్స్, అంటే మెడిసిన్స్ వాడకపోవడం వల్ల కావచ్చు అది, లేదా డైట్ రెస్ట్రిక్షన్ లేకపోవడం వల్ల కావచ్చు, లేదా కొంతమందికి మెడిసిన్స్ వాడుతున్నా కూడా అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ని బట్టి ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి రెటినా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్, హైపర్ టెన్షన్, అంటే హై బ్లడ్ ప్రెషర్ ఉన్న, తర్వాత లిపిడ్ ప్రొఫైల్ ఆల్టర్డ్గా ఉన్న వాళ్ళకి, అంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న అలాంటి వాళ్ళకి మనకి ఎక్కువ ఈ డయాబెటిక్ రెటినోపతి అనే దానికి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట.
1: అలాగే మేడం, ఈ జన్యుపరంగా కూడా కంటి రూపాలు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఎలాంటి కంటి రూపాలు వస్తాయి?
0: సో జన్యుపరంగా అంటే కొన్ని మనకి కార్నియల్ డిస్ట్రోఫీస్ అండ్ డీజనరేషన్స్ అంటాం అన్నమాట, అవి జన్యుపరంగా వస్తాయి. అంటే పేరెంట్స్ కి కానీ, లేదా ఫ్యామిలీలో ఎవరన్నా బ్రదర్స్ సిస్టర్స్ కానీ అట్లున్నా, లేదా మేనత్తలు మేనమామలకు ఉన్నా కూడా ఈ కార్నియల్ డిస్ట్రోఫీస్ అనేవి వస్తాయి అన్నమాట. సో కార్నియాలో వైట్ డిపాజిట్స్ లాగా వచ్చి, సో కార్నియా అంటే నల్లగుడ్డ అనమాట, అదంతా వైట్ గా అయిపోవడం, దానివల్ల చూపు తగ్గడం, సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. అదే కాకుండా కొన్ని రెటినల్ డిస్ట్రోఫీస్ కూడా వస్తుంటాయి, బెస్ట్ డిజార్డర్ లేదా స్టార్గర్డ్స్ అంటాము, తర్వాత రెటినైటిస్ పిగ్మెంటోస్ అంటాం, అంటే కొన్ని రేచీకటి జబ్బులు అలాంటివి కూడా కొన్ని జన్యుపరంగా వచ్చేదానికి అవకాశం ఉంటాయి అన్నమాట.
1: డాక్టర్ గారు, మెల్లకన్ను అనేది తరచూ మనం చూస్తూ ఉంటాం చాలా మందిలో, అయితే మెల్లకన్ను అనేది అదృష్టంగా కొంతమంది భావిస్తూ ఉంటారు, వైద్య పరంగా అంటే వైద్య పరిభాషలో తీసుకుంటే ఇది మంచిదేనా? ఒకవేళ మంచిది కాకపోతే ఎలాంటి వైద్యం ప్రస్తుతం అందుబాటులో ఉంది, మా శ్రోతలకు తెలియజేయండి.
0: మెల్లకన్ను అనేది మంచిది అనేది అదృష్టం అనేది ఉంది నానుడి, బట్ అది ఎలా అదృష్టం అవుతుంది అనేది తెలీదు. కానీ మెడికల్ వైజ్ గా అయితే మెల్లకన్ను అనేది, అంటే ఇట్ ఇండికేట్స్ సర్టన్ అండర్లైన్ డిజార్డర్స్ అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే హై పవర్ ఉండడం వల్ల కూడా కన్ను మెల్ల రావచ్చు. సో ఎవరికైనా మెల్లకన్ను ఉందంటే ఫస్ట్ ఐ ఎగ్జామినేషన్ చేసినప్పుడు వాళ్ళకి ఫస్ట్ చూపు ఎగ్జామిన్ చేస్తాం. సో లేదా కొన్ని మజిల్ డిజార్డర్స్ వల్ల కూడా మెల్లకన్ను రావచ్చు, ఎక్సోట్రోపియా, ఈసోట్రోపియా, దాంట్లో రకరకాలు ఉంటాయి. అంటే కళ్ళు రెండు కూడా మీడియల్గా రావడము, లేదా రెండు సైడ్కి వెళ్ళిపోవడము, అట్లా చాలా రకాలు ఉంటాయి. సో అవి ఎన్ని డిగ్రీస్ ఉంది, ఏ టైంలో వస్తుంది, దాన్ని బట్టి దానికి మజిల్ సర్జరీస్ అనేవి ఉంటాయి అన్నమాట. దాన్ని మనం స్క్వింట్ సర్జరీస్ అంటాము.
1: డాక్టర్ గారు, కంటికి సంబంధించి విటమిన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు కదా, సో విటమిన్ ఏ లోపం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు?
0: సో విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల కామన్ గా మనకి ఐలో రెండు మూడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి బైట్ అవుట్ స్పాట్స్ అంటాం, అంటే తెల్లగుడ్డు పైన వైట్ చుక్కల్లాగా వస్తాయి. సో అది దానివల్ల అంటే మేజర్ ప్రాబ్లం, చూపుకైతే ఏం పెద్ద డ్యామేజ్ ఉండదు సో ఆ బైట్ అవుట్ స్పాట్ వల్ల. కాకపోతే కొంచెం వాళ్ళకి కళ్ళు మంటలు, ఒత్తుకోవడం, కరకర అట్లా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. సో అది కాకుండా నల్లగుడ్డులో కూడా న్యూట్రిషనల్ కెరటోపతి అంటాం మనం. సో ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల మనకి నల్లగుడ్డు పైన చుక్కలు చుక్కలు చుక్కల్లాగా స్కిన్ అనేది పోతుంది అన్నమాట. సో కార్నియల్ ఎరోషన్స్ అంటాం. సో వాటి వల్ల పిల్లలు బాగా, అంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లలు వస్తుంది ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ. సో ఈ న్యూట్రిషనల్ కెరటోపతి వల్ల వాళ్ళకి వాటరింగ్, అంటే ఎక్కువ గుచ్చుకోవడం, నీళ్లు కారడము, ఈ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ప్రాపర్గా విటమిన్ ఏ ఇంజెక్షన్స్ అనేది విత్ పీడియాట్రిషియన్ సలహాతో మనం ప్రాపర్ డోసేజ్లో విటమిన్ ఏ ఇంజెక్షన్స్ ఇవ్వడము, అలాగే డైట్లో విటమిన్ ఏ సప్లిమెంటేషన్, అంటే ఎక్కువ క్యారెట్, ఆకుకూరలు, పాలకూర, బీట్రూట్ ఇలాంటివి ఎక్కువ ఇస్తూ ఉంటే, ఎగ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఆ విటమిన్ ఏ డెఫిషియన్సీని కూడా మనము కరెక్ట్ చేయవచ్చు అన్నమాట.
1: అలాగే కళ్ళ కలక లాంటివి వచ్చినప్పుడు జనరల్గా మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక డ్రాప్స్ తీసుకొచ్చి కళ్ళలో వేసుకుంటూ ఉంటారు. సో ఇది కరెక్టేనా, అట్లా సొంత వైద్యం అనేది కళ్ళకి చేయడం అనేది కరెక్టేనా?
0: యూజువల్గా కళ్ళ కలకలు అనేది వచ్చినప్పుడు పేషెంట్కి కళ్ళు నీళ్లు కారణం, ఎరుపు మంటలు, ఆ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో వాటిలో చాలా రకాలు ఉంటాయి, బ్యాక్టీరియల్ అని, వైరల్ అని ఉంటాయి. సో బ్యాక్టీరియల్ కన్జంక్టివైటిస్ అనేది మనం సాధారణంగా యాంటీబయాటిక్ డ్రాప్స్ అవి వాడుతూ ఉంటే తగ్గిపోతుంది, లూబ్రికేటింగ్ డ్రాప్స్, యాంటీబయాటిక్. కాకపోతే వైరల్ అయితే ఒక్కొక్కసారి వైరల్ కన్జంక్టివైటిస్ లేదా వైరస్ టైప్ కళ్ళ కలకలు అయితే మనకి నల్లగుడ్డు పైన చిన్న చిన్న స్పాట్స్ లాగా కూడా వస్తాయి, ఎస్పీకేస్ అంటాం లేదా సూపర్ఫిషియల్ పంక్టేట్ ఎరోషన్స్ అంటాం. సో అది వచ్చినప్పుడు వాళ్ళకి చూపు అనేది కొంచెం

0: మసగ్గాయడానికి అవకాశం ఉంటుంది. సో నీళ్లు కారటం అవన్నీ కూడా ఇబ్బందిగా ఉంటాయి. సో అలాంటప్పుడు మనం మెడిసిన్ కౌంటర్లో మెడిసిన్స్ తీసుకుని వేయటం కరెక్ట్ కాదు. సో వీలైనంత వరకు రాగలిగితే ఆఫ్థల్మాలజిస్ట్ ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వస్తే అది మనం ఎగ్జామిన్ చేసినప్పుడు స్లిట్ ల్యాంప్లో అది బ్యాక్టీరియలా వైరలా అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో దాన్ని బట్టి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే అది మనకి తొందరగా హీల్ అవుతుంది. తర్వాత దానివల్ల ఫ్యూచర్లో నల్లగుడ్డు మీద వైట్ స్పాట్స్ రావటం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి.
1: డాక్టర్ జ్యోతి గారు, కళ్ళ సంరక్షణకు సంబంధించి చివరిగా చెప్పండి, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కళ్ళని ఎలా సంరక్షించుకోవాలి?
0: కళ్ళ సంరక్షణ గురించి అంటే నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా రెగ్యులర్గా ఐ చెకప్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రీ స్కూల్ అండ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. సో అదేవిధంగా 40 అబోవ్ వాళ్ళకి చెప్వారము, తర్వాత కామన్గా డయాబెటీస్, రెటినోపతి, గ్లకోమా అంటే నీటి కాసుల ప్రాబ్లము, తర్వాత క్యాట్రాక్ట్, 50-60 ఏజ్ గ్రూప్ వాళ్ళకి శుక్లాలు అనేవి కామన్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అబోవ్ 40 ఇయర్స్ ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇయర్లీ వన్స్ ఐ చెకప్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, అవసరాన్ని బట్టి. డయాబెటీస్ ఉండే వాళ్ళకైతే మనము 6 మంత్స్కి ఒకసారి కూడా రెగ్యులర్గా ఐ చెకప్ అవసరం అంటాం. ఏం ప్రాబ్లం లేదనుకోండి, మీ ఐ డాక్టర్ మీకు చూసి 2 ఇయర్స్కి ఒకసారి చెప్తారు, అప్పుడు 2 ఇయర్స్కి ఒకసారి అయినా మీరు చెకప్ చేయించుకోవచ్చు. అండ్ పవర్ ఉండే పిల్లలు, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ మైనస్ పవర్ ఎదిగే పిల్లలు, పవర్ అనేది మారుతూ ఉంటుంది. సో వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ చెకప్ చేయించుకుంటూ ఉండాలన్నమాట. సో ప్రాపర్ ఐ ఎగ్జామినేషన్ ఉండి ఆన్ టైమ్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే ప్రతి ప్రాబ్లం కూడా ట్రీటబుల్గా ఉంటుంది. సో ద ఎర్లియర్ ద బెటర్.
2: మామూలుగా ఖాళీ సమయం అంటూ దొరుకుతుందా, పాటలు వింటుంటారా, మా శ్రోతల కోసం ఈరోజు ఏ పాట వినిపించమంటారు?
0: ఇళయరాజా సాంగ్ ఏదైనా ప్లే చేయండి.
2: జగదీక్ విద్యార్థులకు సంబంధించి తప్పకుండా మీకోసం పాట అయితే ప్లే చేస్తాను.

భాయ్యం ఆర్ బహనం, ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కొట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదారి చేశాడు.

0: నా పేరే రాజు.
1: చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. ఈరోజు మా స్టూడియోకు వచ్చి కంటి సంబంధిత సర్జరీలు, మెల్లకన్ను అనేది మంచిదా కాదా, కంటికి సంబంధించి విటమిన్ ఏ డెఫిషియన్సీ, అలాగే చిన్నపిల్లల్లో మొబైల్ అడిక్షన్ కి సంబంధించి కళ్ళ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి చాలా మంచి విషయాలు మా శ్రోతలకు తెలియజేశారు.
2: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎఫ్ఎం వాళ్ళకి నా ధన్యవాదాలు.
1: ఇది ఇవంటి డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. వచ్చే వారం మరో డాక్టర్తో డాక్టర్ గారి సలహాలు మళ్ళీ కలుగుతాం. అంతవరకు సెలవు, నమస్కారం.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం విన్నాము. సమర్పణ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు.
4: ఇదిగో కోడలి పిల్ల, ఏంటత్తయ్యా ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
5: ఏంటవి?
4: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
5: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
4: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం. ఎలాగంటే యూపీఐతో?
5: అలాగా?
4: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
5: అదేంటత్తయ్య?
4: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
5: అబ్బా చాలా అండత్తయ్య.
6: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో హలో అభిరుచి స్టార్ట్ కాబోతుందండి. మీరు కూడా హలో అభిరుచిలో మాట్లాడి మీకు నచ్చినటువంటి పాటల్ని వినాలి అనుకుంటే 0861233301 నెంబర్కి కానీ 0861233302 నెంబర్స్కి కానీ కాల్ చేయండి. కొత్త కాలర్స్ కోసం వెయిటింగ్, కమాన్. ఫస్ట్గా మనం చెలీ సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం.

0: ఫస్ట్ కాలర్ తో మాట్లాడదామండి. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు?
1: కాదర్ భాష మేడం.
0: ఓకే భాష గారు, చెప్పండి, ఏ మూలే పాట విందాం?
1: రాజన్నలో సాంగ్ ఒకటి మేడం.
0: ఓకే అండి, దెన్ విందామా?
1: ధన్యవాదాలు.
0: ఓకే, థ్యాంక్ యూ.

0: నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో హలో గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్, ఎవరు?
1: ఇనుమూరు నుంచి మొహమ్మద్ రఫీ అండి.
0: ఓకే, చెప్పండి, ఏ పాట?
1: ఈరోజు బంగారు రాజు ముట్లు ఏ పాటేనండి.
0: ఓకే అండి, విందామా?
1: కోరిన శ్రోతలు మా గురువు గారు, ఫాదర్ బాషా, మా ఫ్రెండ్స్ అందరి కోసం అండి, ఇండియా శ్రోతలు అందరి కోసం.
0: ఓకే అండి, డన్.
1: ధన్యవాదాలు అండి.

0: నెక్స్ట్ కాలర్. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: మేడం, నా పేరు నరేష్ మేడం, ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి.
0: ఓకే అండి, చెప్పండి, ఏం ఊళ్ళో పాట విందాం?
1: మేడం, రాజకుమారుడు మేడం, గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉంది అనే పాట.
0: ఓకే అండి, విందామా?
1: మేడం, నరేష్ రోజా శ్రీ విశాఖంపా లక్ష్మణ టోటల్ మా ముసాపేట గ్రామ ప్రజలందరి కోసం మేడం.
0: ఓకే, మీ గ్రామ ప్రజలందరి కోసం సాంగ్ వచ్చేస్తుంది, విందాం. అలాగే మనం ఈ సాంగ్ తర్వాత ఇంకొక పాట కూడా వినబోతున్నాం ఫ్రమ్ ది మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఎందుకు ఈ పాట విన్నాము అన్నది పాట విన్న తర్వాత చెప్తా. ఓకే,
2: ఫాసలే.

యా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో నుంచి సాంగ్ విన్నాం కదా, ఈ సాంగ్ ప్లే అవ్వడానికి రీజన్ ఏంటి అని మళ్ళీ చెప్తాను నన్ను. యాక్చువల్గా ఈ పాట పాడింది అర్మన్ మాలిక్. ఇవాళ అర్మన్ మాలిక్ యొక్క బర్త్డే, సో ఆయన బర్త్డే స్పెషల్ మనం ఆ సాంగ్ విన్నామన్నమాట. నెక్స్ట్ మనం వినేద్దాం జై చిరంజీవ సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్. ఉదిత్ నారాయణ్, చిత్ర ఈ పాట పాడారు.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
1: వన్ నాట్ 2.7 మెగాహెడ్స్ మీద ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పటి వరకు హలో అభిరుచిలో లిజనర్స్ ఫోన్ ద్వారా అడిగినటువంటి సాంగ్స్ విన్నాము. ఇప్పుడు వాట్సాప్ ద్వారా వాళ్ళు కోరినటువంటి సాంగ్స్ విందాము. ఫస్ట్ మెసేజ్ అండి. హలో, గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్ హారిక అంటున్నారు. హాయ్ హారిక, నెల్లూరు డిస్టిక్ నారాయణ రెడ్డిపేట నుంచి రాస్తున్నారు. గుడుంబ శంకర్ సినిమాలోని సాంగ్ కావాలి అంటూ ఉన్నారు. కోరినవారు నాగార్జున, కామాక్షి, మేఘన, అలాగే ఆల్ రేడియో ఫ్యాన్స్ అట. ఓకే హారిక, నీకోసం గుడుంబ శంకర్ సినిమాలోనే సాంగ్ వస్తుంది, విందాం.

నెక్స్ట్ మనం విందాం ఇంద్రా సినిమాలో పాట. ఎందుకంటే ఆ పాట విష్ చేశారు కాబట్టి. ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి బండి ఏడుకొండలు వెంకటలక్ష్మి సుబ్రహ్మణ్యం వెంకట తనూజ బ్రహ్మయ్య వెంకటేశ్వరి రూప దీపిక అమూల్య గోపి జోష్ణ వెంకట సునీత వెంకట నరసింహారావు వెంకట్రావు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం ఏదైనా మంచి పాట ఇంద్రా సినిమాలో నుంచి వేయమంటున్నారు, వినిద్దాం. యాక్చువల్గా ఈ పాట విని చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంది. ఈ పాట ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్, పాటే కాదు పాటలోని మూమెంట్స్ కూడా ఎందుకు అనేది వినండి.

நெக்ஸ்ட் மெசேஜ் நாராயண் ரெட்டி, நாராயணபேட ஜில்லா ఊట్కూర్ నుంచి రాస్తున్నారు. సూర్యవంశం సినిమాలోని పాట కావాలి అని డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్, శృతి. అలాగే సింహపురి ఆకాశవాణి సిబ్బందికి నమస్కారాలు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగేనా, గుడ్ మార్నింగ్, ఇంకా గుడ్ ఈవినింగ్లోనే ఉన్నారు మీరు. జానకిరాముడు చిత్రం నుంచి పాట కావాలి అంటున్నారు. అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సిద్ధానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్. అలాగే డాడీ ఫిల్మ్ నుంచి పాట కూడా కావాలి అని

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు 102.7 మెగాహెర్ట్స్ మీద. హలో అభిరుచి ప్లే అవుతుంది. చాలా మెసేజెస్ వచ్చినాయండి మన కోసం, ఒకసారి చూద్దాము. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ ఉన్నారు. ఒకే కుటుంబం సినిమాలోని పాట కావాలి అని కోరుతూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, గంగాధర, శ్రీనివాస్. ఓకే, దాశరథి గారి జయంతి. ఓకే అండి. అలాగే పసివాడి ప్రాణం సినిమాలోని పాట కావాలి అని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయేష, ప్రత్యేక అభినందనలు. ఓకే, పట్టుకుంటే 10,000 చిత్రంలోని పాట కావాలి అని పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త గారు రాస్తూ ఉన్నారు. ఆపద్ బాంధవుడు సినిమాలో నుంచి పాట కావాలి అని రేడియో నాగేశ్వరరావు, ఏనుగంటి సరోజని, సతీష్, ప్రవీణ్ కుమార్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాస్తూ ఉన్నారు. మా గ్రామ ప్రజలందరి కోసం, మా కుటుంబ సభ్యులు అందరి ఫ్రెండ్స్ కోసం గాను మాకు ఏదైనా స్నేహానికి సంబంధించిన పాట అంటూ ఉన్నారు. బుచ్చయ్య, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి. జెమినీ సినిమాలో నుంచి పాట కావాలి అని మూసాపేట నుంచి నరేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోరుతున్నారు. బిట్రగుంట నుంచి ఆర్సన్ రాస్తున్నారు. సరదా సినిమా నుంచి సరదా సాంగ్. సరదా సినిమా ఉందా ఏమో నాకైతే తెలియదు, లెట్స్ రీసెర్చ్ అబౌట్ ఇట్. అలాగే దొంగ మొగుడు సినిమాలో నుంచి పాట కావాలి అని నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హరి యశోద రాస్తూ ఉన్నారు. హాయ్ నమస్తే, ఈ సంగతి మీకు తెలిసాలో చాలా చక్కని విషయాలు తెలియజేశారు, థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు సోమనాథం జనార్దన్ రావు గారు. అలాగే వాళ్ళ కోసం రాజన్న సినిమాలో నుంచి పాట అడుగుతూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే, శుభోదయం సింహపురి, సూపర్ సాంగ్స్ ఇవాళ అంటున్నారు రమాసుందరి, కిరణ్ కుమార్.

అంటున్నారు. ఓకే, ప్లీజ్ ప్లే బ్యాండ్ మేలం సినిమాలోని సాంగ్ అంటున్నారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి, హలో నమస్తే సింహపురి ఎఫ్ఎం వారికి, కొండవీడి దొంగ సినిమాలోని పాట కావాలి అని కోరుతూ ఉన్నారు. తబలా మస్తాన్ బాషా బుచ్చిరెడ్డిపాలెం నుంచి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా. ఓకే అండి, మరి కొంచెమే టైం ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఉన్న టైంలోనే డాడీ మూవీలోని ఒక సాంగ్ వినేద్దాం.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు 102.7 మెగాహెర్ట్స్ మీద హలో అభిరుచిలో. ఇప్పటిదాకా లిజనర్స్ కూడినటువంటి సాంగ్స్ విన్నాం కదా. మరి కొద్దిసేపట్లో 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది, విని ఆనందించండి. నేను కావ్యశ్రీ సెనింగ్ ఆఫ్. గుడ్ బై.

దగ్ధం నుంచి విలువైన వనరుగా గుర్రపు డెక్కతో ఉపాధి అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఒకప్పుడు పంట కాలువల్లో డ్రైనేజీల్లో పేరుకుపోయి రైతులకు ఇబ్బందిగా మారిన గుర్రపు డెక్క ఇప్పుడు మహిళలకు ఉపాధి కల్పిస్తూ రైతులకు సేంద్రియ ఎరువును అందిస్తూ ఆదాయ వనరుగా మారింది. ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేసి తొలగించాల్సిన ఈ నీటి కలుపు మొక్కను ఇప్పుడు వ్యర్థంగా కాకుండా విలువైన వనరుగా మార్చారు. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర వ్యవసాయానికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోంది. వ్యర్థాన్ని సంపదగా మలిచిన ఈ వినూత్న ప్రయోగం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ప్రత్యేక కథనంలో గుర్రపు డెక్క ఎలా మహిళల జీవితాల్లో కొత్త ఆశలను నింపిందో, రైతులకు ఎలా ఉపయోగపడుతుందో, ఒక సమస్యను అవకాశంగా ఎలా మార్చారో తెలుసుకుందాం. వ్యవసాయం అంటే కేవలం విత్తనం వేయడం, పంట కోయడం మాత్రమే కాదు, పంటకు నీరందించే కాలువలు కూడా అంతే ముఖ్యమైనవి. కాలువల్లో నీరు సజావుగా ప్రవహిస్తేనే రైతు పొలానికి జీవం చేరుతుంది. అయితే ఈ కాలువల్లో వేగంగా విస్తరించే గుర్రపు డెక్క, తూటికాడ వంటి నీటి కలుపు మొక్కలు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దీంతో సాగునీటి సరఫరా దెబ్బతింటుంది. రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఈ మొక్కను తొలగించడం తప్ప మరో మార్గం కనిపించేది కాదు. కానీ ఇప్పుడు అదే గుర్రపు డెక్క మహిళలకు ఉపాధిని కల్పించే వనరుగా, రైతులకు సేంద్రియ ఎరువుగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ప్రస్తుతం మంచి ఫలితాలనిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా విస్తృతమైన సాగునీటి వ్యవస్థతో రాష్ట్రంలోనే ప్రముఖ వ్యవసాయ జిల్లాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. విజయేశ్వరం గోదావరి బ్యారేజ్ నుండి నరసాపురం తాడేపల్లిగూడెం వెంకయ్య వయ్యేరు ప్రధాన పంట కాలువలతో పాటు యనమద్రు నక్కల కాలువ ఉప్పుటేరు వంటి డ్రైనేజీల్లో కలిపి మొత్తం సుమారు 4,500 కిలోమీటర్లకు పైగా నీటి మార్గాలు జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఈ కాలువల ద్వారా జిల్లాలో 140,000 హెక్టార్లలో వరి సాగు జరుగుతోంది. దాదాపు 20,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. అంతేకాకుండా 132,000 ఎకరాల్లో చేపలు రొయ్యల చెరువులు కూడా ఈ నీటి వ్యవస్థపైనే ఆధారపడి ఉన్నాయి. అంటే జిల్లాల వ్యవసాయం, మత్స్యరంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అన్ని ఈ కాలువల చుట్టూనే తిరుగుతాయి. అయితే గత కొన్నేళ్లుగా గుర్రపు డెక్క విస్తరణ రైతులకు పెద్ద సమస్యగా మారింది. నీటిలో తేలియాడే ఈ మొక్కలు కొద్ది

0: రోజుల్లోనే విపరీతంగా పెరిగి కాలువల మొత్తం ఉపరితలాన్ని కప్పేస్తాయి. దీంతో నీటి ప్రవాహం మందగిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నిలిచిపోతుంది. వర్షాకాలంలో వరద నీరు బయటకు వెళ్లక గ్రామాలు ముంపునకు గురవుతాయి. మరొకవైపు రెండో పంట సమయంలో కాలువ చివరి ప్రాంతాలకు సాగునీరు చేరక రైతులు తీవ్రంగా నష్టపోతారు. మత్స్యకారులకు కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. కాలువల్లో నీటి నాణ్యత తగ్గిపోవడంతో చేపల పెంపకంపై ప్రభావం పడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు జలవనరులు, పారిశుద్ధ శాఖలు ప్రతి ఏడాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి గుర్రపు డెక్కను తొలగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ యంత్రాలతో తొలగిస్తుంటే మరికొన్ని చోట్ల రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. అయితే ఈ చర్యలు తాత్కాలికంగానే ఫలితాలిస్తున్నాయి. 2 లేదా 3 నెలల్లో గుర్రపు డెక్క మళ్లీ పెరిగి కాలువలను ఆక్రమిస్తోంది. ఇటీవల ఉపాధి హామీ పథకం ద్వారా కూడా తూడు తొలగింపు పనులు చేపడుతున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించలేదు. దీంతో అధికారులు కొత్తగా ఆలోచించారు. గుర్రపు డెక్కను తొలగించడం మాత్రమే కాదు, దానిని ఉపయోగకరమైన వనరుగా మార్చితే ఎలా ఉంటుందో అనే ఆలోచనకు రూపమిచ్చారు. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆలోచనతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభమైంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు గుర్రపు డెక్కను సేకరించడం, శుభ్రపరచడం, వర్మీ కంపోస్టు తయారీ, నిల్వ, విక్రయం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 8 మండలాల్లో 172 కేంద్రాల్లో మహిళలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకప్పుడు వ్యర్థంగా భావించిన మొక్క ఇప్పుడు మహిళల చేతుల్లో ఆదాయ వనరుగా మారింది. సిద్ధాపురం గ్రామానికి చెందిన ఆదర్శ మహిళా మండలి సభ్యులు తయారు చేస్తున్న వర్మీ కంపోస్టుకు రైతుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సేంద్రియ ఎరువును కిలో 10 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. 50 కిలోల బస్తా 500 రూపాయలకు రైతులకు అందిస్తున్నారు. దీంతో మహిళలకు ఆదాయం సమకూరుతూ ఉండగా రైతులకు తక్కువ ధరలో నాణ్యమైన సేంద్రియ ఎరువు అందుబాటులోనికి వస్తోంది. ఇది మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడమే కాకుండా గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని కూడా పెంచుతోంది. గుర్రపు డెక్క నుండి సేంద్రియ ఎరువు తయారీపై సిద్ధాపురంకు చెందిన స్వయం సహాయక సంఘ సభ్యురాలు సుధారాణి మాట్లాడుతూ,
1: మాకు కలెక్టర్ గారు డిఆర్డీఏ పీడీ ఆదేశాల మేరకు ఏపీఎంసీసీ గారు మీటింగ్ పెట్టి ఇలా తయారు చేయాలని చెప్పారండి. సరే, మేము మా సంఘం నుంచి మేము తయారు చేస్తామని మేము ఎదుర్కొచ్చామండి. మాకు డిఆర్డీఏలో ట్రైనింగ్ ఇచ్చారండి. మేము 10 మంది కలిపి ఎన్ఆర్జీఎస్ పనుల ద్వారా వచ్చిన గొరపు డెక్కను పశువులు ఎరువు తీసి తెచ్చుకుని షాప్ కట్టర్ ద్వారా కటింగ్ చేసుకుని మేము పనులు మొదలు పెట్టుకుని ఈ ఫిట్లు రెడీ చేశామండి. అయితే మీ ఎరువులు ఉన్న తర్వాత 15 రోజులకు ఒకసారి దాన్ని పెరిగి పెట్టిన తర్వాత అలాగే 2 నెలలకి మనకి మెటీరియల్ తయారైపోతుందండి. మెటీరియల్ తయారైపోయిన తర్వాత దాన్ని కొంచెం నీడలో ఆరబెట్టాలండి, ఎండలో ఆరబెట్టకూడదు. దాన్ని మనం బ్యాగ్స్ తయారీ చేయాలండి. 50,000 పెట్టుబడి అయిందండి. ఇంకా మాకు మిషనరీ ఉందండి. మిషనరీ వల్ల మాకు ఇంకా నాదనంగా 40,000 అయిందండి. 90,000 పెట్టుబడి అయిందండి. మాకు 112,000 ఆదాయం వచ్చిందండి.
0: గుర్రపు డెక్కతో తయారైన వర్మీ కంపోస్టులో సేంద్రియ పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది భూమి సారాన్ని పెంచడంలో సహాయపడుతుంది. నేలలో తేమ నిల్వ ఉండేలా చేస్తుంది. మొక్కల పేర్లు పెరుగుదలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. రసాయన ఎరువులపై ఆధారపడే రైతులకు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుంది. సాగు ఖర్చులు తగ్గడంతో పాటు భూమి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కౌలు రైతు గంగుల దావీదు రాజు మాట్లాడుతూ, కాలువల్లో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో సాగునీరు సరిగా వచ్చేది కాదని, ఇప్పుడు అదే మొక్కతో తయారైన వర్మీ కంపోస్ట్ మాకు అందుబాటులోకి వస్తుందని, తక్కువ ఖర్చుతో మంచి ఎరువు దొరుకుతోందని తెలిపారు.
2: కాలంలో పడేసిన వేస్ట్ గా ఉండే గొరపటాక కాలాలు పూడిపోయాయి. అలాంటి ఉపాధి హామీ తీయడానికి దీంట్లో ఎరువుగా మారుతున్నారండి. దీని వల్ల మాకు మంచి లాభం దొరుకుతుందండి.
0: రైతులు కూడా సేంద్రియ ఎరువును విస్తృతంగా వినియోగించడం ప్రారంభించారు. పంట దిగుబడిపై మంచి ప్రభావం కనిపిస్తోందని చెప్తున్నారు. రసాయన ఎరువులతో పోలిస్తే తక్కువ ధరలో లభించడమే కాకుండా భూమి సహజ సారాన్ని కాపాడుతూ ఉండటంతో రైతులు ఈ ఎరువుపై ఆసక్తి చూపుతున్నారు. స్థానిక రైతు కలిదిండి కృష్ణంరాజు మాట్లాడుతూ, ప్రాంతంలో కాలువ మొత్తం గుర్రపు డెక్కతో నిండిపోయేదని, ఇప్పుడు దాన్ని తొలగించి మహిళలు వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారు. రసాయన ఎరువుల కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు.
2: ఇవాళ చేసేది ఇది 2 బత్తాలు వేసుకుంటాడు, ఆ బత్త వేసి కూడు 2 బత్తాలు వేస్తున్నారు. గుర్రపు డెక్క కాలంలోది అసలు 1 డెక్క తీయకపోతే మీకు బీడైపోతున్నాయి.

0: ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది. వర్మీ కంపోస్టు తయారీతో పాటు గుర్రపు డెక్క కాడలను ఉపయోగించి బుట్టలు, బ్యాగులు, డోర్ కర్టెన్లు, అలంకరణ వస్తువులు వంటి హస్తకళ ఉత్పత్తులు తయారు చేసేలా మహిళలకు శిక్షణ అందిస్తోంది. దీంతో ఒకే మొక్క నుండి అనేక రకాల ఉత్పత్తులు తయారు చేసి అదనపు ఆదాయం పొందే అవకాశం మహిళలకు కలుగుతోంది. దీనిపై పశ్చిమగోదావరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు వేణుగోపాల్ మాట్లాడుతూ,
1: ఫ్లోటింగ్ ప్లాంట్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. గొర్రపు డెక్క అనేది ఈ గొర్రపు డెక్కని ఉపయోగించి ఏదో ఒక యాక్టివిటీ చేయాలనేటువంటి ఆలోచన మా జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మా సిఇఓ మేడం గారికి మాకు కూడా రావడం జరిగింది. సో వీటిని తొలగించడానికి కెమికల్ స్ప్రేస్ లాంటివి చేయడం వల్ల అది డికంపోజ్ అయిపోయి నీటి ఒడ్డుకి చేరి అలాగే కాలువలు కూడుకుపోవడం, అలాగే ఈ నీరు ఏదైతే వాటర్ ట్యాంక్స్ లో పట్టి రక్షిత మంచినీటి సరఫరాకి సరఫరా చేయడం జరుగుతుంది. అక్కడ కెమికల్ కంటామినేషన్ ఉంటుంది కాబట్టి ఈ ఇలా చేయకుండా నేచురల్ పద్ధతిలో చేయాలనే ఉద్దేశంతో మేము ఆగివేడి మండలంలో మొదటగా ఈ గొర్రపు డెక్కని కాలువ నుంచి కలెక్ట్ చేసి మహిళల ద్వారా సిద్ధాపురం అలాగే కొన్ని విలేజ్ లో చేయడం జరిగింది. సో వీటిని చాప్ కటర్స్ తో చాప్ చేసి వాటిని బయో డికంపోజర్స్ వాడి పశువుల ఎరువు, ఆవు పేడ వంటివి వాడి వాటిని డికంపోజ్ చేసి 45 days to 2 months పడుతుంది. దీన్ని చక్కగా ప్రిపేర్ చేసి మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం ఒక 8 మండలాల్లో ఒక 172 pits లో మనం ఈ వర్మి కంపోస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇందులో మంచి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా, జనరల్ వర్మి కంపోస్ట్ కన్నా వాటర్ హైసింత్ కంపోస్ట్ కి చాలా వాల్యూస్ ఉన్నాయి. ఇవి చేపల చెరువులు, అలాగే రొయ్యల చెరువులు, తర్వాత హార్టికల్చర్ ప్లాంట్స్ కి, వరి పొలాలకి అన్నిటికీ వాడచ్చు. మహిళలకి ఉపాధి కలగడంతో పాటుగా ఆదాయం కూడా రావడం జరుగుతుంది.
0: ఈ కార్యక్రమం కేవలం ఉపాధి కల్పించడమే కాదు, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతోంది. కాలువలు శుభ్రంగా ఉండటంతో నీటి ప్రవాహం మెరుగుపడుతోంది, వరద ముప్పు తగ్గుతోంది, సాగునీరు సమయానికి రైతులకు అందుతోంది. అదే సమయంలో గుర్రపు డెక్కను కాల్చివేయడం లేదా వ్యర్థంగా పడేయడం వల్ల కలిగే కాలుష్యం కూడా తగ్గుతోంది. సేంద్రియ ఎరువుల వినియోగం పెరగడం ద్వారా భూమి ఆరోగ్యం మెరుగుపడుతోంది, రసాయన ఎరువుల వినియోగం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కాలువల్లో పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంగా మారిన గుర్రపు డెక్కను తొలగించడం మాత్రమే పరిష్కారం కాదని, దానిని ఆదాయ వనరుగా మార్చవచ్చని పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం నిరూపించింది. ఒకవైపు కాలువలు శుభ్రపడుతున్నాయి, మరొకవైపు స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థిరమైన ఉపాధి లభిస్తోంది. అదే సమయంలో రైతులకు నాణ్యమైన సేంద్రియ ఎరువు అందుబాటులోకి వస్తోంది. దీంతో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు భూమి సారం కూడా పెరుగుతోంది. భవిష్యత్తులో గుర్రపు డెక్కతో వర్మీ కంపోస్టుతో పాటు హస్తకళా ఉత్పత్తులను కూడా తయారు చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమం మరింత విస్తరించి రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ అమలైతే వ్యర్థాల నిర్వహణ, మహిళా సాధికారత, సేంద్రియ వ్యవసాయం అనే 3 రంగాలలో విశేష ఫలితాలు సాధించే అవకాశముంది. ఒక సమస్యను అవకాశంగా మార్చిన ఈ వినూత్న కార్యక్రమం ప్రకృతిని కాపాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక మంచి నమూనాగా నిలుస్తోందని చెప్పవచ్చు. వ్యర్థం నుంచి విలువైన వనరుగా గుర్రపు డెక్కతో ఉపాధి అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఐ సుబ్బారావు, ఆకాశవాణి ప్రతినిధి, పశ్చిమగోదావరి జిల్లా. వ్యాఖ్యానం బి సరిత. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి. శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం. మరి అందరికంటే ముందుగా అడిగిన పాట స్వప్న చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ నుంచి. వారి కోరికపై ఈ పాట.

వినబోతున్న పాట వాగ్దానం. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచాన్పల్లి మండలం నుండి రేవణపల్లి నుంచి వేణమ్మ, పద్మశాలి, బాలయ్య బాబు వీరందరి కోరికపై ఈ పాట.

వినబోతున్న పాట కంచుకోట. ఈ చిత్రం నుంచి పి సుశీల బృందం పాడిన పాటకు సంగీతం కెవి మహాదేవన్. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీనివాస్, శివభాస్కర్, శ్రీ తులసి వీరి కోరికపై ఈ పాట.

వినబోతున్న పాట బొంబాయి ప్రివ్యూ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రతిమారావు పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు రేణుక దస్తగిరి నరసన్న వీరి కోరికపై ఈ పాట.

బడిపంతులు ఈ చిత్రం నుంచి ఘంటసాల బృందం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, బాపట్ల నుండి జి రాజారాం వీరి కోరికపై ఈ పాట.

కోరుతున్న శ్రోతలు, నల్లగొండ జిల్లా నుండి, చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి వారి కుటుంబ సభ్యులు వీరందరి కొరకపై ఈ పాట.

వినబోతున్న పాట వాన చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్ గారు.

కార్యక్రమంలో తర్వాత పెద్దరికం ఈ చిత్రం నుంచి కెజె యేసుదాస్ పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఎంవి వెంకటేశ్వరరావు అరుణ.

కార్యక్రమంలో తర్వాత ఒకే కుటుంబం ఈ చిత్రం నుంచి పి సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి బొమ్మదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరందరి కోరికపై ఈ పాట.

వినబోతున్న పాట ప్రతిజ్ఞా పాలన. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఆత్మకూరు నుంచి ఆదిశేషు, వీరి కోరికపై ఈ పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటున్నారు. ముందుగా వినబోతున్న పాట జోడి. ఈ చిత్రం నుండి హరిహరన్ పాడిన పాట

కార్యక్రమంలో వినబోతున్న వంశీ గీతాన్ని ఇళయరాజా సంగీతంలో ఉన్ని కృష్ణన్ శ్రేయ ఘోషల్ గానం చేసిన పాట అనుమానాస్పదం చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీతంలో గానం చేసిన వేటూరి గీతం నువ్వు నేను ప్రేమ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న సాయి శ్రీ హర్ష గీతాన్ని చక్రి సంగీతంలో సుఖ్వీందర్ సింగ్ గానం చేసిన పాట చుక్కల్లో చంద్రుడు చిత్రం నుంచి

0: गुना रे गुना गुना रे
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట చిత్రం కోకిల.

హేమచంద్ర శ్వేత పాడిన పాట మీరు ఇంతవరకు విన్నారు. చిత్రం ఖలీజ. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం కోకిలమ్మ.

1960 బాబు మూవీస్ ద్వారా విడుదలైన మంచి మనసుల చిత్రం నుంచి పాటలు వినేంత వరకు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో. సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్లో మాహే క్లాస్కు చెందిన రెండవ యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాల్వన్ను జలప్రవేశం చేయించారు. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ రౌండ్ 32లో ఈరోజు పివి సింధు ఉన్నతి హుడాతో, పురుషుల సింగిల్స్లో లక్ష్యా సేన్ జపాన్కు చెందిన యుషి తనకాతో తలపడతారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు నీట్ వివాదాన్ని లేవనెత్తుతూ నిరసనలకు దిగారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభ 12 గంటల వరకు వాయిదా పడింది. ఇక రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సిక్కింలోని తీస్తా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ టెన్నల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. అనంతరం దేశంలోనే తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలును ప్రారంభించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ అంశంపై మాట్లాడేందుకు చైర్మన్ అనుమతించారు. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు, గందరగోళం చెలరేగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. నిన్న ప్రధానమంత్రి నివాసం ముందు అనుమతి లేకుండా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధర్నాకు దిగడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆయన ప్రవర్తన బాధ్యతారహిత్యంగా ఉందని విమర్శించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నివాసానికి ఉండే గౌరవము, ప్రాముఖ్యత తెలిసి కూడా రాహుల్ గాంధీ ఇలా ప్రవర్తించడం తగదన్నారు. దేశ ప్రధానమంత్రి భద్రత అనేది అత్యంత కీలకమైన అంశమని, భద్రతా ప్రమాణాలను గౌరవించడం ఎంతో ముఖ్యమని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఆసియాన్ ఇండియా పోస్ట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఇంధనం, ఆహారం, ఆరోగ్య భద్రతలను తేలికగా తీసుకోలేమని, సవాళ్లను ఎదుర్కొంటూనే భవిష్యత్ అవకాశాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఆసియాన్ ఇండియా సముద్ర సహకార సంవత్సరం అని పేర్కొంటూ సురక్షిత భవిష్యత్తు దిశగా ఇరుపక్షాలు పురోగతి సాధించాలన్నారు.
1: In this era of volatility and disruption, the most visible stress is on supply chains. Energy, food and health security can no longer be taken for granted. Observing international law in that regard is therefore vital. 2026 is the ASEAN-India year of maritime cooperation. At the same time, both India and ASEAN are optimistic about their prospects.

0: భారత అధ్యక్షతన సాంప్రదాయ పరిపూరకమైన సమగ్ర వైద్యంపై బ్రిక్స్ సమావేశం నిన్న చండీగఢ్లో జరిగింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చండీగఢ్లో నిర్వహిస్తున్న 4 రోజుల బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటైంది. బ్రిక్స్ సభ్య దేశాల నుంచి వచ్చిన ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు, ప్రతినిధులు ఈ రంగంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, జ్ఞానాన్ని, ఉత్తమ పద్ధతులను పంచుకోవడంపై చర్చించారు. ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తం కింద జరిగిన ఈ సమావేశం ఆధారాలతో కూడిన సాంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించడానికి, సుస్థిరమైన ఆరోగ్య వ్యవస్థల నిర్మాణానికి తోడ్పడేలా సభ్య దేశాల మధ్య బంధాన్ని పటిష్టం చేసింది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇరాన్, రష్యా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు పాల్గొని తమ అనుభవాలు పంచుకున్నాయి. అందరికీ సమగ్రమైన, సుస్థిరమైన ఆరోగ్య సేవలను అందించడంలో భారతదేశ నిబద్ధతను ఈ సమావేశం చాటి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటకలోని కార్వార్ ఐఎన్ఎస్ కదంబ నావెల్ బేస్ లో జరిగిన వేడుకలో 2వ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ మాల్వాన్ను జలప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమానికి వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 80% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న 8 యుద్ద నౌకల్లో ఇది 2వది. ఈ ఏడాది నౌకాదళంలో చేరిన 7వ యుద్ద నౌక కాగా మరో 12 నౌకలు రానున్నాయి. ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా నౌకాదళం సాధిస్తున్న ప్రగతిని అభినందించారు. ఏవియేషన్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు వాయుసేన కూడా ఇదే వ్యూహాన్ని అవలంబించాల్సి ఉందన్నారు.
1: As far as naval ship building is concerned, India has always had an edge, and we had carried our legacy forward in making ships. So very good progress has been made in our Atmanirbharta as far as ship building is concerned. I just hope that other two services, especially Indian Air Force, learns the lesson as to how Indian Navy has been able to get this whole concept right, where you have your Indian Navy officers who are embedded in your ship building right from the beginning.
0: గత ఏడాది కేరళ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైన కార్గో షిప్ నుండి 12 చైనా సిబ్బందిని రక్షించినందుకుగాను చైనా కొత్త రక్షణ అటాషే రియర్ అడ్మిరల్ యు జియాన్ భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 99వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఇరు దేశాల సంబంధాలు పురోగమిస్తున్న తరుణంలో సాయుధ బలగాల మధ్య సహకారం పెరగాలని పిలుపునిచ్చారు. భారత్, చైనాలు కీలకమైన పొరుగు దేశాలని, వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో ఇరు దేశాల సంబంధాలు మెరుగుదల పథంలోకి వచ్చాయని అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా రాజధాని ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మూసివేసినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. అయితే రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో లైన్లు మారేందుకు సదుపాయం అందుబాటులో ఉంటుందని డిఎంఆర్సీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ రౌండ్ 32లో ఈరోజు భారత స్టార్ పివి సింధు స్వదేశీ క్రీడాకారిణి ఉన్నతి హుడాతో, పురుషుల సింగిల్స్ లో లక్ష్య సెన్ జపాన్ కు చెందిన యుషి తనకాతో తలపడతారు. మరొక మ్యాచ్ లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి 21-17, 5-21, 21-17 ఇండోనేషియాకు చెందిన అల్వి పర్హాన్ ను ఓడించి ప్రీ క్వార్టర్స్ కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్ లో అర్జున్ హరిహరన్ జోడీ చైనా ద్వయం వాంగ్ చాంగ్ లియాంగ్ వికెంగ్ ను ఢీకొట్టనుంది. అయితే మిక్స్డ్ డబుల్స్ లో రోహన్ కపూర్ రుత్వికా జోడీ తనీషా ధ్రువ్ జంట చైనా చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇరాన్ అణుశక్తి కేంద్రాలపై

దాడులు చేయవద్దని టెహ్రాన్ హెచ్చరించినప్పటికీ అమెరికా వరుసగా 11వ రాత్రి కూడా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ బెదిరింపులను అణిచివేయడమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్లో మాహే క్లాస్ కు చెందిన 2వ యాంటీ సబ్మెరైన్ యుద్ద నౌక ఐఎన్ఎస్ మాల్వన్ ను జలప్రవేశం చేయించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మొదటి కార్మికుల కార్యక్రమంలో కార్మికుల్లో మానసిక ఒత్తిడి ఈ అంశంపై డాక్టర్ క్రాంతికార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. తరువాత ఆశయం ఆచరణ నాటిక వింటారు. రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు. నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ముందుగా వినండి కార్మికులలో మానసిక ఒత్తిడి ఈ అంశంపై డాక్టర్ క్రాంతికార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వరులు.
1: నమస్కారం క్రాంతికార్ గారు.
2: నమస్తే అండి.
1: రకరకాల వృత్తుల్లో రకరకాల మానసిక ఒత్తిళ్లు సర్వసాధారణం.
2: అవునండి.
1: ముఖ్యంగా పరిశ్రమల్లో లేదా కర్మాగారాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో మానసిక ఒత్తిడి ఇటీవల కాలంలో కొంచెం ఎక్కువగా వింటున్నాం. ఇది
2: ఎగ్జాక్ట్లీ
1: ఒకప్పుడు ఏంటంటే ఆ కష్టజీవికి మానసిక ఒత్తిడి ఏంటి అనే ఒక అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అది పోయి అబ్బా ఒక్క గంట పనిచేయగానే నా బ్రెయిన్ అంతా నా తలంతా గడ్డగట్టుకుపోతుందిరా అని చెప్పి అంటే మానసిక పరమైన ఒత్తిడి పరంగా చెబుతూ ఉంటారు. ఈ పరిస్థితి బాగా వింటున్నామండి. ఈ ఒత్తిడిని తగ్గించుకొని చేసేటువంటి పని ఏకాగ్రతతో ప్రశాంతంగా చేసుకుంటే ఆ కార్మికుడు ఆ కర్మాగారం ఆ దేశం మొత్తం కూడా సస్యశ్యామలంగా సౌభిక్షంగా ఉంటుంది అనడంలో ఇటువంటి సందేహం లేదు.
2: ఎగ్జాక్ట్లీ.
1: ఎట్లా
2: అంటే ఇప్పుడు ఇటువంటి ఇండస్ట్రీ సంబంధించిన కార్మికులకండి, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్ని చోట్ల కూడా నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కార్మికులు, కార్మికుల భార్యలు, కార్మికుల పిల్లలకి ఈ హోలిస్టిక్ అప్రోచ్లో వాళ్ళకి హెల్త్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసులు పెడుతున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఉద్యోగం వస్తే చాలా గొప్ప అనుకున్నవారు కాబట్టి స్ట్రెస్ అనేది ఎక్స్ప్రెషన్ అనేది అంత లేదు. ఈనాడు స్ట్రెస్ అనేది ఎక్స్ప్రెషన్ పెరిగింది, జీతాలు పెరిగినాయండి, లైఫ్ స్టైల్ పెరిగిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ జీతాలు వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళ పేరు రివిజన్ వచ్చాక వస్తున్నాయి. దీంతో ఏమవుతుందంటే మీకు కంపారిజన్ కూడా స్టార్ట్ అవుతుంది. లైఫ్ స్టైల్ మారిపోవడంతో ఏంటంటే ఈ స్ట్రెస్ ఫీలింగ్ అనేది ఎక్కువైపోయింది. పిల్లల ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది, అటు సమాజం నుంచి ఎక్స్పెక్టేషన్ పెరిగింది, అండ్ ఆల్సో బాధ్యతాయుతులుగా మార్చడం అనేది ఇండస్ట్రీస్ పెరిగిపోయారు. అంటే ప్రతి స్టాఫ్ని రెస్పాన్సిబుల్ పర్సన్ చేస్తున్నారు. ఒకటి, వీళ్ళకి రకరకాల షిఫ్ట్లు ఉంటాయండి. షిఫ్ట్లో నిద్రపోవడం అనేది ఒక ప్రాబ్లం. నెంబర్ 2, ఆల్కహాలిజం అండి. ఎక్కువ మంది కార్మికులు ఎక్కువ ఇబ్బంది పడేది ఏంటంటే ఆల్కహాల్ అండి, విపరీతమైన ఆల్కహాల్. పోర్ట్లో కానీ స్టీల్ ప్లాంట్లో కానీ ఇప్పుడంటే కొంచెం మేనేజ్మెంట్ స్ట్రిక్ట్ చేయడం వల్ల కొంత తగ్గినప్పటికీ కొంత అంటే పెద్దదేం కాదు. అది ఆల్కహాలిజం ఉన్నామంటే అబ్సెంటిజం వస్తుందండి, ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చుండిపోతారు. ద మెట్ విత్ యాక్సిడెంట్స్, ప్రమాదాలకు గురవుతుంటారు. దాంతో ఏమవుతుంది, కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతుంది. చాలామంది జీతాలు కూడా ఆఫ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇదే స్ట్రెస్ ఉంది పీరియడ్లో పూర్తిగా కార్మికులందరూ డిప్రెషన్లో కలిపాయి, ఆటోలన్నీ బిజీ అయిపోయి, వీళ్ళందరూ కూడా ఆక్యుపేషన్ రేషన్ అంటాం, ఓఆర్ రేషన్ అంటాం, అది 60కి 70కి పడిపోయింది. అయితే

0: వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ మేము డబ్బులు ఇచ్చుకోలేం, మా దగ్గర డబ్బుల్లో అప్పులు కూరిపోయిందని చెప్పేసి ఒక జీవో ఇష్యూ చేశారు. అక్కడ జీవోలో వైజాగ్, విజయవాడ, వరంగల్, హైదరాబాద్ నాలుగు బైఫ్రికేషన్ రాకముందు చెప్తున్నాను. ఈ నాలుగు డివిజన్లు మోడల్ గా పెట్టి రోజుకు 60 మంది డ్రైవర్లకి కండక్టర్లకి నేను ట్రైనింగ్ ఇచ్చానండి. ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత ఆక్యుపేషన్ రేషియో 135% పెరిగిందండి. హాఫ్ ఆఫ్ ద అంటే ఎక్కడైనా ఆగి పలకరించి ఎక్కించుకోవడం, స్మైల్ ఎలా చేయాలి, కండక్టర్ డ్రైవర్ ఎలా ఉండాలి, ఒత్తిడి లేకుండా డ్రైవ్ చేయడం ఎలా, కండక్టర్ ఒత్తిడి లేకుండా టికెట్లు కొట్టడం ఎలా, ఇవన్నీ నేర్పించేటప్పటికి లాభాలు పంట పండిందండి. అలాగే స్టీల్ ప్లాంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, హౌ టు మేనేజ్ స్ట్రెస్, హౌ టు మేనేజ్ యువర్ హెల్త్, మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ రిలేటెడ్ వస్తాయి అంటే ఏంటి, ఆక్యుపేషనల్ హెల్త్ డిజార్డర్స్ అంటాం. ఏ పని చేసే వాడికి ఆక్యుపేషన్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ ఆల్కహాలిజం ఉంది కాబట్టి ఆల్కహాలిక్ డిఎడిక్షన్ క్యాంప్స్ పెట్టడం, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాబట్టి హెల్త్ మేనేజ్మెంట్ చెప్పడం. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాట్ ఓన్లీ మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ అండ్ ఆల్సో కొన్ని చోట్ల డిపార్ట్మెంట్లో బాసెస్ ఉంటుంది. ఎక్కువ వేజెస్ వచ్చింది కాబట్టి వాళ్ళని జవాబుదారీతనం కూడా ఎక్కువ పెరిగింది. ముఖ్యంగా హెచ్పీసీఎల్ తీసుకుందాం, హెచ్పీసీఎల్లో వాళ్ళ ఎంప్లాయీస్కి నెంబర్ ఆఫ్ పర్సన్స్కి మేము ఇచ్చేసాక ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిందండి. అండ్ ఆల్సో అక్కడ యాక్సిడెంట్లు బాగా తగ్గిపోయినాయి. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ తగ్గడానికి కారణం కార్మికుడు బాగుండడం అండి. కార్మికుడు కానీ అటెంటివ్గా ఉంటే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ జరగదు, వందలాది కోట్ల రూపాయల లాభం, నష్టం రాదు, లాభం తర్వాత నష్టం రాదు. ఇలాగ ప్రతి ఇండస్ట్రీలో కన్నా హ్యూమన్ ఎర్రర్ వల్ల ఇండస్ట్రియల్ అన్రెస్ట్ కావచ్చు, ఇండస్ట్రియల్గా యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా నివారించవచ్చు ఒక కార్మికుడు కానీ బాగుంటే. ఆటోమేటిక్గా తెలియకుండా అద్భుతమైన శక్తి వాళ్ళ చేతిలో ఉంది. అది ఎలాగా అనేది మాకు ట్రేడ్ యూనియన్స్ పిలుస్తుంటారండి ఎక్కువ, అంటే హెచ్ఆర్ సెక్షన్ వాళ్ళు పిలుస్తారు హెచ్ఆర్ ట్రైనింగ్ కోసం, అది వేరే చోట జరుగుతుంది. ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్రేడ్ యూనియన్లో ఎవరెవరైతే ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఉన్నారో కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు, వాళ్ళందరూ గ్రూప్గా గ్యాదర్ చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రూప్ చొప్పున ఒక 1 వీక్ 10 డేస్ 10 గ్రూప్స్ అలా చెప్తూ ఉంటాం స్టీల్ ప్లాంట్లో కానీ ఏపీఎస్ఆర్టీసీలో కానీ. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు క్వాలిటేటివ్గా వర్క్ చేస్తారు, క్వాంటిటేటివ్గా వర్క్ చేస్తారు, క్వాలిటేటివ్ బోత్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటేటివ్. ఎక్కువ వర్క్ ఎక్కువ క్వాలిటీతో చేయడం, రెండోదోటి క్వాలిటేటివ్ లైఫ్ వీళ్ళకు ఉంటుందండి. పిల్లం పిల్లలతో ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, హౌ టు మేనేజ్ దేర్ స్ట్రెస్ అని తెలిస్తే ఎవరైనా సరే సముద్రాన్ని ఈదడం వచ్చి ఉండాలి. పెద్ద స్కాలర్ ఉన్నాడు, మీకు తెలియని కథ కాదని, ఈ నీకేం తెలియదు నీకేం తెలియదు అని ఒక అవమానిస్తూ ఉంటాడు, హాఫ్ లైఫ్ వేస్ట్ అని. ఫైనల్ గా పెద్ద వరద వచ్చింది, నా మునిగిపోతున్నప్పుడు మీకు ఈత కొట్టడం వచ్చాడు స్కాలర్, నాకు రాదన్నాడు, అయితే మీ జీవితం అంతా వేస్ట్ అని చెప్పేసి ఈదుకుంటూ పోయాడు. అంచేత ఏ వృత్తిలోనే సరే, మేబీ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎనీథింగ్, ఈ నీడ్ సెల్ఫ్ ని మలుచుకో లైఫ్ స్కిల్ అంటాం. ఆ లైఫ్ స్కిల్ కార్మికుడే కావచ్చు, ఈ మేబీ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎంప్లాయీ కావచ్చు, ఎంప్లాయర్ కావచ్చు, ఎవరికి ఉన్నా అన్నది ఒకే బాడీ ఒకే మైండ్ ఒకే అండి. దాన్ని మేనేజ్ చేసుకుంటే డెఫినెట్ గా ఆల్ ఈజ్ వెల్ అంట అనమాట.
1: ఇప్పుడు విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాలు పరిశ్రమలకు బాగా నెలవైనటువంటి ప్రదేశం.
0: అవునండి,
1: భారీ పరిశ్రమలు ఉన్నాయి.
0: అవును,
1: ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, అట్లాగే నేవీ ఉంది, ఇండియన్ నేవీ, అట్లాగే హిందుస్థాన్ షిప్ యార్డ్, పోర్ట్ ట్రస్ట్, ఇట్లా పెద్ద పెద్ద పరిశ్రమలకు నెలవండి ఇది. ఇక్కడ ఎన్నో వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే నేను అనేది ఏంటంటే, ఈ అందరూ కలిసి కానీ లేదా వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్గా కానీ వీళ్ళల్లో ఒత్తిడిని తగ్గించే విధంగా కాస్త మీలాంటి వాళ్ళ సహకారం తీసుకుని వాళ్ళ కౌన్సిలింగ్ లాంటివో లేకపోతే మీరు ఏం ఏ రకంగా సహాయం చేస్తారో ఒత్తిడిని తగ్గించడానికి చేయించుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
0: ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నామండి. అంటే కంపెనీలు కొన్ని పిలుస్తాయి హెచ్ఆర్ డివిజన్ తరఫున, యూనియన్స్ వాళ్ళు గమనిస్తారండి. యూనియన్స్ మెంబర్స్ కి వాళ్ళ యూనియన్ సభ్యుడు ఏమైనా ఎలా ఉన్నాడని వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. ఈవెన్ మీరు చూడండి, చిన్న బ్లడ్ మీకు కావాలని తెలిస్తే, ఒక యూనియన్ సభ్యుడు తెలిస్తే ఇమీడియట్ గా అది వాట్సాప్ గ్రూప్ లో అందరికి వెళ్ళిపోతుంది. ఒకరు కాదండి, 100 మంది వస్తారు మీకు స్టీల్ ప్లాంట్ లో కానీ మరో చోట, అంత వాళ్ళకి యూనిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి దెన్నో వీడికి ప్రాబ్లం ఉంది వీడికి ప్రాబ్లం అనేది. వాళ్ళందరినీ గ్రూప్ గా ఒక హాల్లో పెట్టి మేము డే అంతా కలిపి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ మీరు చెప్పిన అన్ని కంపెనీల్లోని నేను ట్రైన్ అప్ ప్రోగ్రామ్ చేశాను. లేని వాళ్ళందరికీ మేము ఎందుకు ఫ్రీగా చేస్తున్నామంటే, సర్వే జనా సుగ్నభ ఉందో అందరూ చేయాలి కాబట్టి. వీళ్ళు బతుకు బాగుంటే మన భారతదేశం అనేది ఎకనమీక గ్రోత్ వస్తుంది. అలాగే కార్మెంట్ల ఫెర్టిలైజర్స్ కానీ లేదనుకుంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హైదరాబాద్ కానీ హాల్ అంటాం వాళ్ళు కానీ ఆల్ కంపెనీస్ అండి. అంటే ప్రైవేట్ సెక్టర్ కావచ్చు పబ్లిక్ సెక్టర్ కావచ్చు, మొత్తం మీద ఇండస్ట్రియల్. మీరు చెప్పినట్టుగా వైజాగ్ అనేది ఇట్స్ ఏ హబ్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ హబ్ అవుతుంది. ఇంకా ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. ఇప్పుడు బాగా పొల్యూషన్ పెరిగింది, దట్ ఆల్సో స్ట్రెస్, సౌండ్ పొల్యూషన్.

0: పెరిగింది, దట్ ఆల్సో స్ట్రెస్. వెహికల్ పొల్యూషన్ పెరిగింది, దట్ ఆల్సో స్ట్రెస్. వీటి నుంచి ఎలా బయటపడాలనేది దానికోసం కూడా ఫ్యూచర్ లో అడుగుతారండి. ప్రెసెంట్ అడగడం కానీ ఫ్యూచర్ లో అడుగుతారు. ఏది అవసరమో దాన్ని తీర్చడమే ఫిల్ ద గ్యాప్ టెక్నిక్ అంటే, ఒక అవసరాన్ని ఫిల్ చేయడమే. ఆటోమేటిక్ గా మీకు మా అవసరం ఎక్కడుందో మేము రెడీ టు గివ్ అట్ గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఆల్ ఇండియా రేడియో కావచ్చు, దూరదర్శన్ కావచ్చు, ఎవరు అడిగినా సరే నా హెల్ప్ రెడీగా ఉంటుంది.
1: ఒక చిన్న బర్నింగ్ సమస్యకు సంబంధించి అడుగుతానండి. ఇప్పుడు ఈ పరిశ్రమంలో పనిచేసే కార్మికులు కొందరు, అందరూ అని నేను అవును, ఏదో తాత్కాలిక ఆనందం కోసం ఈ ధూమపానం, మద్యపానం, జర్దా, గుట్కా, కైనీ లాంటి పొగాకు సంబంధ పదార్థాలు చీటికి మాటికి గంట గంటకు బయటకు వెళ్ళడము, నిజానికి అది తీసుకున్న తర్వాతే అమ్మయ్య ఇప్పుడు నాకు కొంచెం ఉపశమనంగా ఉందని అనేవాళ్ళు ఉన్నారు. వీటిని ఏమన్నా మనం ఈ సమస్యల్ని మనం అధిగమించే విధంగా ఏమైనా చేయొచ్చా?
0: అంటే ఇప్పుడు ప్రాబ్లం పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసేసారండి. వీళ్ళు డిఫెక్టివ్ పీపుల్, వీళ్ళు ప్రాబ్లం పీపుల్ అని యూనియన్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్పెషల్ గా కౌన్సిలింగ్స్ వాళ్ళే ఇప్పించుకుంటారు. ఎందుకంటే యూనియన్ అనేది నెక్స్ట్ టైం వాళ్ళు ఎలక్షన్ లో నెగ్గాలంటే వాళ్ళకి కావాల్సింది సపోర్ట్ కదండి, కార్మికుల సపోర్ట్, కామ్రేడ్ బాగుంటేనే కదా వాళ్ళ యూనియన్ కి పేరు వచ్చేది. అంటే మీరు చెప్పినట్టుగానే చాలా మంది కార్మికులకి గుట్కా, పాన్ పరాగ్, జరదా అంటే డ్రగ్స్ వరకు అయితే ఎవరు వెళ్ళదు, కానీ ఆల్కహాలిజానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎక్కువ అండి, స్మోకింగ్ కి, కానీ గుట్కాలకి. డ్రగ్స్ అనేది ఇప్పుడు పిల్లలు అలవాటు పడుతున్నారు, వాళ్ళ పిల్లలు అలవాటు పడుతున్నారు. బట్ వీళ్ళందరికీ కూడా చాలా మంది కొంత 10 మంది అంటే 10 మందిలో 7 మందికి ఈనాడు స్మోకింగ్ కానీ, కైనీ కానీ, గుట్కా కానీ, ఆల్కహాల్ కానీ, అకేషనల్ ఆల్కహాల్ కావచ్చు, అడిక్టెడ్ ఆల్కహాల్ కావచ్చు ఉంది. చాలా మందికి ట్రీట్మెంట్లు ఇస్తాం, థెరపీలు ఇస్తాం, కౌన్సిలింగ్ ఇస్తున్నాం, ఇంకా చాలా మంది ఉంటారు. ఎంతమంది అయినా సరే ఇవ్వడానికి వీఆర్ రెడీ.
1: అంటే వాళ్ళల్లో ఉండే ఆ విత్డ్రాయల్ సింప్టమ్స్
0: మేనేజ్ చేస్తా ఉండేవి. అంటే డింగ్ చేయకపోతే విత్డ్రాయల్ సింప్టమ్స్ ట్రాక్షన్ కి తెలియాలి. కాళ్ళు చేతులు వణికితే గుండె దడ వస్తుంది, అయోమయంగా ఉంటారు, మనసు లాగుతుంది, అది తాగిదాకా ఊరుకోదు. కొంతమందికి తాగకపోతే ఫిట్స్ వస్తాయి, బట్ రమ్ ఫిట్స్ అంటారు. విత్డ్రాయల్ సింప్టమ్స్ లో ఒక వెరైటీ అవి. సో అలాగే హాల్యూసినేషన్స్, ఇల్యూషన్స్ వస్తాయి, వాటిలన్నిటిని మేనేజ్ చేస్తామండి. మేనేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ థెరపీ కడతాం. ఫస్ట్ లెవెల్ ఈస్ మేనేజింగ్ ద విత్డ్రాయల్ సింప్టమ్స్.
1: చాలా చాలా ధన్యవాదాలు క్రాంతికర్ గారు. సమస్యని అధిగమించే విధంగా పరిష్కారాలు చక్కగా మరి శ్రోతలందరికీ కూడా విపులంగా తెలియజేసినందుకు మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి.
0: మీకు కూడా నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కార్మికుల్లో మానసిక ఒత్తిడి ఈ అంశంపై డాక్టర్ క్రాంతికర్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో తరువాత ఆశయం ఆచరణ నాటిక వింటారు. రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆశయం ఆచరణ నాటిక. రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు.
4: ఓ భాస్కర్, భాస్కర్ కో సెక్రటరీ, నిన్నేనయ్యా ఇంకా ఎన్నాళ్ళయ్యా బాబు, 2 రోజులుగా జమా ఖర్చుల వ్యవహారంతో కుస్తీ పడుతూనే ఉన్నావు. ఓ పక్క డేటు దగ్గర పడుతుంది, క్లబ్ వార్షికోత్సవం పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి, తొందరగా తెమల్చవయ్యా బాబు.
5: అయిపోయింది సార్, అయిపోయింది. 5 నిమిషాలు మీరు అలా కూర్చోండి.
4: అబ్బబ్బబ్బబ్బా, అరగంట నుంచి అదే మాట చెప్తున్నావయ్యా, అసలు ఈ రోజు అవుతుందా అని. అవతల అరుణాచలం గారు వచ్చే టైం అయింది, అదిగో వచ్చేస్తున్నారేమో. ఆ వచ్చేస్తున్నారు. నువ్వేమో నా కొంప ముంచేటట్టున్నావయ్యా, కర్మ కర్మ.
5: మీ కొంప కాదండి, అంతకంటే ముందు నా కొంప మునిగేటట్టుంది. 1-2 లక్షలు ఎలా ఇచ్చేసేయమంటారు చెప్పండి.
4: కాస్త నెమ్మదిగా మాట్లాడవయ్యా బాబు.
5: అప్పటికీ కొంతమేర దొంగ లెక్కలు, బోగస్ వోచర్లు పెట్టి 7 లక్షల వరకు సరిపెట్టాం. మిగిలిన 3 ఏ ఖాతాలో రాయమంటారో చెప్పండి. మీరేమో మీ ఇంటి పై అంతస్తు స్లాబ్ గురించి 2 లోడులు సిమెంటు, 1 టన్ను స్టీలు నొక్కేశారు. అవతల అరుణాచలం గారు ఉన్నారు చూశారు, వారేమో అమ్మాయి పెళ్ళని, అనాథ శరణాలయం నిమిత్తం వచ్చిన గ్రాంటులో 1.5 లక్షల వరకు గుటకాయ స్వాహ చేశారు. గట్టిగా అడిగితే తిరిగి నన్ను బెదిరిస్తున్నారు. ఇంకెలా చెప్పండి.
4: అమ్మో అమ్మో అమ్మో అమ్మో, గట్టిగా అరవకయ్యా బాబు, నీ పుణ్యం ఉంటుంది. చూడు, గోడలకి చెవులుంటాయి. బాబాబు, చచ్చి నీ కడుపును పుడతాను. ఏదో విధంగా ఎల్లుండి వార్షికోత్సవం నాటికి లెక్కలు సరిచేయి బాబు, చాలు. అఫ్కోర్స్ నువ్వంతటి సమర్థుడివే, ఇదిగో నీ కష్టం ఉంచుకోను, అదిగో ఆయన వస్తున్నాడు, ఆ నీ పని చూసుకు వెళ్ళు వెళ్ళు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రండి రండి రండి. నమస్తే నమస్తే అరుణాచలం గారు.
6: నమస్తే నమస్తే. ఏందయ్యో అనంతం, వార్షికోత్సవం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి? అందరికి ఇన్విటేషన్ పంపించడం జరిగిందా? జాయింట్ కలెక్టర్ గారు వస్తున్నారు కదా.

0: వస్తున్నారు వస్తున్నారు. కానీ అక్కడే పెద్ద పొరపాటు జరిగింది అరుణాచలం.
1: ఏమిటా?
0: చూడు, నువ్వేమో కలెక్టర్ తర్వాత కలెక్టర్ అంతటి వాడు, ఆయన తలుచుకుంటే ఫండ్స్ కొద ఉండదు, బోల్డ్ అంత గ్రాంట్ కొట్టేయొచ్చని ప్లాన్ చేసి ఆయన చీఫ్ గెస్ట్ ని చేసావు.
1: అవును.
0: బాగుందా? మరి వచ్చిన వాడు ఆయన ఒకడే వస్తున్నాడా? కుటుంబంతో పాటు వస్తున్నాడు. ఆయన భార్య సంగతి తెలుసు కదా,
1: ప్రమీల గారు.
0: ప్రమీల గారే, ఆవిడ పేరు మోసిన చార్టర్డ్ అకౌంటెంట్. ఇదిగో మన లెక్కల్లో బొక్కలు ఎక్కడ బయట పడతాయోనని హడలి చస్తున్నాం.
1: అనంతం, అలా ప్రతిదానికి భయపడితే పనులు జరగవయ్యా. నీకెందుకో, పాపాల భైరవు నేను ఉన్నాను కదా. నందిని పందిని, పందిని నందిని చేయగల కొమ్ములు తిరిగిన చార్టర్డ్ అకౌంటెంట్ లో మన చేతిలో ఉన్నారు. చూస్తూ ఉండు, ఇంకా 2 రోజులు టైం ఉంది కదా. ఎక్కడ ఏ అనుమానం రాకుండా మేనేచ్చేసే పూచి నాది. సరేనా, నువ్వు నిశ్చింతగా ఉండు.
0: ఏమో బాబు, పాల ముంచినా నీట ముంచినా మీదే భారం. ఇగో ఈ వార్షికోత్సవంలో సభాధ్యక్షుడిగా సభను నడిపించే బాధ్యత నీదే.
1: అలాగే అలాగే. అబ్బా, అలా ఢీలా పడిపోకయ్యా. ఇగో సెక్రటరీ, ఇలారా నువ్వు చేసిన కసరత్తు చాలు గాని, ఇగో ఆ కాగితాలు నా మొహం మీద కొట్టు, నేను చూసుకుంటాను. తిన్నగా ఇదిగో మీ ప్రెసిడెంట్ గారిని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఏం చేస్తావో ఏమో, నిశ్చింతగా నిద్రపుచ్చు, మిగతా పనులు నేను చూసుకుంటాను.
2: అలాగే సార్.
3: నమస్కారం అరుణాచలం గారు.
1: నమస్కారం రామయ్య పరాంకుశం.
3: ఏంటి మీ అధ్యక్షుల వారిలా ఆముదం తాగిన ఫేస్ పెట్టాడు?
1: ఏం చేస్తాడు మరి. ఇగో పరాంకుశం,
4: క్లబ్ లెక్కల్లో 2-3 లక్షలు బొక్క కనిపిస్తున్నది.
3: అవునా?
1: అది బాగా డీలా పడిపోయాడు. సరే, ఏదో సతి చెప్పాను అనుకో. ఇగో ఇప్పుడు నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉందయ్యా. ఇలారా దగ్గరికి రావయ్యా.
2: వచ్చాను వచ్చాను.
1: అదనమాట.
2: తప్పుతుందా? సొమ్ము ఒకటిది సోకొకటిది అని ఊరికే అన్నారా? పడిగాపులు మాకు, ఫలాలు మీకు.
1: ఏమిటయ్యా ఏమిటయ్యా గొడుగుతున్నావు నువ్వు? అక్కడికేదో నువ్వేదో పెద్ద శ్రీరామచంద్రు అయినట్టు. నేను అక్కదిత్తులు నా దగ్గర. ఇగో పరాంకుశం, 2 ఏళ్ల కింద వరకు సవ్యంగా ఉన్న సంస్థ ఇది. నువ్వు చేరాకే పక్కదారి పట్టింది. ఆ సంగతి నాకు తెలియదు అనుకోకో. మొన్న పండక్కి చెట్టియారు కొట్లో మీ ఆవిడ కోసం కొన్న రవ్వల నెక్లెస్, ఏమిటి ఈ బోడి ఫ్యాక్టరీస్ వల్ల సంపాదించిన సొమ్ముతోనే కొన్నామంటే నమ్మడానికి నేను యథవని కాదు. ఇగో ఈ పని ఇవాళ కాదంటే చెప్పు, నేను మరో మనిషిని చూసుకుంటాను.
2: అంత మాట అనకడు, ఏదో పిల్లలు కలవండి, ఇప్పుడే బయలుదేరుతున్నా.
1: అది అలా దారికి
0: సభ్యులంతా నిశ్శబ్దంగా ఉంటే సభ ప్రశాంతంగా జరగడానికి అవకాశం ఉంటుంది. అంచేత తమకు మనసేసేది ఏమంటే, ఇప్పుడు మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అరుణాచలం గారు సభను ఉద్దేశించి వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను.
1: గౌరవనీయులు క్లబ్ ప్రెసిడెంట్ గారికి, చీఫ్ జస్టిస్ జాయింట్ కలెక్టర్ రవి కిరణ్ గారికి, మిగిలిన పెద్దలకి, సభ్యులందరికీ నా నమస్కారం. గత 10 ఏళ్లుగా ఈ సంస్థ సాధించిన ప్రగతిని, ఈ సంస్థ సంవత్సరపు జమా ఖర్చుల పట్టికని మీ ముందు ఉంచడం జరిగింది. అయితే ఇంతవరకు జరిగింది గోరంతా, జరగాల్సింది కొండంతా అని నేను మనవి చేసుకుంటున్నాను. నిధుల్లో 300 బిల్డింగ్ కట్టడానికే సరిపోయినాయి. మిగిలిన ఫండ్స్ సిబ్బంది జీతభత్యాలకే బొటాబొటికే సరిపోతున్నాయి. ఇకపోతే చాలామంది సభ్యులు స్విమ్మింగ్ పూల్ కట్టించాలని, టెన్నిస్ కోర్టు ఓపెన్ చేయించాలని కోరుతున్నారు. కానీ నిధులేవి, నిధులేవి అని అడుగుతున్నాను. అంచేత ఈ పరిస్థితుల్లో మన క్లబ్బు ప్రగతి సాధించాలంటే నా దృష్టిలో 2 మార్గాలు ఉన్నాయి. 1, సభ్యత రుసుము పెంచడము. 2, ఫండ్స్ నిమిత్తం మనం ప్రభుత్వాన్ని అర్థించడము. ఈ విషయంలో మన సభ్యుల సహాయ సహకారాలని, వాళ్ళ అభిప్రాయాలని నేను కోరుతున్నాను.
5: సైలెన్స్ సైలెన్స్! దయచేసి సభ్యులందరూ నిశ్శబ్దంగా ఉండండి. సభకి నమస్కారం. ఇప్పటికే నెలవారీ రుసుము ఎక్కువ, అందుకు తగ్గ సౌకర్యాల అస్సలు లేవు. ఇంకా పెంచడం కరెక్ట్ కాదు నా దృష్టిలో. సరే, కొంతమంది సభ్యులు కొత్త సభ్యుల్ని చేర్పించుకుంటాం అనుకుంటున్నారనుకోండి, కానీ అంత మాత్రాన మనం అనుకుంటున్న అభివృద్ధికి సరిపడా ఫండ్స్ సమకూరుతాయి అనుకోను. ఏం చేస్తే బాగుంటుందో 4 కూర్చొని ఆలోచించుకోవాలి. ఏమయ్యా సెక్రటరీ?
6: అలాగే అనుకోండి. పోనీ చందాలు వసూలు చేస్తేనో?
0: చాలు చాలే ఊరుకోవయ్యా, చెప్పుచ్చు కొడతారు జనాలు. ఇదేమి ప్రజాకార్యం కాదు చందాలు అడగడానికి. నోరు మూసుకూర్చో,

0: చూపిస్తున్నాను. ఏడా అనంతం, నీ సంగతేది.
1: అలాగే తప్పుతుందా? మీ దారిలోనే నేను. నాది ఒక 10,000 దాచుకోండి.
0: శాబాష్. ఇదిగో జగన్నాథన్ నాయుడు, నీ సంగతి ఏది?
2: నాదో 5,000 రాసుకోండి.
0: ఓ శాస్త్రి గారు అలా వెనకథలు వింటున్నారండి. అమ్మా సావిత్రమ్మ గారు, మీరు 2,000 అలాగా.
1: నాదో 5,000 రాసుకోండి.
0: ఎవరు? రాజారావు గారు. రాజారావు గారు 5,000. అనంతం బాగుందయ్యా, సభికుల నుండి స్పందన చాలా బాగుంది. ఇప్పటికిప్పుడే సుమారు 100,000 పైగా పోగాయి. బాబు అందరికీ ధన్యవాదాలు. అదిగో ఇక ముఖ్య అతిథి గారు మాట్లాడాక మన సభ ముగుస్తుంది. ఆ తర్వాత డిన్నర్ ఉంటుంది. అఫ్కోర్స్ దానికి ఇంకా టైం ఉందనుకోండి. ఈలోగా సభ్యులు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే నిరభ్యంతరంగా తమ అభిప్రాయాలు చెప్పొచ్చు. ఎవరైనా సరే. ఏమ్మా మీరు?
3: అవకాశం ఇస్తే నేను మాట్లాడతాను సార్.
0: రండమ్మా.
1: ఓహో, ఎవరెవరెవరు రాడమ్మా. సోషల్ వర్కర్ నువ్వు మాట్లాడకపోతే
4: సభను అలంకరించిన పెద్దలకి నమస్కారం. ముఖ్యంగా ప్రెసిడెంట్ ద్వయానికి. ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలు ప్రగతి పురోగతి అంటూ పెద్ద పెద్ద పదాలు వాడారు. అరగంటలో 100,000 పైనే డొనేషన్లు కలెక్ట్ చేశారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. 1, అసలు అభివృద్ధి అంటే ఏమిటి? బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టడమా? టెన్నిస్ కోర్టులు స్విమ్మింగ్ పూల్లు అభివృద్ధికి సంకేతాలా? వాటి నిమిత్తం ప్రజల నుండి చందాలు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇకపోతే 2, ఈ క్లబ్బు లేదా కమ్యూనిటీ సెంటరు, దాని పేరేమిటన్నారు? వెల్ఫేర్ క్లబ్బు. వెల్ఫేర్ అంటే సంక్షేమం. దయచేసి ఓసారి ఈ క్లబ్బు బైలాస్ని పరిశీలించవలసిందిగా గౌరవనీయులైన సభ్యుని కోరుతున్నాను. అందులో సాంఘిక సంక్షేమం, సమాజంలో వెనకబడ్డ వారికి చేయూత లాంటి పెద్ద పెద్ద పదాలు వాడారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుండి గ్రాంట్లు అందుకుంటున్నారు. గత 10 ఏళ్లలో కనీసం 1 రూపాయైనా బడుగు వర్గాల కోసం ఖర్చు పెట్టారా? పోయిన సంవత్సరం అనాథ బాలల కోసం ప్రత్యేకంగా యూనిసెఫ్ ద్వారా గ్రాంట్లు పొందారు. అవి ఏ విధంగా ఖర్చు పెట్టారు?
1: అలా అంటావేంటమ్మా? పేదల కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం కదా. కిందటి ఇండిపెండెన్స్ రోజున పేద రోగులకి పళ్ళు పాలు పంచిపెట్టాం, అనాథ శరణాలయాల్లో పిల్లలందరికీ బట్టలు
0: పంచిపెట్టాం,
1: అన్నసంతర్పణ చేశాం.
4: ఎస్, అది నిజమే. కానీ ఎందుకు పంచిపెట్టారో చెప్పనా? పేదల మీద ప్రేమతో కాదు, సాంఘిక సంక్షేమ మంత్రి గారి ప్రసన్నత కోసం. పతాకావిష్కరణ కోసం మంత్రి గారిని ఆహ్వానించి పనిలో పనిగా ఆవిడ చేతుల మీదుగా పళ్ళు ఫలాలు పంచిపెట్టించి ఫలితంగా 25,000 గ్రాంట్ కొట్టేశారు. మహా అయితే పాలు పళ్ళుకో 1,000, బట్టలకో 2,000 ఖర్చు పెట్టుంటారు. మిగతా డబ్బుకి లెక్కేది? అంటే అడుగడుగున అవినీతి అవినీతి అవినీతి.
0: అంటే అంటే ఏమిటి మీ ఉద్దేశం? దేశంలోని పేదలందరినీ ఉద్ధరించడానికి కంకణం కట్టుకోవాలా మేము? అది సాధ్యమయ్యే పనేనా? చేతనైతే ప్రభుత్వాన్ని నిలదీయండి, మా మీద ఎందుకు అలా విరుచుకుపడతారు?
1: నువ్వు ఊరుకో భాస్కర్.
0: అది కాదు సార్,
1: నా మాట విను. ఇప్పటికి ఆగు, ఆగు, నా మాట విను. సభను అనవసరంగా రసాభత్ చేయకు.
4: ఐఎమ్ సారీ అనంతం గారు. సెక్రటరీ గారు తప్పుగా అర్థం చేసుకున్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం వారు ఎలాగూ రకరకాల పథకాలు ప్రవేశపెట్టారు. మనము మన పరిధిలో మనకి తోచిన సహాయం చేస్తూ సాటి మానవుల్ని ఆదుకోవాలని నా ఉద్దేశం. అఫ్కోర్స్ మీ సౌకర్యాలకు అడ్డు రావడం నా ఉద్దేశం కాదు. ఇది సలహా మాత్రమే. ఆచరించేది లేనిది మీ ఇష్టం. ఇక సెలవు.
0: చక్కని సూచనలు ఇచ్చావమ్మా. అలాగే అలాగే. ఇప్పుడు మన ముఖ్య అతిథి జాయింట్ కలెక్టర్ గారు రవికిరణ్ గారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు.
5: వేదికను అలంకరించిన పెద్దలకు, విచ్చేసిన ప్రముఖులకు మనఃపూర్వక నమస్కారాలు. నా ఉద్దేశంలో ఆశయం కంటే ఆచరణ గొప్పది. క్లబ్బుల్ని, కమ్యూనిటీ సెంటర్లని, మహిళా సంఘాలని స్థాపించడం గొప్ప కాదు. వాటిని సరైన మార్గంలో నడిపించి సాటి మానవులను ఆపదలో ఆదుకున్నప్పుడే వాటికి సార్థకత. ఇకపోతే ప్రభుత్వ గ్రాంటు కావచ్చు, ప్రైవేటు విరాళం కావచ్చు, సమకూడిన ధనం సద్వినియోగం అవుతుందా లేదా, సామాన్య మానవుడికి చేరుతుందా లేదా అనేదే ముఖ్యం. సరే, ప్రస్తుత విషయానికి వద్దాం. దీని వెల్ఫేర్, ఈ సంస్థ బాగోగులు చూసుకునే బాధ్యత మీదే. మీ పాలక మండలిలోనే సరైన నిర్ణయాలు తీసుకోవాలి. మరో విషయం, సభ్యుల్లో సగభాగం మహిళలే కనిపిస్తున్నారు. కానీ పాలక మండలిలో మహిళలకు ప్రాధాన్యత లేదే. ఎలాగూ ఈ నెలాఖరులో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఒకరిద్దరు మహిళలను తీసుకొని వయస్సు పైబడిన వాళ్ళకి విశ్రాంతిని

0: బాగుంటుందని నా అభిప్రాయం.
1: చచ్చామయ్యా, అరుణాచలం గారు కొంప ములిగింది. ఇదిగో మనల్ని పీకేయమని చెప్పడానికే ఈ మాట చెప్పాడు ఇతను. కొత్త కమిటీ ఎలాగో వస్తుంది, మన బొక్కల్ని వెతుకుతుంది, మనకు జైలు శిక్ష ఖాయం. అనంతం ఓపిక పట్టునే ఉన్నాను కదా, అంతా మీ దయ.
2: అలాగే.
0: ఓకే ఫ్రెండ్స్, ముగించే ముందు మరోసారి చెప్తున్నాను, ఊరికే ఆశయాలు వల్లించడం కాదు, వాటిని ఆచరించి చూపించండి. ఈ విషయంలో నా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్.

0: ఆశయం ఆచరణ నాటిక విన్నారు. రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు. నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇందలి పాత్రలు పాత్రధారులు అనంతం శ్రీ బగాది అచ్చెన్నాయుడు. అరుణాచలం శ్రీ మాచిరాజు నారాయణ. భాస్కర్ శ్రీ ఆరిపాక ప్రసాదరావు. పరాంకుశం శ్రీ రొక్కం కామేశ్వరరావు. రవికిరణ్ డాక్టర్ సూలపు వీరభద్రరావు. సంధ్యారాణి ఎన్వి పద్మజ.
1: కొండల్లో చే

0: ఈ కార్యక్రమం
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు, ఆక్వా రైతుల సమస్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. తల్లికి వందనం పథకం కింద నిధులను విడుదల చేసిన రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రాజధాని అభివృద్ది పనులకు రైతుల సహకారం కీలకమని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రితో సమావేశమై వచ్చే నెల 1న జరిగే భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తో సమావేశమై విభజన హామీల అమలు, నిధుల బకాయిలు విడుదలపై అమిత్ షాతో, రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులు, పొగాకు, ఆక్వా రైతుల సమస్యలపై పీయూష్ గోయల్తో చర్చించారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం, పోలవరం ప్రాజెక్టు నిధులు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. పొగాకు, ఆక్వా రైతుల సమస్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి మంత్రి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. పొగాకు కొనుగోళ్ల సమస్య, ఆక్వా రైతుల మేత ధరల తగ్గింపు అంశంపైన కేంద్రం సానుకూలంగా స్పందించిందని మంత్రి వెల్లడిస్తూ,
1: ఏదైతే ఈ పొగాకు గాని మనకి ఫీడ్ ఉందో ఈ రెండు విషయాలకు సంబంధించిన మంత్రులందరినీ కలిసారు. సమస్యని పరిష్కారం చేయడానికి శరవేగంతో ముందుకెళ్తున్నారు. ఈ ఫీడ్ ధరలకి రెండు విషయాలు. ఒకటి, ఫిష్ ఆయిల్, ఫిష్ మీల్ మన దేశం నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోతుంది. దాన్ని డొమెస్టిక్ గా ఇవ్వడం లేదు కాబట్టి దాని ప్రభావం ధరల మీద ఎక్కువగా పడుతుందని చెప్తే ఇది కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో పాటుగా ఏవైతే సమస్యలు ఉన్నాయో త్వరలో పరిష్కారం జరుగుతుంది.
0: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారుల సంఘాల ప్రతినిధులతో రాష్ట ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, వేతన సవరణ కమిషన్ పీఆర్సీ అంశాలపై ఉపసంఘం చర్చిస్తోంది. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, వై సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్తో పాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఒకే ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ వర్తించేలా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన విద్యార్థులకి 15,000 రూపాయల చొప్పున ఈ ఏడాది 67,47,190 మంది విద్యార్థుల తల్లులకు చెందిన బ్యాంకు ఖాతాల్లో 10,120.78 కోట్ల రూపాయలను జమ చేశామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లోకేష్ వెల్లడించారు. నిధుల జమా ప్రక్రియ ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. పిల్లల చదువులే రాష్ట్రానికి వెలకట్టలేని పెట్టుబడని, పిల్లలను చదివిస్తున్న ప్రతి తల్లికి వందనాలు అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టుకు అవసరమైన భూ సమీకరణపై గుంటూరు జిల్లా తాడికొండలో ఈరోజు గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ స్థానిక రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూ సమీకరణ విధానం, ప్లాట్ల కేటాయింపుపై రైతులు వ్యక్తం చేసిన సందేహాలను మంత్రి నారాయణ నివృత్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధాని అభివృద్ది పనులకు రైతుల సహకారం కీలకం.

0: వారి ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను కేటాయిస్తున్నామని మంత్రి వివరిస్తూ,
1: 100% ల్యాండ్ ఇవ్వంగానే దాన్ని లేఅవుట్ వేసి ప్లాట్ చేస్తాము. అంతేకాకుండా ఇంకొకటి, మన యొక్క ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి ల్యాండ్ తీసుకున్నాము, 16,600 ల్యాండ్ ఫిల్లింగ్ పెట్టాము. అందువల్ల ఖచ్చితంగా 85% ల్యాండ్ రాగానే ఇమీడియట్ గా మీకు ప్లాట్ అలాట్ చేసేసి డిజైన్ ఏమో 6 వరుసలు 9 వరుసలు చేస్తాం, బట్ 2 వరుసలు ఫస్ట్ చేస్తాం. ఫస్ట్ 2 వరుసలు కంప్లీట్ చేసి ఎలక్ట్రికల్ లైన్స్ చేసి మీకు మార్పులు చేసి చేస్తాం. మీరు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు, మీరు ఏదైనా చేసుకోవడానికి వీలవుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కర్నూలులో పికిల్ బాల్ కోర్టును రాష్ట పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీసీ భరత్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అవుట్డోర్ స్టేడియంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్టంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. క్రీడాకారుల కోసం ప్రపంచస్థాయి ప్రమాణాలతో సింథటిక్ వాకింగ్ ట్రాక్, వాలీబాల్ కోర్టును నిర్మిస్తున్నామని తెలిపారు. స్టేడియంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక నిధులు సమకూర్చి అభివృద్ది చేపడతామని మంత్రి వివరించారు. గత 2 ఏళ్లలో మంగళగిరిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిచ్చి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ 2 రోజుల కార్యక్రమంలో భాగంగా పేదలకు ఈరోజు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్దాలుగా కొండవాలు, అటవీ, దేవాలయ భూముల్లో నివసిస్తున్న అర్హులకు పారదర్శకంగా పట్టాలు పంపిణీ చేశామని చెప్పారు. ఇంటి పట్టాలతో పాటు భూగర్భ డ్రైనేజీ, 100 పడకల ఆసుపత్రి, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: మొదటి విడత కింద 3,000 ఇల్లు పట్టాలు ఇచ్చాం. ఈ రోజు 2 విడత కింద ఇంకొక 3,000 ఇంటి పట్టాలు మేము అందజేస్తాం. తల్లి పట్టాలు అందించే కార్యక్రమం చాలా కఠినమైన కార్యక్రమం. ఇచ్చిన హామీ మేరకు బట్టలు పెట్టి గౌరవంగా మీకు ఇంటి పట్టాలు అందజేస్తున్నాం. 100 పడకల ఆసుపత్రులు కానివ్వండి, గ్రామాల్లో పార్కులు కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అంటే రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా కూడా నాకున్న మిత్రులు, అనేక కంపెనీలు తెలిసిన వారు ఉంటే వాళ్ళకున్న సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ రోజు మంగళగిరి నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో పరీక్షలు, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని 17 బోధనాసుపత్రుల్లో ప్రత్యేక కోవిడ్ పడకలు, మాస్కులు, పీపీఈ కిట్లు, అవసరమైన మందులు సిద్దంగా ఉంచామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన కిట్లు, ఔషధాలను స్థానికంగానే కొనుగోలు చేసేందుకు ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు అనుమతి ఇచ్చామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. వర్షపు నీటిని, భూగర్భ జలాలను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. క్యాచ్ ది రెయిన్ 2026 కార్యక్రమం అమలుపై సంబంధిత అధికారులతో దృశ్య మాధ్యమం విధానంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానచంద్ర మాట్లాడుతూ, ప్రతి ఇల్లు, ప్రభుత్వ కార్యాలయం, విద్యా సంస్థల్లో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800011 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు, ఆక్వా రైతుల సమస్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. తల్లికి వందనం పథకం కింద నిధులను విడుదల చేసిన రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రాజధాని అభివృద్ది పనులకు రైతుల సహకారం కీలకమని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఇదిగో కోడల్ పిల్ల, ఏంటత్తయ్య? ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
4: ఏంటవి?
3: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్ అయితే లేదు.
4: మరి ఇచ్చి పుచ్చుకోడాలు?
3: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
4: ఓ,
3: ఎలాగంటే యూపీఐతో?
4: అలాగా.
3: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
4: అదేంటత్తయ్య?
3: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
4: అబ్బా చాలా అండత్తయ్య.
0: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
6: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.
7: దేస్

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా మన సాంప్రదాయాలు అవగాహన, శ్రీమతి ఓగిరాల శారద గారి ప్రసంగం వినండి.
2: సాంప్రదాయం ఒక ఊరికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో సంబంధించింది కాదు. ఎందుకంటే సాంప్రదాయం వారి వారి పరిసరాల్లో ఉన్న దేవుళ్ళు కావచ్చు, పితృదేవతలు కావచ్చు. కొన్ని ఊళ్లల్లో అమ్మవారు గ్రామదేవతగా ఉంటారు. ఆ గ్రామదేవతకు ప్రతి సంవత్సరము ఆ ఊరి ప్రజలంతా కలిసి చీరా సారే పెట్టడం, ఇంకా కొన్ని ఊళ్లల్లో బోనాలు, జాతరలు ఊరేగించడం, ఇలా చెబుతూ పోతే చాలా సాంప్రదాయాలు ఉంటాయి. దేశానికి, రాష్ట్రానికి, ఊరికి ఇలా రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి. ఇలా ఇంటింటికి కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది. పూర్వం కఠినమైన సాంప్రదాయాలను పాటించేవారు. కాలమాన పరిస్థితుల వలన, కాల వేగమంతమైనందు వలన తేలికపాటి సాంప్రదాయాలను పాటిస్తున్నారు. అలాగే చాలా మందికి తెలియని విషయము, సాంప్రదాయం వేరు, ఆచారం వేరు. కొన్ని సందర్భాలలో సాంప్రదాయం అందరికీ కలిపి ఉంటుంది, ఇంటింటికి ఒక ఆచారం ఉంటుంది. మన పూర్వీకులు ఆచారాన్ని అవలంబించి, అంటే ఆచరించి, మనకు అందించిన పద్ధతులు లేక అలవాట్లు, అలాగే గురుపరంగా కూడా కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు కూడా అనాది నుండి మనకు అలవాటుగా వచ్చాయి. ఈ సాంప్రదాయాలు ఒక సమైక్యతని, ఒక సమాజాన్ని, ఒక విశ్వ మిత్రత్వాన్ని, అందరినీ ఒక చోట చేర్చి అందరూ కలిసి మెలిసి పనిచేసే సమాజాన్ని మనకు అందించింది ఈ సాంప్రదాయం. తరతరాల నుండి మనకు జీవిత పాఠాలను పూర్వీకుల నుండి వారి వారి వారసుల ద్వారా మనకు అందిస్తోంది. సాంప్రదాయం ఒక చెట్టు వంటిది. చెట్టుకు ఎన్ని వేర్లు ఉన్నాయో అన్ని సాంప్రదాయాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. సమాజానికి కావలసిన పద్ధతులను, విలువలను సమాజ నిర్మాణం కోసం కొమ్మలుగా పనిచేస్తున్నాయి ఈ సాంప్రదాయాలు. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు బొట్టు పెట్టడం, పూలు ఇవ్వడం, తాంబూలం ఇచ్చి ఏదో ఒక పండు కానీ కాయ కానీ ఇచ్చి పంపించడం మన సాంప్రదాయం. ఇలా చెబుతూ పోతే మన సాంప్రదాయాలు అనాది నుండి మన పూర్వీకులు ఎన్నో పెట్టారు, అవన్నీ మనం పాటించడం మానేస్తున్నాము. జీవన విధానంలో మనం నగరాలకు తరలి వెళ్ళిపోతున్నాము. మన గ్రామదేవతలకు సంబంధించిన గ్రామాలను, పండుగలను, సాంప్రదాయాలను అన్నిటినీ దూరం చేసుకుంటున్నాము. ఒత్తిడి కారణంగా కావచ్చు, పరిసరాలను మారడం వల్ల, బంధుత్వాలు దూరం అవడం వల్ల పెద్దలతో కలిసి జీవించడం తక్కువ కావడం కావచ్చు. సాంప్రదాయం అనేది ఒక దేశానికి, ఒక ఊరికి, ఒక రాష్ట్రానికి అన్ని విధాల గౌరవాన్ని, కుటుంబ విలువలను తెచ్చి పెడుతుంది. ఈ రోజుల్లో ఆ విషయం మర్చిపోతున్నారు కొందరు. కొంతమందైనా పాటిస్తున్నారు కాబట్టి ఇన్ని వేల వందల సంవత్సరాలైనా ఆ సాంప్రదాయ విలువలు బ్రతికే ఉన్నాయి. ఈ రోజుల్లో పిల్లలకు వాటి విలువలను, పద్ధతులను కొంతమంది మాత్రమే చెప్తున్నారు. ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్లను గౌరవించటం మన సాంప్రదాయం. అతిథిని గౌరవించటం, అతిథి మర్యాదలు చేయడం, పెద్దలకు నమస్కరించడం, పెద్దలను గౌరవించడం, ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఈ కాలంలో బిజీ అనే ఒక మాటతో పిల్లలకు మంచి, చెడు, నీతి, న్యాయం చెప్పడం మానేశారు కొంతమంది. దానివల్ల భావి భారత తరంలో తయారవుతూ ఎదుగుతున్న యువతకు మంచి, చెడు తెలియక చెప్పేవాళ్లు లేక పెడద్రోవ పడుతున్నారు, స్వార్థం పెరిగిపోతూ బ్రతుకుతున్నారు. దీనివల్ల కుటుంబ విలువలు తగ్గుతాయి. ఒక 10 ఏళ్ల తర్వాత ఈ మాత్రమైనా సాంప్రదాయాలు ఉంటాయా అని చాలా మంది పెద్దలకు భయం వేస్తోంది. ఎందుకంటే సాంప్రదాయం అంతా కుటుంబ విలువలతో ముడిపడి ఉంటుంది. అందరూ కలిసినప్పుడే ఒక సాంప్రదాయం నడుస్తుంది. అది మంచిదైనా చెడుదైనా సాంప్రదాయమే. మనకు పెద్దలు పూర్వీకులు అనాది నుండి ఎన్నో విధాల మనకు చెప్పి ఆచరించి మన మనసు లోతుల్లోకి పాతుకుపోయే విధంగా తెలియచేశారు. అవన్నీ మనము మర్చిపోతున్నాము. సాంప్రదాయం అనేకానేక సాంస్కృతిక వారసత్వాలకు బలమైన సామాజిక పూర్వీక సమాజ నిర్మాణానికి మధ్య ఉన్న కీలకమైన అనుబంధాన్ని అనుసంధాన్ని సూచిస్తుంది. కొన్ని సాంప్రదాయ విలువలను మనం సమాజానికి అందిస్తే సమాజ నిర్మాణం నైతిక విలువలు పెరిగి సాంప్రదాయ విలువలు బలపడతాయి. ఈ వేగవంతమైన జీవన విధానంలో మనకు కావలసినవి ఎంతో కొంత మనం అందుకుంటున్నాము. అలాగే ఈ సాంప్రదాయ జీవన విధానంలో పిల్లలకు అవకాశం ఉన్నంత వరకు తెలియచేయవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది. కులానికి, జాతికి, కుటుంబానికి, రాష్ట్రానికి సాంప్రదాయాలు ఉన్నాయి. మర్చిపోకుండా తల్లిదండ్రులు పాటిస్తూ తమ పిల్లలకు తెలియచేస్తే భావి భారత తరాల సాంప్రదాయ పునాదులు చెక్కు చెదరకుండా ఉంటాయి. సంక్రాంతి వచ్చిందంటే గొబ్బిళ్ళు పెట్టడం మన సాంప్రదాయం. అవి పిడకలుగా కొట్టి రథసప్తమి రోజు పాల పొంగలి పెట్టడం, ఇంకా కొన్ని ప్రాంతాలలో నువ్వులు ఉండలుగా చేసి అందరికీ పంచి పెడతారు. ఇది సైంటిఫిక్ రీజన్ గా కూడా మన ఆరోగ్యానికి సంబంధించింది. మన పెద్దలు పూర్వీకులు ఇవన్నీ ఆలోచించి మనకు అందించారు. మన పూర్వీకులు అనాది నుండి మనకు అందించిన వరం. సంక్రాంతి పండగకు హరిదాసులు వచ్చేవారు. నెత్తిన కుదురు పెట్టుకుని ఆ కుదురు మీద పాత్ర ఉంచి ఆ పాత్రకు బంతిపూలు చుట్టి చేతిలో చిరతలు పట్టి కాళ్లకు గజ్జెలు పెట్టి పాటలు భజనలు పాడుతూ ప్రతి ఒక్కరి వాకిలికి వచ్చి నిలబడితే ఆ హరిదాసు పాత్రలో అందరూ బియ్యం వేసేవారు. ఆ సంవత్సరం అంతా వారి కడుపు నిండా తినడానికి సామాగ్రిని ఇచ్చేవారు ఊరి ప్రజలు. ఇది మన సాంప్రదాయం. గంగిరెద్దులు ఊరేగించి ధనుర్మాసం నెలంతా అందరూ ఆనందంగా గడిపేవారు. ఇలా సాంప్రదాయాలు ఎన్నో తరతరాల జ్ఞానం. ఇది జీవిత పాఠాలను నేర్పిస్తుంది. ఇంతటి శాంతియుత సమాజాన్ని ప్రోత్సహిస్తుంది ఈ సాంప్రదాయం. మన పెద్దలు అందించిన పౌర బాధ్యతలను గుర్తు చేస్తుంది మరియు ప్రగతి అనుకూలతను పెంచుతుంది. చారిత్రక విలువలు ఆధునిక అవసరాలను మేళవిస్తుంది. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసి మెలసి నడవాలని ఈ సాంప్రదాయం నిర్దేశిస్తుంది. ఎందుకంటే మనము ఆచరించే ప్రతిదీ సాంప్రదాయమే. కొత్త తరాల వారు ఈ సాంప్రదాయాలను తేలికగా తీసి పడేస్తున్నారు. కానీ ఒకసారి ఆచరించి చూస్తే అందులోని ఆనందం ఏమిటో తెలుస్తుంది. 10 మందిని కలుపుకుని వెళ్లటం వల్ల ఆనందంతో పాటు రకరకాల సాంప్రదాయాలు మనకు తెలుస్తాయి. మనకు ఎవరూ వద్దు, మనకు మనమే అని బ్రతకటం వల్ల మన ఆచారం

ఆచారాలు సాంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయి. ఆడది ఋతుస్రవము అయిన సందర్భంలో ఆ 3 రోజులు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక ప్రక్కగా కూచోపెట్టడం మన సాంప్రదాయంలో ఒక భాగమే. ఎందుకంటే ఆ సమయంలో ఆడవారికి శరీరం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సైంటిఫిక్ రీజన్ గా కూడా ఈ ప్రక్రియ చాలా మంచిది. ఆచారం అనండి, దీన్ని సాంప్రదాయం అనండి, ఇంచుమించు అన్ని చోట్ల ఈ విధానాన్ని అందరూ అవలంబిస్తున్నారు. సాంప్రదాయం అత్యంత నిర్దేశమైనది, స్థానికమైనది, ధార్మికమైనది. ఒకే కుటుంబానికి చెందిన ఆచారమైన సాంప్రదాయమైన కొన్ని సందర్భాలలో వేరొక కుటుంబాలు కూడా ఈ సాంప్రదాయాన్ని ఆచరించవచ్చు. అలా ఆచరించే పద్ధతులు మన ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్ళు కావచ్చు, రజస్వలం అయినప్పుడు కావచ్చు, సీమంతం కావచ్చు, ఉపనయనము, ఇలా ఎన్నో సాంప్రదాయాలు మన భారతదేశంలో మనము గమనిస్తూ ఉంటాము. ఇంచుమించు పెళ్లిళ్లల్లో అన్ని వర్గాలలోనూ అరుంధతి నక్షత్రాన్ని చూపించటం మన భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యమైన సాంప్రదాయంగా ఈ రోజుకు తప్పక కొనసాగుతోంది. ఇలా ఎన్నో సాంప్రదాయాలు అనాది నుండి తరతరాలుగా మనల్ని మంచి మార్గంలో నడవటానికి, 10 మందిని కలుపుకొని వెళ్లటానికి ఎంతో తోడ్పడుతున్నాయి. బిడ్డ పుట్టిన తరువాత నామకరణం, బారసాల అంటారు, చేస్తాము. అప్పుడు 10 మందిని పిలిచి భోజనాలు పెట్టి మనకున్న దానిలో అందరినీ కలుపుకుని చక్కగా సాంప్రదాయాన్ని పాటిస్తాము. ఊరిలో ఉన్న కొంతమందికైనా ఏదో ఒకటి ఇచ్చి పంపుతాము. దీనివల్ల సమైక్యత, సమభావము, అందరూ ఆనందంతో కలిసిమెలిసి జీవించే విధంగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఇలా ఎన్నో పండుగల ద్వారా, ఎన్నో వేడుకల ద్వారా మనము వెళ్లడం, వాళ్లు మన ఇంటికి రావడం, అందరూ కలిసి ఆనందంగా గడపడం, ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయాల వల్ల చాలా మందికి ఉపాధి కూడా లభిస్తోంది. పూలు, పండ్లు, కొబ్బరికాయలు, నూనె, ఒత్తులు, ఇలా కావలసిన సామాగ్రిని అమ్మేవాళ్లకు ఈ సాంప్రదాయాల ద్వారా చాలా వరకు ఉపాధి కల్పించబడింది. సాంప్రదాయ విలువలు తెలిసిన వారు మాత్రం ఈ రోజుకు ఈ సాంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నారు. ఈ విధంగా పాటించటం వలన మన ఊరు కాని, మన ఇల్లు కాని, రాష్ట్రం కాని, మన భారతదేశం కాని సస్యశ్యామలంగా ఉండటానికి ఎంతో అవకాశం ఉంది. ఈ విధంగా మన పూర్వీకులు అందించిన ఈ సాంప్రదాయాలను మనం ఆచరిస్తూ మన పిల్లలకు ఈ ఆచరణలను తెలియజేయగలిగితే ముందు తరాలకు అందుతాయి. మన ముందు తరాలు మంచి మార్గంలో ఉంటాయి. సాంప్రదాయ ఆచార విలువలు తెలుసుకొని వాటిని సక్రమంగా పాటిస్తూ వాటి మూలాలను తెలుసుకొని మంచి మార్గాన వెళుతున్నవారు ఈ రోజుల్లో కూడా కోకుళ్ళలుగా ఉన్నారు. 10 మందిని కలుపుకొని వెళుతున్నారు. ఒక ఆచారం ఒక రోజులో సాంప్రదాయం కాదు. అనుభవం, ఆచరణ, స్వీకరణ, తరతరాల బోధన ఈ సాంప్రదాయం. కొన్ని సాంప్రదాయాలు ఒకే కాలంలో లేదా ఒకే గ్రంథం ద్వారా ఏర్పడలేదు. వేల సంవత్సరాల చరిత్రలో సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు తాత్విక పరిణామాల ద్వారా ఈ సాంప్రదాయాలు అభివృద్ధి చెందాయి. ఆ రోజుల్లో రకరకాల తెగలు ఉండేవారు. వారు కఠినమైన సాంప్రదాయాలను ఏ తెగకు సంబంధించిన వారు వారి వారి పరిసరాల అనుగుణంగా ఈ సాంప్రదాయాలను నిర్మించారు. సాంప్రదాయాల నిర్మాణంలో ప్రధాన ఆధారాలు వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ఆగమనాలు, స్థానిక జానపద ఆచారాలు, ఇవి అన్నీ కలిసి హిందూ సాంప్రదాయ వైవిధ్యాన్ని నిర్మించాయి. వేదాలు హిందూ సాంప్రదాయాలకు పునాదులు. వేదాలను శృతి అని పిలుస్తారు. అనేక శతాబ్దాల పాటు ఈ జ్ఞానం లిఖిత రూపంలో కాకుండా మౌనిక పరం ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో సురక్షింపబడింది. ప్రపంచంలో అత్యంత విశిష్ట జ్ఞానం పరిరక్షణ విధానాలలో ఒకటిగా పరిగణింపబడుతున్నాయి ఈ సాంప్రదాయాలు. పాత తరాల వారు కఠినమైన ఆచార సాంప్రదాయాలను ఇష్టపడతారు. కొత్త తరాల వారు ఎక్కువ వ్యక్తిగత స్వేచ్ఛను ఇష్టపడతారు. సంస్కృతి, సాంప్రదాయం ఒక ప్రవాహంలా ప్రవహిస్తోంది. ఏదైనా ఒక కార్యక్రమం నెరవేరిందంటే నేను చేశాను అనకూడదు. ఎంతో మంది కలిసి నిర్వహిస్తేనే ఇవి నిలబడతాయి. ఆచారం అనేది పాటించవచ్చు, లేకపోతే మానేయవచ్చు. సాంప్రదాయం అలా కాదు. సంస్కృతి వేదాల ద్వారా వచ్చింది. వంశానికి ఒక సాంప్రదాయం ఉంటుంది.

ఊరికి ఒక సాంప్రదాయం ఉంటుంది. ఈ సాంప్రదాయంలో పండుగలు, పూజలు, రావి చెట్టుకు పూజ చేయటం, ప్రదక్షిణలు చేయటం, పిల్లలకు చెవులు కుట్టడం, ఇంకా ముఖ్యంగా మన భారతదేశంలో పెళ్లైన ఆడవారు కాలి రెండవ వేలికి మట్టిలు పెట్టడం, ఈ విధంగా ధరించడం వల్ల రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. దానివల్ల మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇంకా చేతికి గాజులు వేసుకుంటారు. ఆ గాజుల ద్వారా మణికట్టుకు ఉండే నరాలకు ఒత్తిడి కలిగి రక్త ప్రసరణ చక్కగా జరిగి ఆడవారు చురుకుగా ఉంటారు. అలాగే నమస్కారం పెట్టడం ద్వారా మన చేతి వేళ్లు, అరచేతులు కలుస్తాయి. దానివల్ల మన మెదడుకు నరాలు బాగా పనిచేస్తాయి. దానితో పాటు మనం ఎవరికైతే నమస్కరింటామో వారికి మన మీద మంచి అభిప్రాయం ఉంటుంది. మనల్ని గుర్తు పెట్టుకునేలా చేస్తుంది ఈ సాంప్రదాయం. మనం భోజనం చేస్తున్నప్పుడు పద్మాసనం వేసుకుని కూర్చుంటాం. దీన్ని సుఖాసనం అంటారు. అలా కూర్చుని తినడం వలన మన జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. ఇది ఒక సాంప్రదాయంగా మన పెద్దలు మనకు అందించారు. చూడండి, పూర్వకాలం మనకు రాగి నాణాలు ఉండేవి. అవి ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. మన పెద్దలు యాత్రలకు వెళ్ళినప్పుడు నదులలో ఈ నాణాలను వేసేవారు. ఆ నీటిలో అవి ఎక్కువ కాలం ఉండటం వల్ల నీరు శుద్ధి జరిగి ఆరోగ్యవంతమైన నీటిని మనకు ఈ నదులు అందించేవి. ఈ రోజున రాగి చెంబులో నీరు ఉంచి ఉదయం లేవగానే మనం త్రాగుతున్నాము. ఎలా చూసినా సమాజాన్ని మంచి మార్గంలో పెట్టడానికి, మంచి పద్ధతులు సక్రమంగా నిర్వహించడానికి ఈ సాంప్రదాయాలు ఉపయోగపడుతున్నాయి. రామాయణ భారతాలు, భాగవతాలు, ఎన్నో పురాణాలు సంస్కృతిని, సాంప్రదాయాలను మనకు తెలియచేశాయి. ఇంటిలో తులసి చెట్టు ఉండాలని మనకు బోధించారు. ఈ రోజుకు ఇంచుమించు అన్ని ఇళ్లల్లోనూ కూడా తులసి మొక్క ఉంటుంది. దాని ఉపయోగాలు చాలా. తులసి ఆకు కఫానికి ఎంతో గొప్పగా పనిచేస్తుంది. ఆ రోజుల్లో ఈ సాంప్రదాయాలను ఆచరించటం అంత తేలిక కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నన్ని వసతులు అప్పుడు లేవు. ఆచార సాంప్రదాయాలను పాటించాలంటే ఎన్నో అమర్చుకోవాలి. వాటి కోసం చాలా దూరం ప్రయాణం చేసి కావలసినవి తెచ్చుకుని శ్రమ అనుకోకుండా కష్టపడి కఠినమైన పద్ధతులు ఆచరించి మనకు అందించారు. ఈ రోజుల్లో కొందరు ఆచారాలను, సాంప్రదాయాలను, సంస్కృతులను పక్కన పెడుతున్నారు. అలా కాక అందరూ వాటి విలువ తెలుసుకుని ఆచరిస్తూ ముందు తరాలకు అందిస్తారని భావిస్తున్నాను.

కార్యక్రమంలో ఇప్పుడు చెదపురుగులు నివారణ మార్గాల గురించిన విశేషాలు వింటారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకోవాలనే కల ఉంటుంది. అయితే ఇల్లు కట్టేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ఇంటి లోపల కూడా అంతే జాగ్రత్తలు పాటిస్తున్నారు. అంటే ఇంటీరియర్ డెకరేషన్ విషయం అని చెప్పుకోవచ్చు. కబోర్డ్స్ దగ్గర నుండి టైల్స్ దగ్గర వరకు ప్రతీది కూడా చూసుకొని మంచిగా చేసుకుంటున్నారు. ఇల్లు అనేది మనకు నీడను భరోసాను ఇచ్చేదనే చెప్పాలి. ఇల్లు ఉంటే మిగతావి అన్నీ కూడా సాధించుకోవచ్చు అని చాలామంది అనుకుంటారు. బయట ఎన్నో పనులు చేసి కష్టపడి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఉండే ఆనందమే వేరు. అయితే ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ ఒక్కొక్కసారి రకరకాల క్రిమికీటకాలు మనకు తెలియకుండానే ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఈ క్రిమికీటకాలలో ఒకటి చెదపురుగులు. చెద అనేది పట్టిందంటే ఇంటి మొత్తం కూడా పాకేస్తుంది. మరి అలాంటి ఈ చెదపురుగుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెద లేదా చెదపురుగులు, ఇవి ఒక విధమైన కీటకాలు. వీటిని సాధారణంగా తెల్ల చీమలు అని పిలిచినప్పటికీ ఇవి నిజమైన చీమలు మాత్రం కావు. ఇవి సామూహికంగా గుంపులుగా ఉంటాయి. ఇవి ఎక్కువగా కూడా కలప సంబంధమైన చెక్క వస్తువులు, ఎండిన ఆకులు, మట్టి, జంతువుల పేడ వీటి ఆహారమనే చెప్పాలి. ఇవి కట్టడాలకు, పంటలకు, అడవులకు నష్టం కలిగిస్తాయి. ఇంట్లోకి చేరే బొద్దింకలు, ఈగలు, ఎలుకలు వీటిని మనం గుర్తించడం సులభమైతే ఈ చెదపురుగులను గుర్తించడం కొంచెం కష్టమే. అయితే ఈ చెదపురుగులన్నీ కూడా మానవాళికి చేసే హాని ఎక్కువనే చెప్పాలి. ఈ చెదపురుగులను మొదటి దశలోనే గుర్తించకపోయినట్లయితే అవి ఇంటి మొత్తంగా పాకుతాయి. ఇవి స్వల్పంగానైనా సూచన ఇవ్వకుండానే ఇంటి ఫర్నిచర్ మరియు చెక్క వస్తువులన్నింటినీ కూడా నాశనం చేస్తాయి. వీటిని గుర్తించడం, నాశనం చేయడం వంటివి కొంత ఒత్తిడినైతే కలిగిస్తాయి. చెదను గుర్తించడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. అవి ఏంటంటే గోడలు లేదా పునాదులు వెంట మట్టి రాలడం, చెక్కను చేతితో కుడితే బోలుగా ధ్వని రావడం, చెదపురుగుల రెక్కలు లేదా రెట్టలు కనిపించడం. ఈ చెదపురుగులు తేమగా చీకటిగా ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా ఉండి తమ సంతతిని పెంచుకుంటాయి. ఇంట్లో చెక్క వస్తువులకు చెద పట్టింది అని తెలియగానే వీటి నివారణకు కొన్ని చిట్కాలు పాటించాలి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. వేప నూనె. ఈ నూనె చేదుగా ఉండటం వల్ల దీని వాసనకు చెదపురుగులే కాకుండా నల్లులు కూడా చనిపోతాయి. అంటే ఇది సహజ క్రిమినాశకంగా పనిచేస్తుంది. దీనిని ఈ కీటకాలు ఉన్నటువంటి ప్రదేశంలో స్ప్రే కనుక చేసినట్లయితే సహజ పెస్ట్ కిల్లర్గా ఉపయోగపడుతుంది. తర్వాతది లవంగ నూనె. ఇది మనందరికీ కూడా తెలిసిందే. లవంగాలతో చేసిన నూనె చాలా ఘాటుగా ఉంటుంది. అరకప్పు నీటిలో 3 చుక్కల లవంగ నూనెను కలిపి స్ప్రే బాటిల్లో వేసి చెదపురుగులు ఉన్న చోట మొత్తంగా స్ప్రే చేయాలి. ఇది కూడా సహజ సిద్ధమైన క్రిమినాశనంగా పనిచేస్తుంది. నారింజ నూనె. ఇంట్లో చెదపురుగులను తరిమికొట్టడానికి మరో శక్తివంతమైన నూనెగా ఈ నారింజ నూనెను చెప్పుకోవచ్చు. ఈ నూనెలో డి లిమోనెన్ ఉంటుంది. ఈ నూనెను కూడా నీటిలో కలిపి స్ప్రే చేస్తే చెదపురుగులు నాశనం అవుతాయి. మరొకటి బోరిక్ యాసిడ్. దీనిని బోరాక్స్ అని కూడా పిలుస్తారు. చీమలు, బొద్దింకలు, నల్లులు, చెదపురుగులు వీటన్నింటి మీద కూడా ఈ బోరిక్ యాసిడ్ చల్లినట్లయితే ఇది మంచి రసాయనంగా పనిచేసి

వాటిని తరిమి కొడుతుంది. అంటే బోరిక్ యాసిడ్ చల్లినప్పుడు ఇవన్నీ కూడా చనిపోతాయి. ఈ పొడి ఈ కీటకాల యొక్క నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. కాబట్టి చెదపురుగులను నిర్మూలించడంలో ఈ బోరిక్ యాసిడ్ ఉత్తమమైనదని చెప్పవచ్చు. మరొకటి పెట్రోలియం జెల్లీ లేదా అలోవెరా. ఇప్పుడు చెప్పినవన్నీ అందుబాటులో కనుక లేకపోయినట్లయితే పెట్రోలియం జెల్లీని ప్రయత్నించి చూడండి. ఇది కీటకాలకు ఊపిరాడకుండా చేసి చంపుతుంది. అదే క్రమంలో కలబందను వాడినా కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ చెదపురుగులను వదిలించుకోవడానికి మరో చిట్కా మన వంటింట్లో లభించే ఉప్పు. దీనిని నీటిలో కలిపి చెదపురుగులున్న చోట స్ప్రే కనుక చేసినట్లయితే ఈ ఉప్పు నీరు వాటిని నిర్జలీకరణం చేస్తుంది. అంతేకాకుండా వాటిని చంపుతుంది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చెదపురుగులు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు చేసినట్లయితే బాగా పనిచేస్తాయి. అయితే ఈ చెదపురుగులు పట్టకుండా తగిన జాగ్రత్తలు మన ముందుగానే తీసుకుంటే మంచిది. ఇంటిలోకి సూర్యరశ్మి, గాలి, వెలుతురు ఇవి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. కిటికీ తలుపులు తెరిచి ఉంచాలి. అలమరలో చెమ్మ, తేమ పట్టకుండా చూసుకోవాలి. పాడైపోయిన చెక్కతో చేసిన వస్తువులను పారవేయాలి. చెక్క వస్తువులను, కబోర్డ్స్ను వారానికి ఒకసారి పొడిబట్టతో తుడుచుకోవాలి. చెదపురుగుల విస్తరణ అనేది వానాకాలం, చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ కాలాలలో మరింత జాగ్రత్తలు పాటించి ఈ చెదపురుగులు పట్టకుండా ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గమనిక మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారం అవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వినండి.

हम कैसे बोले हाय, हमें आपसे प्यार। साजन से पहली बार हम कैसे

టీమ్ టైంలో హిందీ చిత్ర గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు యువలయ కార్యక్రమం. మరి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో మరి అడగబోయే క్విజ్ ప్రశ్నలకు మీరు సమాధానాలను వాట్సాప్ చేయవలసిన వాట్సాప్ నంబర్ 0866284812 ఈ నంబర్కి మెసేజ్ చేయండి మరి అడగబోయే ప్రశ్నలకు. మరి క్విజ్లోకి వెళ్ళిపోదాం. క్విజ్లో మొదటి ప్రశ్న ఏంటంటే, ఫీఫా వరల్డ్ కప్ జరిగింది కదా,

మరియులయ్య కార్యక్రమంలో అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానాలను పంపించారు. ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు యువలయ్య. కార్యక్రమంలో అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే,

ఫిఫా వరల్డ్ కప్ 2026 విన్నర్ ఎవరు అని అడిగాను. మరి సమాధానాలను పంపించారు, చూద్దాం ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ని పంపించారు. గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా అక్రమ్ అన్నారం. వినయ్ కుమార్ ఫ్యాన్సీ కరీముల్లా తయూబ్ గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి పంపించారు. ఓకే అండి, మీది రైట్ ఆన్సర్. తర్వాత భాస్కర్ని సత్యనారాయణ అరుణ కుమారి అశోక్ కుమార్ మానసవీణ మోక్షశ్రీ మోనిష్ సుజాత నగర్ ఒంగోలు నుంచి. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. తర్వాత ఆన్సర్ పంపించలా హాయ్ అన్నారు. ఓకే, తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి పంపించారు. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకీరాజు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు. ఎవరు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అనంతపురం నుంచి అనురాధ గారు. మీరందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే రేణుక గోపరాజు కడప నుంచి. తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ బ్రహ్మయ్య శారద. ఇంకా సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. తర్వాత బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాల్యం నుంచి. వెరీ గుడ్ అండి, అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ని పంపించారు, బాగా ఫాలో అయ్యారు మొత్తానికి. తర్వాత లతా సుహాస్ హోస్కోట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి చిలకమర్రి ఉపేంద్రాచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి పంపించారు. తర్వాత డి వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి పంపించారు. ఓకే, తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. మీది విన్నర్ అడిగానండి, మీది రాంగ్ ఆన్సర్. ఓకే, తర్వాత ఎవరు అంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ పంపించారు. మీరు ఆన్సర్ పంపించారు అండి, ఆన్సర్ లేదు మీ మెసేజ్లో, ఓన్లీ నేమ్స్ పంపించారు. ఓకే, తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి సాయిరామ్ తనూజ శ్రీవత్స హైదరాబాద్ సైనిక్ పురి కాలనీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత అక్కరపాక నుండి సుధాకర్ రమనా అండి. ఓకే, మీది ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత ఉర్వకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు రైట్ ఆన్సర్. తర్వాత దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి. తర్వాత నెల్లూరు నుంచి పంపించారు. ఓకే అండి, మాకు ఎఫ్ఎం రావట్లేదు. మను నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు. ఓకే అండి, తర్వాత సరే ఓకే, మీరు రైట్ అండి, మీకు రావట్లేదు అన్నారు కదా, సరే ఓకే. తర్వాత నేదునూరి కళ్యాణ్చారి ఋత్విక్ శ్రీ వైష్ణవ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి. రఘుబీర్ సింగ్ సుగుణాభాయి రాధామున్నా ఏలూరు నుంచి పంపించారు. తర్వాత గుండుగోలను కనకల రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ ధన్విక్ గుప్తా. మీరు రాంగ్ ఆన్సర్ అండి మీది. తర్వాత వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి పంపించారు ఆన్సర్ని రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు.

పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఇంకా కుంచి రామమూర్తి బెంగళూరు నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా భారత్ ఫ్యూచర్ సిటీ కడతాల్ నుంచి కానుగుల గోపాల్ గారు పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. ఇంకా సరైన సమాధానం శ్యామ్ గారు నెల్లూరు నుంచి. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్. తర్వాత కరీంనగర్ నుంచి సులోచన. డాక్టర్ కేవి రావు తణుకు నుంచి. బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు విలేజ్ నుంచి. మీరందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. తర్వాత హర్ష కుమార్ జీ కంకిపాడు నుంచి పంపించారు. కంకిపాడు తెన్నేరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగా, రైట్ ఆన్సర్ అండి. తర్వాత నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్.

ఓకే అండి, మరి అడిగిన రెండవ ప్రశ్న, హిమాలయాలు సిటీ ఆఫ్ జాయ్ అని ఏ సిటీని పిలుస్తారని అడిగాను. మరి సమాధానం పంపించారు, రైట్ ఆన్సర్ని పంపించారు గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుసేన్ దాదా అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్ ఫ్యాన్సీ కరీముల్లా తయూబ్ నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి. తర్వాత భాస్కర్ని సత్యనారాయణ అరుణ్ కుమారి అశోక్ కుమార్ మానసవీన మోక్షశ్రీ మోనిష్ పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత మొదటి ప్రశ్నకు సమాధానాన్ని పంపించారు ప్రవళిక విష్ణువర్ధన్ విఘ్నేష్ హైదరాబాద్ కడతాల నుంచి పంపించారు వీరు, రైట్ ఆన్సర్. ఓకే అండి, తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు రైట్ ఆన్సర్ని, రైట్ ఆన్సర్ పంపించారు పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్ అండి. తర్వాత డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి, రైట్ ఆన్సర్. ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభానీ గారు. తర్వాత డి వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత లలితా మల్లిక్ సత్తుపల్లి నుంచి, తర్వాత రేణుకా గోపరాజు కడప నుంచి, మార్కపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా, జవాబు రాంగ్ ఆన్సర్ అండి, మీది రాంగ్ ఆన్సర్. ఓకే తర్వాత వెస్ట్ బెంగాల్, ఓకే అండి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి చిలక మరియు ఉపేంద్రచారి తిప్పర్తి నల్గొండ జిల్లా

నుంచి రైట్ ఆన్సర్ పన్న లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రాంగ్ ఆన్సర్ అండి ఎం మురహరి యశోద జానకిరాజు మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్. తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి పంపించారు. ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత బతిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. అలాగే ఇంకా కరెక్ట్ ఆన్సర్ని పంపించారు. రెండు ప్రశ్నలకు మొదటి ప్రశ్నకు కూడా ఇప్పుడు పంపించారు ఎవరంటే దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అతిల్ నుంచి రెండు కూడా రైట్ ఆన్సర్స్. ఓకే తర్వాత మల్లీశ్వరి ఫణీంద్ర మార్కాపురం నుంచి పంపించారు. ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక నుంచి పంపించారు. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ శశాంక్ అచ్యుత శ్రీవత్స హైదరాబాద్ సైనిక్ పురి కాలనీ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఆన్సర్ ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు కదా ఆన్సర్. ఓకే రైట్ ఆన్సర్. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు ఆన్సర్ని రైట్ ఆన్సర్ అండి. తర్వాత పిర్జాజ్గూడ నుంచి శ్రీనివాస్ గారు ఇంకా నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు. తర్వాత ఓకే అండి ఎవరు గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి దైదా భిక్షం దైదా వెంకటి పంపించారు ప్రశ్న మధ్య మధ్యలో చెప్పగలరు. ఓకే అండి అలాగే చెప్పుకుందాం సరేనా. సరే ఓకే మరి ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు ఆన్సర్ని. తర్వాత ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు ఆన్సర్ ఏంటండి మీది రాంగ్ ఆన్సర్. తర్వాత దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత భోగనాథిని వెంకటేశ్వరరావు చేతన్ దివీజ్ మార్టూరు నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఎవరు హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి దైదా త్రివేణి చిన్మయి ప్రీతం పంపించారు రెండు ప్రశ్నలకు సమాధానాలను రెండు కూడా రైట్ ఆన్సర్. ఓకేనా. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంశ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ పంపించారు. ఇంకా మీరు ఏవేవో కంట్రీ నేమ్స్ పెట్టేశారు సిటీ ఆఫ్ జాయ్ అది ప్రపంచంలో అయినా సరే మన ఇండియాలో అయినా సరే సేమ్ ఆన్సర్ అండి. అయితే మీ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. హర్ష కుమార్ కంకిపాడు నుంచి పంపించారు మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. ఓకే తర్వాత తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి ద్వారంపూడి సతిరెడ్డి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత కొంచి రామమూర్తి బెంగళూరు నుంచి పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. ఓకే పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి దేవరాజు గట్టు నుంచి సాల్మన్ రాజు గారు అహోబిల వెంకటేశ్వర్లు లక్ష్మి గారు నరేంద్ర రెడ్డి తర్వాత రామకృష్ణయ్య మసాన్ భాష కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి గురుగుంట నుంచి ముంత పెద్దన్న సూర్యపల్లె నుంచి శశిరెడ్డి చిన్నప్ప బండారు శంకరయ్య వీరందరూ కూడా రైట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా భారత్ ఫ్యూచర్ సిటీ కడతాల నుంచి కానుగుల గోపాల్ గారు రైట్ ఆన్సర్. మేడిపల్లి నుంచి శ్రీకాంత్ శ్రీ తేజ సాయి చరణ్ పంపించారు రైట్ ఆన్సర్ అండి. తర్వాత నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత రాధా ఖమ్మం నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. ప్రవళిక విష్ణువర్ధన్ విఘ్నేష్ హైదరాబాద్ కడతాల నుంచి ఇంకా చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి సులోచన కరీంనగర్ నుంచి అనురాధ గారు అనంతపురం నుంచి పంపించారు ఇంకా శ్యామ్ గారు నెల్లూరు నుంచి సుబ్రహ్మణ్య పెత్తంపల్లి కర్ణాటక నుంచి వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. తర్వాత సరైన సమాధానం లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు

ఇంకా మరొకసారి క్వశ్చన్, ఎవరు మధుసూదన్ రెడ్డి గారు? మరొకసారి క్వశ్చన్ అంటే సిటీ ఆఫ్ జాయ్ అండి. సిటీ ఆఫ్ జాయ్ అని ఏ సిటీని పిలుస్తారు? ఓకేనా? ఇంకా మనకి 3 నిమిషాలు టైం ఉంది, పంపించండి. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఎం కొండారెడ్డి సిద్ధవట్టం మండలం కడప జిల్లా నుంచి జవాబు. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత రఘువీర్ సింగ్ సుగుణభాయి రాధామున్న ఏలూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని పంపించారు. ఇప్పుడు రైట్ ఆన్సర్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ అండి ఇప్పుడు. తర్వాత దినేష్ ఒంగోలు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి మీది. ఓకేనా, రాంగ్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ ప్లీజ్, ఇప్పుడే చెప్పాను కదా వెంకటేశ్వరరావు గారు. అరుణ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సిటీ ఆఫ్ జాయ్ అని ఏ సిటీని పిలుస్తారు? ఇదండి ప్రశ్న. ఓకేనా, మీరు కూడా అంతే క్వశ్చన్ ప్లీజ్ అన్నారు. తర్వాత కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని శ్రీవిష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ ఎవరు ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి పంపించారు. ఓకే అండి, మీరందరూ పంపించారు ఆన్సర్. ఓకే అండి, సిటీ ఆఫ్ జై కదండి, జాయ్ JOY. ఓకేనా. తర్వాత ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకిర్ భాయ్ మహమ్మద్ రఫీ భాయ్ ఖాదర్ బాషా భాయ్ మంగళంపూరి ప్రకాష్ ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ సీతా కళ్యాణి హిల్ కాలనీ నాగార్జున సాగర్ నల్గొండ డిస్టిక్ నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత మాది పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం బాదంపూడి నరసింహారెడ్డి సీతామాలక్ష్మి గారు, మీ ఆన్సర్, రైట్ ఆన్సర్. తర్వాత కడప నుంచి ప్రవీణ, రైట్ ఆన్సర్. తర్వాత రైట్ ఆన్సర్ ఎవరు, ఆమనగల్ హైదరాబాద్ నుంచి శివకుమార్ గారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత రాధాప్రకాష్ ఖమ్మం నుంచి పంపించారు, ఓకే వెరీ గుడ్ అండి, రైట్ ఆన్సర్. తర్వాత ఓకే నెల్లూరు జిల్లా దగదర్తి మనం చెన్నూరు వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఇంకా వన్ లాస్ట్ మెసేజ్ ఉంది, అక్కరపాక నుండి, అక్కరపాకనండి మీ ప్లేస్ నేమ్ సుధాకర్ రమ, రైట్ ఆన్సర్. ఓకేనా, మరి ఇవ్వండి మెసేజెస్. సిటీ ఆఫ్ జాయ్ అని ఏ సిటీని పిలుస్తారని అంటే కొంతమంది జైపూర్ అన్నారండి. కాదు, జైపూర్ని ఏమని పిలుస్తారో తెలుసా? పింక్ సిటీ. ఓకేనా, మరి సిటీ ఆఫ్ జాయ్ అని ఏ సిటీని పిలుస్తారు అని అంటే ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. కోల్కతా అండి, మరి ఈ పేరు ఎందుకు వచ్చిందో కూడా చెప్పేస్తా. ఫ్రెంచ్ రచయిత డొమినిక్ లాపియర్ 1985 కోల్కతా నేపథ్యంలో ద సిటీ ఆఫ్ జాయ్ అనే నవలను రాశారట. మరి ఈ పుస్తకంలో ఏం రాశారంటే, పేదరికం కష్టాలు ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవితాన్ని ఎలా సంతోషంగా గడుపుతారో చూపించారు. ఈ నవల ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందడంతో కోల్కతాకు ఆ పేరు స్థిరపడిపోయింది. ఇది మరి ఇవాళ క్విజ్ కార్యక్రమం యువలయ. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందామా? మరి ఇప్పుడైతే విందాం సంస్కృత పాఠం.

0: గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె కృష్ణ సాకేత్.
1: శ్రీ గురుభ్యో నమః.
2: సమస్త సన్మంగళాని భవంతు, సుభాషిహి. ఈనాటి సంస్కృత పాఠంలో మనం శూద్రక మహాకవి రచించిన మృచ్ఛకటికంలో తృతీయ అంకంలో ఉన్నాము.
1: అలాగే గురు,
2: విదూషకుడు చారుదత్తుడితో ఇద్దరు కలిసి సంగీత సభకు వెళ్ళి వస్తూ ఉన్నారు. అర్ధరాత్రి దాటింది. అటువంటి అకాలంలో వారి ఇంటికి చేరుకోబోతూ ఉన్నారు. వచ్చేటప్పుడు వారు విన్నటువంటి సంగీతం యొక్క గొప్పతనాన్ని గురించి, సంగీత వాద్యముల యొక్క గొప్పతనాన్ని గురించి చాలా బాగా చెప్పుకున్నారు. అంటే కథానాయకుడు అంతటి ఆస్వాదన చేయగలిగినటువంటి వాడనమాట. ఈనాటి ఈ పాఠంలో ఆ సంగీత విశేషాలను గురించి ఇంకా ఏం చెప్పారు అనేది తెలుసుకుందాం.
1: అలాగే గురువర్య.
2: తం తస్య స్వర సంక్రమం,
1: తం తస్య స్వర సంక్రమం,
2: మృదుగిరః
1: మృదుగిరః,
2: శ్లిష్టం చ
1: శ్లిష్టం చ,
2: తంత్రీస్వనం
1: తంత్రీస్వనం,
2: వర్ణానామపి
1: వర్ణానామపి,
2: మూర్ఛనాంతరగతం
1: మూర్ఛనాంతరగతం,
2: తారం
1: తారం,
2: విరామే మృదుం
1: విరామే మృదుం,
2: హేళా సంయమితం
1: హేళా సంయమితం,
2: పునశ్చ లలితం
1: పునశ్చ లలితం,
2: రాగద్విరుచ్చారితం
1: రాగద్విరుచ్చారితం,
2: యత్ సత్యం
1: యత్ సత్యం,
2: విరతేపి
1: విరతేపి,
2: గీతసమయే
1: గీతసమయే,
2: గచ్ఛామి
1: గచ్ఛామి,
2: శృణ్వన్నివా
1: శృణ్వన్నివా
2: అని చారుదత్తుడు విదూషకుడితో చెబుతూ ఉన్నాడు ఈ విషయాన్ని. మృదుగిరహ
1: మృదుగిరహ,
2: ఇంపైన కంఠము కలిగిన
1: ఇంపైన కంఠము కలిగిన,
2: తస్య
1: తస్య
2: తస్య అనగా ఆ రేభిలుని యొక్క
1: ఆ రేభిలుని యొక్క,
2: తం
1: తం
2: స్వర సంక్రమం ఆ స్వర ప్రస్థానము
1: ఆ స్వర ప్రస్థానము
2: ప్రస్థారము
1: ప్రస్థారము,
2: శ్లిష్టం
1: శ్లిష్టం
2: దానితో కూడిన
1: దానితో కూడిన,
2: తంత్రీస్వనం
1: తంత్రీస్వనం
2: వీణ తీగల యొక్క ధ్వనియు
1: వీణ తీగల యొక్క ధ్వనియు,
2: వర్ణానామపి
1: వర్ణానామపి
2: అక్షరముల యొక్క
1: అక్షరముల యొక్క,
2: మూర్ఛనాంతరగతం
1: మూర్ఛనాంతరగతం,
2: ఉదాత్త అనుదాత్తములలోని
1: ఉదాత్త అనుదాతములలోని,
2: మళ్ళీ చెప్పు, ఉదాత్త
1: అనుదాత్తములోని
2: అనుదాత్తములలోని, తారం
1: తారం
2: పై స్థాయి
1: పై స్థాయి,
2: విరామే
1: విరామే
2: ముగింపున
1: ముగింపున,
2: మృదుం
1: మృదుం
2: సుకుమారమైనది
1: సుకుమారమైనది,
2: హేళా సంయమితం
1: హేళా సంయమితం,
2: తాళ లయ సంవిధానము కలది
1: తాళ లయ సంవిధానము కలది,
2: పునశ్చ
1: పునశ్చ
2: మరల
1: మరల,
2: లలితం
1: లలితం
2: లాలిత్యము కలది
1: లాలిత్యము కలది,
2: రాగద్విరుచ్చారితం
1: రాగద్విరుచ్చారితం,
2: రక్తితో పునరుక్తి కలిగినది
1: రక్తితో పునరుక్తి కలిగినది,
2: యత్ సత్యం
1: యత్ సత్యం
2: సత్యమేమనగా
1: సత్యమేమనగా,
2: గీత సమయే
1: గీత సమయే
2: గానము
1: గానము,
2: విరతే అపి
1: విరతే అపి
2: ఆగినను
1: ఆగినను,
2: శృణ్వన్ ఇవ
1: శృణ్వన్ ఇవ
2: వినుచున్నవాని వలే
1: వినుచున్నవాని వలే,
2: గచ్ఛామి
1: గచ్ఛామి
2: నడచుచున్నాను
1: నడచచున్నాను
2: అని చారుదత్తుడు విదూషకుడితో చెబుతున్నాడు. దీని తాత్పర్యం ఏమంటే ఆ పాడిన

0: యొక్క సంగీత లక్షణాలు ఎలా ఉన్నాయో ఈయన వివరిస్తున్నారు. ఆయన గొంతు చాలా మధురంగా ఉంది, మృదు గిరహ, అది వినేవారికి కర్ణకఠోరంగా ఉండకూడదు అన్నమాట. ఇంపైన కంఠస్వరం కలవాడు అని ఈయన ఆ విన్నదాన్ని బట్టి తనకు అనిపించినవి తన స్నేహితుడికి చెబుతున్నాడు అనమాట. ఆ రేభులిని యొక్క ఇంపైన కంఠం, త్వర ప్రస్థానం, అతను పాడేటువంటి సంగీతానికి పక్కన ఉండేటువంటి వాద్యములు తోడుగా ఉంటున్నాయి. అప్పుడు ఆయన గొంతు ఏ శృతిలో ఉందో పక్కన వాద్యములు కూడా ఆ శృతిలో ఉండాలి, ఆ గొంతుతో కలవాలి. కాబట్టి శ్లిష్టం,
1: శ్లిష్టం
0: అనగా దానితో కూడుకున్నటువంటి, గాయకుని యొక్క గొంతుతో కూడుకుని ఉన్నటువంటి తంత్రి స్వనం, వీణల యొక్క ధ్వని, ఆ వాద్యముల యొక్క ధ్వని ఆయన గొంతుతో కలిసిపోతుంది అనమాట. ఆయన పాడేటువంటి పాటలో వచ్చేటువంటి అక్షరములు వాటి యొక్క మూర్ఛనలు, అంటే ఆలాపనలో హెచ్చు తగ్గులు అన్ని కూడా, అలాగే సంగీతములలో ఆ రాగములలో సరిగమ పద నిశలు వాటిల్లో ఉండేటువంటి మూర్ఛనాంతరగతమైనటువంటివి, ఆయన తక్కువ మందరస్థాయి నుంచి మధ్యమ స్థాయికి ఇట్లా వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి దాన్ని తారాస్థాయికి వెళ్ళి చివరికి మళ్ళీ ముగించేటప్పుడు మళ్ళీ మందరస్థాయికి తక్కువకు రావటం, విరామే విరామమునందు మృదుం సుకుమారంగా ముగించటం, పై స్థాయికి పాడటం, మళ్ళీ ఆపేటప్పుడు నెమ్మదిగా క్రిందికి విరామాలు తక్కువగా ముగించటం, ఈ సుకుమారంగా. ఇందాక శృతి గురించి చెప్పాడు, అట్లాగే ఇప్పుడు లయ వచ్చినప్పుడు తాళం అనేది కూడా ఇవి సమన్వయం కావాలి. అంటే తాళం తప్పటం గానీ అట్లా లేకుండా తాళాన్వితంగా ఉండటం అనమాట. ఇన్ని గమనించాలి సంగీతం వినే శ్రోత, శృతి, లయ, ఆ గొంతు, వీణ వాద్యములు ఇవన్నీ ఇన్ని గమనించేటువంటి గొప్పవాడు అనమాట చారిదత్తుడు. అట్లా గనక పాడితే ఎవరైనా పాడిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే విని వీళ్ళు బయటకు వచ్చేసారు, కచేరీ అయిపోయింది వచ్చేసారు, అంటే విని వచ్చిన తర్వాత కూడా ఇంకా వినపడుతూ ఉండాలి అది అని ఆ మాట చెబుతున్నాడు తన స్నేహితుడు. యత్ సత్యం,
1: యత్ సత్యం
0: అంటే నేను నిజంగా చెప్పాలంటే అంటాం మనం తెలుగులో, అట్లాగే అదే సంస్కృతంలో అయినా నిజం చెప్పాలంటే పాడటం అయిపోయినప్పటికీ గీత సమయే విరతే అపి, అంటే సంగీతం పాడటం అయిపోయింది వీళ్ళు బయటకు వచ్చేసారు, వచ్చినప్పటికీ శృణ్వన్నీవా ఇంకా నాకు వినపడుతూనే ఉంది, నడుస్తూ కూడా వింటూ ఉన్నాను, ఇంకా వినిపిస్తోంది అనిపిస్తోంది, సంగీతం ఇలా ఉండాలి అని ఈ శ్లోకంలో చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఇది ఇందులో చారుదత్తుని యొక్క ఆ గొప్పతనాన్ని మనకి తెలియజేస్తుంది. తర్వాత మరొక శ్లోకం.
1: అలాగే గురువర్య.
0: అసౌహి దత్వా తిమిరావకాశం అస్తం వ్రజత్యున్నత కోటిరిందుః జలావగాఢస్య వనద్వీపస్య తీక్ష్ణం విషాణాగ్రం ఇవ అవశిష్టం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం అసౌ,
1: అసౌ
0: హి,
1: హి
0: దత్వా,
1: దత్వా
0: తిమిర అవకాశం,
1: తిమిర అవకాశం,
0: ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి జరిగింది. అస్తం,
1: అస్తం
0: వ్రజతి,
1: వ్రజతి
0: ఉన్నత,
1: ఉన్నత
0: కోటి,
1: కోటి
0: ఇక్కడ యణాదేశ సంధి జరిగింది. వ్రజతి ఉన్నత, వ్రజత్య ఉన్నత, కోటిహి ఇందుః,
1: కోటిహి ఇందుః
0: ఇక్కడ విసర్గ సంధి జరిగింది.
1: విసర్గ సంధి.
0: జలావగాఢస్య,
1: జలావగాఢస్య
0: వనద్వీపస్య,
1: వనద్వీపస్య
0: తీక్ష్ణం,
1: తీక్ష్ణం
0: విషాణాగ్రం,
1: విషాణాగ్రం
0: విషాణ అగ్రం అనేది సవర్ణ దీర్ఘ సంధి. ఇవ,
1: ఇవ
0: అవశిష్టం,
1: అవశిష్టం
0: ఈ చారుదత్తుడు విదూషకుడు ఇద్దరు ఆ సంగీత సభకు వెళ్ళి వస్తున్నారు. వచ్చేటువంటి సమయంలో బాగా పొద్దుపోయింది, అంటే అర్ధరాత్రి దాటింది. అంతసేపు వాళ్ళు సంగీతం విని ఇంటికి వెళ్తున్నారు. వెళుతూ వాళ్ళు విన్న సంగీతం యొక్క గొప్పతనాన్ని గురించి ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి శ్లోకాల్లో సంగీతం ఎలా ఉండాలి, గాయకుడు ఎలా పాడాలి, వాద్యాలు ఎలా ఉండాలి, దానికి శృతి లయలు ఎలా ఉండాలి, ఎన్నో గొప్ప విషయాలు శూద్రకుడు ఈ నాటకం

0: కూడా మనకి చెప్పారు. అట్లాగే ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు, చీకటి బాగా పొద్దుపోయింది, ఆ చంద్రుడు అస్తమించే సమయం అయింది. ఇప్పుడు వీళ్ళు వెళ్లే సమయానికి ఆకాశంలో చంద్రుడు ఎట్లా ఉన్నాడనే వర్ణన ఈ శ్లోకంలో జరుగుతున్నది. ఆకాశంలో కనిపిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ఒక చిన్న ముక్క కనిపిస్తుంది, చంద్రుడి యొక్క ఒక కొమ్ము ఒక మూల కనిపిస్తుంది. అప్పుడు ఆ చంద్రుడి వంక చూపించి చెబుతున్నాడు అనమాట చారిదత్తుడు విదూషకుడితో చెబుతున్నాడు, ఈ పై కొమ్ము కనిపిస్తున్నటువంటి చందమామ అతడు చీకటికి అవకాశం ఇస్తూ,
1: చీకటికి అవకాశం ఇస్తూ
0: అంటే తాను వెళ్ళిపోతున్నాడు కాబట్టి తాను వెళ్ళటమే చీకటికి అవకాశం, చంద్రుడు వెళ్ళిపోతే చీకటి వచ్చేస్తుంది, చీకటికి అవకాశాన్ని ఇస్తూ అస్తం వ్రజతి,
1: అస్తం వ్రజతి
0: అనగా అస్తమించుచున్నాడు,
1: అస్తమించుచున్నాడు.
0: ఆ అస్తమించే చంద్రుడు ఎలా కనిపిస్తున్నాడంటే జలావగాఢస్య,
1: జలావగాఢస్య
0: నీటిలో మునిగి ఉన్న,
1: నీటిలో మునిగి ఉన్న
0: వనద్వీపస్య,
1: వనద్వీపస్య
0: అడవి ఏనుగు యొక్క,
1: అడవి ఏనుగు యొక్క
0: అవశిష్టం,
1: అవశిష్టం
0: మిగిలిన,
1: మిగిలిన
0: తీక్ష్ణం,
1: తీక్ష్ణం
0: పదునైన,
1: పదునైన
0: విషాణాగ్రం,
1: విషాణాగ్రం
0: ఇవ,
1: ఇవ
0: దంతాగ్రము వలే,
1: దంతాగ్రము వలే
0: పొడుగైన దంతములున్న ఏనుగు అక్కడ ఒక చెరువులో మునిగింది అనుకో, మునిగితే ఏనుగు మునిగిపోయింది, దంతాలు మాత్రం బయటకు వచ్చాయి, దంతం మాత్రమే కనిపిస్తుంది. చంద్రుడు అట్లా ఉన్నాడు ఇప్పుడు, నల్లటి ఏనుగు పెద్ద ఏనుగేమో నీళ్ళలో మునిగిపోయింది, ఆ దాని దంతాలు మాత్రం తెల్లటివి కనిపిస్తున్నాయి. అది ఎట్లా ఉంటుందో ఆ దృశ్యం అనేది గొప్ప ఉపమాలంకారం, ఇది పోలిక. చంద్రుడు అస్తమించబోయే సమయం ఆకాశంలో అట్లా ఉంది అనే విషయాన్ని ఇందులో చారిదత్తుడు అంత దృశ్యాన్ని అంత బాగా చూడగలడు అనమాట. స్వస్తి.
1: ధన్యవాదాలు గురువర్య.
2: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మీరింతవరకు మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె. కృష్ణ సాకేత్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు శ్రీ ఎం రవికుమార్ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.
1: కోడి పుంజు కూత పెట్టి ఊరు నిద్రలేవబట్టి కోడి పుంజు కూత పెట్టే

0: చివరానితో నాకు వివాహమంట. నేను పోతున్నా వైదెళ్ళిపోతున్నా, సర్ది కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా.
1: నేను పోతున్నా వైదెళ్ళిపోతున్నా, సర్ది కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా.
0: నేను పోతున్నా వైదెళ్ళిపోతున్నా, సర్ది కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా.
1: నేను పోతున్నా వైదెళ్ళిపోతున్నా, సర్ది కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా.
0: చిన్న దారిలో ఎర్రకోట, అది రంగును రంగు.

0: చూసుకున్న గోసి గొంగలేసుకున్నా,
1: రోజు చూసుకున్న గోసి గొంగలేసుకున్నా,
0: అమ్మలంత కాసుకున్న సింబు నిండ పోసుకున్నా,
1: అమ్మలంత కాసుకున్న సింబు నిండ పోసుకున్నా,
0: ఉడత పిల్లలను హుషారు చేస్తూ నేను పోతున్నా, వెళ్ళిపోతున్నా, సర్ది కట్టుకున్నా, సంకాన పెట్టుకున్నా,
1: వెళ్ళిపోతున్నా, సర్ది కట్టుకున్నా, సంకాన పెట్టుకున్నా,
0: నేను పోతున్నా, వెళ్ళిపోతున్నా.

0: నేను పోతున్నా బయదెల్లి పోతున్నా కద్ది కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా నేను పోతున్నా బయదెల్లి పోతున్నా కద్ది కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా
1: పోతున్నా
0: చన్న దారిలో ఎర్ర

0: వెళ్ళి పోతున్నా, సద్ది కట్టుకున్నా, సంకాన పెట్టుకున్నా,
1: పోతున్నా, సంకాన పెట్టుకున్నా,
0: నేను పోతున్నా, బయదెళ్ళిపోతున్నా.

నంచరి నా గుల్లల్ల నాగమ్ము, నాజుకు నడుముదాన సిన్నమ్మే.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 5 గంటలు. ముందుగా ఇప్పుడు విందాం సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ఈ సాయంకాలం పూట, అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ముందుగా ఇప్పుడు విందాం సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ఈ సాయంకాలం పూట ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు. ఈ సాయంత్రం పూట 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటూ కొన్ని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరియు యూత్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వింటూ కొన్ని సినీ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్ఫూర్తి కథానిక వింటారు. కథానిక రచన మరియు సమర్పణ శ్రీమతి అబ్బూరు జయలక్ష్మి గారు. అనంతరం జానపద గీతాలు ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో ఎల్నినో ప్రభావంతో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం వింటారు. అనంతరం

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారం చేయబోయేటువంటి ప్రసార విశేషాల వివరాలు. మరి ఇప్పుడు విందాం రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్త సుధ కార్యక్రమంలో శ్రీ కొర్రపాటి రమణయ్య గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు. 7:00 ప్రసార విశేషాల వివరాలు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం. అనంతరం కవితాగానం వింటారు. కవితాగానం రచన మరియు సమర్పణ శ్రీమతి స్వాతి నీలం గారు. అనంతరం వేల్చూరి నారాయణరావు గారి తెలుగు భాష సేవ గురించి పచ్చూరి శ్రీనివాస రావు గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతుంది. 8:35 విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీతమణం నాగేశ్వరరావు. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో భాగంగా ఫోన్ ఇన్ లైవ్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుని సినీ గీతాలు ప్రసారమవుతుంది. 5:00 సాయంకాల ప్రసార విశేషాల వివరాలు. 5:05 ఫోన్ ఇన్ లైవ్ ద్వారా ఆకాశవాణి మహిళా శ్రోతలు కోరుకొని సినీ గీతాలు వింటారు. 5:30 యువత రంగం కార్యక్రమం. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీతమణం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో నారుముడి తయారీ, నారుమడి యాజమాన్యం గురించి డాక్టర్ టి అనురాధ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకొని సినీ గీతాలు వింటారు. 8:15 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వేయడంతో రేపటి ప్రసారాలు సమాప్తమవుతుంది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ఈ సాయంకాలం పూట అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు విన్నారు. మరి సమయం 5:05 అయింది. ఇప్పుడు విందాం వనితావాణి కార్యక్రమం.

హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం. ప్రతిరోజు కూడా వనితావాణి కార్యక్రమంలో మన ఆకాశవాణి మహిళా శ్రోతల కోసం ఎన్నో యూస్ఫుల్ థింగ్స్ ని పరిచయం చేస్తూ, అలాగే మీకోసం ఎన్నో బ్యూటిఫుల్ టిప్స్ ని కూడా అందిస్తూ ఉంది. అండ్ అలాగే ఈనాటి వనితావాణి కార్యక్రమం కూడా మీకోసం సిద్ధంగా ఉంది. మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేటువంటి శీర్షికతో, ముఖ్యంగా పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఈనాటి కార్యక్రమంలో అయితే కొంచెం క్లుప్తంగా విందాం. ఎందుకంటే ఈ రోజుల్లో పేరెంటింగ్ అత్యంత కష్టమైన పనిగా మారింది. కృత్రిమ మేధస్సును సృష్టించవచ్చు, నియంత్రించవచ్చు, కానీ

పిల్లల పెంపకం మాత్రం అంత సులభమైన పనైతే కాదు. ఒకప్పటిలా ఇప్పటి రోజులు లేవు, ఇన్ని ప్రభావాలు లేవు. తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా బాగా మారిపోయింది. కొందరు తల్లిదండ్రులైతే చెండ శాసనంలో వ్యవహరిస్తారు, మరికొందరు పిల్లలకు కష్టం తెలియకూడదని షోకేస్లో బొమ్మల్లా పిల్లల్ని పెంచుకుంటారు. కొందరైతే తమ మాటే శాసనంగా పిల్లలు భావించాలని కోరుకుంటూ ఉంటారు, అంటే ఒక రకమైన ఆధిపత్యం. ఇంకొందరు పిల్లల విషయాల్లో అతిగా జోక్యం చేసుకుంటూ పిల్లల్ని స్వతహాగా ఆలోచించనీయకుండా చేస్తూ ఉంటారు. సో ఇలా రకరకాలుగా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ల పెంపకానికి తగ్గట్టుగా పిల్లలు కూడా ఉన్నారు. సో ఇలాంటి వారు మన సమాజంలో తరచూ మీకు కూడా కనిపిస్తూ ఉంటారు కదా. అయితే వీరిలో ఎవరు బెస్ట్ పేరెంట్స్, ఏది బెస్ట్ పేరెంటింగ్? ఈ ప్రశ్న మీకు ఎప్పుడైనా తలెత్తిందా? ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ఈ ప్రశ్నకు ఒక చక్కటి ఆన్సర్ ను మనం వెతికేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ప్రశ్నకు సమాధానంగా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒక రకమైనటువంటి పేరెంటింగ్ స్టైల్ అండ్ టెక్నిక్ ని మనకు ప్రపోజ్ చేస్తున్నారు. ఏంటా పేరెంటింగ్ స్టైల్ విందాం. వినే ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ నైతే వినేద్దాం. పెళ్లి సందడి చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో కాలభైరవ అలాగే శ్రీనిధి ఆలపించగా

కార్యక్రమంలో పేరెంటింగ్ టిప్స్ ఏంటి అనేటువంటిది. సో ఎక్స్పర్ట్స్ మనకు ప్రతిపాదించినటువంటి ఒక బెస్ట్ పేరెంటింగ్ స్టైల్ ఏంటి అనేటువంటి విషయం గురించి మనం వింటున్నాం. సో ఏంటా బెస్ట్ పేరెంటింగ్ స్టైల్ అంటే డాల్ఫిన్ పేరెంటింగ్. ఎస్, పేరు వింటేనే కొంచెం గమ్మత్తుగా ఉంది కదా. ఎస్, ఆ పేరెంటింగ్ స్టైల్ కూడా కొంచెం గమ్మత్తుగానే ఉంటుంది క్లియర్గా విన్నట్లయితే. సో ఏంటి డాల్ఫిన్ పేరెంటింగ్? డాల్ఫిన్ పేరెంటింగ్ అనే భావనను ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ షమీ కాంగ్ తన ది డాల్ఫిన్ వే అనే పుస్తకంలో చెప్పారు. హార్వర్డ్ శిక్షణ పొందిన ఈ వైద్యురాలు ముగ్గురు పిల్లల తల్లి కూడా. డాల్ఫిన్ పేరెంటింగ్ అనేది రెండు తీవ్రమైన పేరెంటింగ్ పద్ధతుల మధ్య సమతుల్యతను కనుగొనేటువంటి విధానం. ఇది కఠినమైన టైగర్ పేరెంటింగ్ కి, అతి సడలించే జెల్లీ ఫిష్ పేరెంటింగ్ కి మధ్య ఉండే ఒక ఆదర్శవంతమైన పద్ధతి. చూసారు కదా, ఈ క్రమంలోనే ఇప్పుడు మనం ఎన్ని రకాల పేరెంటింగ్ స్టైల్స్ పేర్లైతే విన్నామో, ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నటువంటిది డాల్ఫిన్ పేరెంటింగ్. ఈ డాల్ఫిన్ పేరెంటింగ్ ఏ రెండింటి మధ్యలో ఉంటుంది అంటే టైగర్ పేరెంటింగ్ కి, జెల్లీ ఫిష్ పేరెంటింగ్ కి. సో పేర్లన్నీ వింటుంటేనే చాలా ఉత్సాహంగా ఉంది, ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేటువంటి ఆత్రుత మీకు కలుగుతుంది కదా. ఎస్, చెప్తున్నటువంటి నాకు కూడా అంతే హుషారుగా ఉంది. ఎస్, డాల్ఫిన్ తల్లిదండ్రులు తమ పిల్లలకు కొన్ని స్పష్టమైన నియమాలు, అంచనాల్ని నిర్దేశిస్తారు. కానీ వారు సృజనాత్మకత, స్వేచ్ఛ, స్వతంత్రతకు కూడా విలువిస్తారు. వారు పిల్లల జీవితాల్లో సమతుల్యతను కాపాడుకోవడంపై దృష్టి పెడతారు. వారి లక్ష్యం పిల్లలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఎదగడమే. అయితే ఇందుకోసం అతిగా ఒత్తిడి చేయకుండా సహజ సిద్ధమైన మార్గంలో వారికి తోడుగా ఉండడమే ఈ డాల్ఫిన్ పేరెంటింగ్ లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం. సో ఇందుకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏంటి, పేరెంటింగ్ శైలులు ఎలా ఉంది, ఈ శైలి పిల్లలకు ఎలా ఉపయోగపడుతుంది, మరి ఇందులో ఎదుర్కోబోటువంటి సవాళ్ళు ఏంటి, వీటన్నిటి గురించి కూడా విందాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దామా. పెద్ద చిత్రం నుంచి ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో రక్షిత సురేష్ ఆలపించినటువంటి ఒక బ్యూటిఫుల్ ట్రెండింగ్ సాంగ్.

0: సో విఆర్ రెహమన్స్ కంపోజిషన్ లో పెద్ద చిత్రం నుంచి ఇప్పుడు ట్రెండింగ్ గా వైరల్ అవుతున్నటువంటి సూపర్ హిట్ సాంగ్ నితి మీరు ఇంతవరకు విన్నారు. కార్యక్రమంలో కొనసాగించే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండవచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ. ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వనితవాణి కార్యక్రమంలో మనం వింటున్నాం డాల్ఫిన్ పేరెంటింగ్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. సో డాల్ఫిన్ పేరెంటింగ్ అనేటువంటి భావన ప్రతిపాదించింది డాక్టర్ షేమి కాంగ్ తన డాల్ఫిన్ వే అనేటువంటి పుస్తకంలో. అయితే దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి అని విన్నట్లయితే, డాల్ఫిన్ తల్లిదండ్రుల ప్రత్యేకతను పరిశీలిస్తే నియమాలు స్వేచ్ఛ మధ్య సమతుల్యత పాటిస్తారు. సో డాల్ఫిన్ తల్లిదండ్రులు స్పష్టమైన అంచనాలనే నిర్దేశిస్తూ ఉంటారన్నమాట. సో అదే సందర్భంలో స్వతంత్రంగా ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి తగినంత స్వేచ్ఛను కూడా పిల్లలకు బాగానే ఇస్తుంటారు. అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. బహిరంగ సంభాషణను, భావోద్వేగ సాన్నిహిత్యాన్ని ఈ పేరెంట్స్ ప్రోత్సహిస్తారు. అతిగా ఒత్తిడి కాదు, ప్రోత్సాహమే మిన్నా అనుకుంటారు. పిల్లలు విజయం సాధించాలని బాగా కోరుకుంటారు, కానీ వారి శ్రేయస్సుకే ప్రాధాన్యతనిస్తారు. సమగ్ర వికాసం ముఖ్యమని భావిస్తారు. చదువు, స్నేహాలు, అభిరుచులు, మానసిక ఆరోగ్యం అన్నిటికీ సమానమైన ప్రాధాన్యతను ఇస్తారు ఈ డాల్ఫిన్ పేరెంటింగ్ ని ఫాలో అయ్యేటువంటి పేరెంట్స్. సరళంగా చెప్పాలంటే డాల్ఫిన్ పేరెంటింగ్ అంటే పిల్లల పక్కనే ఈదుతూ ఉండడం, వారిని లాక్కెళ్లకుండా, వారిని ఒంటరిగా కొట్టుకొని పోనివ్వకుండా చూడడం. చూశారు కదా. సో డాల్ఫిన్స్ ఎలాగైతే తన పిల్లలు చుట్టూ ఈదుకుంటూ తన పిల్లల్ని సంరక్షించుకుంటూ ఉంటుందో, అలాగే మన పిల్లల్ని కూడా మనం పక్కన పెట్టేయకుండా మన పిల్లలతో పాటు వారు అడుగులు ఏవైపు వేస్తారో అదే వైపుకి మనం కూడా వెళ్తూ ఉండడం. సో మనం పిల్లలతో నడుస్తున్నాం కదా అని పిల్లల్ని మన దారిలోకి నడుచుకొని, మన దారిలోకి లాక్కొని తీసుకెళ్లడం అయితే కాదు, పిల్లలతో పాటు వెళ్తూనే వాళ్లకు ఒక పక్క స్వేచ్ఛను ఇస్తూనే ఉండాలి. అలాగే మారి మారినప్పుడు, లేకపోతే ఏవైనా అవాంతరాలు ఎదురైనప్పుడు పిల్లల్ని కాపాడుతూ కూడా ఉండాలి. సో ఇదే ఈ డాల్ఫిన్ పేరెంటింగ్ టెక్నిక్ యొక్క ప్రధానమైనటువంటి అంశం. ఇంకా ఇందులో పేరెంటింగ్ శైలులు ఎలా ఉంటుంది, ఇది పిల్లలకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది విందాం. వినే ముందుగా ఊరు పేరు భైరవకోన చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం.

ఊరి పేరు భైరవకోన చిత్రం నుంచి శ్రీరామ్ ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీరు ఇంతవరకు విన్నారు. అండ్ వనితవాణి కార్యక్రమంలో మనం వింటున్నాం పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యేకించి డాల్ఫిన్ పారెంటింగ్ గురించినటువంటి సమగ్రమైన వివరణ. ఈ డాల్ఫిన్ పారెంటింగ్ అనేది పిల్లలకు ఎలా ఉపయోగకరంగా ఉంటుందో ఇప్పుడు విందాం. డాల్ఫిన్ పారెంటింగ్ పిల్లల్లో అనేకమైన సానుకూల లక్షణాలను పెంపొందిస్తుంది. స్వతంత్రత అనేది ఈ డాల్ఫిన్ పారెంటింగ్ యొక్క ప్రధానమైనటువంటి అంశం. దీనివల్ల తల్లిదండ్రుల మద్దతుతో స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం పిల్లలు చక్కగా నేర్చుకుంటారు. భావోద్వేగ మేధస్సు కలిగి ఉండడం, బలమైన సంభాషణ, సమస్య పరిష్కార నైపుణ్యాలు చక్కగా పిల్లల్లో అభివృద్ధి చెందుతుంది. ఆత్మవిశ్వాసంతో ఉండడం కీలకమైన అంశం కూడా. సహాయకరమైన నియంత్రణ లేని పెంపకం పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సామాజిక నైపుణ్యాలు, ఆరోగ్యకరమైన సంబంధాలు, సమిష్టి కృషిని పిల్లల్లో బాగా ప్రోత్సహిస్తుంది. ఎవరైతే ఈ పారెంటింగ్ టిప్స్ని పిల్లల్లో ఇనుమడింపజేస్తారో, ఆతురత, ఒత్తిడి తగ్గించడం, అతి ఒత్తిడి లేదా నిర్లక్ష్యం లేని సమతుల్యమైన విధానం ఈ డాల్ఫిన్ పారెంటింగ్ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. డాల్ఫిన్ తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఐక్యూ, సృజనాత్మకత, సంభాషణ, సహకారం, విమర్శనాత్మక ఆలోచన వీటన్నిటిని కూడా చక్కగా పెంపొందిస్తారు. పారెంటింగ్ స్టైల్ అనేది ఎంత గొప్పదైనా ప్రతి పారెంటింగ్ శైలిలోనూ కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. సో డాల్ఫిన్ పారెంటింగ్లో కూడా కొన్ని సవాళ్లున్నాయి. సరైన సమతుల్యతను కనుగొనడం కొంచెం కష్టం. ఎప్పుడు కఠినంగా ఉండాలో, ఎప్పుడు స్వేచ్ఛనివ్వాలో అర్థం చేసుకోవడం సవాలుగా మారచ్చు. ప్రతి పిల్లారికి ఇది సరిపోకపోవచ్చు కూడా. కొందరికి ఎక్కువ నిర్మాణాత్మక విధానం అవసరం కావచ్చు. క్రమశిక్షణ, అధికారాన్ని సరైన స్థాయిలో ఉంచడం అతి పెద్ద సవాలు ఈ డాల్ఫిన్ పారెంటింగ్లో. ఈ రోజుల్లో పారెంటింగ్ ఎంత కష్టమో ప్రతి తల్లిదండ్రులకు బాగానే తెలుసు. పిల్లల పెంపకంలో ఏ ఒక్క మార్గము పరిపూర్ణమైనదైతే కాదు, కానీ డాల్ఫిన్ పారెంటింగ్ ఒక సమతుల్యమైన, శాస్త్రీయంగా నిరూపితమైన మార్గంగా నిలుస్తుంది. పిల్లలకు కఠినమైన నియమాలు, స్వేచ్ఛా వాతావరణం రెండూ అవసరమే కదా. వారు ఆట ద్వారా నేర్చుకుంటారు, పాటల ద్వారా నేర్చుకుంటారు, మాటల ద్వారా నేర్చుకుంటారు. కాబట్టి సహజ సిద్ధమైన ఉత్సుకతతో పెరుగుతారు.

జరుపుతారు. డాల్ఫిన్ తల్లిదండ్రులుగా మనం కూడా కఠినంగా కానీ సున్నితంగా కానీ నిర్మాణాత్మకంగా కానీ సౌలభ్యంతో మార్గనిర్దేశం పిల్లలకు చేస్తూ ఉండాలి. అదే సందర్భంలో స్వేచ్ఛను కూడా ఇస్తూ పిల్లల పక్కనే ఈదుతూ ఉండాలి. ఎందుకంటే పిల్లలు కేవలం విజయవంతమైన వ్యక్తులుగా కాకుండా సంతోషంగా ఆత్మవిశ్వాసంతో సమతుల్యతతో ఎదగడమే నిజమైన పేరెంటింగ్ లక్షణం కదా. సో కాబట్టి ఈనాడు చెప్పినటువంటి ఈ డాల్ఫిన్ పేరెంటింగ్ స్టైల్ కనుక మీకు నచ్చినట్లయితే మీ పిల్లల్ని పెంచేటువంటి తీరులో ఈ డాల్ఫిన్ పేరెంటింగ్ టిప్స్ని కూడా మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే మీరు పిల్లల్లో తప్పకుండా చూస్తారు. ఇది ఈనాటి వనితవాణి కార్యక్రమంలో మనం విన్నటువంటి పిల్లల పెంపకంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో కార్యక్రమాన్ని ముగించే ముందుగా చివరి పాటగా మహర్షి చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ నితి వినేద్దాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శ్రీమణి, పాడినవారు రాహుల్ సిప్లిగంజ్ మరియు ఎంఎం మానసి.

యువతరంగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా యువతరంగం కార్యక్రమంలో మన ఆకాశవాణి యువత కోసం బోలెడన్ని విద్యా ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. అలాగే ఈనాటి యువతరంగం కార్యక్రమం కూడా మీకోసం బోల్డంత విద్యా ఉద్యోగ సమాచారాలతో సిద్ధంగా ఉంది. మరి కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. ఈనాటి యువతరంగం కార్యక్రమంలో మొదటి ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ ఇంటేక్ బ్యాచ్ కోసం అవివాహిత భారతీయ పురుష మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. అభ్యర్థులను ఎంపిక చేయడానికి

ప్రీ రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, సంగీతంలో ప్రావీణ్యం ఉండాలి, కనీసం ఒక సంగీత వాయిద్యాన్ని వాయించగలగాలి, గుర్తింపు పొందిన సంగీత సంస్థ నుంచి గ్రేడ్ లేదా డిప్లొమా లేదా సంగీత అనుభవ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. ఇక వయోపరిమితి 1/1/2005 నుంచి 1/7/2009 మధ్యల జన్మించిన వారు మాత్రమే అర్హులు. మొదటి ఏడాది నెలకు 30,000 రూపాయలు, రెండవ ఏడాది 33,000 రూపాయలు, మూడవ ఏడాది 36,000, నాలుగవ ఏడాది 40,000 ఇతర అలవెన్స్లు చెల్లిస్తారు. 4 సంవత్సరాల సేవ అనంతరం సుమారు 10.04 లక్షల రూపాయల సేవానిధి ప్యాకేజ్ అందజేస్తారు. ఎంపిక విధానం సర్టిఫికేట్ల పరిశీలన, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఇంగ్లీష్ రాత పరీక్ష, మ్యూజిక్ ప్రొఫిషియన్సీ టెస్ట్, వైద్య పరీక్ష, తుది మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ 20/7/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2/8/2026. రిక్రూట్మెంట్ ర్యాలీ 31/8/2026 నుంచి 9/9/2026. ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ 14/11/2026 రిలీజ్ చేస్తారు. తుది ఎన్రోల్మెంట్ జాబితా 1/12/2026 తర్వాత తెలుస్తుంది. మరింత సమాచారం కోసం మీరు సంప్రదించాల్సిన అధికారిక వెబ్సైట్ iafrerecruitment.edcl.co.in. యువతరంగం కార్యక్రమంలో మరొక విద్యా ఉద్యోగ సమాచారం వినే ముందుగా ఓబీబీ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ నీతి విందాం. సంగీతం మిక్కీ జెమేర్, సాహిత్యం లక్ష్మీ భూపాల, పాడినవారు అనురాగ్ కులకర్ణి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. యువతరంగం కార్యక్రమంలో ఇంతకు మునుపు ఒక చక్కటి ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు భవిష్యత్తుకు సంబంధించేటువంటి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ అయితే విందాం. న్యాయశాస్త్రం లా, ఒకప్పుడు లా డిగ్రీ అంటే కోర్టుల్లో న్యాయవాద వృత్తి మాత్రమే అనే అభిప్రాయం ఉండేది. వాగ్ధాటి ఉంటేనే రాణించగలమనే భావన కూడా కనిపించేది. కానీ ఇప్పుడు లాతో లభించే అవకాశాల విస్తృతి బాగా పెరుగుతోంది. కార్పొరేట్ ప్రపంచంలో న్యాయ నిపుణుల అవసరం అధికమవుతుంది. అందుకే లా కోర్సులకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. రాష్ట్ర స్థాయిలో లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్కు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ కోసం జరిపే క్లాట్కు ప్రతి ఏటా విస్తృతమైన పోటీ పెరుగుతోంది. తాజాగా లా కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈనాటి యువతరంగం కార్యక్రమంలో న్యాయ విద్యతో అవకాశాలు, తాజా కెరియర్ ట్రెండ్స్ గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఈ చిత్రం నుంచి, అనుప్ రుబిన్ సంగీత సారథ్యంలో సిద్ శ్రీరామ్ మరియు సునీత ఆలపించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ నితి వినేద్దాం.

0: ఏదో కోడల్పుల
1: ఏంటత్తయ్యా,
0: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
1: ఏంటవి?
0: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
1: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
0: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం. ఎలాగంటే యూపీఐతో.
1: అలాగా?
0: ఎదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటత్తయ్య?
0: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా చాలండత్తయ్య.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
1: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మనం వింటున్నాం యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ప్రత్యేకించి న్యాయశాస్త్రం గురించేటువంటి ఇన్ఫర్మేషన్. రాష్ట్ర స్థాయిలోని లాసెట్తో డిగ్రీ అర్హతతో 3 ఏళ్ల ఎల్ఎల్బి, ఇంటర్మీడియట్ అర్హతతో 5 ఏళ్ల బీఏ ఎల్ఎల్బి కోర్సుల్లో చేరొచ్చు. ఎల్ఎల్బి లేదా బీఏ ఎల్ఎల్బి పూర్తి చేశాక ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశించవచ్చు. జాతీయ స్థాయిలో ఇంటర్మీడియట్ అర్హతతో నిర్వహించే క్లాట్ యూజీ స్కోర్ ఆధారంగా నేషనల్ లా యూనివర్సిటీలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏఎల్ఎల్బి కోర్సుల్లో, అదేవిధంగా క్లాట్ పీజీ ద్వారా పీజీ లా కోర్సుల్లో చేరొచ్చు. లా డిగ్రీతో ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లో సైతం ఉద్యోగాలు కూడా పొందొచ్చు. పలు కార్పొరేట్ సంస్థలు తాము నిర్వహించే కార్యకలాపాలపై ఎలాంటి వివాదాలు రాకుండా చూసుకోవాలని భావిస్తున్నాయి. అలాగే ఏవైనా వివాదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించేందుకు నిరంతరం అందుబాటులో ఉండేలా శాశ్వత ప్రాతిపదికగా న్యాయ నిపుణులను నియమించుకుంటున్నాయి. దాంతో సదరు సంస్థల్లో లీగల్ అడ్వైజర్స్, లీగల్ ఆఫీసర్స్, కంప్లయన్స్ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నాయి. దీంతో న్యాయశాస్త్ర పట్టభద్రులకు ఆఫర్లు వెల్లువల లభిస్తుంది. లా ఉత్తీర్ణులకు ప్రస్తుతం ఐపీఆర్ కంపెనీల్లో, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ సంస్థల్లో, గ్లోబల్ కంప్లయన్స్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఐపీఆర్ సంస్థల్లో వీరికి డిమాండ్ ఎక్కువగానే ఉంది. అలాగే లీగల్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కంపెనీలు కూడా ప్రధాన ఉపాధి వేదికలుగా మారుతున్నాయి. చూశారు కదా, సో న్యాయశాస్త్రం చదివితే కేవలం కోర్టులకు మాత్రమే పరిమితం కాకుండా ఇలా కార్పొరేట్ కంపెనీల్లో కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు మనకు ఎర్రతివాచి పరుస్తుంది అని. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం సిద్ధంగా ఉంది, విందాం. కార్యక్రమంలో మరింత సమాచారం వినే ముందుగా అఖండ చిత్ర నుంచి శ్రేయ ఘోషల్ అలాగే బ్రిజేష్ శాండిల్య ఆలపించేటువంటి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమంలో విందాం న్యాయశాస్త్రం గురించినటువంటి మరింత సమాచారం. లా డిగ్రీతో ప్రభుత్వ న్యాయశాఖలు సైతం కొలువులు సొంతం చేసుకోవచ్చు. జూనియర్ జడ్జ్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. వీటి కోసం నోటిఫికేషన్లు అప్పుడప్పుడు వెలువడుతూ ఉంటాయి. ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే రాత పరీక్షలు, ఇంటర్వ్యూలో ప్రతిభ చూపితే ప్రభుత్వ కొలువు ఖాయమవుతుంది. ఆ తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా హైకోర్టు జడ్జి స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక లాలో పీజీ పూర్తి చేసిన వారికి అవకాశాలు మరింత విస్తృతమవుతాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం కార్పొరేట్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, హ్యూమన్ రైట్స్, ఇంటర్నేషనల్ లా స్పెషలైజేషన్స్ కు చక్కగా డిమాండ్ అయితే నెలకొంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లా పీజీల్లో సైతం సరికొత్త స్పెషలైజేషన్లు ప్రవేశపెడుతున్నారు. నేషనల్ లా స్కూల్ యూనివర్సిటీ బెంగళూరు బిజినెస్ లాస్ అండ్ హ్యూమన్ రైట్స్ అంశాలు ఉండేలా కొత్త స్పెషలైజేషన్ను అందిస్తోంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ లా, బిజినెస్ లా, పాలసీ అండ్ గవర్నెన్స్ లా వంటి స్పెషలైజేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి చేసుకుంటే చక్కటి అవకాశాలు అందుకోవచ్చు. లా కోర్స్ నైపుణ్యాలకు తోడు ఐటీ స్కిల్స్ కూడా ఉంటే నేటి టెక్నాలజీ యుగంలో సైబర్ లాయర్స్గా కూడా స్థిరపడచ్చు. ముఖ్యంగా సైబర్ నేరాలు పెరుగుతున్న తరుణంలో జాబ్ మార్కెట్లో సైబర్ లాయర్స్కు డిమాండ్ విపరీతంగా ఏర్పడింది. సైబర్ టెక్నాలజీపై అవగాహన ఏర్పరచుకుంటే సదరు విభాగంలో సైబర్ లాయర్గా మంచి గుర్తింపు కూడా పొందొచ్చు. ప్రభుత్వ సంస్థలు సైబర్ లా నిపుణులను ఫుల్ టైం, పార్ట్ టైం విధానంలో నియమించుకుంటున్నాయి. వీరికి ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లో ఆకర్షణీయమైన వేతనాలు కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా లీగల్ కన్సల్టింగ్ సంస్థలు, కేపీఓ సంస్థలు, ఐటీ కంపెనీలు, ఐపీఆర్ సోర్సింగ్ సంస్థలు సైబర్ లా నిపుణులను లీగల్ అడ్వైజర్స్, సైబర్ అసిస్టెంట్స్, సైబర్ లాయర్ వంటి హోదాల్లో నియమిస్తున్నాయి. చూశారు కదా ఎన్ని సెక్టార్స్ అయితే అందుబాటులో ఉన్నాయో ఈ లా కోర్సులు పూర్తి చేసిన వారికి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే సిద్ధంగా ఉంది, విందాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విందాం, కాంతారా చిత్ర నుంచి సాయి విఘ్నేష్ ఆలపించగా.

ప్రాంతాన్ని చిత్రించి బ్యూటిఫుల్ సంగతి మీరు ఇంతవరకు విన్నారు. అండ్ యువతరంగం కార్యక్రమంలో మనం వింటున్నాం లాకు సంబంధించినటువంటి కొలువులు. దేశంలో లా కోర్సుల్లోనూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ట్రెండ్ మొదలైంది. పలు కార్పొరేట్ సంస్థలు ప్రముఖ లా ఇన్స్టిట్యూట్లలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ని నిర్వహిస్తున్నాయి. సల్సార్ హైదరాబాద్, ఎన్ఎల్ఎస్యు బెంగళూరు, డిఎన్ఏఎల్యు వంటి ఇన్స్టిట్యూట్లలో బిఎఫ్ఎస్ఐ కన్సల్టింగ్ రంగాల్లోని సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కు వస్తున్నాయి. లా కెరీర్ కోరుకునే వారికి తప్పనిసరిగా కొన్ని నైపుణ్యాలైతే ఉండాలి. అవి వాక్పటుక్యం, ఎదుటివారిని మెప్పించేటువంటి నేర్పు, నిరంతర అభ్యసనం, కొత్త చట్టాలపై అవగాహన, సోషల్ నెట్వర్కింగ్, టెక్నికల్ స్కిల్స్. సో ఇవన్నీ మీ సొంతమైతే ఖచ్చితంగా లా రంగంలో మీరు శాసించేటువంటి స్థానంలో మంచి వేతనంతో ప్లేస్ అవ్వచ్చన్నమాట. బ్యాంకులు, ఈక్విటీ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, కన్సల్టింగ్ సంస్థలు, కేపీఓ సంస్థలు, లీగల్ అసోసియేట్స్, ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ఉపాధి వేదికలు. న్యాయ విద్యకు కేవలం మన దేశంలోనే కాకుండా విదేశీ అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తదితర దేశాల్లో జ్యూరీస్ డాక్టర్స్ పేరుతో ఎల్ఎల్బికి సమానమైన కోర్సులు కూడా అందుబాటులో ఉంది. సో కాబట్టి ఇటువంటి లాలో ఎన్నో సెక్టార్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లా మీద ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఈ రకంగా కూడా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రయత్నిస్తే గనక చక్కటి భవిష్యత్తు మీదే అవుతుంది. ఇది ఈనాటి యువతరంగం కార్యక్రమం. ఇంతటితో యువతరంగం కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. నిషేధిత జాబితా 22A నుంచి భూములను తొలగించే నిబంధనలను సరళీకృతం చేస్తూ కొత్త జీవో తీసుకువస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తల్లికి వందనం పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన భరోసాగా నిలుస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అర్హులైన లబ్దిదారులందరికీ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 1వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. ప్రధానమంత్రితో భేటీ అనంతరం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తరువాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పోలవరం, జల్ జీవన్ మిషన్ అంశాలపై చర్చించారు. గోదావరి, కావేరి నదుల అనుసంధానంపై భాగస్వామ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిసెట్టి అప్పలనాయుడు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. నిషేధిత జాబితా 22A నుంచి భూములను తొలగించే నిబంధనలను సరళీకృతం చేస్తూ ఈరోజు కొత్త జీవో తీసుకువస్తున్నామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. ఇకపై 22A నిర్వహణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ పరిధిలో ఉంటుందని చెప్పారు. గ్రామకంఠం, పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చకూడదన్నారు. 22A జాబితాలో పెట్టాలని ప్రతిపాదించిన ప్రతి ఫైల్కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా పబ్లిక్ ఇంక్లూజన్ రిజిస్టర్ను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీఆర్ఎస్ నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భూములిచ్చిన రైతుల త్యాగాలను మర్చిపోలేమని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. భోగాపురం విమానాశ్రయాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయం రావడం ఎంతో ఆనందదాయకమని మంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ
1: కింజరకు రామ్మోహన్ నాయుడు గారు కూడా పెద్ద బాధ్యత తీసుకొని ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన సలహాలు తీసుకొని పనులన్నీ కూడా వేగవంతం చేయడంతో పాటు కావాల్సిన అప్రూవల్స్ కూడా వేగవంతం చేయడం జరిగింది. మరి ఇక్కడ రైతులు చేసినటువంటి త్యాగాన్ని కూడా మనం మర్చిపోకుండా వాళ్ళను కూడా మేము గుర్తించుకుంటాం. మరి రేపు జరగబోయే 1వ తారీఖున ఈ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ అనేది చాలా వైభవంగా ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజానికి అందరినీ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయమని కేంద్రం కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: తల్లికి వందనం పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన భరోసాగా నిలుస్తోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం పేద కుటుంబాల విద్యార్థులకు వరంగా మారిందన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో వరుసగా 2 ఏడాది అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వరుసగా 2 ఏడాది 67,47,000 మంది తల్లుల ఖాతాల్లో 10,120,78,00,000 రూపాయలను ప్రభుత్వం జమ చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ రోజు నుండి 24వ తేదీ వరకు అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన లబ్దిదారులకు ఇల్లు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలిసి పార్థసారథి స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసులో మంత్రి ఈరోజు పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుబ్బ దానయ్య యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 5,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి ఈ సందర్భంగా అందజేశారు. అనంతరం పలాస కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయంలో పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల శాసనసభ్యులు గౌతు శిరీష, డాక్టర్ బెందాలం అశోక్తో కలిసి ఆయా నియోజకవర్గాల గృహ నిర్మాణ కార్యక్రమాల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పార్థసారథి లబ్దిదారులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఇల్లు నిర్మించి అందజేస్తాయని తెలియజేశారు.
2: అర్హత ఉన్న లిస్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పంపిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు పూర్తిగా వాళ్లే శాంక్షన్ చేస్తున్నారు, డబ్బులు కూడా అక్కడి నుంచే ఇస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ సగంలో ఉన్న ఇల్లు కూడా మనం వాటి అన్నింటి అందరి దగ్గర నుంచి కూడా మనం అప్లికేషన్ తీసుకున్నాం. ఆ అప్లికేషన్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. ఒక 10 రోజులు ఆగండి, రేపు ఎల్లుండి ఒక 77,000 ఇస్తాము. మళ్ళీ తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఢిల్లీ వెళ్లారు, వారి సహకారంతో ఇంకొక 4-5 లక్షల ఇల్లు వెంటనే శాంక్షన్ అవుతాయి. అప్పుడు ఎవరెవరికి వచ్చినాయో వాళ్లే కట్టుకుని పూర్తి చేసుకోండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పొగాకు రైతులకు అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ పొగాకు రైతులకు మద్దతుగా నిలిచేందుకు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటిస్తానని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచ్చేస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. వేదిక, వివిధ గ్యాలరీలు, మీడియా సెంటర్, గ్రీన్ రూమ్స్ తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం విఐపీ వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. పటిష్టమైన ప్రణాళికతో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లు సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు రాష్ట ప్రభుత్వం 4 IAS అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. మున్సిపల్ పరిపాలన శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1780 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఈరోజు రేపు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
3: ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కిచెన్ గార్డెన్ల ద్వారా కుటుంబ ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటు ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు. భీమవరంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కూరగాయల మినీ కిట్లను కలెక్టర్ ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఇంట పోషకాహార భద్రతే లక్ష్యంగా కిచెన్ గార్డెన్ల పెంపకాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో సురక్షితమైన, తాజా, పోషక విలువలు అధికంగా ఉన్న కూరగాయలను స్వయంగా పండించుకోవచ్చని సూచించారు. కూరగాయల విత్తనాల మినీ కిట్ ధర 110 రూపాయలు ఉండగా ప్రభుత్వం రాయితీతో 55 రూపాయలకే అందిస్తోందని తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు పర్యటించిన ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఐఐఎం భవనంలో అక్కడి అధికారులతో సమావేశమయ్యారు. కమిటీ చైర్మన్ పులపర్తి ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్, జాబ్ మేళాల నిర్వహణ, ఉపాధి కల్పన, ఆధునిక కోర్సుల ప్రవేశం, సిలబస్ విధానం, బోధనా పద్ధతులు, పోటీ పరీక్షలకు సన్నద్ధం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, పి విష్ణుకుమార్ రాజు, అర్మిలు రాధాకృష్ణ, కోల లలిత్ కుమారి, బోర్ల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. నిషేధిత జాబితా 22A నుంచి భూములను తొలగించే నిబంధనలను సరళీకృతం చేస్తూ కొత్త జీవో తీసుకొస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తల్లికి వందనం పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన భరోసాగా నిలుస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అర్హులైన లబ్దిదారులందరికీ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలిసు పార్థసారథి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. केन्द्रीय सर्वकार संसदी नीट प्रश्नपत्र गोप्यता भंग विषये सारगर्भां चर्चां विधातुं अंगीकृतवान् तथापि विपक्षस्य श्रान्तं कोलाहलेन प्रावृत सत्रस्य तृतीयेपि दिने उभयोः सदनयोः कार्याचरणं स्थगितम्। सोमवासरे संसद भवनं प्रति आंदोलनं कुर्वत्सु प्रदर्शनकारिषु आरक्षकैः कृतायाः अत्यधिक बलप्रयोगस्य आशंकायाः प्रकरणे देहली उच्च न्यायालयः केन्द्र सर्वकारात् देहली आरक्षक विभागाच स्पष्टीकरणं आहूतवान्। फिलीपींस देशस्य मनीला नगरे समायोजिते क्वाड मंचस्य वैदेशिक मंत्रिणां उपवेशने मंत्रिभिः मुक्त उन्मुक्त समावेशि हिंद प्रशांत क्षेत्राय स्वकीया प्रतिबद्धता पुनरावर्तिता। असम राज्ये भीषण जलप्लावेन स्थितिः अद्यापि अत्यंतं गभीरा वर्तते, यत्र जलौघे मृतकानां आहत्य संख्या संवर्ध्य 31 संप्राप्ता। अपि च चीन ओपन बैडमिंटन प्रतिस्पर्धायां अद्यापराह्णे वारद्वयस्य ओलंपिक पदक विजेत्री पीवी सिंधुः स्वस्यैव देशस्य उन्नति हुड्डां पराजित्य द्वितीय चक्रं प्राविशत्। अथ वार्ताः विशदीकृत्य। नीट प्रश्नपत्र गोप्यता भंग प्रकरणम् अथ च छात्राणां विरोध प्रदर्शनम् समेत्य विभिन्न प्रकरणेषु विपक्षिणां तृतीय दिवसेपि सदस्यानां अविरत कोलाहलत्वेन संसदः उभय सदनयोः कार्याचरणं स्थगितम्। अपराह्णे द्विवादने द्वितीय स्थगनात् परं यदा लोकसभायाः कार्याचरणं पुनरारब्धं तदा विक्षेपेण नीट प्रकरणमधिकृत्य उच्चैः कोलाहलो विहितः। अत्रांतरे सदनेन तृणमूल कांग्रेस दलस्य सांसदः कल्याण बैनर्जी इत्यस्य वर्षाकालीन सत्रस्य शेषावधेः निलंबन प्रस्तावोपि पारितः। पीठासीनः कृष्णा प्रसाद टेनेटी न्यगादीत् यत् कल्याण बैनर्जी इत्यसौ महिला सांसदानां विरुद्धं आपत्तियुक्ताम् असंसदीय टिप्पणीं विहितवान्। घटनेयम् आपत्तियुक्ता सदनस्य मर्यादायाः विरुद्धा च इत्यपि सः प्रावोचत्। संसदीय कार्य राज्यमंत्रिणा अर्जुन राम मेघवालेन एषः प्रस्तावः

జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ మీటింగ్లు నిర్వహించనున్నట్లు డీఈఓ బాలాజీరావు తెలిపారు. మంగళవారం నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2421 ప్రభుత్వ పాఠశాలల్లో 159,059 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. దాతలు పూర్వ విద్యార్థుల సహకారంతో బడుల్లో మౌలిక సదుపాయాలు సమకూర్చినట్లు వెల్లడించారు. తల్లిదండ్రులతో సమావేశమై గత విద్యా సంవత్సరంలో అమలు చేసిన 75 రోజుల కార్యాచరణ ప్రణాళిక తుది ఫలితాలపై చర్చిస్తామన్నారు. తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించాలన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమాన్ని మధ్యాహ్న భోజనంతో ముగించాలన్నారు. సమావేశాలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఏపీసీ వెంకట సుబ్బయ్య, సీఎంఓ రమణయ్య, ఏఎంఓ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన బల్లవోలు గ్రామానికి చెందిన విద్యార్థినికి కలెక్టర్ హిమాన్షు శుక్లా షైనింగ్ స్టార్ అవార్డును అందజేశారు. మండలంలోని బల్లవోలుకు చెందిన నల్లం బాలసుబ్రహ్మణ్యం మంగళవారం మాట్లాడుతూ, తన కుమార్తె పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 600 మార్కులకు గాను 591 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా, విద్యాశాఖ అధికారి బాలాజీరావు షైనింగ్ స్టార్ అవార్డులను ప్రదానం చేశారని తెలిపారు.

సన్న చిన్నకారు రైతులు ఉద్యాన పంటల సాగుపై అవగాహనతో సుమారు 26 రకాల పంటలను సాగు చేసి ఆదాయం పొందవచ్చని ఉపాధి ఏపీఓ గిరిబాబు సూచించారు. మండలంలోని భూధనం గ్రామంలో మంగళవారం సన్న చిన్నకారు రైతులకు ఉద్యాన పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బీబీజీ రామ్జీ పథకం కింద ఉద్యాన పంటల సాగుకు అవకాశం కల్పిస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు 5 ఎకరాల వరకు నిమ్మ, మామిడి, జామ, నేరేడు, డ్రాగన్ ఫ్రూట్, సీతాఫలం ఇలా సుమారు 26 రకాల పంటలను సాగు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. నేల స్వభావాన్ని బట్టి పంటలను ఎంపిక చేసుకుని భవిష్యత్తులో మంచి ఆదాయం పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ భవానీ తదితరులు పాల్గొన్నారు. వృత్తి విద్య, డిప్లొమా, ఇంజనీరింగ్, ఎంబీఏ లాంటి ఉన్నత చదువులు చదువుకుని నైపుణ్యం లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావని, నైపుణ్యాలను పెంచుకుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి వినయ్ కుమార్ అన్నారు. గూడూరులోని డీఆర్డబ్ల్యూ కళాశాలలో మంగళవారం వివిధ పరిశ్రమల ప్రతినిధులతో కలిసి జాబ్ మేళా నిర్వహించారు. సుమారు 24 పరిశ్రమల యాజమాన్యాలు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించగా సుమారు 401 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. వారిలో 291 మంది ఎంపికయ్యారు. అలాగే మరో 24 మందికి మరోసారి ఇంటర్వ్యూకు అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాంబశివ సునీల్ కుమార్, సెట్నల్ అధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక విన్నారు. సమాచార వేదిక ఇంతటితో సమాప్తం. ఇప్పుడు విందాం స్ఫూర్తి కథానిక. రచన మరియు సమర్పణ శ్రీమతి అబ్బూరు జయలక్ష్మి గారు. సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీమతి అబ్బూరు జయలక్ష్మి గారు మనకు అందించిన కథానిక

కథ పేరు స్ఫూర్తి. వేదకి ఫ్లైట్ జర్నీ అంటేనే చిరాకు, దాంతో పాటు 24 గంటలు పట్టే ఇండియా ప్రయాణం అంటే ఇంకా ఎక్కువ. ల్యాండింగ్ కి ఇంకా 2 గంటలు సమయం ఉంది. 6 సంవత్సరాల తర్వాత ఇండియాకు వెళ్తుంటే ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఆతృతగాను, వెళ్తే ఏం జరుగుతుందో అని భయంగాను ఉంది వేదకి. హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో పారిపోయి వెళ్లిపోయిన వేద కుటుంబం ఈ 6 సంవత్సరాలు ఇండియాకి రావడం గురించి ఆలోచించను కూడా ఆలోచించలేదు. ఇప్పుడు వేద అక్క విజిత కూతురు పెళ్లి కావడంతో రాక తప్పలేదు. పిల్లలకి పరీక్షలు ఉండడంతో 1 వారం తర్వాత వాళ్ళ నాన్నతో కలిసి పెళ్లి టైంకి వస్తారు. ఈ లోపల షాపింగ్ చేయడానికి హైదరాబాద్ లో దిగుతుంది వేద. భర్త శేఖర్ కి తను హైదరాబాద్ కి వెళ్లడం అది ఒక్కతే అస్సలు ఇష్టం లేదు. వేదకు కూడా భయం భయంగా అనిపించినా మంచి డిజైనర్లు అక్కడే ఉండడంతో తప్పక అక్కడ దిగుతుంది. సాయంత్రం లోపల షాపింగ్ ముగించుకుని గుంటూరు వెళ్లిపోవాలని ప్లాన్. అప్పటి వరకు ఏ గొడవ జరగకుండా ఉండాలని దేవుడికి మొక్కుకుంది వేద. గతంలో జరిగిన విషయం మొత్తం తెలిసిన విజిత పీకల్లోతు పని ఉన్నా చెల్లెలికి సాయంగా హైదరాబాద్ వస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా ఎవరు పట్టించుకుంటారులే అని తనకు తను ధైర్యం చెప్పుకున్నా వేద మనస్సు అయితే ప్రశాంతంగా లేదు. తను వస్తున్నానని తెలిస్తే ఏం జరుగుతుందో, ఎవరైనా కాపు కాసి ఏమైనా చేస్తే, తనకు సాయంగా వస్తున్న అక్కకు కూడా ఏమైనా అయితే, శేఖర్ మాట వినకుండా మొండిగా బయలుదేరినందుకు ఏమన్నా జరిగితే ఆయనేమంటాడో, ఆలోచనలు ఆమెను మనస్సును ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. 9 సంవత్సరాల క్రితం మాతృభూమి మీద మమకారంతో, పిల్లల్ని ఇండియాలోనే పెంచాలనే తపనతో అమెరికాలో ప్రశాంతమైన జీవితం వదిలి కోటి ఆశలతో హైదరాబాద్ లో అడుగుపెట్టింది వేద కుటుంబం. నగర శివార్లలో ఒక విల్లా కమ్యూనిటీలో ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యారు. అప్పటిదాకా పెద్దకోటల వద్ద ఉన్న వేద అత్తగారు వీళ్ళ దగ్గరికే వచ్చేశారు. అత్తగారితో సామరస్యంగానే ఉండే వేద

ఆనందంగానే ఆహ్వానించింది ఆవిడ్ని. పిల్లలకి కూడా మంచి స్కూల్లో అడ్మిషన్ దొరికింది. కానీ శివార్లలో ఉండడంతో పని మనుషులు దొరక్క మొదట్లో బాగానే ఇబ్బంది పడింది వేద. ఒకరోజు సాయంత్రం పని కోసం ఎవరో వచ్చారని సెక్యూరిటీ చెప్తే ఆనందంగా రమ్మన్న వేద వచ్చిన అమ్మాయిని చూసి దిగాలు పడింది. అమ్మాయి బక్కపల్చగా చూడ్డానికి తన 12 ఏళ్ల కూతురు కంటే చిన్నగా అనిపించింది. నీ పేరేంటి? సౌమ్యంగా అడిగింది వేద. సబీనా మేడం, గొంతు దృఢంగానే ఉంది. నీ వయసు ఎంత? ఇంతకు ముందు ఎక్కడన్నా పనిచేసావా? 18 మేడం. నేను 3 సంవత్సరాల నుండి వేరే ఇంట్లో పనిచేస్తున్నాను. వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, అందుకనే పని వెతుక్కుంటున్నాను. అన్ని పనులు చేస్తాను మేడం, వంట కూడా వచ్చు, చలాకీగా చెప్పింది సబీనా. వంట కూడా వచ్చా? ఆశ్చర్యపోవడం వేద కొంతైంది. కానీ అంతలోనే సందేహం. చూస్తే చిన్నపిల్లలా ఉంది, అయినా తనకి అవసరం కనుక ఎక్కువ ఆలోచించకుండా ఒప్పుకుంది. సబీనా తన ముందు చెప్పిన దానికంటే ఎక్కువే పని మంత్రాలనని పనిలో చేరిన 4 రోజుల్లోనే నిరూపించుకుంది. టైంకి వచ్చేది, పని శుభ్రంగా చేసేది, ఏ పని 2వసారి చెప్పాల్సిన అవసరమే వచ్చేది కాదు. అంతేకాదు, చెప్పని పని కూడా అడిగి మరీ చేసేది. తన తెలివితేటలు చూస్తే వేదకి భలే ముచ్చటేసేది. పిల్లలతో అభిమానంగా ఉంటూ చక్కగా కలిసిపోయింది. ఓ ఆదివారం వేద బిర్యానీకి రెడీ చేసుకుంటుంటే, మీరు కూర్చోండి నేను చేస్తాను అంటూ సబీనా బిర్యానీ చేసి పెట్టింది. అది పిల్లలకి శేఖర్కి ఎంత నచ్చిందంటే తర్వాత ఇంట్లో ఎప్పుడు బిర్యానీ అనుకున్నా సబీనానే చేయమనే అంతగా. సాయంత్రం పిల్లల్ని కూర్చోపెట్టి చదివిస్తుంటే పని ముగించుకుని వాళ్ళతో పాటే కూర్చునేది సబీనా. తన కళ్ళల్లో కోరికను గమనించిన వేద నీకు చదువంటే ఇష్టమా అడిగింది సబీనాని. చాలా మేడం, చాలా అంటే చాలా, కానీ 7వ తరగతితోనే ఆపించేశారు, దిగులుగా చెప్పింది సబీనా. గవర్నమెంట్ స్కూల్ ఫ్రీనే కదా, ఎందుకు ఆపించేశారు? యథాలాపంగా అడిగిన వేదని అమాయకురాల్లాగా చూసిన సబీనా, స్కూల్ ఫ్రీనే మేడం, కానీ నేను స్కూల్ మానేస్తే మా పిన్నికి ఇంట్లో ఫ్రీ పని మనిషి దొరుకుతుంది కదా, దాంతోపాటు నేను ఎక్కడైనా పని చేస్తే మా నాన్న మందుకు డబ్బులు ఫ్రీగా దొరుకుతాయి కదా. సబీనా మాటల్లో అణచిపెట్టుకున్న కోపం బాధ వినిపించాయి. ఆమె ఆక్రోశాన్ని గమనించిన వేద, పోనీ ఇప్పుడు నేను చదివిస్తాను, చదువుకుంటావా అడిగింది. వేద మాటలకు సబీనా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎలా మేడం? గొంతు పిగిల్చుకుని అడిగింది. ఎలాగూ సాయంత్రం వరకు ఉంటావు కదా, పని తొందరగా ముగించుకో, మిగిలిన టైం చదువుకో, నేను హెల్ప్ చేస్తాను. నువ్వు బాగా చదివితే 10వ తరగతికి ప్రైవేటుగా రాయిస్తాను. వేద మాటలకి సబీనా వేద కాళ్ళు పట్టుకున్నంత పనిచేసింది. మరుసటి రోజు నుంచి సబీనా ఇంకా ఉత్సాహంగా పనిచేయడం మొదలుపెట్టింది. స్వతహాగా తెలివైంది కావడం వల్ల వేద చెప్పిన చదువుని చెప్పినట్టుగా నేర్చేసుకునేది. తన ఆసక్తిని పట్టుదలని చూస్తే వేదకు ముచ్చటేసి తను చదువుకోవడం కోసం పనిని కూడా కొంచెం తగ్గించేది. వీటన్నింటికి శేఖర్ నుంచి కానీ పిల్లల నుంచి కానీ ఎదురు కాని అయిష్టత అత్తగారి నుంచి ఎదురైంది వేదకి. సర్ది చెప్పడానికి ప్రయత్నించిన వేదతో అపాత్రదానం చేస్తున్నావు, పని చేయదు, వాళ్ళకి చాలనుకని చదువుని ఆపించేశారు, ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా నువ్వు చదివిస్తున్నావు, రేపు పెళ్లి చేయాలనుకున్నప్పుడు చదువుకున్న పిల్లకి వాళ్ళు తెచ్చే సంబంధం నచ్చుతుందా? నచ్చినప్పుడు ఆ పిల్ల పరిస్థితి త్రిశంఖ స్వర్గంలాగా అవుదా? ఆ పిల్ల క్లాస్ పుస్తకాలే కాదు, నీ లైబ్రరీలో నవలలు కూడా చదువుతుంది. చదివే పుస్తకాల వల్ల మనిషి మనస్థితి మారుతుంది. ఆమె మనస్థితికి ఆమె పరిస్థితులకి ఉన్న తేడా ఎక్కువైతే నరకం అనుభవిస్తుంది అంటూ వేదకి సబీనాకి చదువు ఆపేయమని గట్టిగానే చెప్పింది. కానీ వేదకు మనసొప్పలేదు. ఒక మనిషి మనస్థితికి ఆమె పరిస్థితులకి తేడా ఉంటే పరిస్థితులను మార్చుకునే అవకాశం చదువు ఇస్తుందని ఆమె విశ్వాసం. అంతేగాక చదువు ఎవరికి నేర్పించినా అది అపాత్రదానం కాదని బలంగా నమ్మడం వల్ల శేఖర్తో మాట్లాడి అతని సపోర్ట్తో సబీనా చదువుని కొనసాగించింది. అప్పుడప్పుడు అత్తగారి సనుగుళ్లు వినిపించినా పట్టించుకోకుండా ముందుకు వెళ్లిన వేదకి 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి సబీనా మంచి సంతృప్తినిచ్చింది. దాంతో ఇంటర్మీడియట్ కి కూడా చదివించడం మొదలుపెట్టింది. సబీనా మొహంలో వెలుగు, ఒక రకమైన ఆత్మవిశ్వాసం కనపడసాగాయి. ఒకరోజు ఒక పాంప్లెట్ పట్టుకుని వచ్చింది సబీనా వేద దగ్గరికి. అది కుట్టుపని నేర్పించే స్కూల్ గురించి. మధ్యాహ్నం 1 గంట పర్మిషన్ ఇస్తే వెళ్లి నేర్చుకుంటానని, ఏదైనా పని ఎక్కువ చెప్పి దానికిచ్చే డబ్బులతో ఫీజు కట్టమని ప్రాధాయపడింది. వేదకి అతని వేడుకోలు చూస్తే కాదని చెప్పబుద్ధి కాలేదు. ఆ ఫీజు కట్టలేని పరిస్థితిలో తనేమీ లేదు.
పని ఎక్కువ తక్కువలేమీ అవక్కర్లేదని ఫీజుని మనస్ఫూర్తిగానే కట్టింది వేద. ఇక అప్పటి నుంచి సబీనా ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒక కొత్త బ్లౌజ్ డిజైన్ గీస్తూ ఉండేది. ఒక్కొక్కసారి ఇంటి పనులు కూడా సరిగ్గా అయ్యేవి కాదు. అలాంటి సందర్భాల్లో అత్తగారి సూటి పోటీ మాటలు భరించలేక వేదకు కూడా చిరాకేసేది. కానీ సబీనా తను వేసిన డిజైన్ చూపించి తన అభిప్రాయం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటే అంతకు ముందు ఉన్న చిరాకంతా ఎగిరిపోయేది. చూస్తూ ఉండండి, ఎప్పటికైనా మంచి డిజైనర్ అవుతా అని సబీనా అంటుంటే సరదాగా అనిపించేది. అయితే ఇంతలోనే ఓ ఉపద్రవం వచ్చి పడింది. ఒకరోజు వేడుస్తూ వచ్చిన సబీనా తనకి పెళ్లి నిశ్చయం చేశారని, ఏదో ఒకలా ఆపడానికి సహాయం చేయమని అడిగింది. ఎందుకు ఆపాలి అన్న ప్రశ్నకి పెళ్లికొడుకు ఫోటోలో రౌడీలా ఉన్నాడని, అతనికి 40 ఏళ్లని, ఇది 2వ పెళ్ళని చెప్పి ఏడ్చింది సబీనా. అంతవరకు సనుగులతో సరిపెట్టిన వేద అత్తగారు ఈ విషయంలో వేద సబీనా తల్లిదండ్రులతో మాట్లాడడానికి ససేమిరా ఒప్పుకోలేదు. శేఖర్ కూడా వాళ్ళ కుటుంబ విషయంలో జోక్యం తప్పేమో అనడంతో వేద ఊరుకోవాల్సి వచ్చింది. 4 రోజుల్లోనే పెళ్లి అయిపోవడం, సబీనా వెళ్లిపోవడం కూడా జరిగిపోయాయి. పనికి వేరే అమ్మాయి సులభంగానే దొరికింది. కానీ వేద మనసులో సబీనా స్థానాన్ని మాత్రం తీసుకోలేకపోయింది. 2.5 సంవత్సరాలుగా ఇంట్లో ఒకటిగా కలిసిపోయిన సబీనాని తను చూపించిన అభిమానాన్ని ఎంత వద్దనుకున్నా గుర్తు చేసుకోకుండా ఉండలేకపోయింది వేద. ఫోన్ చేసి మాట్లాడదామని ట్రై చేస్తే సబీనా నంబరు పనిచేయలేదు. వాళ్ళ పక్కింటి అమ్మాయి వేద వాళ్ళ ఎదురింట్లో పనిచేస్తుంటే ఆ అమ్మాయిని పిలిచి అడిగింది వేద. సబీనా వాళ్ళ అత్తగారింట్లో ఫోన్ ఒప్పుకోరని, తనతో మాట్లాడాలంటే తన భర్త ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పింది. దాంతో సబీనాతో మాట్లాడే ప్రయత్నం కూడా మానుకుంది వేద. ఓ 3 నెలల తర్వాత మధ్యాహ్నం పడుకున్న వేద కాలింగ్ బెల్ శబ్దంతో లేచి వచ్చిన సబీనాను చూసి ఆశ్చర్యపోయింది. మనిషి చిక్కి శల్యమైపోయింది. కళ్ళు గుంటలు పడిపోయి చుట్టూ నల్ల వలయాలతో, వంటి మీద అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు మచ్చలతో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సబీనాను చూస్తూ ఉండిపోయింది. వేదను చూడగానే సబీనాకి ఏడుపు తన్నుకొచ్చింది. కొంచెం చేరుకున్న తర్వాత సబీనా చెప్పిన విషయాలకి వేద తల గిర్రం తిరిగిపోయింది. సబీనా భర్త చూడ్డానికే కాదు, నిజంగానే రౌడీ. ఓ పొలిటికల్ లీడర్ దగ్గర పనిచేస్తుంటాడు. వాళ్ళింట్లో అతను చెప్పిందే వేదవాక్కు. 2వ మాట కూడా మాట్లాడే అవకాశం ఆ ఇంట్లో ఎవ్వరికీ లేదు. ఆ ఇంట్లో అతని తల్లిదండ్రులు, తోబుట్టువులు అంతా కలిసి 20 మంది దాకా ఉంటారు. సబీనాకి మాట్లాడే హక్కు లేకపోవడమే కాదు, కంటి చూపులోనూ శ్వాస తీసుకునే పద్ధతిలో కూడా తప్పులు వెతికి మరీ కొట్టడం ఆమె భర్త దినచర్య. కొట్టకపోతే అదుపులో ఉండరని, వెధవేషాలు వేస్తారని వాళ్ళమ్మ నమ్మకం. ఆమె భర్తకి చాలా మంది ఆడవాళ్లతో సంబంధాలు ఉన్నాయన్నది ఆ ఇంట్లో అందరికి తెలిసిన సత్యం. సబీనా అందరికీ హేళన చేయడానికి, పని చేయడానికి పనికి వచ్చే మనిషి. పని కొత్త కాకపోయినా ఆ శారీరక మానసిక హింస భరించలేనంటూ సబీనా ఏడుస్తుంటే వేద కోపంతో రగిలిపోయింది. సబీనా తల్లిదండ్రులతో మాట్లాడాలనుకున్న వేదని సబీనానే ఆపేసింది. వాళ్ళు వినరని, ఉపయోగం లేదని, వేదకు కూడా సమస్యలు వస్తాయని సబీనా చెప్పడంతో వేద ఆగిపోయింది. పోలీసులకు కంప్లైంట్ ఇద్దామంటే అతనికి చాలా మంది పోలీసులు తెలుసని, అది కూడా ఉపయోగం ఉండదంది. సాయంత్రం లోపల వెళ్లిపోవాలని సబీనా హడావిడిగా వెళ్లిపోయింది. ఏమీ చేయలేక, చేయకుండా ఉండలేక వేద సతమతమైపోయింది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న వేదకి ఉమెన్ షెల్టర్ గురించి న్యూస్ పేపర్లో వచ్చిన వ్యాసం చదివాక ఒకవేళ సబీనా పరిస్థితి చేయిజారిపోతే అదే బెటర్ ఏమో అనిపించింది. అయితే ఆ అవసరం అంత తొందరగా వస్తుందని మాత్రం అనుకోలేదు. 4 రోజులు తిరగకముందే రక్తం ఓడుతూ వేద ముందు నిలబడింది సబీనా. తన పరిస్థితి చూసి ఇక ముందు వెనకలు ఆలోచించకుండా సబీనాను తీసుకెళ్లి షెల్టర్లో అప్పగించింది. సబీనాకి ట్రీట్మెంట్ చేయించి పలు జాగ్రత్తలు చెప్పి షెల్టర్ వాళ్ళ దగ్గర నుంచి సబీనా అక్కడున్న విషయం గోప్యంగా ఉంచుతామన్న ప్రామిస్ తీసుకుని ఇంటికి చేరుకునేసరికి ఇంట్లో అత్తగారు యుద్ధానికి రెడీగా ఉన్నారు. ఆమెకు సర్ది చెప్పేసరికి తల ప్రాణం తోకకొచ్చినట్టయింది వేదకి. శేఖర్ గొడవ చేయకపోయినా ఎందుకు అనవసరమైన విషయాల్లో మనకు జోక్యం అన్నట్టుగానే మాట్లాడాడు. వేద రోజు షెల్టర్కి ఫోన్ చేసి సబీనా యోగక్షేమాలు కనుక్కునేది. సబీనా శారీరకంగా తేరుకున్నా మానసికంగా బాగా దెబ్బతింది. ప్రతి క్షణము తన భర్త వస్తాడేమో అన్న భయంతోనే గడిపేది. 2 వారాలు కూడా గడవక ముందే సబీనా వాళ్ళ పక్కింటి అమ్మాయి పరుగున వచ్చింది వేద దగ్గరికి. సబీనా భర్తకి సబీనా ఎక్కడ ఉండేది తెలిసిపోయిందని, ఆమెను తీసుకొచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే తనకు సహాయం చేసింది ఎవరో చెప్పమని, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడని, దెబ్బలకు ఓర్చుకోలేక సబీనా వేద పేరు చెప్పేసిందని సారాంశం. విషయం విన్న అత్తగారు, నేను చెప్తూనే ఉన్నాను అపాత్ర దానం మంచిది కాదని, దానికి చదువు చెప్పించి నవలలు కూడా చదివించావు, దాని కోరికలు ఆకాశాన్ని అంటాయి,
తల్లిదండ్రులు తేగలిగిన సంబంధం తెస్తే నచ్చలేదు. ఈ చదువులు కోరికలు లేకపోతే అందరిలాగే కాపురం చేసుకునేది. అది కాపురాన్ని కొళ్ళేరు చేసుకుంటే తిట్టి వెనక్కి పంపించాల్సింది పోయి షెల్టర్లో చేర్పించొచ్చు. ఇప్పుడు ఆ పాపం మన ఇంటి మీదకొచ్చింది. వాడు అసలే రౌడీ, ఏం చేస్తాడో ఏమో అంటూ దండకం మొదలు పెట్టింది. ఇస్ హీ డేంజరస్? శేఖర్ అడిగాడు ఒకంత ఆందోళనతో. అతనికి సమాధానమా అన్నట్లు ఫోన్ మోగింది విల్లా సెక్యూరిటీ నుంచి. 10 మంది కర్రలతో కత్తులతో వాళ్ళ కోసం వచ్చారని

సెక్యూరిటీ ఆపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. శేఖర్ వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. వాళ్ళకి విషయం అర్థమయ్యేలా చెప్పి ఫోన్ పెట్టేలోపే గేటు బయట కలకలం వినపడింది. తలుపులు కిటికీలు అన్ని మూసేసుకుని భయం భయంగా కూర్చున్నారు. ఏం జరుగుతుందో, ఎంతవరకు వెళ్తారో అన్న భయంతో పాటు తనే దీనికి కారణమన్న గిల్టీనెస్ కూడా తోడవ్వడంతో వేదకి కన్నీళ్ళాగడం లేదు. పోలీసులు వచ్చేలోపే వాళ్ళు కిటికీలు పగల కొట్టడం, రాళ్లు లోపలికి విసిరేయడం చేశారు. తలుపులు బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పోలీసులు వచ్చారు. పోలీసులను చూసి వాళ్ళు వెళ్లిపోయినా వాళ్ళు ఎప్పుడైనా మళ్లీ రావచ్చునని, ఓ వారం రోజులు వేరే ఊరికి వెళ్లమని పోలీసులు చెప్పడంతో హడావిడిగా ఓ 4 జతలు బట్టలు బ్యాగ్లో సర్దుకుని స్కూల్కి వెళ్లి పిల్లలను తీసుకుని గుంటూరు వెళ్లారు. అయితే శేఖర్ మళ్లీ వేద పిల్లలు హైదరాబాద్ రావడానికి ఒప్పుకోలేదు. అట్నించటే చెన్నై నుంచి ఫ్లైట్ ఎక్కించి అమెరికా పంపించేశాడు. శేఖర్ తర్వాత ఇల్లు అమ్మడం లాంటి పనులు ముగించుకుని అమెరికా వెళ్లాడు. అలా వెళ్లిన వేద 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో కాలు పెడుతుంది. భయంతో పాటు సబీనా గురించి ఏమైనా తెలిస్తే బాగుండు అని కూడా అనిపిస్తుంది వేదకి. విజిత వైపు దిగాలుగా చూసింది వేద. ఫేమస్ డిజైనర్స్ అంటూ ఇప్పటికీ 3 బొటిక్లు తీసుకెళ్లింది విజిత. వేదకి అవి చాలా గ్రాండ్ గా, చాలా ఖరీదుగా అనిపించాయి. లక్కీగా ఇప్పటి వరకు ఆమె భయాలేమీ నిజమవ్వలేదు, ఏ సమస్య ఎదురవ్వలేదు. మొదటి 2 గంటలు బెదురు బెదురుగా వెనక్కి తిరిగి చూసుకుంటూ గడిపిన వేద తర్వాత కొంచెం రిలాక్స్ అయింది. కానీ షాపింగే ఒక కొలిక్కి రాలేదు. మధ్యాహ్నం 3 గంటలు అయిపోయింది. అప్పుడే దిగులు పడకు, పెళ్ళు కదా అని కొంచెం గ్రాండ్ విస్ట్ పడతావేమో అని వీటికి తీసుకొచ్చాను. నెక్స్ట్ విదాత్రి క్రియేషన్స్ కి వెళ్దాం, అక్కడ రీజనబుల్ రేట్స్ లో కొత్త ట్రెండ్స్ లో దొరుకుతున్నాయని విన్నాను. అది ఈ గత 3 ఏళ్లలో పాపులర్ అయింది, నేను కూడా ఇంతవరకు వెళ్ళలేదు అంటూ 4వ షాప్ దారి తీసింది విజిత. విదాత్రి క్రియేషన్స్ కమర్షియల్ ఏరియాలో కాకుండా కొంచెం లోపలికి ఒక బంగ్లాలో ఉంది. కొంచెం ప్రశాంతంగా చుట్టూ మొక్కలతో అది ఎవరో ఇంటున్న ఇల్లులా ఉంది. లోపల రిసెప్షన్ ఏరియా కూడా డ్రాయింగ్ రూమ్ లాగా ఉంది. వీళ్ళు వెళ్ళగానే నీళ్లు జ్యూస్తో స్వాగతం పలికి తర్వాత ఏం కావాలని అడగడంతో వేదకి కొంచెం ప్రశాంతంగా అనిపించింది. వాళ్ళు చూపిస్తున్న గాగ్రాలను చూస్తున్న వేద మేడం అన్న హర్షాతిరేకరాలతో కూడిన పిలుపు లాంటి అరుపును వినగానే తల చివ్వున పైకెత్తింది. ఎదురుగా సబీనా. సబీనా అయినా ఏమైంది తన ముఖానికి, తన మూతల పక్కకు వెళ్ళిపోయిందేంటి? సబీనా ఆశ్చర్యంగా సందేహంగా పిలిచింది వేద. అవును మేడం, నేనే, ఎందుకంత డౌట్ అన్న సబీనా మాట పూర్తి కాకముందే వేద లేచి ఒక్క అంగలో సబీనా దగ్గరికి వెళ్ళింది. పక్కకు తిరిగిపోయిన తన దవడ మీద చెయ్యి వేస్తూ ఏమైంది, ఎలా ఉన్నావు, వస్తున్న కన్నీళ్లను ఆపడానికి ప్రయత్నిస్తూ అడిగింది వేద. ఇది అంత గతం మేడం, నేను ఇప్పుడు చాలా బాగున్నాను. నవ్వుతూ వేద కన్నీళ్లు తుడిచి ఆమెను హత్తుకుంది సబీనా. తర్వాత పక్కకు తిరిగి వేద మేడం వచ్చారు, అందరినీ రమ్మని చెప్పు, మాకు బట్టలు చూపిస్తున్న అమ్మాయికి పురమాయించింది. ఆశ్చర్యంగా చూస్తున్న వేదతో మేడం నేను ఎప్పటికైనా డిజైనర్ అవుతానని చెప్పాను కదా మీకు అంటూ నవ్వేసింది సబీనా. తన నవ్వు తన చలాకీతనం చూశాక వేద పదవులు వద్దన్నా విచ్చుకోసాగాయి. లోపలికి వెళ్దాం పదండి అంటూ తన ఆఫీసుకు తీసుకెళ్లిన సబీనా వేద వెళ్లిన తర్వాత జరిగిన సంగతులు చెప్పుకొచ్చింది. సారీ మేడం, వెరీ వెరీ సారీ, నేను మీ పేరు చెప్పకుండా ఉండడానికి చాలా చాలా ప్రయత్నించాను. నా దవడ ఎముక డాక్టర్లు కూడా సరిచేయలేనంతగా విరిగింది ఆ ప్రయత్నంలోనే, కానీ నొప్పి భరించలేకపోయాను మేడం, చెప్పేశాను. ఆ విషయమే నన్ను ఈరోజు బాధిస్తున్న విషయం. నేను మీ పేరు చెప్పకపోయి ఉంటే మీరు హైదరాబాద్లోనే ఉండేవారు కదా, బాధగా అడిగింది సబీనా. అంత కొడుతుంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారులే సబీనా, అయినా నాకేం నష్టం జరగలేదులే. ఇక్కడ నుంచి సడన్గా అలా వెళ్లాల్సి వచ్చిందనే కానీ మేము అమెరికాలో హ్యాపీగానే ఉన్నాం, ఓదార్చింది వేద. మేడం, అలా కొట్టించుకోవడం వలన కూడా చాలా మేలు జరిగింది తెలుసా? మేలా? వేదకు అర్థం కాలేదు. మేలే, దెబ్బలతో నేను చచ్చిపోయానని అనుకున్నారంట, అందుకనే హాస్పిటల్కి తీసుకువెళ్తే పోలీస్ కేసు అయింది. నా అదృష్టం ఒక లేడీ పోలీస్ ఆఫీసర్కి నా మీద జాలి కలిగి నా మాజీ భర్త పైన సీరియస్ యాక్షన్ తీసుకుని జైలుకి పంపించడమే కాక నాకు ఒక చిన్న బొటీక్ పెట్టుకోవడంలో కూడా హెల్ప్ చేశారు. ఇంతలో విలవిలమంటూ 30 మంది దాకా యువతలు వచ్చారు. వస్తూనే వేద ఎవరో తెలిసిన వాళ్ళలాగా ఆమెను కృతజ్ఞతగా చూస్తూ నమస్తే వేద మేడం అంటూ ఉంటే వేదకు అర్థం కాలేదు. సబీనా, వీళ్ళందరికీ నేనెలా తెలుసు? సందేహంగా అడిగింది వేద. మీరెందుకు తెలియదు మేడం, ఇది మీ పేరు మీద మీ భిక్షతో పెట్టిన బొటీక్. నాకే కాదు వీళ్ళందరికీ మీరు ఆత్మీయులు. నేను ప్రతి క్షణం మీరు చేసిన విద్యాదానం నాకెంత ఉపయోగపడిందో, నా నుంచి నా తర్వాత వాళ్ళకి కూడా అంత ఉపయోగపడాలని తపన పడ్డాను. వీళ్ళందరూ ఒకప్పుడు నాలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లే. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని వీళ్ళందరికీ అవసరమైన చదువు ట్రైనింగ్ ఇప్పించి ఈ బొటీక్లోనే జాబ్ ఇచ్చాను. మీలాగా అందరూ పక్కన వాళ్ళకి తోచినంత సహాయం

చేయగలిగితే ఈ లోకంలో ఇంతమంది అభాగ్యులు ఉండరేమో. మీరు మాకందరికీ స్ఫూర్తి, మార్గదర్శకం కావాలని మీ గురించి వీళ్ళందరికీ చాలాసార్లు చెప్పాను మేడం. సబీనా గొంతు జీరిపోయింది. వేద చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుంటూ సబీనా వైపు గర్వంగా చూసింది. 6 సంవత్సరాల కాలం సబీనా జీవితంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చింది. ఈరోజు నగరంలో ఆమె పేరున్న డిజైనర్, 30 మందికి బ్రతుకు తెరువునిచ్చింది. ఇంత చూస్తే సబీనాకి ఇంకా 27 సంవత్సరాలే. గుండె నిండా సంతోషం నిండిపోయింది. తను సబీనాకి చేసింది చాలా తక్కువ. తన సంసారం తను చేసుకుంటూ చేయగలిగిన కొంచెం సాయం చేసింది. కానీ సబీనా సహాయం చేయడమే జీవన విధానంగా మార్చుకుంది. సబీనాకి తను స్ఫూర్తినిచ్చిందేమో, కానీ ఈరోజు సబీనాను చూస్తే తనకే స్ఫూర్తి కలుగుతోంది.

0: మీరు ఇంతవరకు స్ఫూర్తి కథానిక విన్నారు. కథానిక రచన మరియు సమర్పణ శ్రీమతి అబ్బూరు జయలక్ష్మి గారు.
1: PM జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విద్దాం ఒక జానపద గీతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో జానపద గీతం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.

0: వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం అలనాటి మధురగీతం. ఈనాటి అలనాటి మధురగీతం సంచికలో మనం వినబోతున్న ఆపాత మధురగీతం ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరి సాహిత్యాన్ని అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు సుశీల ఆలపించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు అలనాటి మధుర గీతం విన్నారు. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. నీటితో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళ మధ్య పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యల పట్ల సహానుభూతి ఉందని, ప్రతి సమస్య గురించి ఆలకిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పిల్లలతో సహా అందరికీ సురక్షితమైన, జవాబుదారీతనం కలిగిన ఇంటర్నెట్ వ్యవస్థను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్లో పీవీ సింధు మహిళల సింగిల్స్ రెండో రౌండ్కి చేరుకున్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్తో పాటు వివిధ సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 2 గంటలకు రెండోసారి వాయిదా పడ్డ తర్వాత లోక్సభ సమావేశమైనప్పుడు ప్రతిపక్షాలు నీట్ సమస్యపై మరోసారి నినాదాలు చేశాయి. గందరగోళం మధ్య వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేస్తూ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మహిళా ఎంపీలను లక్ష్యంగా చేసుకుని కళ్యాణ్ బెనర్జీ అభ్యంతరకరమైన, పార్లమెంటరీ నిబంధనలకు విరుద్దమైన వ్యాఖ్యలు చేశారని, ఆ విషయాన్ని అధికారికంగా సభ దృష్టికి తీసుకొచ్చామని స్పీకర్ స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెనేటి తెలియజేశారు. ఈ సంఘటన అభ్యంతరకరమైందని, సభ గౌరవ మర్యాదలకు విరుద్దమని ఆయన అభివర్ణించారు.
1: आज श्री कल्याण बनर्जी ने हमारी महिला सांसदों के साथ असंसदीय भाषा एवं असंसदीय टिप्पणियां की है, जिसकी लिखित शिकायत माननीय अध्यक्ष जी को प्राप्त हुआ है. ये सदन की गरिमा के विरुद्ध है.
0: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున మేఘ్వాల్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మూజువాణి ఓటు ద్వారా అది ఆమోదం పొందింది. గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నపత్రం కేటాయింపు చేపట్టడానికి ప్రయత్నించగా ప్రతిపక్ష సభ్యులు పేపర్ లీక్, విద్యార్థి నిరసన సమస్యను ప్రస్తావించారు. సభను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను కోరినప్పటికీ సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు ముందు వాయిదా పడింది. మొదటి వాయిదా అనంతరం 12 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు పేపర్ లీక్ సమస్యపై ప్రతిపక్షాలు మరోసారి నిరసన తెలియజేశాయి. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా మళ్లీ ప్రతిపక్షాలను కోరారు. నీట్ పేపర్ లీక్ సమస్యపై చర్చకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని ఆయన సభలో స్పష్టంగా చెప్పారు. అయితే ఏ చర్చ అయినప్పటికీ నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరగాలని ఆయన అన్నారు.
2: नी पेपर लीक का चर्चा के लिए पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है. मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन और किस नियम के तहत होना है. माननीय स्पीकर महोदय, सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए.
0: సభలో గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మూడో వాయిదా అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు

0: సభ తిరిగి సమావేశమైనప్పుడు నీట్ తదితర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు నిరసన కొనసాగించాయి. ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని, సభ నిర్వహణలో ప్రతిపక్షాలు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కోరారు. కాంగ్రెస్ పార్టీ కొత్త షరతులు విధిస్తూ సభలో చర్చ జరిగేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆలపించారు. కాంగ్రెస్ పార్టీ ముందు చర్చకు సుముఖత వ్యక్తం చేసి ఆ విషయాన్ని చైర్మన్ కు తెలియజేసిందని, ఇప్పుడు కొత్త షరతులు ప్రవేశపెట్టి కొత్త అంశాలు లేవనెత్తుతూ చర్చ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని రిజిజు ఆరోపించారు. గందరగోళం మధ్య డిప్యూటీ చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైనప్పుడు సిక్కింలోని ఎన్హెచ్పీసీ తీస్తా స్టేజ్ 6 జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సొరంగంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల చైర్మన్ సిపి రాధాకృష్ణన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేస్తూ, యువజనుల మనోభావాలు ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సహానుభూతితో వ్యవహరిస్తోందని, విద్యార్థులు ప్రస్తావించే ప్రతి అంశాన్ని వినడానికి పరిష్కరించడానికి సిద్దంగా ఉందని చెప్పారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, సోమవారం నాడు పార్లమెంటు వైపు మార్చ్ చేస్తున్న నిరసనకారులపై విపరీతమైన బలప్రయోగం జరిపారన్న ఆరోపణలపై ఎటువంటి వాస్తవం లేదని అన్నారు.
1: అత్యంత దుర్భాగ్యపూర్ణ హే కి హమారే దేశ్ కే ఛాత్రో ఔర్ నౌజవానో కో కుచ్ లోగ్ అప్నే రాజనీతిక్ స్వార్థో కి పూర్తి కే లియే ఏక్ రాజనీతిక ఔజార్ కే రూప్ మే ఇస్తేమాల్ కర్నే కా ప్రయాస్ కర్ రహే హై. ప్రధానమంత్రి మోదీ జీ కే నేతృత్వ మే హమారీ సర్కార్ విద్యార్థియో ఔర్ నౌజవానో కి ఆకాంక్షాఓ కో పూరా కర్నే ఔర్ ఉన్కే కళ్యాణ్ కే ప్రతి పూరీ తరహ సే ప్రతిబద్ధ హై. హమారే ఛాత్రో కి హర్ చింతా కో సున్నా ఉస్కా సమాధాన్ కర్నా యే హమ్ సబ్ కి జిమ్మేదారీ.
0: బలప్రయోగం జరిపారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసుల నుంచి ఢిల్లీ హైకోర్టు ఈ రోజు వివరణ కోరింది. 4 వారాల గడువిచ్చింది. ఢిల్లీలో విద్యార్థుల నిరసన సమయంలో ప్రాణనష్టం సంభవించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వాదనలను ఫేక్ అని పేర్కొంటూ, నిరసన సమయంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఢిల్లీ పోలీసులు ధృవీకరించినట్లు తెలియజేసింది. నీట్ పేపర్ లీక్ రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో రాజ్ భవన్ ముట్టడికి పిలుపునివ్వగా బీజేపీ గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో హైదరాబాద్ మధ్య ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖైరతాబాద్ నాంపల్లి వద్ద ఇరుపక్షాల గ్రూపులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యాలయం వద్ద ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఉద్రిక్తతను అదుపు చేసే యత్నంలో రాష్ట నాయకులు మహేష్ కుమార్ గౌడ్, రామచంద్రరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పిల్లలతో సహా వినియోగదారులందరికీ సురక్షితమైన, నమ్మదగిన, బాధ్యతాయుతమైన ఇంటర్నెట్ అందించడమే ప్రభుత్వ విధానాల లక్ష్యమని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈరోజు లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ, డిజిటల్ వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ ను నియంత్రించేందుకు చట్టపరమైన ఒక ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేస్తూ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అమలు చేశామని చెప్పారు. ఈ చట్టం పిల్లల ఆన్లైన్ గోప్యతను రక్షించడానికి ఒక చట్టపరమైన వ్యవస్థను అందిస్తుందని ఆయన చెప్పారు. పిల్లల వ్యక్తిగత వివరాలను ప్రాసెస్ చేసేందుకు తల్లిదండ్రుల సమ్మతినేది తప్పనిసరి చేస్తుందని, అలాగే ట్రాకింగ్, ప్రవర్తన పర్యవేక్షణ లేదా పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రకటనల వంటి వారి శ్రేయస్సుకు హాని కలిగించే పద్ధతులను నిషేధిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఆధునిక సాంకేతికత, మౌలిక సదుపాయాలు, మెరుగైన నిర్వహణ ద్వారా రైలు భద్రతను బలోపేతం చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్సభలో చెప్పారు. భద్రతా సంబంధిత కార్యకలాపాలపై 2013-14 పెట్టిన ఖర్చు సుమారు 39,000 కోట్ల రూపాయల నుంచి 2026-27 నాటికి 120,000 కోట్ల రూపాయలకు పెరిగిందని వైష్ణవ్ తెలియజేశారు. లోకో పైలట్ల అప్రమత్తతను మెరుగుపరిచేందుకు అన్ని లోకోమోటివ్లను విజిలెన్స్ కంట్రోల్ డివైజెస్ తో అనుసంధానం చేసినట్లు కూడా ఆయన చెప్పారు. న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 61 సంవత్సరాలకు పెంచే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. దేశవ్యాప్తంగా జిల్లా జ్యుడిషియల్ న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు ఏకరీతిగా పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారిస్తూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ వి మోహన సభ్యులుగా ఉన్నారు. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో లాల్ చౌక్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఈరోజు ఒక పోలీసు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతి చెందిన పోలీసుకు నివాళులర్పించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. సిక్కింలోని నామ్చి జిల్లా సమర్ నాంగ్తుంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం లోపల గాలింపు బృందాలు మరో 8 మృతదేహాలను గుర్తించాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ మృతదేహాలను బయటకు తీయడం సాధ్యం కాలేదు. దృగ్గోచరత సరిగ్గా లేని కారణంగానూ మీథేన్ గ్యాస్ లీకేజ్ కారణంగానూ సహాయ రక్షణ చర్యలు సవాలుగా మారాయని అధికారులు తెలియజేశారు. ఇంతవరకు ఈ ప్రమాదంలో 13 మృతదేహాలను వెలికితీశారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భాగంగా చాంగ్జౌలో ఈ రోజు మధ్యాహ్నం జరిగిన మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ లో 2 ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మన దేశానికే చెందిన ఉన్నతి హుదాను ఓడించి 2 రౌండ్లకు దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ లో ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన ప్రపంచ 11 ర్యాంక్ క్రీడాకారుడు ఆల్వీ ఫర్హాన్ ఓడించి రౌండ్ ఆఫ్ 16 లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. నీటితో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యల పట్ల సహానుభూతి ఉందని, ప్రతి సమస్య గురించి ఆలకిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పిల్లలతో సహా అందరికీ సురక్షితమైన జవాబుదారీతనం కలిగిన ఇంటర్నెట్ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పివి సింధు మహిళల సింగిల్స్ 2 రౌండ్ కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం పాడి పంటలు కార్యక్రమం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పాడి పంటల కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఉద్యాన పంటల్లో ఎల్నినో ప్రభావం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ జి నారాయణస్వామి గారి ప్రసంగం.
1: రైతు సోదరులందరికీ కూడా నమస్కారములు. నా పేరు డాక్టర్ జి నారాయణస్వామి. నేను ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ కాలేజ్ పులివెందుల నందు ఉద్యాన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు హెడ్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు రైతులందరికీ కూడా ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎలినినో సమయంలో ఉద్యాన పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడం జరుగుతుంది. మొదటగా ఎలినినో అంటే ఏంటంటే, ప్రస్తుతం మనకున్నటువంటి ఈ ఎలినో ప్రభావం ఎలా ఏర్పడింది అంటే, పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా పెరగడం వలన మనకు ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితే ఎలినినో అన్నమాట. అయితే దీని ప్రభావంతో చాలా వరకు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, వర్షపాతం తగ్గడం, అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడడం, కరువు పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అయితే ఉద్యాన పంటలు అనగా అంటే మనకు కూరగాయల తోటలు, పండ్ల తోటలు, పూల తోటలు, అదేవిధంగా సుగంధ ద్రవ్యాల పంటల్లో ఈ ఎలినినో ప్రభావాన్ని గమనించినట్లయితే, ఎలినినో వల్ల వర్షపాతం తగ్గడం వల్ల మనకి నీటి కొరత ఏర్పడి పంటల పెరుగుదల అనేది మందగించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా

అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడడం వల్ల పూలు మనకి పండ్లు రాలిపోవడం అనేది గమనించవచ్చు. మనకు ముఖ్యంగా దిగుబడి నాణ్యత కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ తెగుళ్ళు పురుగుల యొక్క ఉధృతి కూడా మనకు పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా బెట్ట పరిస్థితులు ఉన్నట్లయితే రసం పిలిచే పురుగులు, తామర పురుగులు కావచ్చు, పిండి నల్లి, అదేవిధంగా పేను బంక వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నల్లి కూడా వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా మన పండ్ల తోటల విషయానికి వచ్చినట్లయితే మామిడి, చీని, నిమ్మ మరియు మనకి సపోటా మొదలగు పంటల్లో మనకు ఈ ఎలుకల ప్రభావం వలన ముఖ్యంగా రసం పిలిచే పురుగుల యొక్క ఉధృతి పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తంగా గమనించినట్లయితే ఈ ఎలుకల ప్రభావం వలన మనకు పండ్లు యొక్క పరిమాణం గాని రుచి గాని దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. సో దీని దృష్టిలో పెట్టుకొని మనము ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనే విషయానికి వచ్చినట్లయితే మనం నీటి పారుదల విషయంలో నీటిని ఆదా చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. దానిలో భాగంగా డ్రిప్ పద్ధతిలో నీరు పారించాలి. అదే విధంగా మనకు ఒకవేళ వర్షం పడినట్లయితే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే మనకు ఫామ్ పాండ్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా మనము వర్షపు నీటిని ఆ ఫామ్ పాండ్లకి తెచ్చుకున్నట్లయితే నీటిని ఆదా చేసుకోవచ్చు. అదే విధంగా మనం వెరైటీలు అంటే రకాల ఎంపిక విషయంలో కూరగాయ పంటలు కావచ్చు, ముఖ్యంగా కూరగాయల్లో బెట్ట పరిస్థితులని తట్టుకునేటువంటి రకాలను, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేటువంటి రకాలను, ముఖ్యంగా ఈ పురుగులను తెగుళ్లను తట్టుకునేటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. కూరగాయల పెంపకము మనకు అందుబాటులో ఉన్నంత వరకు ప్రొటెక్టెడ్ స్ట్రక్చర్స్ అంటే మనకి షేడ్ నెట్లు, పాలీ హౌస్ల కింద సాగు చేపట్టినట్లయితే మనకు అధిక ఉష్ణోగ్రతల నుంచి మనము ఈ పంటలని కాపాడవచ్చు. మొత్తంగా మనము గమనించినట్లయితే మనము ఈ ఎలుకల ప్రభావం నుంచి పంటల్ని కాపాడాలంటే మల్చింగ్ అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి నివారణ చర్యగా చెప్పవచ్చు. ఈరోజు మీకు రైతు సోదరు అందరికీ కూడా మనకు ఉద్యాన పంటల్లో ఈ ఎలుకల ప్రభావం వల్ల అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడినట్లయితే ఉద్యాన పంటల్లో మల్చింగ్ వాడి ఏ విధంగా మనము పంటల్ని కాపాడవచ్చు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎలుకల వల్ల ఉష్ణోగ్రత పెరిగి భూగర్భ జలాలు అడుగంటిపోయే పరిస్థితులు రానున్నాయి. పంటలు తోటలకు సమృద్ధిగా నీరు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మనకు పంటలు దెబ్బతిని దానివల్ల కూడా మనకు ఎటువంటి దిగుబడి కానీ నాణ్యత కానీ వచ్చేటువంటి అవకాశం ఉండదు. నీటి కొరత ఏర్పడడం వల్ల పంటలు తోటలకు సమృద్ధిగా నీరు అందించడం అనేది చాలా కష్టతరము. సో వీటిలో మనకు తేమ నిలకడగా ఉండాలంటే మల్చింగ్ చేసుకోవడం అనేది మనకు ఏకైక మార్గము. మల్చింగ్ అంటే ఏంటంటే మనకు మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరు వ్యవస్థను ఏదైనా పదార్థంతో కంపడాన్నే మల్చింగ్ అంటాం. ఈ పద్ధతి ద్వారా సాగునీటిని మనము ఆదా చేసుకోవచ్చు. మల్చింగ్ కోసం మనము వరి పొట్టు గాని, రంప పొట్టు గాని, చెరకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్న చిన్న గులకరాలను కూడా మనము వాడుకోవచ్చు. అదేవిధంగా వరిగడ్డి, చెరకు పిప్పి, కొబ్బరి పీచు వీటిని వాడడం వల్ల మనము మన కాలక్రమేణా ఇవి భూమిలో కుళ్ళిపోయి భూమికి కొంచెం సారవంతము చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా పీకేసిన కలుపు ముక్కల్ని, రాలినటువంటి ఆకులను కూడా మనము ఒక మల్చింగ్ లాగా చేసుకోవచ్చు. సో మల్చింగ్ అంటే ఏంటంటే మనకు మొక్కల చుట్టూ ఏదైనా పదార్థంతో కప్పి ఉంచ పెట్టడాన్ని మల్చింగ్ అంటాం. ఈ పద్ధతిని రెండు రకాలుగా రైతులు పాటించవచ్చు. మొదటి పద్ధతి విషయానికి వచ్చినట్లయితే బాగా ఎండిపోయినటువంటి ఎండుగడ్డి గాని, ఎండిన ఆకులు, వరి పొట్టు, రంపం పొట్టు మొక్క చుట్టూ 2 నుంచి 5 అంగుళాల మందంలో వేసుకోవాలి. ఇవి పంట కాలంలో పంటకు మల్చింగ్ తో పాటు ఆ తర్వాత సేంద్రియ ఎరువుగా కూడా మనకు ఉపయోగపడతాయి. రెండో పద్ధతి విషయానికి వచ్చినట్లయితే ప్లాస్టిక్ మల్చింగ్ అంటాము. ప్లాస్టిక్ సీటును మొక్క చుట్టూ నేలపై కప్పడాన్నే ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ సీట్లను ఉపయోగించి మొక్క చుట్టూ నేలని కప్పి ఉంచుతాము. వేసవిలో నీరు ఎండ ఏడిమికి ఆవిరి కాకుండా తేమని పట్టి ఉంచడానికి, అదే విధంగా కలుపు మొక్కలను పెరగకుండా చేయడానికి ప్లాస్టిక్ మల్చింగ్ చాలా వరకు మనకు ఉపయోగపడుతుంది. పండ్ల తోటల విషయానికి వచ్చినట్లయితే మనకు చెట్ల యొక్క పాదుల చుట్టూ సరిపడటువంటి మల్చింగ్ సీటుని నీటిగా మనము కత్తిరింపులు చేసి మొక్క యొక్క కాండం చుట్టూ గుండ్రంగా సరిపడ రంధ్రం చేసి అంటే చీలిక లాగా చేసి ఆ చీలిక గుండా కాండం మధ్యలోకి

ఆ ప్లాస్టిక్ పేపర్ ను చొప్పించి మనము ఈ మల్చిక్ ని ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా 3-4 అర్ధచంద్రాకారంలో రంధ్రాలు చేస్తే భూమిలోకి అక్కడక్కడ మనకు నీరు కూడా ఇంకుతుంది. కూరగాయ పంటల విషయానికి వచ్చినట్లయితే మనము కూరగాయ పంటల్లో మల్చింగ్ సీటును విత్తనాలు విత్తే ముందే లేదంటే మనకు మొక్కలను నాటే ముందే మనము మల్చింగ్ సీటును ఎత్తైన మొడల మీద పరిచి దాని మీద విత్తనాలను లేదంటే మొక్కలను మనము నాటుకోవచ్చు. విత్తే ముందు విషయానికి వచ్చినట్లయితే మొక్కల మధ్య వరుసల మధ్య దూరాన్ని బట్టి ఈ మల్చింగ్ సీటుకు మనము రంధ్రాలను అనేటివి ఏర్పాటు చేసుకోవాలి. రంధ్రాలను ఏర్పాటు చేసినటువంటి సీటును మనము నాగలి సాల మీద అంటే నాగులు సాల మీద కానీ లేదా ఎత్తైన మడల మీద కానీ మనము పరిచి రెండు వైపులా మట్టిని ఎగదోసి మనము ఆ మల్చింగ్ సీట్ను అమర్చుకోవని దాని మీద మనకు మొక్కల యొక్క మధ్య దూరాన్ని బట్టి మనము రంధ్రాలని ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా మనము ఏర్పాటు చేసుకోవడం వల్ల కలుపు నివారణ చేసుకోవడంతో పాటు విత్తనాలను కూడా మనం 20-25% వరకు ఆదా చేయవచ్చు. అలా కాకుండా మొలిచిన పంట మీద అంటే బాగా అంటే మనం విత్తనాలు వేసిన తర్వాత మొలిచిన పంట మీద మల్చింగ్ వేయాలనుకుంటే మొక్క చుట్టూ వేసేందుకు అనుకూలంగా సీటును తగిన సైజులో మనము కత్తిరించుకోవాలి. మొదటగా ప్రతి మొక్క మొదటి భాగంలో తొడిగేలాగా మనము ఆ సీట్ని కత్తిరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మనము గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ఈ మల్చింగ్ సీట్ను వాడడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయని మనం గమనించినట్లయితే ఈ మల్చింగ్ సీట్లు మనకు చాలా రంగుల్లో ఉంటాయి. వివిధ రకాల మందంతో కూడా మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. సీజన్ అంటే మనం పంట వేసేటువంటి కాలము, వేసే పంటను బట్టి మల్చింగ్ సీట్లను మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత విస్తీర్ణంలో మల్చింగ్ వేసుకోవాలో అందుకు తగ్గట్టుగా మనము ఈ యొక్క సాళ్ళ పొడవును ఎన్ని మీటర్ల పొడవున మనము మల్చింగ్ వేసుకోవాలనే దాన్ని బట్టి మనము ఈ బోదలను కానీ లేదా ఎత్తైన మొడలను కూడా మనము తయారు చేసుకోవాలి. వర్షాకాలంలో అయితే కన్నా మనకు రంధ్రాలు ఉన్నవి బాగా ఉపయోగపడతాయి. అదే తోటలకైతే ఎక్కువ మందంగా ఉండేటువంటి మల్చింగ్ సీటు మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏసవి పంటలకు తెల్లని పురుగుల నివారణకు వెండి రంగు, అదేవిధంగా కలుపు నివారణకు నలుపు రంగు మల్చింగ్ సీట్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మల్చింగ్ సీటు వేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? మొదటగా మనం ఏం చేయాలంటే మల్చింగ్ సీటును బాగా బలంగా లాగరాదు. లాగినట్లయితే మనకు మల్చింగ్ సీటు డ్యామేజ్ అయ్యే అవకాశం అంటే చినిగిపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చల్లని వాతావరణ సమయాల్లో అనగా ఉదయం సమయంలో కానీ సాయంత్రం వేళలో కానీ మనము మల్చింగ్ సీట్ను పొలంలో పరుచుకోవాలి. అదేవిధంగా ఎక్కువ గాలి అంటే 8 కిలోమీటర్ల కంటే ఎక్కువ గాలి ఉన్నప్పుడు మల్చింగ్ సీట్ను వేసుకోకూడదు. దానివల్ల మనకు మల్చింగ్ సీటు చినిగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మల్చింగ్ సీటు మందం గమనించినట్లయితే 7-25 మైక్రాన్లు మందం కలిగిన మల్చింగ్ సీటు ఒక పంట కాలానికి, అదేవిధంగా 50-200 మైక్రాన్లు మందం కలిగిన మల్చి సీటు 3 సంవత్సరాల వరకు కూడా మనకు ఉపయోగించవచ్చు. అదేవిధంగా 3 సంవత్సరాల వరకు మన్నిక కలిగి ఉంటుంది అన్నమాట. మనకు సందర్భానుసారంగా మనం ఏ కాలంలో ఏ మల్చింగ్ సీటు వాడాలనే విషయానికి వచ్చినట్లయితే వర్షాకాలంలో మనకు బాగా కన్నాలు కనగలిగినటువంటి రంధ్రాలు కలిగినటువంటి మల్చింగ్ సీటును వాడుకోవాలి. మనకు ఉద్యానవన పంటలు కానీ పండ్ల తోటలు కానీ మనకు ముఖ్యంగా ఎక్కువ మందం ఉండేటువంటి మల్చింగ్ సీటును వాడాలి. మల్చింగ్ సీట్ యొక్క మందం 50-100 మైక్రాన్ల మందంతో ఉండాలి. నేల సోలరైజేషన్ అంటే మనకి భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులని మనము సోలరైజేషన్ పద్ధతి ద్వారా మనం నిర్మూలించవచ్చు. వాటికి పల్చటి పారదర్శకంగా ఉండే మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. కలుపు నివారణకి నల్లటి మల్చింగ్ సీట్లు మనకు అనుకూలంగా ఉంటాయి. ఇసుక నేలల్లో అయితే కనుక మనకు నల్లటి మల్చింగ్ సీట్లు వాడవచ్చు. ఉప్పు నీళ్లు ఉన్నటువంటి ఒకవేళ మన పొలంలో ఉప్పు నీళ్లు వాడుతున్నట్లయితే వాటికి కూడా నల్లటి మల్చింగ్ సీట్లు మనము వాడుకోవచ్చు. వేసవి పంటల విషయంలో వచ్చినట్లయితే మనకు తెలుపు రంగులో ఉండేటువంటి మల్చింగ్ సీట్లు వాడుకోవచ్చు. శీతాకాలంలో అయితే కనుక మనకు నల్లటి మల్చింగ్ సీట్లు అనుకూలంగా ఉంటాయి. మనం పంటను బట్టి కూడా మల్చింగ్ సీట్ని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా మనకి టమోటా పంటను సాగు చేసే వాళ్ళు ఎరుపు మరియు నలుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి మల్చింగ్ సీట్లను వాడుకోవచ్చు. కాలీఫ్లవర్ని సాగు

చేసేటువంటి వాళ్ళు మనకు నలుపు రంగులో ఉండేటువంటి మల్చింగ్ సీట్లను వాడుకోవచ్చు. అదేవిధంగా క్యాబేజీ పంటకైతే పసుపు రంగులో ఉండేటువంటి మల్చింగ్ సీటు మనకు వాడుకోవచ్చు. ఇతర కూరగాయ పంటలు, మిగతా పండ్ల తోటలు చాలా వరకు నలుపు రంగులో ఉండేటువంటి మల్చింగ్ సీట్ని మనం వాడుకోవచ్చు. కొబ్బరి విషయంలో వచ్చినట్లయితే కొబ్బరి పంట వెండి రంగులో ఉండేటువంటి మల్చింగ్ సీట్ను వాడుకున్నట్లయితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. మనకి మల్చింగ్ వల్ల ఉపయోగాలు గమనించినట్లయితే, మల్చింగ్ విధానంలో ఒక్కసారి మనం నీరు పారించినట్లయితే 20 నుంచి 30 రోజుల వరకు కూడా మనము నీటిని ఆదా చేయవచ్చు. ఈ వేసవి కాలంలో కావచ్చు, ఏదైనా ఎలినిలో అటువంటి ప్రభావాలు వచ్చినప్పుడు నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా మల్చింగ్ వల్ల మనకి మొక్క వద్ద తేమ ఆరిపోకుండా ఉంటుంది, దీంతో మనకు మొక్క ఆరోగ్యంగా కూడా ఎదుగుతుంది. మల్చింగ్ విధానంలో కలుపును పూర్తిగా నివారించవచ్చు, దీనివల్ల మొక్క ఎదుగుదలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మనకు పంటల యొక్క సాగు ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఏ విధంగా అంటే మనకు మల్చింగ్ వాడడం వల్ల కలుపు నివారణకు అవసరమైనటువంటి కూలీల యొక్క ఖర్చు మనము తగ్గించవచ్చు. అదేవిధంగా మల్చింగ్ సమయంలో అందించేటువంటి ఎరువులను మొక్క అధిక శాతం తీసుకుంటుంది. సో మనకు బాహ్య వాతావరణంలో వచ్చేటువంటి తెగుళ్లను కూడా నివారణ చేసుకోవచ్చు. మల్చింగ్ తో పాటు డ్రిప్ పద్ధతిలో నీరు అందిస్తే మనకు ప్రయోజనాలు చాలా వరకు ఉంటాయి. నీటిని చాలా పొదుపుగా వాడుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే ఒక మొక్క నుంచి మరొక మొక్కకు తెగులు సోకేటువంటి అవకాశం కూడా ఉండదు. ప్రతి మొక్కకు మనకు కూలీలు పెట్టేటువంటి ఎరువులు అందించాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఇళ్ల వద్ద కానీ డాబాల మీద కానీ చాలామంది కూరగాయ పంటలు, రకరకాల పూర్వ మొక్కలు పెంచుతున్నారు. వీరు మనము వాళ్ళు కూడా మల్చింగ్ పద్ధతి పాటించినట్లయితే మనము నీటిని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మల్చింగ్ విధానంతో తోటల్లోని సేంద్రియ ఎరువులు తయారు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎండాకాలం ముగిసిన తర్వాత, వర్షాలు ప్రారంభమైన తర్వాత, వాతావరణం కొద్దిగా చల్లబడిన తర్వాత మనకు ఐసీనియా పోటిడా, యూటిలస్ యూజినా వంటి రక వానపాములు వదిలితే తోటల్లోనే మనకు సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మొక్క చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలుగ చేస్తూ నేల ఉష్ణోగ్రతను కూడా మనము నియంత్రణ చేయవచ్చు. భూమిలో ఎల్లప్పుడూ తేమ నిలువ ఉండడం వల్ల నేల గుల్లబారి వేరే అవస్థ అనేది బాగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల నీరు కానీ ఎరువులు భూమి లోపలి పొరల్లో నుండి మొక్కలకు అధికంగా లభ్యమవుతాయి. దీనివల్ల పంట కాలం తర్వాత నేల తయారీ ఖర్చు కూడా మనకు ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము మల్చింగ్ ఆరు తడి పంటలకు వాడడం వల్ల చెప్పిన విధంగా చాలా వరకు మనకు ఖర్చుని ఆదా చేసుకోవచ్చు, కలుపు నివారణ రాకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క తెగుళ్ళు నివారణ చేసుకోవడంతో పాటు ఈ రసం పీల్చే పురుగులు కూడా రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, అనగా ఎలినినో ఎఫెక్ట్ అంటే అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడడం వల్ల, చాలా వరకు అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడి నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మల్చింగ్ని రైతులందరూ కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. ఇది వరకు రైతులకు ఎలినినో ఎఫెక్ట్ నుంచి మల్చింగ్ వాడడం వల్ల ఏ విధంగా మనము అధిక ఉష్ణోగ్రతల నుంచి పంటల్ని కాపాడుకోవచ్చు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దానితో పాటు నీటి నిర్వహణ అంటే వాటర్ మేనేజ్మెంట్, ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు అందించడం వల్ల మనకు 30 నుంచి 50% వరకు నీటిని ఆదా చేయవచ్చు. అదేవిధంగా ఇదే డ్రిప్ ద్వారా ఎరువులను అంటే నీటిలో కరిగేటువంటి ఎరువులను ఫర్టిగేషన్ పద్ధతి అంటాము, ఎరువులను కూడా మనము అందించడానికి ఆస్కారం ఉంటుంది. వర్షపు నీటి సంరక్షణ కొరకు ఫామ్ పాండ్లు కానీ, చెక్ డ్యాములు కానీ, రీఛార్జ్ పిట్లు కానీ, కాంటూర్ బండ్లు కానీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేల నిర్వహణ విషయానికి వచ్చినట్లయితే సేంద్రియ ఎరువులు, ముఖ్యంగా పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, అదేవిధంగా బాగా వృద్ధి చేయబడినటువంటి ట్రైకోడర్మా విరిడి మిశ్రమం వంటి వాటిని మనము వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గ్రీన్ మాన్యూరింగ్ క్రాప్స్ అంటే పచ్చిరొట్టె ఎరువులు కూడా, జనుము, జీలుగలు, వెల్వెట్ బీన్ వంటి వాటిని మనము పచ్చిరొట్టె ఎరువులని గ్రీన్ మాన్యూరింగ్ కూడా వేసుకుంటే మనకు ఈ ఉష్ణోగ్రత ప్రభావాన్ని మనం అధిగమించవచ్చు. నేలలో మనకు వీలైనంత వరకు సేంద్రియ

కార్బన శాతాన్ని మనం పెంచుకునేటువంటి విధంగా మనము పంటలను సాగు చేసుకోవాలి. అదేవిధంగా కలుపు మొక్కలను వీలైనంత వరకు మనము తొలగించి వేసేయాలన్నమాట. అదేవిధంగా మనకు పోషక నిర్వహణ, పోషక నిర్వహణ అనేది మనకు నేల పరీక్ష ఆధారంగా అంటే సాయిల్ టెస్ట్ బేస్డ్ ఫర్టిలైజర్ అప్లికేషన్ ఆధారంగా ఎరువులను వేసుకోవాలి. అధికంగా నత్రజని ఎరువులని వాడడం అనేది తగ్గించాలి. అదేవిధంగా మనకు ఈ పొటాస్ ఎరువును, మిరటా పొటాస్ ఎరువును మొక్కలకు అందించడం వల్ల మొక్కలకు ఎండను తట్టుకునేటువంటి సామర్థ్యాన్ని మనము పెంపొందించవచ్చు. సూక్ష్మ పోషకాల విషయానికి వచ్చినట్లయితే జింక్, బోరాను, ఐరన్, మెగ్నీషియము, మ్యాంగనీస్ మొదలగు సూక్ష్మ పోషకాలను మనకు అవసరాన్ని బట్టి ఆకుల పైన పిచికారీ చేయాలి. అదేవిధంగా మనకు తోట నిర్వహణ విషయంలో కెనపీ మేనేజ్మెంట్ అంటాము, ఎండిపోయినటువంటి కొమ్మల్ని గాని అదేవిధంగా క్రిస్ క్రాస్ బ్రాంచెస్ అంటే అడ్డంగా పెరిగిన కొమ్మల్ని ప్రూనింగ్ పద్ధతిలో కత్తిరించి వేసేసేయాలి. తర్వాత మనకి కాండం యొక్క మొదలు భాగంలో అంటే కాండం యొక్క మొదలు నుంచి ఒక 3 అడుగులు ఎత్తు వరకు సున్నం గాని లేదంటే బోర్డాక్స్ పేస్ట్ 3 అడుగులు ఎత్తు వరకు పూసినట్లయితే తెగులు రాకుండా ఉంటాయి, చెదలు కూడా రాకుండా ఉంటుంది. పసుపు రంగులో ఉన్నటువంటి స్టికీ ట్రాప్స్ ని మనకి పొలంలో పెట్టుకోవాలి. దానివల్ల మనకు తెల్లదోమ అనేది ఆకర్షించబడి దానికి అతుక్కుపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బ్లూ రంగులో ఉండేటువంటి స్టికీ ట్రాప్స్ పెట్టుకోవడం వల్ల మనకి తామర పురుగులు అనేటివి వాటికి అంటుకుని పోతాయి. ఫెరమోన్ ట్రాప్స్ అంటే పురుగును బట్టి మనకు హెలికోవర్పా ఆర్మీజెరా అంటే కాయలు తెలిసే పురుగును బట్టి దానికి హెలీలూర్స్ అనేటువంటి బుట్టలను అమర్చుకోవాలి. స్పోడోప్టరా లిటరా పొగాకు లద్ది పురుగు ఉన్నట్లే నివారణ చేసుకోవాలంటే స్పోడోలూర్ అనేటువంటి అమర్చి ఫెరమోన్ ట్రాప్స్ ని మనము ఏర్పాటు చేసుకోవాలి. జీవ నియంత్రణ పద్ధతులను ఖచ్చితంగా పాటించాలి. వాటిలో ప్రధానంగా మనకు జీవ శిలీంద్ర నాశినులు ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ వీటిని ఖచ్చితంగా మనము పశువుల ఎరువు వేపపిండి 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి కానీ లేదంటే సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కానీ మూడింటిని బాగా మిక్స్ చేసి బాగా కలిపి కొద్దిగా మనకు పశువుల ఎరువు తేమతో కూడి ఉండాలి. దాన్ని బాగా 7 రోజుల పాటు మగ్గబెట్టి దాన్ని మొక్కలకు ఒక మొదల భాగంలో వేసినట్లయితే భూమి ద్వారా వచ్చేటువంటి తెగుల్ని నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా కొంచెము మొక్కలకి పోషకాలను కూడా అందించిన వాళ్ళం అవుతాం. ఇంకొక విధానంలో మనకు నులిపురుగులు అంటే భూమి యొక్క ఉష్ణోగ్రత ఎక్కువ అయినట్లయితే నులిపురుగులు కూడా వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ నులిపురుగులను నివారణ చేసుకోవాలంటే జీవ నియంత్రణ పద్ధతిలో భాగంగా 1 టన్ను పశువుల ఎరువుకు 100 కిలోల వేపపిండి, 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి, 2 కిలోల సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్, 2 కిలోల ఫాస్లోమైసిస్ లిలాసైనస్ ఈ మొత్తాన్ని మొత్తం 6 కిలోలు కలిపి 1 టన్ను పశువుల ఎరువుకి 7 నుంచి 15 రోజుల పాటు లేదా 10 రోజుల పాటు బాగా మగ్గబెట్టి భూమి అంటే బేసల్ అప్లికేషన్ గా అంటే మనకి భూమి తయారీ టైంలో గాని లేదా చెట్లకు బాగా వృద్ధి చేయబడినటువంటి ఈ మిశ్రమాన్ని వేసుకోవడం వల్ల నులిపురుగులు అనేటివి మనకు రాకుండా ఉంటాయి. అదేవిధంగా వేపపిండి ఖచ్చితంగా దుక్కిలో వేసుకోవాలి. దీనివల్ల కూడా మనము నులిపురుగుల్ని నివారణ చేయవచ్చు. మనకు ఇంకా జీవ నియంత్రణ పద్ధతుల్లో భాగంగా విత్తన శుద్ధి కూడా ట్రైకోడెర్మా విరిడి ద్వారా కానీ చేసుకున్నట్లయితే మనకు భూమి ద్వారా వచ్చేటువంటి తెగుల్ని నివారణ చేసుకోవచ్చు. దీనితో పాటు ఈ యొక్క పోషకాలని మొక్కలకు అందించడంలో భాగంగా జీవన ఎరువులు కూడా మనము ప్రధానంగా ఉపయోగించుకోవాలి. వాటిలో ప్రధానంగా పొటాసియం సాల్బలైజింగ్ బ్యాక్టీరియా, ఫాస్ఫేట్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా, వాస్కులర్ ఆర్బిక్యులర్ మైకోరైజా వంటి జీవన ఎరువులను వాడుకున్నట్లయితే మొక్కలకు కావలసినంత ఎరువుల్ని అంటే మనకి నత్రజనిని, పొటాసిని, ఫాస్ఫరస్ ని మొక్కలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ జీవన ఎరువులను కూడా వాడుకోవాలి. పంటల వారీగా గమనించినట్లయితే మామిడి విషయంలో ఖచ్చితంగా మనకు ప్రస్తుతం ఈ జూన్ జులై టైంలో కత్తిరింపులు అనేటివి చేసుకోవాలి. ఈ కత్తిరింపులు చేసేటప్పుడు ఈ తెగులు సోకినటువంటి కొమ్మ

0: కానీ లేదంటే మనకు అడ్డ క్రిస్ క్రాస్ బ్రాంచెస్ అంటే మనకు అవసరం లేని కొమ్మలను కానీ శుభ్రంగా తీసివేయాలన్నమాట. అరటి విషయానికి వచ్చినట్లయితే తరచుగా తక్కువ మోతాదులో మాత్రమే మనము నీరు అందించాలి. అదేవిధంగా మనకి గాలి నుంచి రక్షణ కోసం మనకు ప్రాపింగ్ విధానాన్ని చేపట్టాలి. పొటాషియం ఎరువును సమతుల్యంగా మనము అరటి పండకు అందించాలి. టమోటా విషయానికి వచ్చినట్లయితే టమోటాని ప్రొటెక్టర్ స్ట్రక్చర్ షేడ్ నెట్ విధానంలో షేడ్ నెట్ల కింద సాగు చేసినట్లయితే మనకు అధిక ఆదాయాన్ని పొందవచ్చు. అదేవిధంగా క్రిటికల్ స్టేజెస్ ఆఫ్ ఇరిగేషన్ అంటే అవసరమైన సమయంలో టమోటా విషయానికి వచ్చినట్లయితే పూత ఏర్పడే సమయంలోను పూత పిందె ఏర్పడే సమయంలోను కాయ ఎదుగుదల సమయంలో తప్పనిసరిగా మనము నీరు అందించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంటుంది మనకు. ఈ విధంగా వాతావరణం యొక్క ఆధారితంగా ఈ యొక్క పద్ధతులన్నిటినీ పాటించడం వలన ఈ అధిక ఉష్ణోగ్రతల నుంచి మనము పంటల్ని సంరక్షించవచ్చు. ఇంకొక విధంగా మనము గమనించినట్లయితే గాలి నిరోధక చెట్లు వరసలు అంటాం, అంటే విండ్ బ్రేక్స్ ను కూడా మనము ఈ పండ్ల తోటల్లో చుట్టూ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఉష్ణోగ్రతల్ని నియంత్రించవచ్చు, అధిక గాలి వేగాన్ని కూడా మనము నియంత్రణ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని పాటించడం, మల్చింగ్ చేసుకోవడం, సేంద్రీయ ఎరువులను ఎక్కువగా వాడడం, నేల పరీక్ష ఆధారంగా ఎరువులు వేయడం, చీడపీడల నివారణలో జీవ నియంత్రణ పద్ధతులు వాడుకోవడం, అదేవిధంగా వర్షపు నీటిని ఆదా చేయడం వలన వాతావరణ సూచనలను అనుసరించి చేయడం వలన ఈ ఎలినో ఎఫెక్ట్ నుంచి మన ఉద్యాన పంటలని కాపాడుకోవచ్చు. మనం ముఖ్యంగా చేయకూడని పనులు ఏమి అంటే అధికంగా నత్రజని ఎరువులను ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడకూడదు. అవసరమైన మంతం వరకు మాత్రమే నత్రజని ఎరువులను వాడాలి. మధ్యాహ్నం బాగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం నీరు చెట్లకు పెట్టకపోవడమే మంచిది. దానివల్ల ఏమైతుందంటే త్వరగా ఆవిరిపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నేలను బహిర్గతంగా ఉంచకూడదు, అంటే బాగా ప్లవ్ చేయడం కానీ లేదంటే బాగా దున్నకాలు చేయడము, బాగా ఎండ ఉన్నప్పుడు అలా చేయకూడదు. అలా చేయకుండా మనకి ఒకవేళ ఆ విధంగా చేసిన వెంటనే మనము మల్చింగ్ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైన వరకు మాత్రమే నీళ్లు పెట్టాలి, అధికంగా నీళ్లు అనేటివి పారించకూడదు. పురుగు మందులను కూడా అనవసరంగా అంటే అవసరం లేకుండా కూడా వాడకూడదు. ఈ విధంగా అన్ని రకాల వాతావరణ ఆధారిత సూచనలు రైతులు పాటించినట్లయితే ఈ ఎలినో ప్రభావం నుంచి ఉద్యాన పంటలని మనము కాపాడుకోవచ్చు. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి అంటే పంటల బీమా మరియు ఆర్థిక ప్రణాళిక కూడా చాలా ముఖ్యమైనది. ఇందులో మనకు వాతావరణ ఆధారిత పంట బీమా పథకాల్లో మనము పంటల్ని నమోదు చేసుకోవాలి. ఇన్పుట్ ఖర్చులను తగ్గించేటువంటి పద్ధతులను మనము తెలుసుకొని దానికనుగుణంగా మనము పాటించాలి. అదేవిధంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా మార్కెటింగ్ సదుపాయాలు పొందడం వల్ల కూడా మనము అంటే అధిక నష్టం వాటిల్లకుండా మనము చేయవచ్చు. దీనితో పాటు మనకి పంట ఒత్తిడి నిర్వహణ అంటే ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ఆకులపై నీళ్లను పిచికారి చేయడం కూడా ఒకటి మనము అధిక ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చు. తేమ ఒత్తిడిలో అధిక నత్రజని ఎరువు వాడకం పూర్తిగా తగ్గించి వేసేయాలి. పొటాషియం ఎరువుల ద్వారా అంటే ఎండ ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఎండ ఒత్తిడిని తట్టుకునేటువంటి స్వభావాన్ని మనము పొటాషియం ఎరువులు వాడడం ద్వారా మనము ఎండ ఒత్తిడిని తట్టుకునే విధంగా చేయవచ్చు. ఈ విధమైనటువంటి అన్ని పద్ధతులను పాటించడం ద్వారా ఎలినో ప్రభావం నుంచి ఉద్యాన పంటల్ని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కావున రైతులందరూ పైన చెప్పబడినటువంటి అన్ని యాజమాన్య పద్ధతుల్ని రైతులు పాటించి ఈ అధిక ఎండ ప్రభావం నుంచి ఉద్యాన పంటల్ని కాపాడుకోవాలని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది.
1: మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో ఎల్నినో ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ జి నారాయణస్వామి గారి ప్రసంగం విన్నారు. ఇంతటితో ఈనాటి పాడి పంటలు కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. అనంతరం వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకొని సినీ గీతాల కార్యక్రమం మొదలవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
1: సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం. నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు, సహకారం శ్రీ మానెట్టి భూమేశ్వర్.
2: ప్రధానమంత్రి కౌశల కేంద్రం ద్వారా వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు. నిర్వహణ శ్రీ సలివోజు కృష్ణ శరత్ బాబు, సహకారం మానెటి భూమేశ్వర్.
3: శ్రోతలకు నమస్కారం. మన దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. రేపటి ఉజ్వల భారతాన్ని నిర్మించే శక్తి మన యువత చేతుల్లోనే ఉంది. యువతకు సరైన నైపుణ్యం తోడైతే వారు సాధించలేనిది ఏదీ లేదు. ఇదే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. కౌశల్ భారత్, కుశల్ భారత్, నైపుణ్య భారతదేశం, సమర్థవంతమైన భారతదేశం అనే నినాదంతో మన దేశ యువతను స్వయం సమృద్ధులుగా మాత్రమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నేడు మన యువత కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికత, వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారు. ఉచిత శిక్షణ, గుర్తింపు పొందిన సర్టిఫికేషన్, అలాగే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పిఎం కౌశల్ వికాస్ కేంద్రాలు నేడు యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నాయి. మన నిజామాబాద్ జిల్లాలోని కౌశల్ వికాస్ కేంద్రంలో ఉచితంగా రకరకాల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ పొందుతూ రేపటి సరికొత్త నవభారత నిర్మాణంలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని గర్వంగా చెబుతున్నారు మన స్థానిక యువత. మరి ఈ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఏమంటున్నారు, వారి మాటల్లోనే విందాం.
4: నా పేరు రసజ్ఞ, నేను మదనపల్లి నుండి వచ్చాను ఇక్కడికి. నేను ఇక్కడ ఫ్రీ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఫస్ట్ మనం జాబ్ చేయాలంటే మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, మనకి ఏం వచ్చి ఉండాలి, అవి రాకపోతే ఇక్కడ మనకి నేర్పిస్తారు. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, మనం దాంట్లో షీట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి. సో ఒక షీట్ లో ఏదైనా శాలరీ కౌంట్ కావచ్చు, ఏదైనా బడ్జెట్ కావచ్చు, మనం ఇలా క్యాల్కులేట్ చేయాలి. సో మనం క్యాల్కులేట్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటే దాంట్లో షార్ట్ గా ఇలాంటి ఫార్ములాస్ యూజ్ చేసి మనం క్యాల్కులేట్ చేయవచ్చు. ఆ ఫార్ములాస్ చెప్తారు, ప్రొజెక్టర్ లో చెప్తారు, అండ్ మనకు ప్రాక్టికల్ గా కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో నేను ఇక్కడ వచ్చాను, ఇక్కడ 1 మంత్ నుండి నేర్చుకుంటున్నాను. సో ఇది మనకి లైఫ్ లో యూజ్ అవుతుంది, అంటే మనీ పేడ్ కాదు కాబట్టి, ఫ్రీగానే కాబట్టి మనకి కావాల్సిన నాలెడ్జ్ ని మనం నేర్చుకోవచ్చు. అండ్ టైమింగ్స్ కూడా మనకి ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఫర్దర్ లో జాబ్ కి మనం అంటే ఏదైనా పోస్ట్ వస్తే కూడా చెప్తారు. గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, అలా మనకి బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఫ్రీ వైఫై ఉంటుంది, అండ్ ప్రొజెక్టర్ ఉంటుంది, సిస్టమ్స్ ఉంటాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఫెసిలిటీస్ అయితే బాగుంటాయి. అండ్ ఇక్కడ నేను 1 మంత్ నుండి నేర్చుకుంటున్నాను. ఆఫీస్ లో వర్క్ చేయాలి సిస్టమ్.

0: వర్క్ అని ఇక్కడ నేర్చుకుంటున్నాను. డిగ్రీ కంప్లీట్ చేశాను, నెక్స్ట్ పీజీకి ఇంకా టైం ఉంది, సో ఇది హెల్ప్ అవుతుందని మధ్యలో నేర్చుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ఏదైనా హెల్ప్ అవుతుంది అడిషనల్ కానీ నేర్చుకుంటున్నాను స్కిల్స్. లేదంటే ఏదైనా ప్రైవేట్ జాబ్లో అయినా కూడా మనకి ఆఫీస్లో వర్క్ యూజ్ అవుతుందని ఈ మధ్యలో టైంలో నేను నేర్చుకుంటున్నాను. అదృష్టం బాగుంటే ఐటీ జాబ్ వస్తే ఇంకా బాగుంటుంది. ఒక పల్లెటూరు నుంచి వచ్చాను, సో ఇక్కడ ఏంటంటే పల్లెటూరు అయినా సిటీ అయినా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేలా మనకి యూజ్ అవుతుంది ఇది. అందుకని ఇక్కడ ఎవరైనా జాయిన్ అయినా కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి స్కిల్స్ నేర్పిస్తారు. థ్యాంక్ యూ.
1: గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ నమిత పర్సింగ్ బీటెక్ హైదరాబాద్. రీసెంట్లీ ఐ జాయిన్డ్ ఇన్ పిఎంకేకే నిజామాబాద్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నిజామాబాద్ ఎట్ కంటేశ్వర్ బైపాస్ రోడ్. హియర్ ఇన్ ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రం ఐ హ్యాడ్ జాయిన్డ్ ఇన్ అప్లికేషన్ డెవలపర్ కోర్స్ వేర్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ లెర్నింగ్ విత్ ప్రోగ్రామింగ్ బేసిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షనింగ్, సెట్టింగ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అండ్ రైటింగ్ పవర్షల్ స్క్రిప్ట్స్. వెన్ కమ్స్ టు ప్రోగ్రామింగ్ వీ స్టార్టెడ్ విత్ పైథాన్ బిఫోర్ దీస్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ సచ్ యాస్ ఫ్లో చార్ట్స్, ఆల్గారిథమ్స్, ఇండెంటేషన్ అండ్ కామెంట్స్, ఆల్సో ఐడిఈ సచ్ యాస్ VS codes in Python, started with variables, operators, class and object, control statements, conditional statements, concepts such as inheritance, polymorphism, abstraction, encapsulation, also expectational file handling with frameworks. Here the faculty is very good, they provides knowledge, extra skills. సో ఇక్కడికి వస్తే మనం ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. మనకు తెలివని కూడా ఈ సార్స్, ఈ ఫ్యాకల్టీ మనకి స్కిల్స్ నేర్పిస్తారు. ఇక్కడ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్, జాబ్స్ కి కానీ ఎక్స్ట్రా స్కిల్స్ కి కానీ. ఇక్కడ స్కిల్ ఇండియా పోర్టల్ లో వీళ్ళు జాబ్స్ కి అప్లికేషన్ చేపిస్తారు. మనకి ఏమైనా ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటాయి కానీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ జాబ్స్ కోసము. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు మీకు ఇలా ఇలా అని జాబ్స్ కోసం. గుడ్ సార్, ఇక్కడికి వస్తే మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, బయట వరల్డ్ కూడా తెలుసుకున్నట్టు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
2: పేరు వాసు, మా నాన్న పేరు సతీష్. మా నాన్న చేసే పని ఎలక్ట్రీషియన్ పని. నేను నేర్చుకునేది డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్, డిఈడిఓ, ఎక్సెల్, పవర్ పాయింట్. పవర్ పాయింట్ లో ఏదైనా నేర్చుకోవచ్చు, రకరకాలుగా ఎన్నో క్రియేటివిటీ సృష్టించవచ్చు, కొత్తగా ఎడిటింగ్ వేయచ్చు, ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ఎక్సెల్, పవర్ పాయింట్, ఈమెయిల్ అండ్ జీమెయిల్ డిఫరెన్సెస్, ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ కొత్త కొత్త స్కిల్స్ నేర్పిస్తారు. టైపింగ్ ప్రాక్టీస్ ఉంటే 2 మంత్స్ తర్వాత స్పీడ్ అయిపోవచ్చు. జాబ్ ఇంటర్వ్యూకి పోయేటప్పుడు నేను ఈ స్కిల్స్ అన్ని నేర్చుకొని సాఫ్ట్వేర్కి వెళ్దాం అని చూస్తున్నా. పైథాన్, డిఈడిఓ చాలా ఉన్నాయి, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఎడిటింగ్ సంబంధించిన అన్ని నేర్పిస్తున్నాయి, చాలా బాగున్నాయి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడి స్టార్ట్ కాండి కోర్స్ కి, మీ ఫ్యూచర్ బాగుంటుంది. థ్యాంక్ యూ.
3: ఐఎమ్ నిషితా, ఐఎమ్ ఫ్రమ్ ఇటాపల్లి. కమింగ్ టు మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ లర్నింగ్ ఇన్ డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటింగ్, టైపింగ్ ప్రో, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, ఫైల్ అండ్ ఫోల్డర్. మా సీనియర్ ద్వారా నేను నేర్చుకుంటున్నా ఇక్కడ, వాళ్ళు అడ్రస్ చెప్పినారు, 1 మంత్ అవుతుంది నేను నేర్చుకోవట్టి. ఫైల్ అండ్ ఫోల్డర్, టైపింగ్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, అందులో టైప్స్, కార్డ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ట్రైనింగ్ బాగా చెప్తారు. న్యూ థింగ్స్ మనం నేర్చుకోవచ్చు ఇక్కడ. ఫ్రీ నెట్, ఫ్రీ వైఫై, ఫ్రీ కోర్స్, ఫ్యాకల్టీ బాగుంది. మార్నింగ్ 9 to 1.
4: నా పేరు నిహారిక, మై ఫాదర్ నేమ్ ఇస్ రాజన్న, మదర్ నేమ్ ఇస్ చిల్కవ్వ. ఐఎమ్ ఫ్రమ్ మిట్టాపల్లి, లిచ్పల్లి మండల్. నేను ఇక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటున్నా నిజామాబాద్ లో, కోర్స్ పీజీడిసి. ఇందులో ఎక్సెల్, పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ లో ఇంకా ఫార్ములాస్ ఉంటాయి, అందులో సాలరీ షీట్, అటెండెన్స్ షీట్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎంఎస్ వర్డ్ లో ఇంకా మనం ఇన్విటేషన్ కార్డ్స్ ప్రిపేర్ చేసుకుంటాం, సర్టిఫికెట్స్. ఇక్కడ కౌన్సిలింగ్ సార్స్ బాగున్నారు, దీన్ని నేర్చుకుంటే ఫ్యూచర్ లో జాబ్ చేయడానికి యూజ్ అవుతుంది. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన, ఇది అడిషనల్ స్కిల్, దీని ద్వారా నేను జాబ్ చేయాలనుకుంటున్నా. అన్ని బాగా నేర్పిస్తారు, ఫ్రీ కోచింగ్, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి ప్రధాన మంత్రి కౌశల కేంద్రం.

0: ప్రేక్షకులు, శ్రీ శ్రవణ్ కుమార్ గారి మాటలు.
1: నా పేరు శ్రావణ్ కుమార్. నేను ఇక్కడ గత సంవత్సరం నుంచి 1.5 ఇయర్ నుంచి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాను. నా రోల్స్ వచ్చేసి ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ కి స్కిల్లింగ్ లో నేను ట్రైనింగ్ ఇవ్వాలి. అందులో భాగంగానే నేను ఇక్కడ AI డెవప్స్, పైథాన్, సి వీటిపైన నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. పైథాన్ అనేది ఎవర్ గ్రీన్ కోర్స్, అది సో మరీ పెద్ద అప్లికేషన్స్ కాకుండా, మరీ చిన్న అప్లికేషన్స్ కాకుండా మిడిల్ లెవెల్ లో అప్లికేషన్ డెవలప్ చేస్తాం. సో దీనికి పైన జావా ఉంటుంది. సో జావాకి దీటుగా పైథాన్ కూడా మనం నేర్చుకోవచ్చు. పైథాన్ లో కూడా చాలా ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. అందులో మెయిన్ గా వచ్చేసి డిజాంగో ఫ్రేమ్ వర్క్, ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్. ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ అనేది మీడియం లెవెల్ అప్లికేషన్స్ కి యూజ్ చేసుకోవచ్చు. డిజాంగో అనేది హై లెవెల్ అప్లికేషన్స్ లో యూజ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ కవర్ చేసి చెప్తాము. వీళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మేము చెప్పిన తర్వాత మేము వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాక వీళ్ళకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ప్రిపరేషన్ చేపిస్తాము, మాక్ ఇంటర్వ్యూస్ కూడా పెట్టిస్తాము, క్వశ్చన్ పేపర్స్ కూడా మేము వీళ్ళకి చేయిస్తాము. వీళ్ళు నౌకరీలో కానీ ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రయత్నించాలి. నౌకరీ ద్వారా కూడా వీళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. మాకు ఎక్కడైనా రిఫరెన్సెస్ వస్తే కూడా మేము కూడా వీళ్ళని రిఫర్ చేస్తాం. అక్కడ వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి, వీళ్ళ ఇంటర్వ్యూలో మాట్లాడే విధానం బట్టి, స్కిల్స్ బట్టి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇక్కడ అన్ని కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తున్నారు. విలేజ్ నుంచి వస్తున్నారు, తర్వాత సిటీ నుంచి వస్తున్నారు. విలేజ్ నుంచి అంటే మనకి ఆల్మోస్ట్ 60-70 కిలోమీటర్స్ నుంచి కూడా వచ్చి నేర్చుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ సిటీలో లోకల్లో కూడా చాలా మంది వస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగనే ఏజ్ విషయంలో కూడా, అంటే మ్యారీడ్ అమ్మాయిలు కానీ ఉమెన్స్ కానీ వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఏజ్ తో సంబంధం లేకుండా కూడా నేర్చుకుంటున్నారు. ఫ్యూచర్ చూడండి, ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఒక జాబ్ చేసుకోవాలి అన్నా, మార్కెట్ లో ఉండాలి అన్నా, మనం ఇతరులతో ఎలా డిఫరెన్షియేట్ గా ఉన్నాము, వాళ్ళకి మనకి తేడా అయింది, అది చెప్పేది స్కిల్లింగ్. సో ఒక 10 మంది ఇంటర్వ్యూకి వెళ్తే మనం టాప్ లో ఉన్నామా బాటమ్ లో ఉన్నామా అని తెలుసుకోవడానికి కావాల్సింది స్కిల్లింగ్. స్కిల్స్ ఉంటే మనకి మనం ముందుగా ఉంటాము. అదే ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రతిదీ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాల్లో బ్యాచెస్ ఉంటాయి, తర్వాత ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, గవర్నమెంట్ మనకి ఉచితంగా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మేము స్టూడెంట్స్ దగ్గర చూడాల్సింది ఏంటి అంటే, వాళ్ళు రెగ్యులర్ గా వస్తున్నారా, వాళ్ళ అటెండెన్స్ బేస్ పైన ఉంటుందండి. సో ఇక్కడ ఏ కోర్స్ అయినా కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో ఒక స్టూడెంట్ కానీ ఎవరైనా సరే నేర్చుకొని ఏదైనా సాధించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి, ఫైనాన్షియల్ గా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి కూడా మన దగ్గర ఇది ఒక బంగారు అవకాశం అండి. ఇక్కడికి వచ్చి మీరు మీ సమయాన్ని వెచ్చించి మేము చెప్పినట్లుగా మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని వెళ్తే మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుందండి. మీరు నేర్చుకున్నాక కూడా మేము చెప్పకుండానే మీరు వేరే వాళ్ళు కూడా చెప్తారు, అలా ఉంటుందండి. ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాలో వచ్చిన వాళ్ళందరూ మంచి రెస్పాన్స్ తో వెళ్తున్నారు, మంచి భవిష్యత్తుతో ప్రణాళిక వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, వీళ్ళకి సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ సర్టిఫికేట్ తో విదేశాల్లో కూడా వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దుబాయ్ గానీ, మస్కర్ గానీ, ఆర్ ఎల్స్ అరబ్ కంట్రీస్ లో కానీ, తర్వాత ఇజ్రాయెల్ లో కానీ, మేము ఇచ్చే ప్రోగ్రామ్స్ లో వీళ్ళు నైపుణ్యం పొంది, సర్టిఫికేట్స్ పొంది బయట దేశంలో కూడా వెళ్ళి కెరీర్ అనేది ప్రారంభించారు. మాకు అప్పుడప్పుడు కూడా వీళ్ళు ఫోన్ చేసి కూడా మాట్లాడతారు. ఇక్కడ వచ్చి మేము స్కిల్లింగ్ నేర్చుకున్నందుకు మేము మా భవిష్యత్తును చాలా మంచిగా ప్రణాళిక వేసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. సో మీరు కూడా రండి ఇక్కడికి, మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి, మీ భవిష్యత్తును ప్రణాళిక వేసుకోండి. థ్యాంక్ యూ.
0: శిక్షకులు మరియు మేనేజర్ శ్రీ మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ,
2: నమస్కారం అండి, నా పేరు మహేష్. నేను ఇక్కడ ప్రధానమంత్రి కౌశల్య కేంద్రంలో మేనేజర్ గా పనిచేస్తున్నాను. మీకు తెలుసు ప్రధానమంత్రి కౌశల్య కేంద్రం నిజామాబాద్ లో ఇండియా టవర్స్ కి అపోజిట్ ఉండే, దాన్ని ఇక్కడ మన కంటేశ్వర్ బైపాస్ మార్ట్ 4th ఫ్లోర్ కి షిఫ్ట్ చేసామండి. సో ప్రజెంట్ ఇందాక చెప్పినట్టుగాను మన దగ్గర PMKVY కానీ DDUGKVY కోర్సెస్ అనేవి, దాంట్లో భాగంగా PMKVY కానీ, PMKVY లో అప్లికేషన్ డెవలపర్ కానీ, డెవాప్స్ కానీ, డేటా ఎంట్రీ కోర్సెస్ ఉన్నాయి. DDUGKVY వచ్చేసరికి IoT కోర్సెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, అండ్ JSD జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి స్కీమ్స్ మన దగ్గర ఉన్నాయి. దీంతో పాటు మనం ఈ PMKK ఇన్స్టిట్యూషన్స్ లో PM విశ్వకర్మ స్కీమ్ కూడా రన్ అవుతుంది. సో దీనికి గాను ఎవరైతే మీ సేవలో అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇక్కడ 5 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. దాంతో పాటు ఎవరైతే 5 డేస్ ట్రైనింగ్ అయిపోయి 1 లాక్ లోన్ క్లియర్ చేసుకున్నారో వాళ్ళకి 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇలాంటి స్కీమ్స్ ని ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ని పట్టణ ప్రజలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్ లో ఉన్న ప్రజలు కావచ్చు, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, స్టడీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఇలాంటి సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.
3: విన్నారు కదా, వారి మాటల్లోని ఆత్మవిశ్వాసాన్ని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో కదా. సరిగ్గా ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే నైపుణ్యం మన దేశాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. నైపుణ్యం కలిగిన ప్రతి చేతికి ఉపాధి దొరికినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది. ప్రగతి పదంలో దూసుకుపోతున్న మన దేశం 2047 నాటికి ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా, అంటే ఒక వికసిత్ భారత్ గా రూపాంతరం చెందడంలో ఇలాంటి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. సరికొత్త నైపుణ్యాలతో నూతన ఉత్సాహంతో మన యువత ముందుకు సాగాలని, స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షిద్దాం.
0: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి కౌశల కేంద్రం ద్వారా వివిధ కోర్సులలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల మరియు శిక్షకుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సలువోజి కృష్ణ శరద్ బాబు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
4: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 కావస్తుంది. ఇప్పుడు విందాం వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు. ఈనాటి కార్యక్రమంలో మొదటి వాట్సాప్ రిక్వెస్ట్ మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ మరియు కుటుంబ సభ్యులు వీరు కోరుకుంటున్నారు. నాగ చిత్రం నుంచి కార్తిక్, హరిహరన్ మరియు అనురాధ శ్రీరామ్ ఆలపించినటువంటి గీతాన్ని మాకోసం ప్రసారం చేయండి అంటూ.

వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో మరొక వాట్సాప్. అనంతపురం నుంచి మహేష్ గారు కోరుకుంటున్నారు, నువ్వు నేను చిత్ర నుంచి సందీప్ భౌమిక్ అలాగే ఉషా ఆలపించిన యుగల గీతాన్ని మాకోసం ప్రసారం చేయండి అంటూ.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు కార్యక్రమం ముగింపు సమయానికి వచ్చింది కాబట్టి ఇవాళ మనకు మెసేజెస్ పంపించిన శ్రోతల పేరుని ఒకసారి చూసేద్దాం. నెల్లూరు జిల్లా ముసునూరు కుటుంబం మరియు స్నేహితులు మనకి వాళ్ళు మెసేజ్ చేశారు. అండ్ అలాగే వీరితో పాటు ధనలక్ష్మీపురం నుంచి వంశీ, మోక్షజ్ఞ, సుషజ్ఞ, జాకీర్ మరి కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ పంపించారు. అండ్ వీరితో పాటు ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ, సారథ, శ్రీనిధి, అఖిల్ మరియు కార్తికేయ మెసేజ్ చేశారు. వీరితో పాటు సోమనాథం జనార్దన్లో వనజమ్మ, వెంకటభవన మరి కుటుంబ సభ్యులు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు. అలాగే జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం నుంచి కేదారి వీరేష్, శ్వేత, విశ్వేష్, భవ్యశ్రీ మరియు సంయుక్త మనకు మెసేజ్ చేశారు. అలాగే నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెంపొలయ్య మరి కుటుంబ సభ్యులు, సర్దార్ పాపారాయుడు చిత్రం నుంచి ఒక పాటను ప్రసారం చేయండి అంటూ మరొక శ్రోత మనకు మెసేజ్ పంపించారు. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్. తరాలపల్లి గ్రామం కాజీపేట మండలం హనుమకొండ జిల్లా నుంచి జేరుపోతుల బుచ్చయ్య గారు మెసేజ్ చేశారు. అలాగే బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్ మరియు కుటుంబ సభ్యులు కరీంనగర్ జిల్లా అమణగుర్తి గ్రామం నుంచి, నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పూలతోట రామచక్రం నుంచి దోగుపత్తి శివప్రసాద్ మరియు కుటుంబ సభ్యులు, పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి మరియు లక్ష్మీకాంత్ మరియు కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మొరహరి, యశోద, జానకి, రాజు కుటుంబ సభ్యులు, అలాగే విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ గారు, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ పంపించారు. అలాగే జెండాదిబ్బ గ్రామం సంఘం మండలం నెల్లూరు జిల్లా నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి మౌనిక మరియు కుటుంబ సభ్యులు, అలాగే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నుంచి తబలా, మస్తాన్ భాష కుటుంబ సభ్యులు మరియు ఫ్రెండ్స్ మనకు మెసేజ్ చేశారు. సో వీరందరి కోసం కార్యక్రమంలో చివరి పాటగా మహర్షి చిత్రం నుంచి దేవి శ్రీప్రసాద్ సంగీతం, యాజిన్ నిసార్ పాడగా ఆ గీతం మీకోసం.

సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం, విద్యార్థుల నిరసనలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసనల నడుమ పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. స్వేచ్ఛాయుతమైన సమాన అవకాశాలు కలిగిన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. యువత భావోద్వేగాలు, ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26న ప్రసారమవుతుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం, విద్యార్థుల నిరసనలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసనల నడుమ పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం పదకొండు గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు ప్రతిపక్ష సభ్యులు పేపర్ లీక్, విద్యార్థుల నిరసన అంశాలను లేవనెత్తారు. సభ నిర్వహణకు సహకరించాలని ప్రతిపక్షాలను స్పీకర్ ఓం బిర్లా కోరినప్పటికీ వారు నిరసన కొనసాగించడంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాలు నిరసన కొనసాగించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేసీ వేణుగోపాల్, సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ విద్యార్థుల నిరసన అంశాన్ని లేవనెత్తారు. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సభలో ఏ చర్చ అయినా నిబంధనలకు లోబడి జరగాలని ఆయన వివరిస్తూ,
1: चर्चा का ड्यूरेशन कितना लंबा, चर्चा होना है सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए. सरकार पूरी तरह से नीट पेपर लीक पे चर्चा करने का तैयार है.
0: అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభం కాననే నీట్ అంశంపై ప్రతిపక్షాలు మళ్లీ నినాదాలు చేయడం ప్రారంభించాయి. దీంతో ప్రిసైడింగ్ అధికారి సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు మూడోసారి వాయిదా తరువాత సభ సమావేశమైనప్పుడు నీట్ తదితర అంశాలపై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. నీట్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభ నిర్వహణకు ప్రతిపక్షాలు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కోరారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. యువత భావోద్వేగాలు, ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ఈరోజు మాట్లాడుతూ ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు తమ స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం విద్యార్థులు, యువతను రాజకీయ ఆయుధంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల ఆకాంక్షలను నెరవేర్చడానికి, యువత సంక్షేమాన్ని కాపాడేందుకు పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. పార్లమెంట్లో ప్రతి అంశంపై అర్థవంతమైన చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. రాజ్యసభలో ఈరోజు ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే సిక్కింలోని ఎన్హెచ్పిసి తీస్తా స్టేజ్ 6 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న టన్నెల్లో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సంతాపం తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా రాజ్యసభ కొద్దిసేపు మౌనం పాటించింది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను రాధాకృష్ణన్ అభినందించారు. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు కార్యకలాపాలు ప్రారంభం కావడం ద్వారా భారత్ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించిందన్నారు. హర్యానాలోని ఉత్తర రైల్వేకు చెందిన జింద్ సోనిపట్ సెక్షన్లో 10 కోచ్ల రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయని, ఇది పర్యావరణ హిత, సాంకేతికంగా పురోగమించిన రైలు రవాణా వైపు ఒక ప్రధాన అడుగు అని రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఉత్తర మాసిడోనియా దేశ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మ్యూజియం ఆఫ్ ది సిటీ ఆఫ్ స్కోబ్జేలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ, మహాత్మాగాంధీ భారతదేశానికి చెందినప్పటికీ ఆయన బోధించిన సత్యం, అహింసా సందేశం సమస్త మానవాళికి చెందుతుందన్నారు. ఘర్షణలు

అసహనం, విభజనలతో కూడిన నేటి ప్రపంచంలో గాంధీజీ ప్రతిపాదించిన చర్చలు, కరుణ, శాంతియుత సహజీవనం వంటి ఆదర్శాలు ఎంతో అనుసరణీయమైనవని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అస్థిరత, ఆటంకాలు నెలకొన్న ఈ యుగంలో అత్యంత స్పష్టమైన ఒత్తిడి సరఫరా వ్యవస్థలపైనే కనిపిస్తోందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిలిప్పీన్స్లోని మనీలా నగరంలో ఈరోజు జరిగిన ఆసియాన్ పోస్ట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ విత్ ఇండియా 2026 సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇంధనం, ఆహారం, ఆరోగ్య భద్రతలను ఇకపై తేలిగ్గా తీసుకోలేమని చెప్పారు. భారతదేశం, ఆసియాన్ రెండు తమ భవిష్యత్ అవకాశాలపై ఆశాజనకంగా ఉన్నాయని, సవాళ్లను ఎదుర్కొంటూనే అవకాశాలపై దృష్టి సారించాలన్నారు. ఈ సంవత్సరం ఆసియాన్ ఇండియా సముద్ర సహకార సంవత్సరం అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇక రెండు రోజుల ఫిలిప్పీన్స్ పర్యటనలో ఉన్న డాక్టర్ ఎస్ జయశంకర్ మనీలా నగరంలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులతో కలిసి క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈరోజు పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులను సమీక్షించడంతో పాటు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించినట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఆసియాన్ కేంద్ర స్థానాన్ని గుర్తిస్తూనే స్వేచ్ఛాయుతమైన, సమాన అవకాశాలు కలిగిన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ కట్టుబడి ఉందనే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఈ సమావేశం అనంతరం జయశంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో భేటీ అయ్యారు. భారత నౌకాదళం మాహే శ్రేణికి చెందిన 2వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అయిన ఐఎన్ఎస్ మాల్వాను ఈరోజు కర్ణాటకలోని కార్వర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ నిర్భర్త దిశగా నౌకాదళం చేస్తున్న కృషిని అభినందించారు. దేశ తీర ప్రాంతాల సముద్ర భద్రతలో ఐఎన్ఎస్ మాల్వాన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ మిషన్లో భాగంగా క్వశ్చన్ షిప్ యార్డ్ నిర్మించిన ఈ ఐఎన్ఎస్ మాల్వాన్ యాంటీ సబ్మెరైన్ వాటర్ క్రాఫ్ట్ లో 80% పైగా స్వదేశీ పరికరాలు, సాంకేతికతను ఉపయోగించారు. ఈ నౌక భారత సముద్ర గర్భ రక్షణలో కీలక పాత్ర పోషించగలదు. యుద్ధ నౌకల నిర్మాణంలో దేశానికి పెరుగుతున్న సామర్థ్యానికి, అలాగే సముద్ర భద్రత, యాంటీ సబ్మెరైన్ పోరాటంలో పెరుగుతున్న భారత రక్షణ రంగ బలానికి ఈ యుద్ధ నౌక నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 00 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వాతావరణం. గుజరాత్, మధ్య మహారాష్ట్రలలో ఈరోజు అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్, కొంకన్, గోవా, మధ్యప్రదేశ్, పంజాబ్లలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, విదర్భ, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 77470 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 715 పాయింట్ల నష్టంతో 76755 వద్ద ముగిసింది. నిఫ్టీ 191 పాయింట్లు నష్టపోయి 23996 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 96.58 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $94.74 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్సు ధర $4,117 వద్ద ట్రేడ్ అవుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జాతీయ రాజధానిలో 16 మెట్రో స్టేషన్లను మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డిఎంఆర్సీ ఈరోజు వెల్లడించింది. మూసివేసిన స్టేషన్లలో లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారాఖంబా రోడ్, సుప్రీంకోర్టు, సేవాతీర్థ, జన్పద్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ పార్క్, శివాజీ స్టేడియం ఉన్నాయి. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం, విద్యార్థుల నిరసనలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసనల నడుమ పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. స్వేచ్ఛాయుత, సమాన అవకాశాలు కలిగిన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. యువత భావోద్వేగాలు

0: ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి నరకుడు కాదు నరుడు నాటిక రచన శ్రీ పుచ్చా భార్గవ రామోజీ, నిర్వహణ శ్రీ బేతా సూర్యప్రకాష్. ఇందులో పాల్గొన్నవారు నరసింహం శ్రీ అంపోలు మురళీకృష్ణ, కృష్ణమూర్తి శ్రీ బేతా సూర్యప్రకాష్, జానకి శ్రీమతి ఎం కృష్ణకుమారి, సత్యభామ శ్రీమతి పివి శశిలక్ష్మి, శరత్ మాస్టర్ పి రాఘవతేజ, శ్రావ్య చిరంజీవి కనకదుర్గ. వినండి నరకుడు కాదు నరుడు నాటిక.
2: జానకి, జానకి, జానకి,
3: తలుపు తీసే లోపలనే ఇంత తొందర ఎందుకు?
2: ఏమిటి నిద్ర గాని పోతున్నావా?
3: నిద్రే కర్మ, గురక్ కూడా పెడుతున్నాను.
2: ఏమిటా ఎదురు సమాధానం?
3: లేకపోతే ఏమిటండి, అసలు సంజయ్ వాళ్ళు ఎవరైనా నిద్రపోతారా?
2: సరే సరే, కాసిన మంచి నుండి తగలేస్తావా?
3: దాంతో పాటు కాఫీ కూడా తగలేయమంటారా?
2: ఏమిటా మాటలు?
3: లేకపోతే ఎప్పుడు తగలడ్డం చల్లార్చడం తప్ప వేరే మాటలే దొరకవా?
2: అవును మరి, 30 ఏళ్ల నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ లో చేస్తూ ఉంటే ఇలాంటివి కాక ఎలాంటి మాటలు తగలాడతాయి?
3: ఏ, ఈవేళ ఆఫీస్ నుంచి పెందలాడే వచ్చారు.
2: ఆ ఊళ్ళో ఒక్క కొంప కూడా ఇవాళ అంటుకోలేదు, అందుకే పెందలాడే తగలడ్డా.
3: మీ ఫైర్ బ్రాండ్ మాటలు ఆపేసి బట్టలు మార్చుకోండి, కాఫీ పట్టుకొస్తా.

0: ఇదిగో కాఫీ, ఇవిగో మంచినీళ్ళు.
1: ఓహో, కాఫీ దివ్యంగా ఉంది.
0: అయితే మీ పుట్టినరోజు సందర్భంగా స్నేహితులకి బంధువులకి కాఫీ ఆఫర్ చేస్తే సరే.
1: వద్దొద్దు, అంత శ్రమ వద్దు. ఆ సంగతి నేను చూసుకుంటాగా.
0: ఎవరికన్నా ఏమైనా పెట్టాలంటే చాలు, ఇట్టే ఎస్కేప్ అయిపోతారు. ఎప్పుడు ఇంతే.
1: చూడు, కప్పు కాఫీ రేట్ ఎంతో తెలుసా నీకు?
0: కాఫీ కూడా అంత కక్కుర్తి ఎందుకండి?
1: సరే, నేను కక్కుర్తి గానే పిసినారినే. సరేనా, అసలు నేను గుండు కొట్టించింది ఎందుకో తెలుసా?
0: నాకేం తెలుసు?
1: కొబ్బరి నూనె ఖర్చు తగ్గించడానికి.
0: చాలా రోతగా ఉందండి నాకు.
1: ఏమిటి?
0: మీ గుండు
1: ఇంకా నయం. నా ఒక్కడితోనే ఆగిపోయాను, నీ జోలికి రాలేదు.
0: ఏమిటా హై చెప్ మాటలు, ఇంకా ఆపండి.
1: పోని, నువ్వు ఏమైనా ఆహ్లాదకరమైన మాటలు చెప్పు, వింటాను.
0: అయ్యో, మర్చిపోయానండి, ఉత్తరం వచ్చింది.
1: ఎక్కడి నుంచి?
0: అల్లుడి దగ్గర నుంచి
1: వచ్చింది ఉత్తరమా? నోటీసా?
0: ఏ భయపడుతున్నారా?
1: నాకెందుకు భయం?
0: పెళ్ళి అయిన తర్వాత మనం అల్లుడిని అస్సలు పిలవలేదుగా. ఆ తగాడు మంచివాడు గనక సరిపోయింది.
1: ఆహా, అల్లుళ్ళ మంచితనం నువ్వేమెచ్చుకోవాలి. అల్లుడంటే ఎవరో తెలుసా? కన్యారాశిలో ప్రవేశించి మిథున రాశిలోకి జ్వరబడి కుంభరాశిలో స్థిరపడిపోయి అత్తారింటి మీదే ఏకైక దృష్టి సారించే కాస్ట్లీ గెస్ట్.
0: అందుకని అల్లుడిని అస్సలు పిలవకపోవడం తప్పు కాదు.
1: తప్పే కాని తీటకు దొరద లక్షణం, అల్లుడికి గుంజటం లక్షణం అని సామెత. చీటికి మాటికి వ్రతాలు పూజలు తలపెట్టి కట్నాల పేరుతో పిండేస్తారే. నీకు తెలియదు జానకి, ఛాన్స్ ఇస్తే అల్లుళ్ళు ఇంట్లోనే సెటిల్ అయిపోతారు. కావలిస్తే పురాణాలు తిరిగాయి. పరమేశ్వరుడు పార్వతిని పెళ్లి చేసుకుని మామగారు ఇల్లైన హిమాలయాల్లో తిష్ట వేసేశాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుని పాలసముద్రంలో పవళించాడు. హరిహరాదులే మామల కొంపలు పట్టుకుని వేలాడుతూ ఉంటే ఆఫ్టరాలు మన అల్లుడెంత.
0: నేనెంత పాకులాడినా మీరు మాత్రం మారరు, అస్సలు మారరు. అంతే,
1: ఎన్ని కట్టబెట్టినా మామని పిసినారనే అంటారే.
0: చాలా మంచిగా సెలవిచ్చారు. ఈ ధోరణి ఆపేసి ఉత్తరం చదవండి.
1: అల్లుడి మీద ఆపేక్ష నీకేగా, నువ్వే చదువు, వింటాను.
0: సరే చదువుతాను, వినండి. సింహపురి వాసులు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నరసింహం మామగారికి నమస్కారములు. ఆహా, చూసారా అల్లుడికి మీరంటే ఎంత ప్రేమో,
1: ఇలాంటి మర్యాదలు ప్రతివారు ఉత్తరాల్లో రాస్తారులే, తర్వాతలో ఏం చదువు.
0: మీ పుట్టినరోజు నరక చతుర్దశి, మర్నాడు దీపావళి పండుగ కనుక రెండు రోజులు సెలవు పెట్టి వచ్చి పిల్లల చేత దగ్గరుండి బాణాసంచా కాల్పించవలసిందిగా ప్రార్థన.

0: చూడండి ఎంత ప్రేమో మీరంటే.
1: ఇందులో ఏదో ట్రిక్ ఉందని నా అనుమానం.
0: ముందు అనుమానం పుట్టి తర్వాత మీరు పుట్టారు.
1: సరేలే చూద్దాం, తర్వాత చదువు.
0: మిమ్మల్ని స్వయంగా దగ్గరుండి తీసుకురావడానికి మీ అమ్మాయి మదీయ భార్యామణి చిరంజీవి సౌభాగ్యవతి సత్యభామ కృష్ణా ఎక్స్ప్రెస్ లో బయలుదేరి వస్తోంది. స్టేషన్ కి వచ్చి రిసీవ్ చేసుకోగలరు. ఇట్లు మీ ముద్దులాల్లుడు కృష్ణమూర్తి.
1: ఏమిటి, అమ్మాయి వస్తుందా?
0: అయ్యో నామతి మండా, ముందుగా చెప్పడం మర్చిపోయానండి. బండి వచ్చేసిందేమో.
1: వచ్చేసిందేమో.
0: ముందు స్టేషన్ ఫోన్ చేయండి.
1: అలాగే అలాగే. హలో, కృష్ణ ఎక్స్ప్రెస్ వచ్చిందండి. వచ్చిందా? ఎంతసేపు అయింది?
2: ఇప్పుడే, జస్ట్ 10 నిమిషాలు అయింది నాన్నగారు.
1: ఏమ్మా వచ్చేసావా? స్టేషన్ కి వద్దామని ఫోన్ చేస్తున్నా, ఇంతలో నువ్వు రానే వచ్చావు.
0: మాటల్లో పడి మీ నాన్నగారికి ముందుగా నేనే చెప్పలేదమ్మా.
2: మరేం పర్వాలేదు, నేను వచ్చేసానుగా.
1: ఏం తల్లి ఇలా చిక్కిపోయావు?
0: మీరు అమ్మాయిని చూసి చాలా కాలం అయ్యేసరికి అలా అనిపిస్తోంది అంతే.
2: అవును నాన్న. ఇంతకీ మీ ఆరోగ్యం బాగుందా?
1: ఓ లక్షణంగా ఉన్నాను, రోజు డ్యూటీకి టెన్షన్గా వెళ్ళొస్తున్నాను.
0: అవునే అమ్మాయి, సెలవు రోజు కూడా ఆఫీసుకి వెళ్ళి ఫైర్ ఇంజన్లన్నీ చెక్ చేసి గంట మోగిస్తేనే గాని ఆయనకి తోచదు, నీకు తెలుసుగా.
2: నాన్నగారు డ్యూటీలోనే దేవుణ్ణి దర్శిస్తారు.
1: నా కూతురు నన్ను సరిగ్గా అర్థం చేసుకుంది.
0: అందుకే పెళ్ళై 15 ఏళ్లైనా అల్లుణ్ణి కూతుర్ని ఒక్కసారి కూడా గుమ్మల్లోకి రమ్మని పిలవలేదు.
1: నాకెవరితో లడాయి లేదు, ఎవరికి బడాయి కబులు చెప్పను లేదు.
0: అది కాదండి, పండగ నాడు అల్లుడు కూతురు లేకపోతే ఎంత వెలితో తెలుసా?
1: నేనెందుకు అలా ఉన్నానో నీకు తెలీదు జానకి.
2: అమ్మా అవన్నీ ఇప్పుడెందుకు? నాన్న మీరు ఇవే మనసులో పెట్టుకోకండి. నాన్న ఈసారి మీ పుట్టినరోజు మా ఇంట్లో ఘనంగా జరపాలని, మర్నాడు దీపావళి అతి వైభవంగా మీ కళ్ళెదుటి జరుపుకోవాలని నిశ్చయించుకున్నాం. మిమ్మల్ని స్వయంగా దగ్గరుండి వెంట తీసుకురమ్మని మీ అల్లుడి గారు నన్ను పంపించారు.
1: కానీ నా కుదరదమ్మా.
0: ఏ అల్లుడింటికి వెళ్ళడానికి సిగ్గుపడుతున్నారా?
1: అబ్బే అలాంటివి ఏమీ నాకు లేవు. మాది అత్యవసర సర్వీసు, అందులో దీపావళి రోజు సెలవు అస్సలు కుదరదు.
0: అవునమ్మా, ఏ దీపావళి రోజు మీ నాన్నగారు ఇంట్లో ఉండరు. చిన్నప్పుడు మీ తమ్ముళ్ళు పోపుల పెట్టిలో దాచిన డబ్బులు మెల్లిగా లాగేసి మీ నాన్నగారికి తెలియకుండా టపాకాయలు కాల్చేవాళ్ళు.
1: అయితే పోపుల పెట్టిలో వేరే ఖజానా ఉందన్నమాట.
0: లేకపోతే 30 ఏళ్లుగా మీతో ఎలా కాపురం చేస్తున్నాననుకున్నారు?
2: నాన్న ప్లీజ్ కాదనుకోండి, ఈ ఒక్కసారికి సెలవు పెట్టండి.
1: పండుగ నాడు డ్యూటీ చేస్తే డబుల్ పేమెంట్ వస్తుందమ్మా.
2: అబ్బా ఆ డబ్బులేవో అల్లుడి గారితో చెప్పి నేనే మీకు ఇప్పిస్తాను, సరేనా నాన్న?
1: అలాగైతే ఓకేనమ్మా, తప్పకుండా వస్తాను.
0: మీ మాటలు వింటుంటే నాకు తలనొప్పి వస్తుంది.
2: అమ్మా నువ్వు ఊరుకో.
1: మీ అమ్మకేమీ తెలియదమ్మా, మనీ మేక్స్ మెనీ థింగ్స్.
2: అయితే నాన్న రేపు నవజీవన్ ఎక్స్ప్రెస్ కి వెళ్దామా?
1: ఎందుకమ్మా, లక్షణంగా ప్యాసింజర్ బండి ఉందిగా.
2: అలాగే.

0: డాడీ డాడీ హోంవర్క్ మొత్తం అయిపోయింది డాడీ.
1: గుడ్ గుడ్, వెరీ గుడ్.
2: నాన్నగారు మ్యాథ్స్ అయిపోయింది, సైన్స్ చదువుకుంటా.
1: అలాగేరా.
0: డాడీ అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారు?
1: ఇంకో అరగంటలో వచ్చేస్తారమ్మా.
0: అలాగా డాడీ, తాతగారు ఎలా ఉంటారు?
1: తాతగారు ఎర్రగా పండుకోతులాగా, సన్నగా బొప్పాయి కొట్టంలాగా, బారుగా వాసంలా నున్నట్టు గుండు వేసుకుని సీరియస్ గా ఉంటాడరా.
2: నాన్నగారు, తాతగారు అసలు పేరేంటి?
1: తాతగారు అసలు పేరు జ్వాలా నరసింహం. నరక చతుర్దశి నాడు పుట్టడంతో బంధువులు స్నేహితులు వాళ్ళంతాను ముద్దుగా నరకాసుర అని పిలుస్తుంటారు.
2: నాన్నగారు, నరకాసుర తాతగారు మన ఇంటికి ఎందుకని రారు?
0: పోనీ, మనల్ని ఎందుకు రమ్మన్నారు?
1: 15 సంవత్సరాలుగా బుర్ర బద్దరు కొట్టుకుంటున్నా సరే ఈ ప్రశ్నలకు నాకు సమాధానం దొరకలేదు. అందుకే దగ్గరుండి తీసుకుని రమ్మని మీ అమ్మని పంపించనారా.
0: డాడీ, తాతగారి పుట్టినరోజున ఏం కొంటారు?
1: బట్టలు కొందాం అనుకుంటున్నాను.
2: వద్దండి, కాకర పువ్వొత్తులు అగ్గి పెట్టలు కొనండి, కాలుస్తూ కూర్చుంటారు.
0: పోని పిస్తూలు పిల్లలు కొనివ్వండి, టాప్ టాప్ అంటూ పేలుస్తారు.
2: నాన్నగారు, ఈ 3 ఆటం బాంబులు అవుట్లు నేను కాలుస్తా, కొవ్వొత్తులు కాలిస్తే మా ఫ్రెండ్స్ నవ్వుతారు.
0: డాడీ, నేను మాత్రం విష్ణు చక్రాలు భూచక్రాలు కాలుస్తా, నాకు బోలెడు కావాలి.
1: సరేనమ్మా, పెద్ద పొట్టులోని అవుట్లు బాంబులు సీమటపాకాయలు తాటాకు టపాకాయలు ఇవన్నీ తీసుకుందాం.
0: ఇవన్నీ కొనాలంటే చాలా

0: వాళ్ళ డబ్బు కావాలి కదా డాడీ.
1: అవునమ్మా, ఓ 1000 రూపాయలు కావాలి.
0: అయితే వద్దులే, సింపుల్ గా కొనండి. పోనీ తాతయ్యని అడిగితే సరి.
1: బాగుందర్రా ఐడియా, తాతయ్యని అడగండి.
0: తాతయ్య గారు ఇవ్వరేమో, మనం అడిగితే తప్పకుండా ఇస్తారా తమ్ముడు. మరి తాతయ్య పిసినారి అంటారుగా,
1: అడిగి చూద్దాం.
0: ఓకే.
1: తాతగారు వచ్చేసరికి మనం అంతా ఆయనకి వెల్కమ్ చెప్పాలి, తెలిసిందా?
0: నాన్నగారు మీరు చెప్పినట్లు తెల్ల కాగితం మీద స్కెచ్ పెన్నుతో స్వాగతం అని రాశాను, కానీ కాగితం అట్టముక్కకు అంటుకోవడం లేదు.
1: అంటుకోవడం లేదా? ఏ, ఎందుకు?
0: జిగురు సీసాలో గమ్ అయిపోయింది. అన్ని మెతుకులతో అంటించరా తమ్ముడు.
1: వద్దులే సరత్తు, ఆ వెల్కమ్ బోర్డు ఎలా పట్రా, నేను అంటిస్తాగా.
0: డాడీ చిన్నప్పుడు మీరు గాలిపటాలు చేసేవాళ్ళా?
1: అవునమ్మా, నేను గాలిపటం చేసి దానికి తోకంటించి సూత్రం కట్టి గాలిలోకి వేస్తే ఆకాశంలోకి రంగమని దూసుకు వెళ్ళిపోయేది.
0: నాన్నగారు ఇదిగోండి బోర్డు.
1: గుడ్, వెరీ గుడ్.
0: అమ్మా, అమ్మమ్మ బాగున్నావా?
1: ఏం సత్య, మామగారు రాలేదా?
2: వచ్చారు నాయన. ససేవిరా రిక్షా ఎక్కను అంటూ స్టేషన్ దగ్గర ఒకటే గొడవ. సామాన్లన్నీ తానే నెత్తిన పెట్టుకొస్తానంటూ హఠం వేసుకు కూర్చున్నారు. దాంతో నాకు సిగ్గేసి నేనే బలవంతంగా రిక్షా కట్టించాను.
1: సరే సరే, మీరు లోపలికి నడవండి. నమస్కారం మామగారు, లోపల దయచేయండి.
3: మూర్చివాడిరా మెళ్ళో, అదేమిటయ్యా అట్టముక్క?
1: మీకు వెల్కమ్ చెప్పే బోర్డు అండి.
3: ఇలాంటి ఆర్భాటాలు నాకు నచ్చబోయి. పిల్లలు ఇంట్లో లేరా?
1: మీకోసం ఎదురు చూస్తున్నారండి.
3: ఓహో, అలాగా? హారి భడవల్లారా, అసాధ్యులేనే మీరు.
1: అలా కూర్చోండి మామగారు.
3: ఎవర్రా, ఏం చదువుతున్నారు?
0: నేను థర్డ్ చదువుతున్నాను తాతగారు. నేను 5th చదువుతున్నా తాతగారు, ఇంగ్లీష్ మీడియం.
3: గుడ్, వెరీ గుడ్. మార్కులు బాగా వస్తున్నాయా?
0: అమ్మ చదువుకోమంటుంది, డాడీ చదువుకోమంటారు, మరి తాతగారు కూడా చదువు సంగతే అడుగుతున్నారు. అబ్బబ్బా, ఈ చదువులతో చచ్చిపోతున్నాను తాతగారు.
3: మరేం కావాలమ్మా?
0: దీపావళి వస్తుందిగా, మాకు టపాకాయలు కావాలి తాతగారు.
4: అవును తాతగారు, మాకు 1000 రూపాయలు కావాలి. బుట్టలు బుట్టలతో టపాకాయలు కొనాలి.
3: టపాకాయలు వద్దమ్మా, వేస్ట్, ప్రమాదం, పైగా డబ్బులు దండుగా.
0: నూనె టపాసులు కావాలి. ఉళ్ళ వాళ్ళందరూ కాలుస్తారు తాతగారు.
3: ఎవరు కాల్చినా ఢామ్ ఢామ్ శబ్దాలే కదమ్మా వచ్చేది. వాళ్ళంతా కలిస్తే మనం చూస్తూ కూర్చుంటే సరిపోలే.
1: పోనీలే మామగారు, పిల్లలు ముచ్చట పడుతున్నారు, ఈ మాటకి ఇలా కానిచ్చేయండి.
3: ఈ అచ్చట్లు ముచ్చట నువ్వు చూసుకోవయ్యా. నో నో నో నో, కుదరదు. అరవకండిరా, గొడవ చేయకండి. మీరు అడిగినట్లుగా డబ్బులు ఇస్తా, కానీ నేను క్విజ్ ఏర్పాటు చేస్తా, అందులో గెలిచిన వాళ్ళకే తప్పకుండా ఇస్తా, సరేనా?
0: తమ్ముడు మనకు డబ్బులు ఎగ్గొట్టేయడానికి తాతగారు ప్లాన్ వేస్తున్నారు.
5: పర్వాలేదులే అక్క, నాన్నగారు ఉన్నారుగా, ఓ పట్టుబడతారులే.
0: నేను రెడీ తాతగారు.
5: నేను మా అక్కైనా పాల్గొనేది.
3: మీ అమ్మా నాన్న కూడా పాల్గొనొచ్చు.
2: ఎవరా పిల్లలు? ఏమిటి మీ తాతగారితో ఏవో కబుర్లు చెప్తున్నారా?
0: కబుర్లు కాదమ్మమ్మా, కాంపిటీషన్.
2: అదేమిటి?
0: మాకు క్విజ్ పెట్టి అందులో గెలిచిన వాళ్ళకి తాతగారు 1000 రూపాయలు ఇస్తానన్నారమ్మమ్మా.
2: పిల్లలతో కూడా పోటీ పడుతున్నారా? ఇదెక్కడి మనిషిరా బాబు.
3: పిల్లలే కాదు జానకి, అమ్మాయి అల్లుడు కూడా క్విజ్లో కూర్చుంటారు.
2: ఇంకే బాగుంది సంబడం.
3: అమ్మాయి అల్లుడు ఏ టీము గాను, మనవడు మనవరాలు బి టీము గాను విభజిస్తున్నాను.
0: మరి క్విజ్ ఎప్పుడు పెడతారు?
3: ఇప్పుడోనా, రేపొద్దున్నే. ఈలోపు రాత్రల్లా బాగా ఆలోచించుకొని రెడీ అయిపోండి.
0: ఓకే, నేను రెడీ.
2: నాన్న లేవండి, అసలే ప్రయాణం బడేలికలో ఉన్నారు.
3: లేవండిరా పిల్లలు, లేవండి. భోజనం చేసి హాయిగా రెస్ట్ తీసుకుందాం.

0: ఏం మామగారు, ఇంకా నిద్రపోలేదా?
1: లేదయ్యా.
0: మీ ఆరోగ్యం అది సరిగ్గా ఉందండి?
1: ఓ, బ్రహ్మాండంగా ఉంది.
0: బీపీ గానీ షుగర్ గానీ అలాంటివి ఏమి లేవు కదా?
1: అదేం ప్రశ్న?
0: అదే, ఊరికే జస్ట్ తీసుకుందామని.
1: అలాగైతే సరే.
0: మిమ్మల్ని చూసి 4-5 ఏళ్ళు దాటింది అనుకుంటాను.
1: అవునవును.
0: చెత్త కొప్పు కాలుతుంటే పూరుళ్ళని భ్రమించి ఎవరో ఫోన్ చేశారు. అప్పుడు వాటిని చల్లార్చడానికి హుటాహుటిగా మీరు వచ్చారు. అప్పుడు అప్పుడు ఆ పెంట గొప్ప సరసన చీపులో కూర్చున్న మిమ్మల్ని దర్శనం చేసుకున్నాను.
1: Yes, yes. అప్పుడు డ్యూటీలో ఉన్నానులే.
0: ఓహో, అలాగా. అది సరే గానీ మామగారు, రేపు క్విజ్ లోకి ఏం ప్రశ్నలు వేస్తున్నారు?
1: ఏమయ్యా, ఏమిటా దేవుడి గుట్టు ప్రశ్న? ఇంత వయసు వచ్చింది పిల్లలతో పోటీ పడుతున్నావా?

0: వెళ్ళి హాయిగా పడుకో.
1: అలాగేనండి, అలాగే. గుడ్ నైట్ మామగారు, గుడ్ నైట్.
2: నాన్నా ఏంటి ఇంకా పేపర్ చూస్తున్నారా?
3: నిద్ర పట్టడం లేదమ్మా.
2: నాన్నా తమ్ముళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చేసాయి, రిటైర్ అయినా మీకు ఇబ్బంది లేదు.
3: అవునమ్మా.
2: తమ్ముళ్ళకి ఫస్ట్ క్లాస్ అయిన సంబంధాలు చూడాలి.
3: అదేనమ్మా ఆలోచిస్తున్నాను.
2: మీ అల్లుడి గారి ఆఫీస్ మేనేజర్ కి పెళ్లి కావాల్సిన కూతురు ఒక అమ్మాయి ఉంది. ఆ మధ్య చూశాను, పిల్ల చాలా బాగుంటుంది, కట్నం కూడా బాగా ఇస్తారు.
3: మేము ఇక్కడ ఉండగానే అల్లుడిని మాట్లాడమను, లేకపోతే రైల్ ఛార్జీలు పెట్టుకుని మళ్ళీ రావాలి.
2: నిజమేనన్నా. నాన్న ఇంతకీ మీరు రేపు క్విజ్ లో వేసే ప్రశ్నలు కాస్తంత రహస్యంగా చెప్తారా నాకు?
3: నాకు తెలుసు తల్లి, నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని చిరంజీవి దశమ గ్రహం నిన్ను నా మీదకి ఉసిగొలిపాడన్నమాట.
2: అబ్బబ్బే అదేం లేదు నాన్నా, నేను వెళ్తున్నా, మీరు పడుకోండి. మంచినీళ్ళ చెంబు గ్లాసు పక్కనే పెట్టా, చూసుకోండి.
4: తాతగారు మాకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి, మరి బాగా చదవాలి కదా?
3: అవును బాగా కష్టపడి చదవాలి, మంచి మార్కులు రావాలి రా నాన్న.
4: అందుకే నిద్రపోకుండా చదువుతున్నా.
3: మరి ఇక్కడికి వచ్చేవెందుకు?
4: రేపు క్విజ్ లో వెయ్యబోయే క్వశ్చన్స్ చెప్తారేమో అని వచ్చా.
3: వేధావాయి, ఇదేమన్నా ఎంసెట్ పేపర్ అనుకున్నావా లీక్ చేయడానికి? ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మానుకో, లేకపోతే ఫ్యూచర్ చెడిపోతుంది.
4: అలాగే బుద్ధి తక్కువై అడిగా, ఇక ఎప్పుడు అడగను.
3: ఆడేటప్పుడు ఆడాలి, చదివేటప్పుడు చదవాలి, తెలిసిందే?
4: అలాగేనండి తాతగారు, మీ వెనకాల బీరువాలో ఇంగ్లీష్ గైడ్ ఉంది, ఇటు పారేయండి వెళ్తా.
5: తాతగారు,
4: తాతగారు.
3: ఏమా నువ్వు ఇంకా పడుకోలేదా?
4: లేదు, నాకు డౌట్ వచ్చింది, రేపు క్విజ్ లో ప్రశ్నలు ఇంగ్లీష్ మీడియం లో ఉంటాయా తెలుగు మీడియం లో ఉంటాయా? తెలుగు మీడియం అయితే తమ్ముడికి ఎక్కువ మార్కులు వస్తాయి.
3: అమ్మడు నీకు ఏ మీడియం కావాలంటే అందులోనే వేస్తా.
4: తాతగారు ఏ ప్రశ్నలు వేస్తారో చెప్పరా, కావలిస్తే నా కిడ్డీ బ్యాంకులో డబ్బులన్నీ మీకే ఇస్తావా?
3: తప్పమ్మా, నువ్వు డబ్బులు ఇవ్వకూడదు, నేను తీసుకోకూడదు, దీన్ని ఏమంటారో తెలుసా? లంచం అంటారు.
4: అలాగా అయితే వద్దులేండి.
3: పొద్దుపోయింది పొద్దుపోయింది, పడుకోమ్మా బంగారు తల్లి.
0: కొద్ది క్షణాల్లో క్విజ్ ప్రారంభం అవుతోంది, ఇంత లోపల ఎవరి గురించి వాళ్ళు పరిచయం చేసుకోండి.
2: అవ్వా అవ్వా, మీ పిల్లల గురించి మీరే పరిచయం చేసుకోమంటారు ఏమిటండి?
0: ఆడియన్స్ లో కూర్చున్న వారు మాట్లాడకూడదు, ఎవరైనా సరే, రూల్ రూలే.
2: సరే అయితే, నా పుట్టింటి వారు పెట్టిన పేరు సత్యవాణి, మా వారు నన్ను ముద్దుగా సత్యభామా అని పిలుస్తారు. కృష్ణమూర్తి గారి భార్యను, జ్వాల నరసింహం గారి కూతుర్ని.
6: మా అమ్మ నాన్నలు పెట్టిన పేరు కృష్ణమూర్తి, సత్యభామ విధేయుణ్ణి, సదా ఉగ్రుడైన నరసింహం గారి జామాతని.
4: నా పేరు శరత్, శ్రీ కృష్ణ సత్యల పుత్రరత్నాన్ని.
5: నా పేరేమో శ్రావ్య, మా మిస్ కూడా నా పేరు చాలా బాగుందని ఎన్నో సార్లు మెచ్చుకున్నారు.
0: ముందుగా ఏ టీమ్ వారికి ఒక ప్రశ్న. ఆకాశంలో మెరిసేవి, కిటికీలో కనిపించేవి, ఆ రెండూ కలిపితే ఓ టపాకాయ పేరు వస్తుంది, అదేమిటో చెప్పండి.
2: ఏమిటండి అది?
6: నక్షత్రం.
2: నాకు తెలిసింది తెలిసింది, నక్షత్ర కడ్డి.
0: కాదు, తప్పు. బి టీమ్ వారు మీరు చెప్పండి.
5: తమ్ముడు నీకు తెలుసా?
4: అమ్మో నాన్నగారే తప్పు చెప్పారు, మన వల్ల కాదు.
5: సారీ.
0: కరెక్ట్ ఆన్సర్ తారాజువా. ఓకే నెక్స్ట్. బి టీమ్ వారికి ప్రశ్న. బాంబుత్రయం అని వేటిని పిలుస్తారు?
4: సీమ టపకాయి, నేల టపకాయి, తోటాకు టపకాయి.
0: తప్పు. ఏ టీమ్ వారు మీరు చెప్పండి.
6: ఇంకేముంది, కప్పగంతులు, పిస్తూరు బిళ్ళలు, కరెంటు టపాకాయలు.
0: తప్పు తప్పు, అది కూడా కాదు. కరెక్ట్ ఆన్సర్ వంకాయ బాంబు, టెంకాయ బాంబు, బాస్కెట్ బాంబు.
2: చిన్న పిల్లల్ని చేసి అంత కష్టమైన ప్రశ్నలు అడుగుతారా, మీకు మనసు ఎలా వచ్చిందండి?
0: చూడు ఇక్కడ ఆడియన్స్ కు ప్రత్యేక ప్రైజ్ లేదు, నువ్వు మాట్లాడుకో.
2: అమ్మా నువ్వు ఊరుకోమ్మా.
6: మామగారు మీరు ప్రొసీడ్ అవ్వండి.
0: ఏ టీమ్ వారికి ప్రశ్న. మతాబా కనుక్కునేది ఎవరు?
6: మామగారు మరీ అంత కష్టమైన క్వశ్చన్స్ వేస్తే ఎలా కనుక్కున్నారు?
2: నాన్న కొంచెం తేలిగ్గా అడగండి.
3: ఇలాంటివి నా దగ్గర కుదరవు.
6: ఓకే ఓకే, అలాగే కానివ్వండి. పాస్.
3: బీటీమ్ వారు మీరు చెప్పండి, మతాబాగ్ అనుకునేది ఎవరు?
4: మహాత్మా గాంధీ.
3: నీ మొహం. బీటీమ్ వారికి ప్రశ్న. పిల్లలు పిస్తోలు బిళ్ళలు, ఆటలు ఆటం బాంబులు, ఈ కావ్యాలు రాసింది ఎవరు?
4: తమ్ముడు నీకు తెలుసా?
7: నేను చెప్తాగా అక్క, మహాకవి శ్రీశ్రీ.
3: ఏడి సేవ్. బీటీమ్ వారు మీరు చెప్పండి,
2: ఎవరండి రాసింది?
6: ఏమో, నేను మాత్రం కాదు.
2: కొంపదీసి మా నాన్నగాని రాయలేదు కదా?
6: నీ నాన్న కాదు, నాయనమ్మ కాదు, మనకు అర్థం కాకుండా ఉండడానికి ఒత్త చెత్త చెత్త ప్రశ్నలు వేస్తున్నాడు.
2: అలాగా? నో రిప్లై ప్లీజ్.
8: అండి, మీ ప్రశ్నలు అర్థం కాక పిల్లలు గోల పడిపోతున్నారు, కాస్త చూసి చూడకుండా క్విజ్ నేర్పించండి.
3: జానకి, నీకు తెలుసుగా నేను సిన్సియరు సీరియస్. నువ్వు మాట్లాడద్దు. బీటింగ్ వారు ప్రశ్న అందుకోండి. భూచక్రానికి విష్ణు చక్రానికి గల తేడా లింగ భేదంతో సహా రెండు ముక్కల్లో వివరించండి.
6: అబ్జెక్షన్ ప్లీజ్. బీటీమ్ వారు చిన్నపిల్లలు కనుక ఇలాంటి ప్రశ్నలు వేయడానికి వీల్లేదంతే.
2: ఇదేం క్విజ్రా బాబు?
3: తప్పదు, ఒప్పుకోవలసిందే. నేను కిజ్ మాస్టర్ని, నా ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ వేస్తా.
2: అమ్మా, ఈ అక్రమాన్ని నువ్వేనా ఆపలేవా?
8: మీ నాన్నగారు తమ్మొండి మనిషి అమ్మా, ఆయన వినిపించడం బ్రహ్మరుద్రాదుల వల్ల కూడా కాదు.
3: ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మొదటి రౌండ్ ముగించేస్తున్నానంతే. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి రెండు టీముల వారికి 0 మార్కులు డిక్లేర్ చేస్తున్నా.
6: నో నో నో నో, ఇది చాలా అన్యాయం. ఈ క్విజ్ చల్లదంతే.
2: అడ్డదిడ్డమైనవి అసందర్భమైనవి ప్రశ్నలు వేసి మాకు 0 మార్కులు వేశారు కావాలని.
4: ఈ క్విజ్ క్యాన్సిల్ చేయాలి. మమ్మల్ని చిన్నపిల్లలు చేసి తొండి పిక్కిరి చేశారు.
3: అయితే 1,000 రూపాయలు ఊరికే వస్తాయా?
8: ఏం మనిషమ్మా విచిత్రం, పిల్లలతో కూడా పోటీ పడుతున్నారేమిటి?
3: నాది ధర్మయుద్ధం.
2: ఏం ధర్మం? మాకు ఆశలు కల్పించి మమ్మల్ని వెర్రివాళ్ళని చేసి మోసం చేస్తున్నారా నాన్న?
3: ఇందులో మోసం ఏముంది? ఓటమి కూడా సిద్ధపడేగా మీరు కిజ్జుకు ఒప్పుకున్నారు.
6: అయితే ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయడం అన్యాయం కాదేమిటి?
3: ఏ, 1,000 రూపాయలు అంటే మాటలా?
4: అయితే టపాగారి డబ్బులు ఇవ్వరా? పోనీలే, మీ దగ్గరే ఉంచుకోండి, మాకు కాస్త లక్కర్లేదు. తమ్ముడు, మనం తాతయ్యతో మాట్లాడద్దు.
7: వద్దు, మాట్లాడద్దు.
3: ఓడిపోయిన వాళ్ళంతా ఇలాగే మాట్లాడతారు.
2: అలాగైతే మీరు మాకు పైసా కూడా ఇవ్వకర్లా.
8: యాండి, ఆడుతున్న నాటకం ఇంకా చాలు, ఆపండి. పిల్లలు నిజమే అనుకుంటున్నారు.
6: ఏంటి నాటకం ఇదంతా?
8: అవును నాయన, పండగ నాడు మీ మామగారు సరదా కోసం ఇలా డ్రామా ఆడారు అంతే.
6: అవునా?
3: అవునయ్యా, పండగ స్పెషల్, ఓ ఫన్ ఉండాలిగా, అందుకే ఇలా క్విజ్ పెట్టి నాటకం ఆడాను.
2: నాన్న క్షమించండి, నేను కూడా మిమ్మల్ని అబద్ధం చేసుకున్నాను.
3: ఏం పర్వాలేదులే అమ్మా, పిల్లలు ఇలా రండిర్రా, ఇదిగో ఈ 1,000 రూపాయలు తీసుకుని టపాకాయలు కొనుక్కోండి. అల్లుడు, ఈ 10,000 తీసుకుని నువ్వు అమ్మాయి పిల్లలు కావలసినవి కొనుక్కోండి.
6: అవన్నీ ఇప్పుడు ఎందుకండి మామగారు?
3: మరి ఏం పర్వాలేదు నాయన, తీసుకో. జానకి, ఆ కాగితాలు కవర్ ఎలా
8: అయ్యి?
6: కవర్ ఏమిటండి?
3: తినబోతూ రుచెందుకయ్యా అడగడం?
6: నాకు అర్థం కావటం లేదు మామగారు.
8: ఇదిగో.
3: అల్లుడు, మీకు పిల్లలు పుట్టినప్పుడు వెంటనే వాళ్ళ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకున్నాను. అవి ఈనాటికి సుమారుగా 50,000 అయ్యాయి. అందుకోవయ్యా డిపాజిట్లు బ్యాండ్లును.
6: మామగారు, మిమ్మల్ని సరిగ్గా ఎవరు అర్థం చేసుకోలేదండి. మీ దూరదృష్టికి అభినందనలు తెలియజేస్తున్నాను. సత్య, మా మామాశ్రీని అందరూ నరకాసుడని ఆడిపోసుకుంటారు కదా, తప్పు తప్పు, ఆయన నరకుడు కాదు, నరుడు.
9: మీరింతవరకు నరకుడు కాదు నరుడు నాటిక విన్నారు. రచన శ్రీ పుచ్చా భార్గవరామోజీ, నిర్వహణ శ్రీ బేతా సూర్యప్రకాష్. ఇందులో పాల్గొన్నవారు నరసింహం శ్రీ అంపోలు మురళీకృష్ణ, కృష్ణమూర్తి శ్రీ బేతా సూర్యప్రకాష్, జానకి శ్రీమతి ఎం కృష్ణకుమారి, సత్యభామ శ్రీమతి పివి శశిలక్ష్మి, శరత్ మాస్టర్ పి రాఘవతేజ, శ్రావ్య చిరంజీవి కనకదుర్గ. ఈ నాటికా

మీరింతవరకు సమైక్య గీతం విన్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి రాగం తానం పల్లవి. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి గారి గానం వింటారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వైలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. తోడి రాగం తానం సారసదళ నయన హరే గోవింద మాంపాహి అనే పల్లవి. ఆదితాళం.

మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి గారి గానం విన్నారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వైలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఆపాత మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఏకవీర ఈ చిత్రానికి ఘంటసాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన దేవులపల్లి, సంగీతం కెవి మహాదేవన్.

కార్యక్రమంలో చివరిగా మంచి మిత్రులు ఈ చిత్రానికి ఘంటసాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్పీ కోదండపాణి.

0: మీరింతవరకు ఆపాత మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్. ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే రత్నా పాండే.